ഭർക്കോ ദേവസ്യ ശ്രീമന്ത്രി.

नमः। ॐ श्री साई कनकांबर धारिणे नमः। ॐ श्री साई अद्भुतचर्या

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 28వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

మంచి కాలము పదవులు మంచి బ్రతుకు మంచి కాలము పదవులు మంచి బ్రతుకు

మంచి నడత కొరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులౌ

ప్రపంచమునందంతైను అనేక విధమైనటువంటి యొక్క స్వరూపమును చూస్తున్నాడు, అనేక విధమైనటువంటి యొక్క పదార్థములను చూస్తున్నాడు, అనేక విధములైనటువంటి యొక్క పరిస్థితులను గుర్తిస్తున్నాడు. ఇంకా పరిశోధనలు యందు ఏ విధమైనటువంటి తక్కువ లేదు. అన్నీ పరిశోధనలు సల్పుతున్నాడు. పరిశోధనలు లేనటువంటి యొక్క పదార్థం ఈ జగత్తునందు కానరాదు. కాని అన్నింటినీ చూడగలిగినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశోధించవలసినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశీలించవలసినటువంటి వ్యక్తి తానెవరో తనను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. ఒకనొక సమయం నందు బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినటువంటి చర్చిల్ అన్నింటినీ పరిశోధనలు సలిపి ఒక విషయాన్ని మాత్రము జగత్తునకు చాటుతూ వచ్చాడు. మ్యాన్ హ్యాస్ కాంక్వర్డ్ ఆల్ బట్ హీ హ్యాస్ నాట్ కాంక్వర్డ్ హిమ్సెల్ఫ్. ఈనాటి మానవుడు అన్నింటినీ చూడగలుగుతున్నాడు, తానెవరో తనను తెలుసుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు. తానెవరో తనకు తెలియకుండా అన్నింటినీ పరిశీలన చేసి ప్రయోజనమేమిటి? ప్రపంచమును కూడా గుర్తించి ప్రయోజనమేమిటి? ఒక వ్యక్తి ఒక రూములో ఏదో ఒక పదార్థమును వెతుకుతూ ఉన్నాడు, కాని ఆ రూము నందున్నటువంటి సమస్త పదార్థములు తాను చూడగలుగుతున్నాడు, కాని ఒక్కదానిని మాత్రం తాను చూడలేకపోతున్నాడు. ఏది అది? ఎవరు ఏ పదార్థమును వెతుకుతున్నాడో ఆ వ్యక్తిని మాత్రం చూడలేకపోతున్నాడు. కనుక తనంతాను చూడక ఎన్ని పదార్థములు చూచినప్పటికీ వచ్చినటువంటి లాభమేమిటి, ఫలితమేమిటి? ఈనాటి ప్రపంచమునందు పవిత్రమైన జీవితాన్ని ధరించి, పవిత్రమైన మానవత్వాన్ని వహించి, పవిత్రమైన హృదయాన్ని తాను పోషించుకొనక ఈ హృదయమునందు ఏవి నివసిస్తున్నవి అనేటువంటి విషయాన్ని గుర్తించక, కాని ప్రాకృతమైన భౌతికమైన జీవితములో తన యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. సాధు జంతువులనగా గోవులు నివసించేటువంటి గృహమునందు పులులు తోడేళ్లు ప్రవేశిస్తే ఆ పశువులు ఏమైపోతాయి? కనుక మానవుని హృదయమునందు పవిత్రమైనటువంటి సాత్వికమైనటువంటి యొక్క సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి గోవులు నివసించేటువంటి ఒక ప్రదేశం లోపల పులుల వంటి కోపములు, తోడేళ్ల వంటి ద్వేషములు ఇందులో ప్రవేశిస్తే ఈ సాత్వికమైనటువంటి పశువులు ఏ గతి అవుతాయి? కనుక ఈనాటి మానవుడు ఈ దుర్గుణములను, దుశ్చింతువులను లోపల ప్రవేశించుకొని తన సాత్వికమైనటువంటి యొక్క భావమును కోల్పోతున్నాడు. మానవుడు తన యొక్క సాత్వికమైనటువంటి గుణములను పోషించుకోవాలన్నా, కాపాడుకోవాలన్నా ఈ దుర్మార్గమైనటువంటి యొక్క భావమును లోపల ప్రవేశింప చేయకూడదు. ఈనాటి మానవుని యందు అసూయ, అహంకార ద్వేషములు అమితంగా నిలిచిపోయినవి. ఇట్టి హృదయమునందు పవిత్రమైనటువంటి గుణములు ఏ రీతిగా నిలిచగలవు? ఒకడు ఒక గృహమును నిర్మించుకున్నాడు, ఆ గృహమునకు సింహద్వారాన్ని కూడా ఉంచుకున్నాడు. ద్వారం ఏ నిమిత్తమై నియమించాడు? తాను, తనకు ఇష్టమైనటువంటి వారు, తన బంధువులు, తన కుటుంబీకులు అందులో ప్రవేశించడానికి ఈ డోర్ నియమించుకున్నాడు. బజారులో పోయేటువంటి కుక్కలు, నక్కలు, కోతులు నుండి విడవడానికి వీలు కాదు. కానీ అదే విధంగానే ఈ దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన దేహం అనేటువంటి ఒక గృహమునందు అనేక విధమైనటువంటి యొక్క ద్వారములు నిర్మించుకున్నాడు. కాని ఈ డోర్లు నిర్మించుకున్నానని బజారులో పోయేటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టడు. అయితే ఈనాటి మానవుడు కొన్ని విధమైనటువంటి అనవసరమైనటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టుకుంటున్నాడు. ఈ ద్వేషము, అసూయ, అహంకారము లోపల ప్రవేశిస్తే అందులో జీవించేటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు ఏ గతి పడతాయి? మానవుడు మూడు విధమైనటువంటి సాధనలో జీవితాన్ని గడుపుతున్నాడు. రాష్ట్ర ప్రేమ ఒకటి, సమష్టి ప్రేమ ఒకటి, పరమ ప్రేమ మరొకటి. ఈ మూడింటి యొక్క గుణముల చేతనే భగవంతుని ప్రేమిస్తున్నాడు. స్వార్థ ప్రేమ అనగా ఏమిటి? తన యొక్క సుఖము, తన యొక్క ఆనందము, తన యొక్క కంఫర్టు తాను మాత్రమే చూసుకుంటున్నాడు. కానీ అన్యోన్య ప్రేమ అనేటువంటిది తాను, తన వారు, తన బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ జీవిస్తున్నాడు. పరార్థ ప్రేమ అనగా లోక సమస్త సుఖినోభవంతు, సర్వులు క్షేమంగా ఉండాలనేటువంటి విశాలమైనటువంటి భావంతో భగవంతుని ప్రేమిస్తున్నాడు. ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఒక రూములో నిర్మించుకున్నటువంటి లైట్ వంటిది. కాని ఆ రూములో నిర్మించుకున్నటువంటి లైటు ఆ రూమ్కు మాత్రమే ప్రకాశం అందించగలదు, రూముకు మరొక గదికి ఏమాత్రము ప్రకాశాన్ని అందించదు. అన్యోన్య ప్రేమ అనేటువంటిది చంద్రుని కాంతి వంటిది. ఈ మూన్ లైటు
అన్ని వైపులా కూడా కనిపిస్తుంది, కానీ స్పష్టంగా కనిపించదు. విధమైన డౌట్స్ అవకాశం ఇస్తుంది. త్రాడును చూచి పామని భావిస్తుంది, ఒక మొద్దును చూచి మనిషిని భావిస్తుంది. లైట్ ఉంది కానీ ప్రకాశవంతమైనటువంటి లైట్ కాదు. ఇది ఏ అన్యోన్య ప్రేమ? పరాత్మ ప్రేమ అనేటువంటిది సన్ లైట్. ఇది అన్ని వైపులా అన్ని ప్రాంతములందు అన్ని విధమైనటువంటి ఒక స్వరూపాన్ని సుస్పష్టంగా గోచరం కావిస్తుంది. ఇట్టి పరాత్మ ప్రేమను మనం పొందినప్పుడే ఈ స్వార్థ అన్యోన్య ప్రేమల చేత మనం ఏమాత్రం బాధపడనక్కరుండదు. కానీ దురదృష్టవశాత్తు ఈనాటి ప్రేమ స్వార్థ ప్రేమగా రూపొందుతూ వచ్చింది. తాను తప్ప, తన సుఖము తప్ప, తన యొక్క క్షేమం తప్ప ఇతరుల యొక్క క్షేమాన్ని ఏమాత్రం ఆశించటం లేదు. ఇట్టి ప్రేమ చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు గురి అవుతున్నాడు. ఇంకా అన్యోన్య ప్రేమలో ఉండినటువంటి యొక్క ఆనందం ఏమిటి? తాను తన కుటుంబము తన బంధువులకు మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు. ఎవరు బంధువులు, ఎవరు తనవారు? విచారణ చేస్తే అందరూ తనవారే, బంధువులే. అందరి ఎందుకు ఏకాత్మతత్వం ఉంటుండాలి? కనుక ఈ ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకుంటే అందరూ మన బంధువులే. కానీ ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం ఏమాత్రము గుర్తించుకొనక కేవలము తాను తనవారు అనేటువంటి యొక్క దేహాభిమానములకు లోబడిపోతున్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి. భగవంతుని యొక్క ప్రేరణ చేతని, భగవంతుని యొక్క ఆజ్ఞ చేతని, భగవంతుని యొక్క సంకల్పం చేతని జరుగుతూ ఉండదు. ఒక పెద్ద వ్యక్తి తన బిడ్డలను తీసుకుని రైల్లో ప్రయాణమైపోతున్నాడు. కానీ పిల్లలకు చెప్పాడు, మీ టికెట్స్ అంతా కూడా నేను తీసుకున్నాను, నా దగ్గర ఉంచుకున్నాను. మీరు ఎక్కడ ఏ స్టేషన్ వస్తే అక్కడంతా మీరు దిగకూడదు, నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగండి, దీనిని జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పి రైల్లో ప్రయాణమైపోతుంది. కానీ ఈ పిల్లలంతా స్టేషన్ వచ్చిన దగ్గరంతా చూస్తున్నారు, అందుకు కనిపించేటువంటి తిండి యొక్క ఫలములు పదార్థములు చూస్తున్నారు. అయ్యో, దిగితే అవన్నీ తీసుకోవచ్చును కదా, భుజించవచ్చును కదా అని ఆశిస్తున్నారు. కానీ తండ్రి చెప్పినటువంటి దీనిని పాటిస్తూ ఎవరు దిగలేదు. ఎంతసేపు అయినప్పటికీ తండ్రి దిగలేదు, పిల్లలు విసుగు పొందారు. కానీ కొన్ని స్టేషన్లు దిగడానికి ప్రయత్నం చేశారు. అందులో పెద్దవాడైనటువంటి వ్యక్తి చెప్పాడు, నాన్న ఆజ్ఞ ప్రకారము అతను దిగుకోకుండా మనం దిగడానికి వీలు కాదన్నారు. టికెట్ అన్న దగ్గర ఉంటుండాలి. మన దగ్గర టికెట్ లేకుండా దిగిందంటే మనం చాలా కష్టములకు గురి అవుతాము, కనుక మనం దిగకూడదు అని వారిని నివారించాడు. అనగా ఏమిటి దీన్నో అని అర్థము, భగవంతుడే తండ్రి, ప్రతి మానవుడు అతని బిడ్డలే. జీవితం అనేటువంటి రైల్లో ప్రయాణం అవుతున్నారు. భగవంతుడు చెప్పాడు, తండ్రి ఎవరు మీరు ఇష్టం వచ్చిన దగ్గరంతా మీరు దిగకూడదు, నా ఆజ్ఞ ప్రకారం నేను దిగిన దగ్గరే మాత్రమే మీరు దిగాలి. కానీ ఈ శాసనం ఎవరు కూడా శిరసావహించటం లేదు. వారి ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తున్నారు. కానీ టికెట్ తన దగ్గర ఉంచుకున్నాడు కనుకనే మనకు అనేక కష్టములు కలుగుతున్నాయి. కొన్ని రకములైనటువంటి ఒక ట్రైన్ ట్రావెల్స్ అంతా ఉంటుంటాయి. పెట్టెలంతా కూడా అనేకంగా వస్తూ ఉంటాయి. పెట్టెలు కూడా రిటర్న్ అని డేట్ వేసింటారు. కానీ ఆ కాలం వచ్చేటప్పటికి, ఆ దినం వచ్చేటప్పటికి, ఆ డేట్ వచ్చేటప్పటికి ఆ యొక్క గూడ్స్ పెట్టెలంతా వెనుకకు తిరుగుతూ ఉంటాయి. మన జీవితాలు కూడా గూడ్స్ పెట్టెల వంటివే. దీంట్లో రిటర్న్ అనేటువంటిది రాశారు. కానీ రాసినటువంటి రిటర్న్ అనేటువంటి డేట్ ఎవరికి తెలుస్తుంది? స్టేషన్ మాస్టర్ మాత్రమే తెలుస్తుంది. స్టేషన్ మాస్టరే గాడ్. ఆ రిటర్న్ డేట్ అనేటువంటిది అతనికి మాత్రమే తెలుస్తుంది, కానీ ఎవరికి తెలియదు. అతను మాత్రమే ఈ రిటర్న్ చేస్తున్నాడు. కానీ మనం దానికి విచారం చేస్తున్నాము. దేనికోసము? అజ్ఞానం చేత. అధికారి ఎవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోవడం చేత. కనుక దైవమే దీనికి అన్నింటికి నీ గొప్ప, దైవమే దీని అన్నింటికీ పెద్ద అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతే ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంటుండాలి. కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకునలేక మానవ కలిగినటువంటి మానవుడు, నేను చేశాను, నేను చూసినాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారానికి స్థానమిచ్చి కానీ అనేక రకమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు. కనుక మనం ఈనాడు గుర్తించవలసింది ఒకటి, ఇది జరిగిన ఏది చూచినా అనుభవించినా కూడాను భగవంతుని యొక్క నిర్ణయాలు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ఈ ఒక్కటి కూడాను భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా జరగడానికి వీలు కాదు. కానీ అందరూ ఈ యొక్క సత్యాన్ని నమ్మటం లేదు. కానీ నమ్మని వారి గతి అంతే. వారి గతి ఎంతో హాయిగా అనిపిస్తుంది. నందు ఏ చిన్న విషయం నందు కూడాను దైవం యొక్క ఆజ్ఞ లేకుండా ఏ చిన్న విషయము జరగదు. కదలదు నీదు సంకల్పం లేనిదే గడ్డిపోచేయును. అది అనగనేలాగా పీలకారి బ్రహ్మ పర్యంతము నీవే. ఎరుంగరు, పది గలంగరు, ఉదవ జందరు, భూమిని కొందరు,
వివేకమునకు వర్తించదని కడు విర్రవీగదురు కాని కడకి ఏ గతి ఎప్పుడూ కలుగును. కనుక ప్రతి ఒక్కటి కూడా భగవత్ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంటది. దీనిని విశ్వసించినటువంటి వారే ధన్యులు, అనుసరించినటువంటి వారే పుణ్యులు, ఉల్లంఘించినటువంటి వారే పాపులు, ఉల్లంఘించినటువంటి వారే దుఃఖితులు. సుఖము దుఃఖము అనేటువంటిది మన యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నది కాని భగవంతుని యొక్క సంకల్పం పైన కాదు. కనుకనే మన యొక్క ప్రవర్తనలు, మన యొక్క నడతలు సక్రమమైనటువంటివిగా మనం తీర్చిదిద్దుకోవాలి. దుర్మార్గమైనటువంటి భావాలను మన హృదయంలో ప్రవేశపెట్టకూడదు. కారణమేమనగా అందులో జీవిస్తున్నటువంటి యొక్క సద్భావములు, సచ్చింతనలు, సదాలోచనలు, సచ్చర్యలు ఇవన్నీ కూడాను మరణించడానికి అవకాశం ఉంటుండాలి. ఈ దుష్టగుణములన్నీ కూడాను కేవలం క్రూర మృగముల వంటివి. ఇట్టి క్రూర మృగముల చేత ఈ సాత్వికమైనటువంటి యొక్క అనిమల్స్ చిక్కితే ఏ గతి పడతాయి. కనుక ఇట్టి దుర్మార్గమైనటువంటి భావములు వచ్చినప్పటికీ దాన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి. భావాలను వెనుకకు తరిమి వేయాలి. కాలమునే వ్యర్థం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఆలస్యం అమృతం విషం అన్నారు. కనుక ఆలస్యం అనేటువంటిది దీనిలో ఏమాత్రమో పనికిరాదు. ఇప్పుడు దుష్టభావం మనలో సంకల్పం ప్రారంభమైందో అసలుమే దాన్ని ఇది సరైనటువంటిది కాదు. లోపల ప్రవేశిస్తే నా సద్భావములు, సద్గుణములు, సచ్చింతనలు భస్మమైపోతాయి. కనుక నీ హృదయంలో ప్రవేశపెట్టవలసినటువంటిది సద్భావములు, సచ్చింతనలు, సదాలోచనలు, సత్కర్మలు. సత్ అనగా త్రికాల భాగ్యం సత్. మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిదే సత్. అట్టి భావములను మనం ప్రవేశపెట్టాలి. ఇది ఏ నిజమైనటువంటి సాధన. సాధనలు మాత్రం చేస్తూ హృదయంలో ఈ క్రూర మృగములను ప్రవేశపెడుతుంటే ఇంకా సాధన చేసే ప్రయోజనమే ఒక్కటిగా కాదు, అన్ని కూడా ఒకతూరి నిర్మూలమైపోతాయి. చిన్న ఉదాహరణ, దారంను మనం చెండు కడుతున్నాము కానీ ఒక్కొక్క తూరి ఒక్కొక్క రౌండ్ చెదుతుండాలి. కానీ ఈ బంతిని చాలా గట్టిగా పట్టుకోవాలి. నిజంగా పట్టుకుని దారం చుడుతూ ఉంటే క్రమక్రమేణ ఆ దారపు చెండు పెద్దదవుతుంది. ఏమైనా అలక్ష్యం చేసి ఆ దారపు చెండు చేయి నుంచి వదిలిపోతే ఎన్నో చుట్టినటువంటి రౌండ్ తగ్గిపోతాయి. అనేక విధమైనటువంటి యొక్క దీంట్లో లూజ్ అయిపోతాయి. ఒక్కటే చుట్టేది మన చేయి జారిపోయిందటువంటి అనేక చుట్టంతా కూడా వ్యర్థమైపోతుంది. కనుకనే మనం చేసేటువంటి సాధనలు చాలా తక్కువదే. కానీ దానిని మనము అలక్ష్యం చేసిందంటే అనేక జన్మముల యొక్క స్పిరిచువల్ బాధలంతా కూడా కోల్పోతాం. అందుకని సుఖదుఖీ సమే కృత్వ లాభోలాభిజయా ఈ రెండు కూడా సమత్వంగా భావించుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనకు సరైనటువంటి ఫలితం కూడా దక్కుతుంది. ప్రేమ స్వరూపులారా, మానవుడు నిజంగా సాధన చేయవలసినటువంటిది ప్రేమమయమైనటువంటి యొక్క దైవభక్తి, త్యాగమయమైనటువంటి రాజశక్తి. ఈ రెండింటి వల్లనే దేశం ఉద్దారం అవుతుంది. ఈనాడు త్యాగమయమైనటువంటి యొక్క రాజకీయం కనిపించటం లేదు, ప్రేమమయమైనటువంటి భక్తి ఎక్కడా కనిపించటం లేదు. ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య. ప్రేమమయమైనటువంటి యొక్క సాధన చాలా ప్రధానమైనటువంటిది. హృదయానికి అది చాలా ఉత్తేజం చేసేటువంటి త్యాగమయమైనటువంటి రాజకీయము జగత్తు కోసము. జగత్తును బాగు చేయాలంటే త్యాగమయమైనటువంటి జీవితంతో ఈ జగత్తులో ప్రవేశించాలి. జీవితాన్ని ధన్యం కావించాలంటే ప్రేమమైన జీవితంలో మనం ప్రవేశించాలి. త్యాగమే నిజమైన యోగము. ఈ యోగమును మనం అనుభవించినప్పుడే ప్రేమమయమైనటువంటి జీవితం మనకు ప్రకాశిస్తుంది. యోగ చిత్తవృత్తి నిరోధక, యోగం సుకర్మ కౌశలం. ఈనాటి మానవుడు తనను తాను మొదలు గుర్తించి ఇతరులను గుర్తించడానికి ప్రయత్నించాలి. తనను తాను తెలుసుకొనక అనేటువంటి వాడిని వెతకడం గుర్చుకుంటుంటే దైవం ఏ రీతిగా లభ్యమవుతాడు. ఒక సమయంలో అనిపిసెంటి కూడా చెప్పింది ఏమని, ప్రతి సాధకుడు కూడా దైవాన్ని వెతుకుతున్నాడు, దైవాన్ని వెతుకుతున్నాడు అని అనుకుంటున్నారు. కాదు కాదు, సాధకుడు దైవాన్ని వెతకటం లేదు. ఎందుకనగా ఎక్కడ చూసినా దైవమే ఉంది, సర్వము దైవమయంగానే ఉంటుండాలి. ఇంకా వెతికేది ఎక్కడ? దైవమే సరైనటువంటి వాడిని వెతుకుతున్నాడు, సరైన భక్తుణ్ణి. కాబట్టి ఆ గుడ్ డివోటెంటి ఎవరు? భావములు కలిగినటువంటి వాడే, సదాచార సంపన్నుడే, చింతనలో అభివృద్ధి పొందినటువంటి వాడే, ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడే భగవంతుడు వెతుకుతున్నాడు. భక్తుడు, భక్తుడు అంటే కేవలం భజన చేసిన వాడు మాత్రమే భక్తుడు కాదు. టేప్ రికార్డు కూడా భజన చేస్తుండాలి, ప్లేట్ కూడా భజన చేస్తుండాలి. కానీ ఇవి రెండు కూడా లైఫ్ లెస్, చైతన్యమయమైనటువంటిది కాదు. కానీ చైతన్యమయుడైనటువంటి మానవుడు భజన చేసినప్పుడు హృదయపూర్వకంగా భజన చేయాలి. ప్రతి పదం కూడా హృదయం నుండి ఆవిర్భవించాలి. హృదయమునందే ప్రేమమయమైనటువంటి యొక్క రూపం ఉంటుండాలి. ప్రేమ నుండియే బయటపడుతున్నాయి దివ్యాత్మ స్వరూపులారా. ఈ ప్రేమకే ఆత్మ అని పేరు, ప్రేమకే బ్రహ్మ అని పేరు. సర్వము బ్రహ్మమయంగా మారుతుంటాది. బ్రహ్మను వెతుకుతున్నారు చాలా మంది. ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ? తన ఎందే ఉన్నాడు. ఎందున్నటువంటి బ్రహ్మను బయట వెతికితే ఎలా చిక్కుతాడు? కనుక నీటి ఎందే పుట్టి ఎందే నిలిచి, నీటి ఎందు అణంగు నీటి బుడగ, నరుడు బుద్బుదంబు, నారాయణుడు నీరు. కనుకని మనం మొట్టమొట నిన్నటి దినం పిల్లలు చెప్పాను, గొప్పవారు కావాలి, గొప్పవారు కావాలి అనేటువంటి భావాన్ని మనలో పూర్తి దూరం చేసుకోండి. మంచివారు కావాలని విశ్వసించండి. మంచివారైనప్పుడే మంచి లోపల సర్వము మనకు లభ్యమవుతుంది. గొప్పవారైపోతే గొప్పతనం లోపల మంచితనం ఉండదు.
మంచితనాన్ని పెంచుకున్నప్పుడు మంచితనంలో కూడా గొప్పతనం ఉంటుంటాయి. అయితే ఎట్టివాడు గొప్పవాడు, ఎట్టివాడు మంచివాడు, దీంట్లో ఒక చిన్న ఉదాహరణము. ప్రతి జీవి ఎందు కూడాను దైవత్వాన్ని చూసినటువంటి వాడు మంచివాడు, దైవత్వంలో కూడాను మానవత్వాన్ని చూసినటువంటి వాడు గొప్పవాడు. మానవాకారం ధరించినటువంటి రాముని చూచి మానవుడు మానవుడు మానవుడని గుర్తించుతూ వచ్చాడు రావణుడు. అనగా దైవంలో కూడాను నారాయణలో కూడాను నరుణ్ణి చూస్తూ వచ్చాడు ఈ యొక్క రావణుడు. కాని రాయణుడు అట్ట కాదు, సూర్యుడు కూడాను నారాయణుని చూస్తూ వచ్చాడు. మిర్రర్ వంటివి, ఒక అద్దం వంటివి. అద్దంనే ప్రకృతి అని పిలుస్తున్నారు. అద్దంలో కనిపించేటువంటి ప్రతి బింబం కూడాను తన యొక్క ఆకారమే కాని మరొకటి కాదు. కానీ భగవంతుడు ప్రకృతి అనేటువంటి అద్దాన్ని మానవునికి అందించాడు. దేనికోసం అందించాడు? ముఖాన్ని తాను చూచుకొని అందులో ఉన్నటువంటి దోషములు తుడుచుకోమని చెప్పించాడు. కానీ ఈనాటి మానవుడు ముఖాన్ని తాను చూచుకోవటం లేదు అద్దంలో, ఇంకొకరి ముఖం ముందు పెడుతున్నాడు. కనుక వారి ముఖం కనపడుతుంది, కానీ నీ ముఖం నీకు కనిపించదు. కనుక నీ అద్దమే రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్. ఒకనొక అమాయకుడు తనకు గోవును తోసుకుని పోయాడు. కానీ ఒక రెండు కొండల మధ్య లోపల తన యొక్క గోవులు మేపుకుంటూ ఉన్నాడు. పిల్లంగొయ్యి ఊదుతూ ఉన్నాడు. ఈ పిల్లంగొయ్యి ఊదటం చేత తిరిగి ఇంకొక పిల్లంగొయ్యి వినిపిస్తుండాలి. ఏమిట్రా, నేను ఊదినటువంటి పిల్లంగొయ్యి ఇంకోటి ఊతున్నాడు, వాడు ఎక్కడున్నాడు అని విచారం చేశాడు. ఆ పిల్లంగొయ్యి పక్కన పెట్టాడు. ఎవర్రా నీవు అని ప్రశ్నించి తిరిగి ఎవర్రా నీవు అనేటువంటి శబ్దం వచ్చింది. ఓ, వాడు నాతో పోట్లాడుతున్నాడా, మెల్లగా తిట్టాడు. తిరిగి వాడు కూడా ఇష్టం వచ్చినట్టుగా విసుగు పొందాడు. గోవును తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు. అమ్మ దగ్గరకు వచ్చి ఏడ్చాడు. అమ్మ, ఎవరో ఆ కొండ లోపల ఇంకొకరు నావలే నదే గొంతుతోనే మాట్లాడుతున్నాడు. ఏ మాట మాటకు తిరిగి అదే మాటనే ఇస్తున్నాడు. ఏ విధంగా విమర్శిస్తే అదే రీతిగానే విమర్శిస్తున్నాడు. అతను పెద్దవాడు కాదు, నా వయస్సు వాడిగా ఉంటుంటాడు. విమర్శించడానికి ఏం అధికారం ఉంటుండాలి అని చెప్పేటప్పటికి వాడిని ఎట్టయినా నీవు దండించాలి అని తల్లితో చెప్పాడు. రేపటి దినం నీ వెంట నేను వస్తానైనా, వాడెవరో నేను పరీక్షిస్తానున్నది. పిల్లవాడితో తల్లి వెళ్లింది రెండవ దినం. మొట్టమొదట పిల్లంగొయ్యి ఊదాడు. తిరిగి పిల్లంగొయ్యి రీసౌండ్ వచ్చింది. వాడు తిరిగి నావలనే ఊతున్నాడు. మరి వీడు కేక వేశాడు. తిరిగి మరొక కేక వినిపించింది. అప్పుడు చూడమ్మా, వీడే నన్ను ఈ విధంగా అవమానం చేస్తున్నా. తల్లి అంతా గుర్తించింది, ఇది వేరు కాదు, ఇది ఈ యొక్క కొండ లోపల రాయి ఉంటుండాలి, పలుకు రాయి ఉంటుండాలి. కనుక అంతే తప్ప మరొక వ్యక్తి లేడు ఇక్కడ. కొండంతా కూడా రాయిమయమే, సముద్రమంతా జలమయమే, కాష్టమయమే, భూమంతా బ్రహ్మయమే, దేహమంతా మాంసమయమే. ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తుంచున్నప్పుడు మరొక వ్యక్తి మనకి ఏమాత్రం కూడా విమర్శించడం వల్ల. కనుక ఎవరో విమర్శిస్తున్నా అంటే ఎవరో కాదు, ప్రకృతికి రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ ఉంటుండాలి. కనుక ప్రకృతి యొక్క ప్రభావమే ఈ యొక్క రెండింటికి మూల కారణం కానీ మరొకరు కాదు. ప్రకృతిని నీ వశం చేసుకో, ఈ ప్రకృతికి నీ వశం కాకూడదు, అప్పుడే నీవు జయించిన వాడు అవుతావనింది. మనం ఈనాడు మన దేహమే ప్రకృతి, మనం వశం కాకూడదు. ఈ యొక్క దేహాన్ని మనము స్వాధీనం చేసుకో, దేహాన్ని మన యొక్క కంట్రోల్ చేసుకున్నప్పుడు మనసు కూడా కంట్రోల్ అవుతుంది, స్వరూపం గోచరిస్తుంది. ఆత్మను మనసును విసర్జించి కేవలం దేహం మాత్రమే దృష్టి అందించుకున్నప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి రాక్షసత్వం అయిపోతుంది. ఆత్మను విసర్జించి మనస్సు దేహాన్ని మాత్రమే ఉంచుకున్నప్పుడు ఇది అనిమల్ గా రూపొందుతుంది. దేహము మనస్సు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్చినప్పుడు మానవత్వంగా రూపొందుతుంది, త్యజించినప్పుడు అది దైవత్వంగా మారుతుంది. కేవలం ఒక ఆత్మతత్వమే చాలు. దేహము మనస్సుతో కూడినటువంటి ఆత్మను విసర్జించినప్పుడు ఇది కేవలము ఒక పశుత్వంగా మారుతుంది. కేవలం దేహాన్ని విసర్జించి కేవలం ఒక మనసుకో ఉన్నప్పుడు ఇది రాక్షసత్వంగా రూపొందుతుంది. కనుక రాక్షసత్వము పశుత్వము మానవత్వము దివ్యత్వము మూడు కూడా ఒక మానవుని యొక్క హృదయతత్వం అందే ఉంటుంది. కనుక మొట్టమొదట మన మానవుడిగా ఉండాలంటే దేహము మనస్సు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వంతో మనం జీవించాలి. ఆత్మతత్వం ఉంచుకుని దేహతత్వాన్ని విసర్జించాలి. అప్పుడే మన నుంచి అనిమల్ తత్వం దూరం అయిపోతుంది. ఈ మనస్సును ఆత్మను దేహాన్ని రెండింటినీ విసర్జించి ఆత్మతత్వాన్ని మాత్రమే ఉంచుకోవాలి. మన దివ్యత్వంగా రూపొందుతాము. కనుక ప్రతి ఒక్కటి కూడా దైవం యొక్క నిర్ణయం జరుగుతుండాలి, కానీ దీనికంటే భిన్నంగా జరగటం లేదు. కనుక ఏది జరిగినప్పటికీ అంత దైవాగ్ని సంకల్పమే నిర్ణయమే అనేటువంటి దృఢ సంకల్పంతో మనం ఉండినప్పుడే సర్వమును మనం సాధించగలము. ఛాలెంజ్ లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్. లైఫ్ ఈజ్ లవ్, ఎంజాయ్ ఇట్. ఈజ్ డ్రీమ్, రియలైజ్ ఇట్. ఈ యొక్క దీని లోపల మన లైఫ్ ను అనుభవిస్తూ పోవాలి. అన్నింటినీ ఛాలెంజ్ ని మనం మీట్ చేయాలి. ఎలాంటి కష్టములు వచ్చినప్పటికీ మనం ఎదుర్కోకూడదు. ధైర్యంగా దానిని ఎదుర్కోవడానికి పూనుకున్నప్పుడే దీన్ని మనం పూర్తి దివ్యత్వాన్ని పొందగలం. అక్కడ డౌట్స్ కూడా అవకాశం ఇవ్వకూడదు. డౌట్స్ వచ్చినా మనం కన్ఫ్యూజన్ అయిపోతాం. కన్ఫ్యూజన్ వచ్చినా ఒక ఫ్యూజ్ అయిపోతుంది. కనుక ఈ కన్ఫ్యూజన్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఇక్కడ డౌట్ వస్తుంది, గుర్తించుకోలేనప్పుడు డౌట్స్ వస్తుంది. సత్యాన్ని గుర్తించుకుంటే డౌట్ కు అవకాశమే లేదు. పలాని వాడు అనిల్ కుమార్ అని గుర్తించుకున్న తర్వాత డౌట్ కి ఎందుకు అవకాశం ఇస్తుంది? అనిల్ కుమార్ ను గుర్తించుకోలేకపోయిన సమయంలోనే డౌట్స్ వస్తుంది. ఇది అనిల్ కుమారా లేక ఇంకొక ప్రొఫెసరా?
కనుకనే ఈ డౌట్స్ కంత సరైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటమే. ప్రేమ స్వరూపులారా, అన్ని విధమైనటువంటి యొక్క మీనింగులు, అన్ని విధమైనటువంటి యొక్క సారములు, అన్ని విధమైనటువంటి యొక్క తత్వములు ఒక్క ప్రేమ తత్వములందు మాత్రమే ఉంటున్నది. శాస్త్రముల యొక్క సారము, సర్వ మార్గముల యొక్క గమ్యము, సర్వరసముల యొక్క రసము, ఏ ప్రేమ రసము. దాన్ని మనం పొందినామంటే అనుమానములకు సందేహములకు అవకాశం ఉండదు. కనుక ప్రేమ చేతనే మన జీవితం సార్థకం గావించుకోవాలి. ప్రేమ చేతనే మన యొక్క జీవితం గమ్యాన్ని వరకు ప్రయత్నం చేయాలి. కనుక హృదయం లోపల దుర్భావములు, దుశ్చింతలను సాధ్యమైనంత వరకు లోపల ప్రవేశించకుండా చూచాములు. దుశ్చింతలు అనేటువంటిది కేవలం మృగముల లక్ష్యంతో కూడినటువంటి. కనుకని నో ఈ విల్ సీ వాట్ ఈస్ గుడ్, హియర్ నో ఈ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్, నో ఈ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్, నో ఈ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్, డూ నో ఈ విల్ డూ వాట్ ఈస్ గుడ్. కనుక ఈ పంచ ఇంద్రియములు కూడా పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన సాధన. నమ్మకాన్ని మొట్టమొట బలపరచుకోవాలి. నమ్మినటువంటి వారికి ఏనాటికి నష్టం లేదు, కష్టం లేదు. మనటువంటి వారికి ఈ కష్టములు, దుఃఖములు, విచారములు. నమ్మి చెడినట్టి వారి లోకాన లేరు లేరు. నమ్మక చెడిన వారు ఉన్నారు, కానీ నమ్మక చెడిపోయినటువంటి వారున్నారు. నమ్మి చెడినట్టు వారి ఎక్కడా లేరు. కాన్ఫిడెన్స్ సత్యం లోపల దుర్భావములు, దుశ్చింతలను సాధ్యమైనంత వరకు లోపల ప్రవేశించకుండా చూచాములు. దుశ్చింతలు అనేటువంటిది కేవలం మృగముల లక్ష్యంతో కూడినట్టు. కనుకని నో ఈ విల్ సీ.

నమ్మక చెడిపోయినటువంటి వారు ఉన్నారు. నమ్మి చెడినటువంటి వారు ఎక్కడా లేరు. కాన్ఫిడెన్స్, సరైనటువంటి నమ్మకం మానవుని యందు అభివృద్ది కావాలి. ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసమే, ఇట్ ఈజ్ మై ఓన్ గుడ్, ఇట్ ఈజ్ మై ఓన్ గుడ్, మై ఓన్ గుడ్ అనేటువంటి ఒక చింతను బలపరచుకోవాలి. భయానికి కూడా అవకాశం ఉండదు.

ఇంతవరకు వీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి దేశ విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 28వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: నీతి నిజాయితీ లేకపోతే మానవుడే కాదు. అంతర్ముఖమైన దానిని తెలుసుకోవటమే నాలెడ్జ్ అన్నారు. దీనినే ప్రజ్ఞ అన్నారు. ప్రజ్ఞ అనగా అంతఃకరణ నుండి బయల్దేరి తెలివితేటలలో ప్రవేశించి మన నోటి ద్వారా బయటకు వస్తుంటుండాది. మూడింటియందు ఉండినటువంటిది కనుక దీనిని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు. అదే ప్రజ్ఞ. వేదమునందు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ప్రజ్ఞ అనగా చాలా చౌకయైనట్టి అర్థమును తీసుకుంటున్నాము. ప్రజ్ఞ అనగా తెలివితేటలు అనుకుంటున్నాము. ఈ తెలివితేటలు కేవలము యుక్తికి, స్వార్థానికి, స్వప్రయోజనానికి మాత్రమే వినియోగమవుతున్నాయి. కనుక మానవత్వము లోపల స్వార్థము, స్వప్రయోజనము త్యజించాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా?

శ్రీ స్వామి శివానంద తన శిష్యులను స్వామిని స్వాగతించటానికి హరిద్వార్కు పంపారు. వారు స్వామిని కూడా వచ్చిన భక్తులతో సాయంత్రం 6:30 గంటలకు రిషికేశ్లోని స్వామి శివానంద ఆశ్రమాన్ని చేరారు. స్వామి శివానంద తన శిష్యులతో కలిసి భగవానునికి హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. వేల కొలది ప్రజలకు తన శిష్యులతో కూడి ఆధ్యాత్మిక విషయాలను ప్రబోధిస్తూ ప్రశాంతత చేకూరుస్తున్న స్వామి శివానందుల వారిని సత్యసాయి సత్కరించారు. వారి ఆశ్రమము ప్రశాంతమైన వాతావరణంలో నిర్మలమైన మనోహర దృశ్యముల నడుమ గంగామాత ఒడ్డున నలుదశలా పర్వత పంక్తులతో అందంగా ఆహ్లాదకరంగా హృదయానికి మనోరంజకముగా పవిత్రంగా ఉంది. మరుసటి దినమున స్వామి శివానందుల వారి కోరిక మేరకు సత్యసాయి తన సందేశాన్నిచ్చారు. ఆత్మసాయుజ్యము కోరు సన్యాసివలే ఈ గంగ సాగరముతో సంగమింపకోరుచున్నది. ప్రతి ఒక్క నదికి తాను మొదట సముద్రము నుంచే ఆవిర్భవించి అన్ని ప్రతిబంధకములను ఎదుర్కొని చివరకు సముద్రమునే చేరవలెనని తెలుసును. స్వామి శివానంద నగరము కూడా ప్రశాంత వాతావరణముతో నొప్పుచూ ఆత్మశాంతికి దోహదకారిగా ఉంది. భావర్ణము సృష్టిని, గావర్ణము రక్షణమును, వావర్ణము లయమును సూచించును. ఈ మూడు శక్తులు కలిగినవాడే భగవానుడు. ఇదే నా రహస్యము అని స్వామి చెప్పారు. నా భక్తుల సంతోషము కొరకు నేను కొన్ని వస్తువులను సృష్టించి ఇచ్చెదను. ఈ విషయము తెలియక యజ్ఞులు పలుపలు విధముల వ్యాఖ్యానము చేయుదురు. తండ్రి తన బిడ్డలకు మిఠాయిలు పంచినట్టు నా భక్తులకు నవరసములను, ప్రీతికరమైన వస్తువులను సంకల్పించి హస్తమున దీసి ఇచ్చుదును. నేనొసగు వస్తువులు భక్తుల బాధలను, వ్యసనములను మాన్పును, మనస్సుకి శాంతి కలుగును, ఆధ్యాత్మిక సాధనలకు దోహదము చేయును. అట్టివారికి నాతో నిత్య సంబంధమును సమకూర్చును. ఇతరులను ఆకర్షించుటకు నేనీ వస్తువులనొసగుటలేదు. మంత్రతంత్రములతో ఆ వస్తువులు కల్పింపబడవు. ఇతర వస్తు సృష్టి ఎట్టిదో వాణి సృష్టియూ అట్టిది. వేదమేమన్నా నేను వీటిని క్షణముననే సృష్టించి ఇత్తును. నేనిచ్చు వస్తువులు కలకాలము ఉండును. తాంత్రికములైనవి కొన్ని గడియలే కదా ఉండును. నా ఉత్తమ బహుమతి ప్రేమయే. ప్రేమతో కూడా వివేక వైరాగ్యములను నా భక్తులు అలవరుచుకొనవలెను అని స్వామి సందేశమునిచ్చారు. స్వామి శివానందుల వారికి పంచముఖి రుద్రాక్ష మేరువుగా గలిగి సువర్ణముతో పొదగబడిన 108 గొప్ప రుద్రాక్షలతో కూడిన మాలను హస్తమున తీసి వారి కంఠమున ఉపహారముగా వేశారు. విభూతిని స్వామి శివానంద ముఖమునకు స్వయముగా పెట్టారు. శివానంద స్వామి రుద్రాక్ష మాలికను దర్శించి ఆ రాత్రి సత్సంగానికి వచ్చినప్పుడు ఆ మాల యొక్క రచనా నైపుణ్యమును, కాంతిని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడ్డారు. స్వామి యొక్క సందేశమును గూర్చి శివానందుల వారు ఇలా మాట్లాడారు. నామస్మరణ ప్రభావము అభివర్ణించుచూ వైరాగ్యమును ఔషధమును శ్రీ భగవన్నామమును ఆహారముతో చేర్చి నిత్యము పుచ్చుకొనవలెను అని శివానందుల వారు చెప్పారు. తరువాత బాబా ప్రసంగించారు. నారం అనగా నీరు. గంభీరముగా ప్రవహించు గంగ దైవస్వరూపమే. సాక్షాత్తు నారాయణ స్వరూపమే ఈ కొండలు, గుహలు. ఏకోహం బహుశ్యాం అని సంకల్పించిన తోడనే ప్రపంచము రూపము దాల్చెను. భక్తి అను నీటితో కూడిన 1000 కుండలలో ఒకే సూర్యుడు ప్రతిబింబించును కదా. భక్తి వలన జ్ఞానము కలుగుతుంది. భక్తుడు సర్వాంతర్యామి అగు భగవానుని అద్వితీయునిగా శీఘ్రమే సాక్షాత్కరించుకొనగలడు అని స్వామి ప్రసంగించారు. స్వామి ప్రసంగాలను ఎంతో ఆసక్తితో విన్న కొందరు బ్రహ్మచారులు, ఉత్తమ శ్రేణికి చెందిన స్వాములు స్వామి బస చేసిన విడిదికి వచ్చి జీవిత విధానంలో ప్రకృతి ధర్మము, పారమార్థిక ధర్మము, కర్తవ్య ధర్మములను గూర్చి వారు స్వామిని అడిగి తమ సంశయాలను, సందేహాలను నివృత్తి చేసుకున్నారు. శ్రీ స్వామి శివానందుల వారు మరియు స్వామి ప్రతిరోజు సాయంకాల వేళలో
ఏకాంతముగా అనేక విషయాలను చర్చించుకునేవారు. శివానందుల వారికి స్వామి విభూతిని సృష్టించి ఇచ్చిన పిదప ఆరోగ్యములో రోజురోజుకి మార్పు కలిగి స్వస్థత చేకూరింది. ఒకరోజు స్వామి గంగాజలమును హస్తములోనికి తీసుకుని ఆ నీటిని అమృతముగా మార్చగా అది దివ్య పరిమళాలను వెదజల్లుతూ ఉండా స్వామి ఆ అమృతాన్ని శివానందుల వారికొసగి ఔషధముగా తీసుకోమన్నారు. బాబా ఋషికేశ్కి వెళ్లడానికి కొన్ని రోజుల ముందరినుంచి స్వామి శివానందుల వారు నడుచుటకు వీలుకాక వీల్ చైర్లో తిరిగేవారు. స్వామి తిరుగు ప్రయాణానికి ముందరు రోజు వచ్చేసరికి శివానందుల వారు అతి మామూలుగా తిరుగుచూ వారి కార్యాలయములను ఆశ్రమాన్ని స్వామికి చూపుతూ పైకి కిందకి మెట్లు ఎక్కి దిగుట చూసి ఆశ్రమవాసులు మిక్కిలి సంతోషించి ఆశ్చర్యచకితులయ్యారు. జూలై 20వ తేదీ బాబావారు భక్తులతోడను శివానంద స్వామివారి శిష్యులతోనూ 2 బస్సులతో ఋషికేశ్కు 18 మైళ్ల దూరంలో ఉన్న ఘార్వాల్ రాణిగారి బంగళాకు బద్రీనాథ్కు వెళ్లే మార్గం గుండా ప్రయాణించారు. ఆ రోజు భక్తులకు సాధువులకు చిరస్మరణీయం. ఆ ప్రదేశము మనోహర దృశ్యాలతో కూడి ప్రశాంతమయమయ్యుంది. ఆ బంగళా చుట్టూ చక్కని తోట ఉంది. ఆ తోటలో నేరేడు పండ్ల వృక్షాలున్నాయి. స్వామి ఆ ఫలములను కోసి అందరికీ పంచారు. భోజనానంతరము గంగ ఒడ్డునే ఆ చెట్ల కింద కూర్చున్నారు స్వామి. ఋషికేశ్కు తిరుగు ప్రయాణంలో వశిష్ట గుహ దగ్గర బస్సుల్ని నిలిపి ఆ గుహయందున్న తపస్వి తనకి చిరపరిచితులన్నట్టు స్వామి వారితో సంభాషించారు. ఆ తరువాత గంగానదీ తీరమున ఉన్న గుహను సమీపించారు. ఆ ప్రదేశము మిక్కిలి ఆకర్షణీయంగా ఉంది. ఎందరో సాధువులు ఆ గుహలో గాఢ తపస్సు చేసి ధన్యులయ్యారు. ఆ గుహలోని శ్రీ పురుషోత్తమానంద స్వామివారు బాబా రాకముందే గ్రహించి వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. పురుషోత్తమానంద స్వామి వయస్సు 70 సంవత్సరముల మించి ఉండును. వారి ముఖమున బ్రహ్మతేజ ముట్టిపడుచుండెను. వారు గుహను చేరి కొంతకాలం ఎట్లు కష్టపడినదియు పిమ్మట దైవ సంకల్పము వలననే ఆయనకి సహాయము కలిగిన విధములు స్వామి వారికి జ్ఞప్తికి తెచ్చారు. మరుసటి దినము కూడా స్వామి పురుషోత్తమానందుని వద్దకు వెళ్లారు. మేఘములు దట్టముగా ఉండి గర్జించుచుండెను. గొప్ప వర్షము కురియనట్లుండెను కాని వర్షము కురియలేదు. గుహలో సంకీర్తనము జరిగెను. స్వామివారు కూడా పాడారు. పురుషోత్తమానంద స్వామి శిష్యుడు కాళికానంద శ్రీరఘువర సుగుణాలయ అను త్యాగరాజ కృతిని వినాలని కుతూహలముగా ఉన్నదని స్వామిని ప్రార్థించారు. అతనిని సంతోషింపచేయడానికి స్వామి ఆ కృతిని మిక్కిలి మధురముగా పాడారు.

పురుషోత్తమానంద స్వామి వారి గుహనందు ఒక పరమాద్భుత సంఘటన జరిగింది. ఆ సంఘటనకు పూర్వము స్వామి పురుషోత్తమానంద స్వామి వారికి ఒక స్ఫటికమాలను ప్రసాదించారు. అందరినీ వెలుపలికి వెళ్లమని ఆ గుహలోని గదిలో స్వామి మరియు పురుషోత్తమానంద స్వామివారు ఉన్నారు. వెంకటగిరి వాస్తవ్యుడైన శ్రీ సుబ్బరామనాయుడు గారు ఆ గది తలుపునకు ద్వారబంధానికి మధ్య ఉన్న సన్నని సందు నుంచి లోపల ఏం జరుగుతుంది చూశారు. తరువాత తాను చూసిన విషయాన్ని తన తోటి భక్తులకు వివరించారు. పురుషోత్తమానంద స్వామివారి ఒడిలో బాబావారు తన శిరస్సు నుంచి పవళించారు. బాబావారి శరీరము జ్యోతిర్మయమయ్యున్నది. స్వామి శిరస్సు ముఖము చాలా పెద్దవైనట్లు తోచింది. స్వామి ముఖము నుంచి దివ్యకాంతులు వెదజల్లుతున్నాయి. అప్పుడు సుమారు రాత్రి 9 గంటల సమయమైంది. ఆ దర్శనాన్ని వర్ణించుట వీలుకాదు అనే ఆనందములో ఈ విషయాన్ని చెప్పారు. ఆ దర్శనము జ్యోతిరూప పద్మనాభుని దర్శనముగా పిమ్మట స్వామి తెలిపారు. ఎంతటి మహద్భాగ్యమని శ్రీ సుబ్బరామయ్య గారు ఎంతో ఆనందించారు. గుహ నుంచి తిరిగి వచ్చి స్వామి ట్రాన్స్లోనికి వెళ్లారు. పునఃశరీర ప్రజ్ఞనుంది స్వామి ఒక సాధువుని సంరక్షించడానికి వెడలి వచ్చానని భక్తులకు చెప్పారు. అప్పుడా భక్తులు విశదంగా తెలుపమని స్వామిని ప్రార్థించగా వారితో పాటు వచ్చిన సుబ్రహ్మణ్యం అను ఒక భక్తుడిని స్వామి గుహలో తాను ఏమి చూసినది చెప్పమని ఆదేశించారు. సుబ్రహ్మణ్యము ఒక సాధువు శరీరము నీటిపైన తేలుచూ ప్రవాహములో కొట్టుకుని పోవుచుండుట చూశానని చెప్పారు. అప్పుడు స్వామి, పాపమా సాధు ఒక శిలపై గంగ ఒడ్డున కూర్చుని సమాధి నిమగ్నుడై ఉన్నప్పుడు గంగ పొంగి ప్రవాహము విస్తరించి సాధువు కొట్టుకుపోవచుండగా అతడికి స్మృతి కలిగి భగవత్ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను ఆలకించి నేనాతనిని లక్ష్మణచూలా సమీపము వద్ద గంగగట్టును చేర్చాను. అచట ఉన్న బెస్తలు ఆ సాధువునకు సహాయపడ్డారు అని తెలిపారు. ట్రాన్సులో ఉన్నప్పుడు స్వామి శరీరాన్ని సుబ్రహ్మణ్యం గమనించాడు. వారి హస్తములు ఒకదానిపై ఒకటి చేర్చబడి ఉన్నాయి. ఆ సాధువు ప్రాణరక్షణ చేస్తున్నప్పుడు సూచనగా ఆ హస్తములు అట్లు చేర్చబడి ఉన్నాయని తెలిపారు. ప్రాణాపాయములో ఉన్న వ్యక్తి బాబా వలన రక్షణ పొందవలెనన్నా, త్రికరణశుద్ధిగా ఏ దైవరూపమునైనను నమ్మి ప్రార్థించవలెను, ఏ దైవమునైనను భక్తితో భజించి సత్యధర్మవర్తనుడై ఉండిన చాలును. అట్టివారి ప్రాణరక్షణకై స్వామి ఏ రూపమునైనను వెళ్లి అనుగ్రహింతురు. ఋషికేశ్లో ఉన్న 6 రోజులు స్వామికి అసలు విశ్రాంతి ఏ క్షణమైనను లేకుండెను. ఆశ్రమవాసులేమి, విశ్వవిద్యాలయపు విద్యార్థులేమి, ఆ చుట్టుపక్కల భక్తులేమి, సాధకులు, యాత్రికులు, విదేశీయులు తండోపతండములుగా స్వామి దివ్యసుందరమూర్తిని దర్శించి వారి పాదాలను స్పృశించి ధన్యులుగావలననే తలంపుతో స్వామి విడిది చుట్టూ శివానందాశ్రమమునకు పోవు త్రోవ చుట్టూ బాబా వెళ్లునప్పుడు కాలు మోపుటకు సందునివ్వక దారిలో పాదములపై పడి నమస్కరించుచు తనివి తీరక శ్రీవారినే దర్శించుచు వెంట చనుచుండిరి. విడిదిలోకి రాగలిగిన వారు సాధన జపధ్యానముల గురించి ప్రశ్నించి అమూల్యమైన విషయాలను గ్రహించారు. శ్రీ సదానంద స్వామిని, శ్రీ సచ్చిదానంద స్వామిని అనేకులు చుట్టుముట్టి స్వామివారి జీవితాన్ని గురించి, మహిమల గురించి, పుట్టపర్తి ప్రశాంతి నిలయం గురించి పూర్తి వివరములను తెలుసుకునుటకు ప్రయత్నించారు. శ్రీ గీతామందిరము మొదలగు పుణ్యాశ్రమముల వారు స్వామిని రమ్మని హృదయపూర్వకముగా ఆహ్వానించారు. జూలై 28వ తేదీ శివానందుల వారితో కలిసి ఆశ్రమవాసులందరూ జయజయధ్వానాలు సలుపుతూ స్వామి ఇంత శీఘ్రముగా తమను ఎడవాసి వెళ్లుతున్నందుకు కొరతను వెళ్లిబుచ్చుచుండగా స్వామి మరొక పర్యాయం తప్పక వద్దునని చెప్పి ఢిల్లీకి పయనమయ్యారు.
30వ తేదీ మథురా బృందావనములకు భక్తులు తోడవెళ్లారు. పూర్వావతారమున క్రీడాస్థలమయ్యున్న ఆ ప్రదేశాలను భక్తులకు చూపించారు స్వామి. ఢిల్లీ నుంచి మథురకు పోవునప్పుడు భక్తులు ప్రయాణం చేస్తున్న బస్సు ఆలీఘరు సమీపమున చెడిపోయింది. వేరొక బస్సు వచ్చి వీరందరినీ మధ్యాహ్నము సుమారు 3:30 గంటలకు మథురకు చేర్చింది. అంతకు మునుపే స్వామి కారులో మథుర చేరియున్నారు. వాత్సల్యముతో భక్తులను లాలించి వారికి మథుర పానీయాలను ఒసగి సేద తీర్చారు. ఆహా, స్వామికి భక్తుల ఎడల ఎంతటి వాత్సల్యము! కాళీయమర్దన స్థలము, శకటాసుర సంహార స్థలము, తాళవృక్ష భంజన స్థలము, గోపికా వస్త్రాపహరణము స్థలము మొదలగు చోట్లన్నీ స్వామి చూపించారు. ఆనాటి హస్తస్పర్శను మరల ఈనాడు కోరుచున్నవో అన్నట్లు గోవులు బాబావారి వైపు ప్రేమగా చూశాయి. మథురకు తిరిగి వచ్చినప్పుడు బృందావనములో రాధేశ్యాం మందిరంను కూడా వెళ్లారు. 1957 ఆగస్టు 2వ తేదీన విమానములో స్వామి భక్తులతో కలిసి శ్రీనగర్కు చేరారు. పగలు 12 గంటలకు కాశ్మీరు లోయకు చేరారు. శ్రీనగరునందు శ్రీ శంకర మఠాధ్యక్షులు స్వామివారికి స్వాగతమిచ్చి తమ మఠములో బస చేయవలసినదిగా వేడుకొన్నారు. కాని స్వామి మఠాధ్యక్షుల ప్రేమపూర్వక ఆహ్వానానికి తమ కృతజ్ఞతను తెలుపుతూ ముందే విడిది ఏర్పాటైనందున వారి ఆతిథ్యమును స్వీకరింపలేనని తెలిపారు. పుష్ప సౌందర్యమును, సూర్యోదయ సూర్యాస్తమయ ఛాయాశోభను, ప్రాగ్దిశా ప్రౌఢిమను, అర్ధరాత్రి అందలి నిర్మల వినీలాకాశమున తళుకు తళుకుమని ప్రకాశించు నక్షత్ర సముదాయమును, నీలపుటాకాశమున తెల్లని కొంగల బారులను కాంచుడని స్వామి భక్తులకు బోధించారు. 3వ తేదీన గుల్మార్గ్, కిలన్ మార్గ్ అను పర్వత ప్రదేశములకు భక్తులతో కూడి స్వామి చనుదెంచారు. గుర్రపు స్వారీలో ఆరితేరిన నిపుణుని వలె స్వామివారు అన్నింటికన్నా ఎత్తైన రాజా అను పేరు గల గుర్రాన్నెక్కి సవారీ చేశారు. ఒక్క పర్యాయమైనను విశ్రాంతి కొరకు గుర్రమును దిగలేదు. కైలాసాచల మండలి మీద శ్రీ కుమారస్వామి వలె బాబావారు హిమాలయ పర్వతంపై తోచారు. పాదరక్షలు లేని కాళ్లతో నడుచుచూ మంచుగడ్డలను కాలి బంతివలే పైకెగరకొట్టుతూ చిన్న చిన్న మంచు పిల్లలను భక్తులపై విసురుచూ ఎంతో ఉత్సాహమును కల్పించుచూ స్వామి తిరిగి విడిదిని చేరారు. రాత్రి 10:30 సమయమైంది. భక్తులందరూ తలనొప్పులతోనూ కాళ్ల నొప్పులతోనూ అలసి బాధపడుచుండా నవనవోన్మేషమగు రోజా పుష్పము వలె స్వామి చెక్కు చెదరక ఆనందముగా ఆహ్లాదముగా తోచారు. శ్రీనగర్లోని కొంతమంది భక్తుల గృహములకు ఆతిథ్యము స్వీకరింప వారి ఆహ్వానముపై స్వామి వెళ్లారు. ఒక గృహములో ఒక చిన్న బిడ్డను చూసి, ఈ బిడ్డ పెద్దవాడైన తరువాత గొప్ప యోగి అవుతాడు అని చెప్పారు. ఆ బిడ్డ మెడలో స్వామి పూలదండ వేశారు. మరియు ఇదివరకే ఈ విషయము మీకొకరు చెప్పిరి కదా అని కూడా అడిగారు. వారు ఆ బిడ్డ పుట్టకనే జాతకము చూసిన జ్యోతిష్కుడు తమకు ఇట్లే చెప్పినని చెప్పారు. ఆ బిడ్డ తండ్రి కాశ్మీరు ప్రయాణికుల సంఘపు కార్యదర్శి. సంభాషణ సమయములో ఒక పెద్ద మనిషి గృహమును సంసారమును పరిత్యదించి ఎంతకాలమైంది అని స్వామిని ప్రశ్నింప స్వామివారు, నేను ఇల్లు వాకిలి సంసారము ఎట్లు పరిత్యజించగలను? ఈ ప్రపంచమే నా ఇల్లు కదా అన్నారు. స్వామివారి వాక్యములు విన్నవారందరూ స్వామిని అవతార పురుషుడని కొనియాడారు. కట్టకడపటికి సత్యసాయినాథుడు కాశ్మీరును వదిలి 6వ తేదీన ఢిల్లీ చేరి పిమ్మట మద్రాసుని చేరారు. ఆ పిమ్మట వెంకటగిరికి వచ్చి 14వ తేదీన పుట్టపర్తికి చేరారు.

రేపు స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుద్దాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఈ 81వ నామంలో ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః అనుకున్నాం కదా, ఆ నిరంతరము జీవికి పుణ్యఫలాల్ని అందించేటటువంటి ఆ స్వామి ఎవరు, ఆ స్వామి తాలూకా ఇంకా ఏవైనా అంతరార్థాలు దొరుకుతాయా అంటే 82వ నామం చూడండి, ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. పురుషుడు పురుషోత్తముడు, సమస్త జీవరాశుల యందు ఉండే ఒకే ఒక్క పదార్థం పురుషోత్తముడని, జీవి పురుషుడని ఎప్పుడో శ్రీవారు చెప్పారని పెద్దలు అంటుంటారు. అవతార రూపంలో ఉన్నంత మాత్రాన స్వామి మనందరిలాగా పురుషుడని అనుకోవద్దు. ఆ మూల విరాట్టు, ఆ ఆది ఏదైతే ఉందో, ఆ సమస్త జీవరాశుల యందు ఉండేటటువంటి ఆ జీవం ఏదైతే ఉందో, వీటన్నిటికీ మూలకారకుడైనటువంటి సాయి పురుషోత్తముడు. నిజంగా చెప్పాలంటే పురుషుడికి పురుషోత్తముడికి ఉండే బంధము ఈ నామంలో తెలియపరుచినట్టు కూడా కనిపిస్తుంది. ఎన్నోసార్లు స్వామి చెప్పారు, దైవాంశ సంభూతులారా, దివ్యాత్మస్వరూపులారా, అన్నమే కాకుండా ప్రేమస్వరూపులారా అని చెప్తారు కదా. సమస్త జీవరాశుల యందు ఏ ప్రేమతత్వం ఇమిడి ఉందో, సమస్త జీవరాశుల యందు ఏ ఆత్మతత్వం ఇమిడి ఉందో, ఏ దైవత్వం ఇమిడి ఉందో, దానికి మూలమైనటువంటి పురుషోత్తముడు మన స్వామి. ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. తత్వం ఒకటే అవడం వల్లనే శ్రీవారికి మనకి ఉన్న బంధం. పదార్థంలో ఉన్నది ఒకటే, ఆ దివ్యతత్వమే, ఆ ప్రేమతత్వమే, ఆ ఆత్మతత్వమే ఇద్దరిలో ఉంది. కానీ మనతో సంబంధ బాంధవ్యాలతో, ప్రేమతో మాట్లాడి మన్ని లాలించి పాలించడానికి వచ్చినటువంటి అవతారం ఒక్కటే కాదు, ఆ అవతారానికి మూలమైనటువంటి పురుషోత్తముడు కూడా మన స్వామి అని తెలుసుకోవాలి. 83వ నామం, ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమః. ఏ పురాణంలోనైనా, ఏ యుగంలోనైనా, ఏ అవతారము దాల్చినటువంటి వస్తువైతే ఉందో, ఆ వస్తువు పురాణ పురుషుడు. పురాణ కాలం అంటే చాలా చాలా చాలా సంవత్సరాలు, యుగాలు, శతాబ్దాలు అవన్నీ కలిపి లెక్క పెట్టుకుంటే ఆ ముందునున్నది స్వామి. ఈ అవతారాలన్నీ, ఈ పురాణాలన్నిట్లోనూ వచ్చేటటువంటి దైవాలన్నీ స్వామే, దాని మూలము స్వామి, ఈ అవతారాలు స్వామి. చాలా మందికి, ముఖ్యంగా ఇప్పుడు 50-60 సంవత్సరాల్లో ఉండే వాళ్ళకి చాలా జ్ఞాపకం ఉండొచ్చు, స్వామి ఏదన్నా మనం చెప్తే, స్వామి అక్కడ ఏదో ఆ బాధ వచ్చినట్టుంది, స్వామి ఈ పరీక్ష వాడికి ఇంకా భయపడుతున్నాడు, స్వామి ఆ వైద్యుడు ఏమంటాడో అని తాపత్రయపడుతున్నాడు, ఇవేమన్నా అడిగినప్పుడు చాలా రొటీన్ గా మామూలుగా స్వామి అనేవారు, స్వామి చూసుకుంటాడు, స్వామి చూసుకుంటాడు. మనకి జ్ఞాపకం చేస్తున్నది ఆ మాట అనిపిస్తుంది నాకు. ఏంటా జ్ఞాపకం చేస్తున్నారు? ఏ స్వామి అన్ని దైవాల్లో ఉన్నారో ఆ స్వామి చూసుకుంటారు. చూడండి, మనం అందరం అనుకుంటాం కదా, ఏదన్నా అడ్డు కలిగితే వినాయకుడు కొంచెం దండం పెట్టుకుంటాం, ఏదన్నా అడ్డు తగిలితే వినాయకుడు దండం పెట్టుకుంటాం, ఏదన్నా కొంచెం ఆరోగ్యం అది బాగలేకపోతే సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకుంటాం,
ఏదన్నా టకాల మీద శక్తి కావాలి, అమ్మ ప్రేమతో శక్తి కావాలి అంటే లలితా మహాత్రిపుర సుందరికి దండం పెట్టుకుంటాం. స్వామి చూసుకుంటాడు అన్నదానికి అర్థము ఏ అందరి దేవతలు సమస్త దేవతాస్వరూపులు నా అధీనంలో ఉన్నారు కనుక ఏ దైవాన్ని ఎలా ఎక్కడ పంపించి నీకు సాయం చేయాలో అది చూసుకుంటాడు అని అర్థం అనిపిస్తుంది నాకు. స్వామి చూసుకుంటాడు, నేను చూసుకుంటాననేది ఒకలా ఉంచండి ఆ పక్కన. స్వామి చూసుకుంటాడంటే అర్థం ఏంటంటే ఏ దేవతలు ఎవరు ఎక్కడ ఎలా నిన్ను ఆదరించుకోవాలో అది కూడా నేను చూసుకుంటాను. ఎంచేతంటే పురాణ పురుషుడు కనుక. ఒకసారి అనిల్ కుమార్ గారు చెప్పారు, ఒక చిన్న గ్రూప్ లో మాట్లాడుతూ అన్నారు, మీరందరూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, స్వామి సత్య సనాతనుడు నిత్య నూతనుడు. ఎంత బ్రహ్మాండమైన మాటది, సత్య సనాతనుడు అంతకంటే ముందు ఇంక లేదు, అది సత్యం. ఆ సత్య స్వరూపమే సనాతన స్వరూపమే ఇప్పుడు మనం చూస్తున్న స్వామి కూడా, కానీ నిత్య నూతనుడు. రాముడిలాగా కృష్ణుడు ఉండడు, కృష్ణుడిలాగా సిద్ధిబాబా లేరు, సిద్ధిబాబాలాగా సత్యసాయిబాబా వారు లేరు. అది నిత్య నూతన తత్వం. కానీ వీటన్నిటికీ మూలంగా ఉండది సత్య సనాతన తత్వం. స్వామి సత్య సనాతనుడు నిత్య నూతనుడు అని ఆ అనిల్ కుమార్ గారు చెప్పింది ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎన్ని అవతారాల్లో కనిపించినా ఆది పురుషుడు కనుక ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమః అని స్వామివారికి నమస్కరించుకుంటున్నాము. అయితే అన్నిటికీ మూలమైన ఆది విరాట్టు కనుక, ఏ అవతారమైనా దాల్చేటటువంటి శక్తి సంపన్నుడు కనుక, స్వామిని 84వ నామంలో ఓం శ్రీ సాయి అతీతాయ నమః, ఏ విషయంలోనైనా స్వామి కంటే ముందు ఇంక లేదు, స్వామి కంటే పెద్ద ఇంక లేదు. మానవ జాతి ఎలా ముందుకొచ్చిందో అంటే ఇవల్యూషన్ ఎలా జరిగిందో అన్న బ్రహ్మాండమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానానికి స్వామి అతీతుడు. అందుకే చాలా మంది చెప్తుంటారు, చాలా మంది భౌతిక శాస్త్రవేత్తలు, రసాయన శాస్త్రవేత్తలు, జియాలజిస్టులు, ఎన్నో రకాల విజ్ఞానులు ఒక్కసారి స్వామి అనే మాటను పట్టుకుని అమ్మో ఇది మనెవరికీ తెలీదు అని అనుకుంటుంటారు. ఎందుకంటే శ్రీవారి కంటే అతీతం మరొకటి లేదు. దీనికి మనం ఇంకొక విధమైనటువంటి అర్థం కూడా చెప్పుకోవాలి. వారి కంటే అతీతం లేదు కనుక వారు ఏమైనా చేయగలరు. నాకు తెలిసినంత మట్టుకు స్వామివారి తాలూకా అవతారానికి సంబంధించి కెనడాలో ఓ ఫోటోలోంచి అమృతం రావడం చూశాను, సింగపూర్లో ఒక మహాభక్తురాలి ఇంట్లో ఒక అరకిలో విభూతి ఎప్పుడు ఉంటుంది అది తీసుకుంటూ ఉంటారు, అది నిండిపోతూ ఉంటుంది ఓ ఫోటోలోంచి. ఇది అతీతాయ నమః. స్వామి ఎవరికి అర్థం కాని, ఎవరూ అర్థం చేసుకోలేని, శాస్త్ర పరిజ్ఞానానికి అందని ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి నడిపిస్తోంది శ్రీవారిని. ఆ శక్తి అంతా శ్రీవారిమయం, శ్రీవారు ఆ శక్తిమయం. అందుకే శ్రీవారు అతీతులు, అన్నిటికీ అతీతులు. ఇంకొక అర్థం కూడా ఉంది, ఏ రూపమైనా స్వామి తీసుకోగలరు, అన్ని రూపాలకి అతీతులు స్వామి. ఇంకా ఒక అర్థం కూడా ఉంది, ఇది మాత్రం నా గుండెల్లో ఉన్నది చెప్తున్నాను. ఎప్పుడూ అనుకుంటాను నేను, అబ్బా ప్రపంచంలో సృష్టిలో ప్రతి వాడికి ఒక అధికారి ఉన్నాడు స్వామి,
మీ దయ వల్ల మీకు అధికారి లేడు, మీరు ఏం చేస్తే అంతే తప్ప అడిగేవాడెవడూ లేరు. స్వామి సమాధానం చెప్తారు, కాని తను ఎవరికీ సమాధానం చెప్పుకోకర్లేదు. చూడండి, దర్శనం ఇచ్చినా దర్శనానికి వచ్చినా ఎన్ని గంటలకు వచ్చినా ఎప్పుడొస్తారో అని కూర్చునే భక్తులందరికీ తెలిసిన విషయం, స్వామికి మీద ఎవరు లేరు. ఎందుకంటే వారికంటే అతీతులు లేరు కనుక అతీతాయ నమః. అన్నిటికీ అతీతులు శ్రీవారు. అయితే ఈ అతీతాయ నమః అన్న దాంట్లో ఒక ముఖ్యమైన అంశ 85వ నామము, ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః. ఈ నామం గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకనిపించింది, స్వామి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం అన్నీ కూడా కాలమానాన్ని బట్టి మారక తప్పదు. 200 సంవత్సరాల కిందటో 300 సంవత్సరాల కిందటో భూమికి ఆకర్షణ శక్తి ఉందని అనుకోలేదు. తర్వాత తెలిసింది, కొన్ని కొన్ని జబ్బుల పేర్లు తెలియవు, ఇప్పుడు తెలుస్తున్నాయి. ప్రతి శాస్త్రం కూడా టైం డిపెండెంట్, కాలం మీద ఆధారపడి ఉంటుంది. అన్నీ తెలిసిపోయా అనుకుంటాము, ఎక్కడో ఒక చుక్క ఎదురవుతుంది, మళ్లీ దాంట్లో పరిశోధనల్లో పడతారు. కాలాన్ని బట్టి కాలం గడుస్తున్న కొద్దీ ఆ విజ్ఞానం అలా పెంపొందించుకుంటూనే ఉంటారు. అయితే పరమేశ్వరుడు మన స్వామి కాలాతీతుడు. ఈ ముందు నామంలో అనుకున్నాము ప్రతి శాస్త్రానికి కూడా అతీతుడు స్వామి అనుకున్నాం కదా, ఇక్కడ త్రికాలాలకి అతీతుడు, దేశ కాల పరిస్థితులకు అతీతుడు. జలుబు 3 రోజులుంటుంది, దగ్గు 4 రోజులుంటుంది, ఈ క్యాన్సర్ ఇన్నాళ్ళుంటుంది, ప్రాణభయం ఉంది, ఇవన్నీ కూడా కాలంతో కలిసి నిర్ణయింపబడుతున్నాయి. అయితే ఈ కాలమానం శ్రీవారికి వర్తించదు. అందుకే స్వామి ఇంకొక 6 నెలలు పడుతుందంటున్నారు. ఎందుకు 6 నెలలు? ఎల్లుండి రా. చూడండి, ఏ కాలంలో ఏది జరుగుతుందో శ్రీవారే సృష్టించినటువంటి ప్రకృతికి ఎంతో వదిలేసినా భక్తుడిని రక్షించే పరిస్థితిలో, భక్తుడికి చెప్పే పరిస్థితిలో, నాయనా ఈ కాలం అన్నది నన్ను అడ్డదు, ఆ కాలం కూడా నేను చెప్పినట్టే వినాలి అని స్వామివారు అప్పుడప్పుడు నిరూపిస్తుంటారు. అంటే ఈ నామంలో ఉన్న అంతరార్థాన్ని మనకి తెలియజేస్తుంటారు. ఈరోజు జరిగేది నిన్న జరిగింది, రేపు జరగబోయేది, ఇవన్నీ తెలుసుకోవడం కాలాతీతాయ నమః అనడానికి కాదు. ఈ కాలాన్ని నిర్ణయించేది స్వామి. ప్రిసైడింగ్ డ్యూటీ ఆన్ టైమ్ ఏ స్వామి. అందుకే ప్రకృతితో ప్రతీక్షణం సంబంధం పెట్టుకుని దాన్ని అంతా ఇట్నించట్టు మార్చేరు. కానీ భక్తుల మీద అనుగ్రహంతో ఒక్కొక్కప్పుడు చిన్న మచ్చులా చూపెడతారు, నాయనా ఏ కాలము నన్ను బంధించదు అని. స్వామి రేపు జరుగుతుందంటే అది రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుందంటే ఎల్లుండి జరుగుతుంది. ఏ జరగవలసిన చిత్ర విచిత్రమైన విధైనా సరే శ్రీవారి యొక్క చేతిలో ఉంటుంది. అందుకే శ్రీవారు కాలాతీతాయ నమః. ఈ ఎలా జరుగుతుంది స్వామి? మామూలుగా ప్రకృతిబద్ధంగా కాలం నడుస్తుంటే అది మీరు చెప్పేసరికి ఎలా జరుగుతుంది? దీనికి కారణం ఏమిటి? 86వ నామంలో చెప్పుకుంటున్నాం,
ఓం శ్రీ సాయి సిద్ధిరూపాయ నమః. తన చేతిలో లేని శక్తి ప్రపంచంలో లేదు. ఇంకొక బ్రహ్మాండమైన విషయం ఏంటంటే, శ్రీవారు తన 16 ఏళ్ళు 17 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ ప్రాయంలో ఉన్నప్పుడు చాలా మందికి దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పేవారట, ఏదో బ్రహ్మాండమైన తపస్సు చేసి సాధించిన అష్టసిద్ధులు కావివి, ఇవి నాతోటే ఉంటాయి, నా ఇంట జంట వంట ఉంటాయి, ఇవి అభ్యాసం వల్ల వచ్చే సిద్ధులకి నేను అతీతుణ్ణి. బాగా చెప్పుకోవాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, శ్రీవారి మాట వేదవాక్కు. ఇంకొక బ్రహ్మాండమైన విషయం ఏంటంటే, శ్రీవారు తన 16 ఏళ్ళు 17 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ ప్రాయంలో ఉన్నప్పుడు చాలా మందికి దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పేవారట,

ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీవారి మాట వేదవాక్కు. శ్రీవారి మాట ప్రకారం జరగాల్సిందే గాని ఆ మాటకి ఎదురుగా పోయేది లేదు. ఒక చిన్న ఉదాహరణ, డాక్టర్ గారు 3 నెలలు ఇచ్చారు టైము ఒక ఆయనకి. స్వామి విభూతి ఇచ్చి తీసుకెళ్లి ఆయనకివ్వు అన్నాక 2.5 సంవత్సరాలు ఆయన బ్రతికి ఉన్నారు. చేయవలసిన కర్తవ్యాలు నిర్ణీత సమయంలో జరిగాక ఆ తర్వాత ఆయన తాలూకా జీవితం అంత్యమైంది. మరి 3 నెలలు శాస్త్రం ప్రకారం చెప్పింది, 2.5 సంవత్సరాలు శ్రీవారు చెప్పింది. ఎందుకంటే తను చెప్పిందే సిద్ధి, తనన్నదే వేదం, అది వేదవాక్కు. ఆ వాక్కు తిరుగులేదు. ఈ తిరుగులేని వాక్కున్నటువంటి స్వామికి ఏ అభ్యాసాలు కావాలి, ఏ సిద్ధులు కావాలి? తనే సిద్ధి, తనే సిద్ధి స్వరూపము. ఏ సిద్ధులైతే ఉన్నాయో వాటన్నిటికీ పునాది, వాటన్నిటికీ రూపము నా స్వామి. ఒకసారి మనవి చేసుకున్నాను శ్రోతలతో, స్వామి విమానం ఎక్కగానే భయం వేస్తుంది అని చెప్తే 1984లో చాలా చాలా చాలా బాధపడిపోయేవాడిని. విమానంలోకి వెళ్ళడం భయం వేయడు, విమానంలో వెళ్ళగానే భయం వేయడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. 3 గంటలు, 18 గంటలు, 16 గంటలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు భయం వేస్తే ఎలా ఉంటుంది చూడండి. ఆ భయం నాలో ఎందుకు తెప్పించారంటే శ్రీవారు, నాయనా నువ్వు అర్థం చేసుకోవలసింది, ఈ సత్యస్వరూపుడి గురించి ఆలోచించవలసింది ఇంకా చాలా ఉంది, అది నీకు చూపెడతానని అందుకే భయం పెట్టారేమో అనుకున్నాను నేను. ఎందుకంటే 1984లో ఈ మాట శ్రీవారికి చెప్పగానే, ఏంటి విమానంలో కూర్చుంటే భయం వేస్తుందా, అవునా అన్నారు చిన్న నవ్వునవ్వుతూ. స్వామిని తలుచుకో, ఏ భయం ఉండదు అన్నారు. ఆ మన్నాడు నేను ప్రయాణం చేసే వేళ శుభగడియ కాదు, అత్యంత అశుభగడియ, కాని నా స్వామి చెప్పారు కదా స్వామిని తలుచుకో భయం లేదన్నారు కదా. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ఎన్నడూ రైలు భయం, బస్సు భయం, విమానం భయం, వాతావరణం, ఏ భయాలు లేవు. ఎందుకంటే స్వామి ఇచ్చిన బ్రహ్మాండమైన ఆ వాక్కుందేది, స్వామిని తలుచుకో ఏ భయం ఉండదు, ఆ వేదవాక్కు. సిద్ధికి స్వరూపమైనటువంటి నా స్వామి వేదవాక్కుని ఏం చెప్పినా ఏం చేయాలన్నా వారొక్కసారి అవును అంటే అది జరగక తప్పదు. అయితే సిద్ధిస్వరూపుడు మామూలుగా భక్తుడి తాలూకా భయాన్ని పోగొట్టినట్టే లోక కళ్యాణం కోసం వచ్చిన స్వామి కనుక 87వ నామంలో తెలుసుకుంటున్నాం. ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమః. శ్రీవారి సంకల్పానికి తిరుగులేదు, శ్రీవారి సంకల్పము అన్నది జరక్క తప్పదు. ఎన్నోసార్లు మనం విన్నాం, ఎందరో మహావక్తలు మనకు ఉపన్యాసాల్లో చెప్పారు, స్వామి యూనివర్సిటీ 7 కల్లా వచ్చేస్తుందని చెప్పేశారు, అది ఎన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయో, గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయో. నేను రేడియో సాయి శ్రోతలతో నా మనసులో ఉన్నది చెప్తున్నాను, శ్రీవారి పని జరగడానికి ఎవరిని ఎక్కడ ఏ వ్యవస్థలో ఏ పదవిలో పెట్టుకోవాలో అది కూడా చేయగలరు. అవన్నీ జరిగి శ్రీవారు అనుకున్న రోజున విశ్వవిద్యాలయం తయారైంది. అది ప్రపంచమందరి కోసం చేసినటువంటి ఒక మహాకార్యం. సిద్ధ సంకల్పుడైన స్వామి ఏది చేస్తానన్నా జరక్క తప్పదు. ఎందుకంటే కాలాతీతుడు, సిద్ధిస్వరూపుడు, అతీతుడు, ఇవన్నీ అనుకున్నాం కదా. శ్రీవారు అతీతులు, కాలాతీతులు, సిద్ధిరూపులు, అంచేత సిద్ధ సంకల్పులు కూడా. ఇంకొక విషయం చెప్పాలి, ఈ సిద్ధ సంకల్పాయ నమః అంటే పెద్ద యూనివర్సిటీలు, హాస్పిటళ్లు అవి కట్టడమే గురించే కాదు, ఎంత సులువుగా తన తాలూకా

అధీనత్యమైనటువంటి అధికారమైనటువంటి ఆ మహాశక్తిని చూపెడతారో. ఇంకొక ఉదాహరణ చెప్పాలి. మా స్నేహితుడికి ఒక ఆయనకి పెద్ద ఉంగరం ఇచ్చారు, నవరత్నాల ఉంగరం స్వామి. వారి కృపా కటాక్ష వీక్షణాల తాలూకా ప్రభావం వల్ల ఆ ఉంగరం వారికి మా స్నేహితుడికి ప్రసాదించినప్పుడు నేను కూడా ఉన్నాను. మన్నాడు మళ్లీ పిలుస్తానన్నారు స్వామి. ఈ పెద్ద ఉంగరాన్ని వేలుకు పెట్టుకుని మా స్నేహితుడు ఎంతో బాధపడుతున్నాడు. ఇది చూడు ఎంత పెద్దదో, నేను గవర్నమెంట్ లో మీటింగులకు వెళ్ళాలి, ఎవరన్నా మంత్రి గారు పిలిస్తే వెళ్ళాలి, ఆఫీసర్లందరూ చూస్తూ ఏంట్రా నువ్వు ఏదో పెద్ద సేట్లాగా ఇంత ఉంగరం ఏంటి అంటారు అని ఏదో బాధపడుతున్నాడు. ఆ సాయంత్రం అలా మన్నాడు పొద్దున్న స్వామి పిలిచారు. పిలిచిన వెంటనే మొట్టమొదట, ఆ ఉంగరం బాగా పెద్దది అనుకుంటున్నావు కదా, ఇలాతే అన్నారు. ఇట్నించట చేత తిప్పారు. నిజంగా చెప్తున్నాను, నా జన్మ తరించింది అనుకున్నాను ఆ రోజు. అంత చక్కటి మహాశక్తి నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఉంగరం తీసుకుని ఇది చాలా పెద్దది అనుకుంటున్నావు కదా అని ఇలా తిప్పారు. ఇట్నించట తిప్పారు. తిప్పి నా వైపు కొంటగా చూసి ఉఫు ఉఫు ఉఫు అని మూడు మాటలు అన్నారు. ఊదడం కూడా కాదు, ఉఫు ఉఫు ఉఫు అని. అది అతి చిన్న నాజూకైన నవరత్నాల ఉంగరంగా మారింది. నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు స్వామి, నేను ఎప్పుడైనా చూడాలి స్వామి, నేను ఎప్పుడైనా చూడాలని దండం పెట్టుకునేవాణ్ణి. నాకది చూపెట్టడము జరిగింది, నా స్నేహితునికి చిన్న ఉంగరం ఇవ్వడము జరిగింది. పెద్ద ఉంగరాన్ని చిన్న ఉంగరాన్ని చేయడం ఎంత సులువో చూడరా అని నాకు నా స్వామి చెప్పడం జరిగింది. సిద్ధ సంకల్పులైన స్వామి ఒక వ్యక్తిగతమైన భక్తుడి బాధ తప్పించడానికి, లోక కళ్యాణానికి మహత్తరమైన పథకాలు పెట్టి అందరినీ ఆదరించడానికి అన్నిటికీ తగినటువంటి నా స్వామికి, మన సిద్ధ సంకల్పులైన స్వామికి అందరం నమస్కరించుకుంటున్నాం. ఇంత శక్తి సంపన్నుడికి తర్వాత నామం అవసరమా అనిపిస్తుంది. 88వ నామం ఏమిటి? ఓం శ్రీ సాయి ఆరోగ్య ప్రదాయ నమః. ఇంత శక్తి సంపన్నుడికి ఆరోగ్యం ఇవ్వడం చేతనవుతుంది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ నామం ఎందుకు రాశారు? అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వామిని తలుచుకో అని జ్ఞాపకం చేయడానికి రాశారు. ఎందుకంటే ఇంతకు ముందు చదివిన 87 నామాలు అత్యంత శక్తి సంపన్నుడైన స్వామి గురించి తెలుసుకుని మళ్ళా ఏదన్నా చిన్న అనారోగ్యం వస్తే అని ప్రశ్న ఉండకూడదు. కాని ఒకవేళ ఉంటుందేమో, అంతేకాకుండా ఒంట్లో బాగలేకపోయినా ఏదన్నా భయపడినా ఒక్కమారి స్వామిని తలుచుకోను ఆయన, ఎందుకంటే వారు ఆరోగ్య ప్రదాయి. అది ఒక విధంగా అనుకోవచ్చు. రెండోది, కేవలం తను విభూతి సృష్టించి కలలో వచ్చి జబ్బులు నయం చేయడం అదంతా ఒక ప్రక్రియ. వారి తాలూకా సృష్టిలో డాక్టర్లున్నారు, వారి తాలూకా సృష్టిలో ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. మరి అవన్నీ తెచ్చి అవి కూడా పెట్టారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఆ విధంగా కూడా శ్రీ సత్యసాయి ఆరోగ్య ప్రదాయ. అంతేకాదు, మనసు ఎంతో బాధపడింది స్వామికి, ఈ కంటామినేటెడ్ వాటర్, సరి అయిన మంచినీరు లేక ఎందరో ముఖ్యంగా చిన్నవాళ్లు వృద్ధులు కష్టపడుతున్నారని సత్యసాయి మంచినీటి సరఫరా పథకం కూడా పెట్టారు. శ్రోతలు అర్థం చేసుకోవలసింది, కేవలం ఓ స్వామీజీగా ఒక అవతార పురుషుడుగా పూజలు అందుకుని నైవేద్యాలు అందుకుని మనందరినీ ఆశీర్వదించి పంపించడమే కాదు, అది కాదు, వ్యక్తికి ఉన్న బాధని, సమిష్టికి ఉన్న బాధని, వ్యక్తికి ఉన్న బాధని, సంఘానికి ఉన్న బాధని రెండు నివారించడానికి వచ్చినటువంటి స్వామి ఆరోగ్య ప్రదాయి. చూడండి, సత్యసాయి మంచినీటి పథకంలో నీరు తాగే ప్రతి వాళ్ళు స్వామి భక్తులని ఎవరు అనుకోక్కర్లేదు. అది ఏ మతానికి చెందినా, భక్తుడైనా కాకపోయినా, ఏ దేవుడిని కొలుచుకున్నా కొలుచుకోపోయినా, నాస్తికుడైనా ఆస్తికుడైనా, గ్లాసు పెట్టగానే నీళ్లొస్తాయి, ఆ నీళ్లు వాళ్ళు తాగొచ్చు. ఇది సాంఘిక పరమైనటువంటి అవతార కార్యక్రమం, వారి శక్తికి
నిదర్శనం అని చెప్పుకోవాలి. ఈ ఆరోగ్యప్రదాయ నమః అన్న దానికి కాలం గడుస్తున్న కొద్దీ మనకింకా తెలుస్తూనే ఉంది. అదేవిధంగా 89వ నామంలో ఓం శ్రీ సాయి అన్న వస్త్రదాయ నమః. నిజంగా చెప్పాలంటే మనందరికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అన్నం పెట్టారు, వస్త్రాలిచ్చారు, ఆస్తులిచ్చారు, ఎంతో ఐశ్వర్యం ఇచ్చారు. అదంతా భక్తులకి తెలిసిందే. అయితే ఈ నామము రాసినప్పుడు సత్యసాయి అన్నదాన పథకాలుంటాయని గాని, సత్యసాయి సంస్థల ద్వారా ఎన్నో విధాల సేవలు అందుతాయని గాని, ప్రతి దసరాకి విశ్వవిద్యాలయంలో పనిచేసేవాళ్లు, పిల్లలు అందరూ కలిసి ఒక చీర, ఒక చాపు గ్రామాల్లో గ్రామసేవ కింద పంచుతారని గాని, ఇవేమీ అనుకోలేదు. ఈ నామం మొట్టమొదటిసారి చదివేటప్పుడు, మొదట్లో అష్టోత్తరాలు చేసేటప్పుడు, కానీ ఆరోగ్యప్రదాయ వెనకాతల ఆసుపత్రులున్నట్టే అన్న వస్త్ర ప్రదాయ నమః అన్నదాని వెనకాతల అన్నదాన పథకాలు. వస్త్రాల ఆ బంగారు తండ్రి చేతి నుండి ఎన్ని వందల మంది ఎన్ని చీరలు ఎన్ని బట్టలు అందుకున్నారో లెక్కెవరన్నా పెట్టుంటే చాలా బాగుండేది, ఎంతో బాగుండేది. అబ్బా ఎంత లెక్క అనుకునేవాళ్ళమి. మామూలు దర్శనంలో ఉన్నట్టుండి ఎవరినో పిలిపిస్తారు, బోల్డ్ బట్టలు పంచిపెట్టేస్తారు. స్వామి అన్న వస్త్ర ప్రదాయి అని మనం గుర్తు పెట్టుకుంటే, నేను అనుకుంటున్నాను ఆరోగ్యప్రదాయి అని గుర్తుపెట్టుకుంటే అనారోగ్యం భక్తుడికి రాదు, అన్నవస్త్రదాయి అని గుర్తుపెట్టుకుంటే లోటు అన్నది ఉండదు. ఏ విధమైన లోటు ఉండదు. ఆశ ఉండొచ్చు, దురాశ ఉండొచ్చు, కానీ లోటు మాత్రం ఉండదు. 90వ నామం ఓం శ్రీ సాయి సంసార దుఃఖ క్షయకరాయ నమః. సంసార దుఃఖము అన్ని రకాల దుఃఖాలకి మూల కారణము కోరిక. నిజంగా చెప్పాలంటే ఏదో గాలి పీల్చడం, మంచినీళ్లు తాగడం తప్ప ఇంకా ఏం చేసినా ఏదో ఒక ఈ కారణానికి ఒక ఫలితం రాక తప్పదు. మనందరం అనుకుంటాం పళ్ళు తింటే మంచిది, కాస్త అన్నం తింటే మంచిది, కాదు అన్నమే కాదు కొంచెం గోధుమ తింటే మంచిది అనుకుంటాం కదా. ఓసారి శ్రీవారు అన్నారు రూములో కూర్చున్నప్పుడు, అన్నము ఎక్కువగా తింటే మునుకులు నొప్పి రావచ్చు, అలా అని చెప్పి ఎక్కువ గోధుమలే తిన్నా మంచిది కాదు, పళ్ళు కూడా ఎక్కువ మంచిది కాదు. చూడండి విచిత్రం, ఈ భూమి మీద పుట్టాక ఏ పని చేసినా దాంట్లో సుఖం రావడమే కాకుండా దుఃఖం కూడా రావచ్చు. సంసారం అంటే ఈ జగత్తులో మనం ఉండి బ్రతకడమే సంసారం. ఈ సంసారంలో మంచిలా కనపడుతుంటాయి నేను, కానీ వెనకాలే దుఃఖం ఉండొచ్చు. స్వామి ఏంటంటారు, హ్యాపీనెస్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ సారోస్, ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. తప్పదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను స్వామివారి దయ వల్ల ఇంత చక్కటి అవకాశం వచ్చి మీ అందరితోటి ఇది నేను చెప్పుకుంటున్నాను. అందరికీ నచ్చుతుంది అనుకోవడం పొరపాటు. మహానుభావులు ఉంటారు, శాస్త్రవేత్తలుంటారు, జ్ఞానులుంటారు, అది విని అబ్బబ్బా ఏమిటి వీడు, వీడికి సంస్కృతం రాదు, తెలుగు రాదు, ఏమిటేమిటో చెప్పేస్తున్నాడు అని అనుకుంటారు కదా. అంటే అందరి నుంచి అన్ని వేళలా మంచి జరుగుతుందనుకోవడం జీవికి తప్పు. అలా జరగదు. మంచి ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది, మంచి కానిది ఉంటుంది. ఇవన్నీ ఎలా పోతాయి స్వామి? సంసార దుఃఖ క్షయకరాయ నమః. ఎట్లా దుఃఖం క్షయకరం చేస్తారంటే, నా అనుభవంలో చెప్తున్నాను, కొన్ని కోరికలు మనలోకి రాకుండా చేస్తారు, కొన్ని కోరికలు తీరేటట్టు చేస్తారు. ఈ రెండు ప్రక్రియల వల్ల సంసార దుఃఖంలోంచి బయటపడతారు. ఈ రెండు చేయగలిగింది స్వామి మాత్రమే.
లోపల ఉన్న లోపం చెప్పినా అదేం పర్వాలేదు అన్న శక్తి ఉన్నది స్వామికొక్కరికే. స్వామి ఈ తప్పులు చేశాను అంటే క్షమించగలిగిన శక్తి ఉన్నది స్వామికొక్కరికే. పెద్దలు చెప్పిన మాట మీతోటి మనవి చేసుకుంటున్నాను. ఒక్కసారి శ్రీవారి పాదాలు తాకితే జన్మజన్మల పాపాలు పోతాయంటారు. అది ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే పరమ పవిత్రమైన ప్రేమమూర్తి అయిన స్వామి ఏదన్నా క్షమించగలరు. అలా అంటే తప్పులు చేయాలని నేను అనడం లేదు. కోరి తప్పులు చేస్తే కోపడతారు కూడా స్వామి. కానీ సంసార దుఃఖ క్షయకరం అనేటటువంటిది రెండు విధాలుగా చేస్తున్నారు స్వామి. ఒకటి, కొన్ని కోరికలు మన జోలికి రావు. రెండు, అన్ని కోరికలు తీరిపోయాక ఇంకేమీ లేదు, సంసారము లేదు, దుఃఖము లేదు. నాటకంలో పాత్రధారిగా తన పాత్ర తెలుసుకుని నడుస్తాడు జీవి తప్ప దాంతో బంధం పెట్టుకుని విచారంలోనూ సుఖంలోనూ దుఃఖంలోనూ సుఖంలోనూ మురిగి తేలుతూ ఉండడు. ఈ 90వ నామం ఓం శ్రీ సాయి సంసార దుఃఖ క్షయకరాయ నమః. స్వామి, చిన్న చిన్న దుఃఖాలు పెద్ద పెద్ద దుఃఖాలు ఒక్క నీ నామం చదివి ఒక్క సాయిరామా సాయిరామా అనుకుంటే పోగొట్టేటటువంటి పరమశక్తి ఉన్న ప్రేమమూర్తివైన స్వామి మా అందరి తరఫున నమస్కారాలు. ఇది 90వ నామం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపచేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: చేసిన కర్మలు చెడని పదార్థము చేరును నీ వెంట అని చెప్పే చివరి వరకు మీ వెంట వచ్చేది అనే చిన్న కథను విందాం. ఒక వ్యక్తికి ముగ్గురు మిత్రులుండేవారు. ఉన్నట్లుండి అతనికి కోర్టు వ్యవహారంలో సాక్షులు కావలసి వచ్చింది. అతడు తన మిత్రులను ఆశ్రయించాలని అనుకున్నాడు. ఒక మిత్రుని వద్దకు వెళ్లి, మిత్రమా, నాకు కోర్టు వ్యవహారం ఒకటి వచ్చింది, నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పటానికి కోర్టుకు వస్తావా అని అడిగాడు. దానికి ఆ మిత్రుడు, సాక్ష్యమంటే ఏమిటి? కోర్టు వ్యవహారాలు నాకేమీ తెలియవు. నీకోసం వస్తే నా మీదకి ఏం వస్తుందో నాకు భయం. నన్ను క్షమించు, నేను కోర్టుకు రాలేను అన్నాడు. కొంత విచారంతో ఇంకొక మిత్రుని వద్దకు వెళ్లాడు. తన విషయమంతా చెప్పి సహాయం చేస్తావా అని అడిగాడు. మిత్రమా, ఏమీ అనుకోవద్దు, కోర్టుకు వస్తాను, కాని సాక్ష్యమిచ్చే బాక్సులో మాత్రం నిల్చోను, క్షమించు అన్నాడు. ఇద్దరు మిత్రులు ఈ విధంగా మాట్లాడినందుకు కొంత బాధపడుతూ తన మూడవ మిత్రుని వద్దకు వెళ్లాడు. తన విషయమంతా చెప్పాడు. ఆ మిత్రుడు, మిత్రమా, ఏమీ భయపడవద్దు, నేను తప్పక నీతో కోర్టుకు వస్తాను, నీ రక్షణ కోసం ఎంతవరకు సహాయం చేయగలనో అంతవరకు చేస్తాను అని అతనికి ధైర్యం చెప్పి పంపించాడు. ఈ కథలోని ముగ్గురు మిత్రులు ఎవరు? అసలు ఆ వ్యక్తి ఎవరు? కథలోని ప్రధాన వ్యక్తి మానవుడే. ముగ్గురు మిత్రులలో మొదటి మిత్రుడు తనకు అత్యంత ప్రియమైన ధన కనక వస్తు వాహనాదులు. అవి మనము లోకం నుండి వెళ్లేటప్పుడు మన వెంట రావు. రెండవ మిత్రుడు మన కుటుంబంలోని సభ్యులు, బంధువులు. వీరు మనం చనిపోయిన తర్వాత శ్మశానం వరకు వస్తారు. ఇంకా మూడవ మిత్రుడు మనం చేసే సత్కర్మలు. ఇవి మరణానంతరం కూడా మన పేరు నిలబెట్టడానికి, ఉత్తర జన్మకు కూడా కారణభూతములుగా ఉంటాయి. చేసిన కర్మలు చెడని పదార్థము చేరును నీవెంట.

0: Sri Sairam. Swami, with love and devotion in our little hearts, we, the Balvika children of Vishakhapatnam, have come to offer our love at your divine lotus feet. Our music program, Sai Prema Kusumalu, is a bouquet of pure devotion from the depths of our hearts. Please accept it, O Sai Ma, and bless each and every one of us.
1: ఓం శ్రీ సాయిరామ్. స్వామి, మీ అపార అనుగ్రహ ఆశీసులతో విశాఖ జిల్లా నుండి మీ దివ్య సన్నిధికి చేరాము. సాయి ప్రేమ కుసుమాలు అనే సంగీత సుమమాలికను మీ పాదాల చెంత ప్రేమతో సమర్పిస్తున్నాము స్వామి. దయతో స్వీకరించి మీ చల్లని అనుగ్రహమును మాపై ఎల్లప్పుడూ కురిపించమని ప్రార్థిస్తున్నాము స్వామి. సర్వ విఘ్నములను తొలగించే ప్రథమ పూజ్యుడు విఘ్నేశ్వరుడు. భక్తులకు విద్యాబుద్ధులను ప్రసాదిస్తాడు. రాగద్వేషాలను వీడి మనస్సును పవిత్రముగావించుకున్న వారి చిత్తములో స్థిరముగా ఉండే దేవుడు. ఆ గణనాయకుణ్ణి మనకు ఆశీసులు అందించమని మనమంతా కలిసి భక్తితో స్తుతించుకుందాము.

మన ఇంట వెంట కంట జంట ఎల్లప్పుడూ తోడుంటారు మన బంగారు స్వామి. సుమనోహరమైన రూపముతో ప్రేమను పంచి సమస్త మానవాళిని ప్రేమస్వరూపులుగా తీర్చిదిద్దే ప్రేమమూర్తి అయిన మన స్వామికి స్వాగతం సుస్వాగతం.

భక్తి అంటే కేవలం పూజలు చేయడం, ఆచారాలు పాటించడం, తీర్థయాత్రలకు వెళ్లడం మాత్రమే కాదు. నిజమైన భక్తి అంటే భగవంతునిపై నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉండడం అని అన్నారు స్వామి. స్వచ్ఛమైన మనస్సుతో శ్రద్ధతో భగవంతుని ప్రార్థించటమే నిజమైన భక్తికి నిదర్శనం. మన తనువు, మనస్సు, మన సర్వస్వము అర్పణ చేసి మనసారా మన స్వామిని ఆరాధిద్దామా.

చిన్నారి బాలబాలికల మనసులలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే విత్తములు నాటి నైతిక విలువలు మన సంస్కృతి సాంప్రదాయములు అలవరిస్తూ సమాజమునకు ఉపయోగపడే వ్యక్తిత్వముతో వికసించే పుష్పములుగా తీర్చిదిద్దే మహా ఉద్యమం శ్రీ సత్యసాయి బాల వికాస్. బాల వికాస్ బాలనమైనందుకు మేమంతా ధన్యులము స్వామి.

కాలి మువ్వలు గల్లు గల్లును సవ్వడి చేస్తుంటే, చేతి మురళి నుండి మధుర గానం ప్రవహిస్తుంటే, జగత్తునంతటిని తన చిరునవ్వుతో కట్టిపడేసే ఆ వెన్నదొంగ అడుగులు వేస్తున్నాడు. ఆ చిన్నారి బాలకృష్ణుని దివ్య రూపాన్ని పరవశింపజేసే ఆనంద నాట్యాన్ని వీక్షించి తరిద్దాము.

రఘుకులతిలకుడైన శ్రీరామచంద్రుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి భూమిపై ధర్మాన్ని ప్రకాశింపజేసిన ధర్మమూర్తి. అటువంటి శౌర్యవంతుడు బాల్యములో బాణముతో కోతిబొమ్మలు గీస్తూ గులకరాళ్లను చెరువులోకి విసురుతూ అందరినీ మురిపిస్తూ చేసిన ముద్దు ముద్దు చేష్టలు ఎలా ఉండేవో తెలుసుకుందామా?

కలియుగములో ముక్తిని పొందటానికి నామస్మరణే తరుణోపాయం. అన్ని జన్మలలోనూ మానవ జన్మ దుర్లభము. అటువంటి మానవ జన్మను పొంది కామ క్రోధములు వంటి అరిషడ్వర్గములచే పీడింపబడక హరినామస్మరణ చేసి సులభముగా మోక్షము పొందుట యుక్తము. ఎలా అంటే భక్తితో నారాయణ అని ధ్యానించటమే

ఢమ ఢమ ఢమయని విజయభేరి మోగిస్తూ హరి సర్వోత్తమ తత్వాన్ని లోకమంతటికీ చాటి చెప్పిన మహావీరుడు ఆంజనేయుడు. మోక్షమునకు మార్గము చూపించే గురువు ఆ హనుమంతుణ్ణి స్మరించినంతనే మనకు కొండంత ధైర్యం శక్తి లభిస్తాయి. అందరము గళమెత్తి అందామా, బోలో హనుమానికి జై.

తంబురమీతగ జటాజూట ముని తిరమున మెరయగమారదు తంబురమీత జటాజూట ముని తిరమున మెరయగమారదు తంబురమీత జటాజూట ముని తిరమున మెరయ త్రిశూలంబుదాతి పుదువరుడు తదిం తదిం తదిం తదితకయనుచు త్రిశూలంబుదాతి పుదువరుడు తదిం తదిం తదిం తదిం.

0: మాధవ హరి మాధవ హరి మాధవ గిరిధారి
1: మాధవ హరి మాధవ హరి మాధవ గిరిధారి
0: మాధవ హరి మాధవ హరి మాధవ గిరిధారి
1: మాధవ హరి మాధవ హరి మాధవ గిరిధారి
0: రామ సుందర మదన మహనయా

ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಝರಿ ಸಾಯೀಶ್ವರಿ ದಿವ್ಯ ಪ್ರಬೋಧಾಧಾರಂಗಾ ವೈವಿಧ್ಯಮೈన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్య సాయి దివ్య సందేశ జరి కార్యక్రమానికి మీకు అందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి శ్రీ సత్య సాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో శ్రోతలందరికీ ఒక ప్రత్యేక అంశాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందరో భక్తులు మన ప్రియమైన స్వామిని ఎంతో చక్కగా సాయిమాత అని సంబోధిస్తూ ఉంటారు. ఈనాడు త్వమేవ మాత కార్యక్రమం ద్వారా జగజ్జనిని సాయిమాత దివ్య ప్రేమ తత్వాన్ని ప్రస్ఫుటం చేసి మన మనసులలో చెరగని ముద్ర వేసే కొన్ని చక్కని సన్నివేశాలను స్మృతి పథం నుండి వెలికితీసి మీకందించనున్నాను. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్న వేదవాక్కు స్వామి విషయంలో అక్షరాలా నిజం. 85 ఏళ్ల అవని సంచారంలో స్వామి తన ప్రేమను భక్తులపై ఎల్లలు లేని ప్రవాహంలా కురిపించారు. కోటాను కోట్ల మంది భక్తులు, ఎన్నెన్నో దివ్యానుభూతులు, అవన్నీ మనం తెలుసుకోవాలని చేసే ప్రతి ప్రయత్నం ఎంతో పవిత్రమైన కర్మగా మారిపోతుంది. కాని ఎన్ని జన్మలెత్తినా స్వామి దివ్యలీలా వైభవాన్ని వివరించడానికి సరిపోవు. కాని ప్రయత్నం చేద్దాం. రండి, మన సాయిమాత తమ పిల్లలకు అందించిన కొన్ని దివ్యానుభూతులను ఆస్వాదిద్దాం. సాయి అష్టోత్తర శతనామవళిలో 57వ నామంలో స్వామిని ఓం శ్రీ సాయి ఆదిశక్తయే నమః అని సంబోధిస్తారు. నిజమే, స్వామి స్వయంగా ఆదిశక్తి, దుర్గా లక్ష్మి సరస్వతి త్రిమూర్తుల రూపం. దసరాలలో జరిగే ప్రశాంతి విద్వన్ మహాసభలలో స్వామి చదువుల తల్లి సరస్వతి రూపంలో కార్యక్రమాలకు అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞంలో స్వామి దుర్గామాతగా పూజలనందుకుంటారు. స్వామి పుట్టు పండుగ సంబరాలలో భక్తులకు అన్నదానం, వస్త్రదానం చేసేటప్పుడు మహాలక్ష్మిగాను, మాతా అన్నపూర్ణేశ్వరిగాను శోభిల్లుతారు.

పురాణ కాలంలో దేవతలను రక్షించడానికి శక్తి స్వరూపిణి అయిన మాత ఏ విధంగా చెండా ముండులను, శుంభ నిశుంభులను, రక్త బీజ ధూమ్ర లోచనులను, మహిషాసురుణ్ణి మొదలైన రాక్షసులను తెగటార్చిందో దేవీ భాగవతంలో విస్తృతంగా వర్ణించబడింది. ఆ దేవీమాతే మళ్లీ మానవావతారం దాల్చి ఇప్పుడు కూడా అసుర సంహారానికై పూనుకుంటోంది. కాని ఈనాటి అసురులు మనలోనే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనబడే అరిషట్ వర్గాలు వ్యసనాలుగా దాగి ఉన్నాయి. దేవీమాత ఈ అంతర్శత్రువులను వధించి మనిషి మనోబుద్ధులను వికసింపజేసి మనలో సద్గుణాలను సత్ప్రవర్తనను పెంపొందింపచేస్తుంది.

ఇక్కడ ఒక విషయం నాకు గుర్తొస్తుంది. అది 1961 అక్టోబరవ నెల. వేద పురుష జ్ఞానయజ్ఞం ప్రారంభించిన తొలి రోజులవి. దేశం నలుమూలాల నుండి వేద పండితులు ప్రశాంత నిలయానికి విచ్చేశారు. శ్రీ కామావధాని గారు, శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, శ్రీ కుప్ప బైరాగి శాస్త్రి గారు మొదలైన హేమాహేమీలు ఆ యజ్ఞానికి హాజరయ్యారు. కార్యక్రమం మొదలు పెట్టడానికి వారు అక్టోబర్ 1 ఉదయం 7:30 శుభముహూర్తంగా నిశ్చయించి అనుమతికై స్వామివారి దగ్గరకు వెళ్లారు. స్వామి, 9:30 సమయం నాకు మంచిదిగా తోస్తోందన్న వేదపండితులు 7:30 యజ్ఞం ప్రారంభిస్తే బాగుంటుందని పట్టుబట్టగా స్వామి కొంటిగా నవ్వి సరే అన్నారు. అక్టోబర్ 1 రాణి వచ్చింది. వేద పండితులందరూ చిత్రావతి నదిలో తెల్లవారుజామునే స్నానం చేసి సంధ్యావందనం 6:30 పూర్తి చేసుకుని నదిగట్టు మీదకి వచ్చారు. అంతే, ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. కుండపోతగా వర్షం మొదలైంది. 7 మొదలైన వర్షం ఎడదరిపిలేక 9 వరకు కురిసింది. వర్షం తగ్గాక పండితులు ప్రశాంతి మందిరం చేరేసరికి స్వామి చెప్పిన సమయం 9:30. వేద పురుషుడైన స్వామికి అన్నీ ఎరుకే కదా. మానవ మాత్రులమైన మనం ఆ మాయలో పడి స్వామి దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.

దుర్గా సప్తశతిలో మాతను ఎన్నెన్నో రూపాలతో స్తుతిస్తారు. అందులో మాతృమూర్తిగా స్తుతింపబడే ఈ శ్లోకంలో యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః, సాయి మాతృమూర్తిని అంతే అందంగా స్తుతించే అచ్చ తెలుగు పద్యరత్నం అది కూడా స్వామి రాసిందే. సన్న జాజి కన్న సంపెంగలత కన్న జున్నుగడ్డ కన్న వెన్న కన్న నమలి కన్ను కన్న నిండు వెన్నెల కన్న సాయి తల్లి ప్రేమ సున్నితంబు. సాయిమాత ప్రేమ ఒక దేహమాత ప్రేమతో పోల్చలేము. స్వామి స్వయంగా చెప్పినట్లు మీరు నా ప్రేమను అంచనా వేయలేరు. నాది వేయి తల్లుల ప్రేమ. మీ తల్లి ప్రేమనే మీరు సమంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. జగన్మాత ప్రేమను ఈ ఏ విధంగా మీరు అర్థం చేసుకోగలరు?

స్వామివారి మాతృప్రేమను వ్యక్తపరిచే కొన్ని సంఘటనలను ఇప్పుడు మీతో నేను పంచుకుంటాను. ప్రశాంతి నిలయంలో సాయి కుల్వంత్ హాల్లో స్వామి సమక్షంలో భక్తులకు ఎన్నో మార్లు ప్రసాదం అందుకున్న అనుభవం ఉండే ఉంటుంది. స్వామి వేదికపై కూర్చుని ఈ ప్రసాద వితరణని కూడా చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉంటారన్నది ఎంతమందికి తెలుసు? అది ఒక ఆదివారం ఉదయం. భజన జరుగుతోంది. పిల్లలు బేసిన్లలో ప్రసాదం తెచ్చి పంచిపెట్టడం పూర్తి చేశారు. స్వామి అప్పుడు ఒక మందిరం సిబ్బందిని పిలిచి, అదిగో ఆ గేటు దగ్గర ఒక సేవాదలున్నాడు, అతనికి ప్రసాదం అందిందో లేదో తెలుసుకొనిరా అన్నారు. నిజంగా అతనికి ప్రసాదం చేరలేదు. స్వామి సర్వాంతర్యామి. మరొక మారు కుల్వంత్ హాలులో భక్తులకు ప్రసాదం పంచడం పూర్తయింది. స్వామివారు ఎదురుగా కూర్చున్న ఒక విద్యార్థిని పిలిచి, నీకు ప్రసాదం దొరికిందా అని అడిగారు. నిజం చెప్పడానికి తడబడుతూ ఆ విద్యార్థి తల అడ్డంగా ఊపాడు. స్వామివారికి తెలుసు ఆ విద్యార్థికి ప్రసాదం అందలేదని. స్వామి స్వయంగా ప్రసాదం తెప్పించి తన చేతులతో ఆ అబ్బాయికి అందిస్తూ, చూశావా, నీ అన్నదమ్ములు నిన్ను మర్చిపోవచ్చు, కాని నీ అమ్మ నిన్నెన్నటికీ మర్చిపోదు అన్నారు. సాయి మాత మన మౌన ప్రార్థనను సైతం ఆలకిస్తుంది. మన ప్రతి పనికి సాయిమాత సాక్షి. మన ప్రతి చర్యకి ప్రేరణ అందించేది కూడా ఆ సాయిమాతే.

మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్ ద్వారా మీకందిస్తున్న ప్రత్యక్ష ప్రసారంలో భాగంగా తెలుగు కార్యక్రమాన్ని వింటున్నారు. మా ఈ కార్యక్రమాలపై మీ సలహాలను, సూచనలను listener@radiosai.org మెయిల్ పంపించవచ్చు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలో స్వామి ధర్మక్షేత్రంలో ఉండగా జరిగిన మరో సంఘటన మీకు తెలియజేస్తాను. బాలవికాస్ పిల్లలు స్వామికి ప్రేమతో గులాబీ పువ్వు అందించేందుకు అందమైన పువ్వులు పట్టుకుని వరుసలలో కూర్చున్నారు. ఆ పిల్లలలో ఒక బుడతడు కూడా స్వామివారికి పువ్వు ఇచ్చేందుకు ఎంతో ఆరాటపడ్డాడు. కాని ఆ చిన్నారి ఇంకా బాలవికాస్లో లేకపోవడం వల్ల బాలవికాస్ గురువులు ఆ పిల్లవాడికి పువ్వు పట్టుకుని కూర్చడానికి అనుమతించలేదు. స్వామివారు వరుసల మధ్యలో నడుచుకుంటూ ఒక్కొక్కరి చేతిలో పువ్వుని తాకుతూ ముందుకు సాగిపోతున్నారు. స్వామివారికి ఎలాగైనా సరే పువ్వు అందించాలన్న ఉబలాటం ఆ చిన్నారిది. చేతిలోనేమో పువ్వు లేదు. వెంటనే నేల మీద ఉన్న గడ్డి పువ్వును తెంపి వెనుక వరుస నుండి ముందుకు వచ్చి ఆ పువ్వునే స్వామికి అందించాడు. తక్కిన పువ్వులు సున్నితంగా తాకుతూ వస్తున్న స్వామి ఈ బుడతడంచిన గడ్డి పువ్వుని మాత్రం చేతిలో ఉంచుకుని ముందుకు సాగిపోయారు. విశేషమేమిటంటే ఆ తరువాత సంస్థ కార్యకర్తలతోనూ ట్రస్టు సభ్యులతోనూ సమావేశమై తిరిగి వచ్చేటప్పుడు కూడా స్వామివారి చేతిలో ఆ గడ్డి పువ్వు ఇంకా భద్రంగా ఉంది. చూసారా, స్వామి మన ప్రతి చర్యలోనూ మన ఆంతర్యాన్ని, మన భక్తి శ్రద్ధలను చూస్తారు. అంతేకాని బాహ్య ప్రదర్శనలను కాదు. స్వామంటారు, నేను బాహ్య ప్రియుణ్ణి కాదు భావప్రియుణ్ణి అని.

దసరా ఉత్సవాల సందర్భంగా స్వామివారి విద్యార్థులకు గ్రామ సేవ మహాయజ్ఞంలో పాల్గొనే మహదవకాశం లభిస్తుంది. ఆ సేవ సందర్భంగా జరిగిన ఒక సంఘటనను మీకిప్పుడు వివరిస్తాను. అది స్వామివారి తల్లి ప్రేమను, సేవా కార్యక్రమాలను నిండు మనసుతో నిష్ఠగా ఎలా చేయాలో స్వామి మనకు తెలియజేస్తారు. అది 40 ఏళ్ల కిందటి మాట. ఆ రోజుల్లో దసరా పండుగల సందర్భంగా నారాయణ సేవలు జరిపేటప్పుడు స్వామివారు భక్తులందరికీ స్వయంగా తానే ప్రసాదం వడ్డించేవారు. వేల సంఖ్యలో వచ్చిన భక్తులందరికీ వరుస వరుసకి వెళ్లి అందరికీ ప్రసాదం పంచేసరికి గంటలు పట్టేది. మనలాంటి వారికి 50 నుంచి 60 మందికి వడ్డించేదానికే నడుం పట్టేస్తుంది. ఒకసారి నారాయణ సేవ జరుగుతూ ఉండగా ఒక తల్లి ఒడిలో ఒక పసి పాపను చూసి దగ్గరగా ఉన్న విద్యార్థులకు సైగ చేసి, "స్వామి, ఈ పసిపాప ప్రసాదం తినలేదు, వంటగదికి వెళ్లి పాలు తీసుకునిరా" అని పంపారు. స్వామి ఆదేశాన్ని ఎంత త్వరగా అమలు చేద్దామా అని ఆ విద్యార్థుడు పరుగు పరుగున వెళ్లి పాలు తెచ్చాడు. అప్పటికి స్వామి ఆ వరుసలో చివరికి చేరిపోయారు. కాని పాల గ్లాసు పాపకందించే సమయానికి పిల్లల్ని "ఆగండి ఆగండి" అంటూ ఆ చివరి నుంచి తిరిగి వచ్చి, "చూడండి, పాలు చాలా వేడిగా ఉన్నాయి, పాప నోరు కాలిపోతుంది" అంటూ మరొక గ్లాసు తెప్పించి పాలు చల్లార్చి సరైన వేడికి పాలు చల్లారేకే ఆ పాపకి పట్టమన్నారు. పసి పాప అవసరాలను కూడా భగవంతుడు కాక మరెవరు దృష్టిలో పెట్టుకోగలరు?

స్వామి చేసే సేవా కార్యక్రమాలలో ఒక ముఖ్యమైన ప్రబోధం, మీరు ఎవరికి సేవ చేసినా దానిని అందుకునేది వారిలో ఉన్న పరమాత్మ అని గుర్తించాలి. సేవ, సేవ చేసే వ్యక్తి, అందుకునేవాడు అంతా స్వామి అన్న సత్యాన్ని మనం గుర్తించేలాగా చేస్తారు స్వామి. స్వామివారి ప్రేమ ప్రాణకోటికంతటికీ అరమరికలేక అందిస్తారు. స్వామి ఒకసారి ఒక విశ్రాంతి గృహంలో ఉండగా అక్కడ నీటికి ఎద్దడిగా ఉండేది. స్వామివారికి, మిగిలిన భక్తులకు కావలసిన నీళ్లని బళ్లలో తెచ్చి పోసేవారు. ఈ సేవ చేసే అదృష్టం ఒక ఏనుపోతుకు తక్కింది. స్వామి 2 రోజులు అక్కడ బస చేసి తిరుగు ప్రయాణానికి బయలుదేరారు. కారులో కూర్చున్న స్వామి ఉన్నట్టుండి కారు తలుపు తెరుచుకుని కిందకు దిగి బంగళా వైపుకు నడవసాగారు. కస్తూరి గారు కుతూహలంతో స్వామిని అనుసరించారు. స్వామి బంగళా వెనుక వైపుకు పోయి అక్కడ నిల్చున్న ఆ ఏనుపోతు దగ్గరకు చేరి దాని వీపు నిమురుతూ, "దున్నపోత, చాలా మంచి సేవ చేశావు" అని ఆ మూగజీవి అందించిన సేవను మెచ్చుకున్నారు స్వామి. చూశారా, స్వామి ప్రేమకు అవధులు లేవు. ప్రాణికోటి అంతా స్వామి ప్రేమకు పాత్రులే.

చివరగా కాళీమాత పరమ భక్తుడు శ్రీరామకృష్ణ పరమహంస మాతృప్రేమను ఏ విధంగా చెప్పారో చూడండి. పసిపాప ఏడుస్తూ ఉంటే తల్లి ముందుగా ఆడుకునేందుకు ఆటవస్తువులని పాప ముందు పెడుతుంది. కాని ఎంతవరకు ఆటవస్తువులతో ఆ పాప తృప్తిపడుతుంది? మళ్లీ ఏడుపు మొదలు పెడుతుంది. అప్పుడు తల్లి ప్రేమతో పాపనెత్తుకొని తన అక్కున చేర్చుకుంటుంది. స్వామి కూడా అదే అంటారు, మీరు కోరే ప్రతి చిన్న కోరికను నేను తీరుస్తాను, ఎందుకంటే ఎట్టకేలకు నేను ఏది మీకందించడానికి వచ్చానో దానిని మీరు కోరుకుంటారని. అదే ముక్తి. బాబావారు తమ 43వ జన్మదిన వేడుకల సందర్భంగా 1968 నవంబర్ 23వ తేదీన అందజేసిన దివ్యోపన్యాసంలో భక్తులనుద్దేశించి, మీరు మీకున్న రకరకాల సమస్యలతోనూ చిన్న చిన్న కోరికలతోనూ నా వద్దకు చేరుతారు, అవన్నీ నేను మిమ్మల్ని నా వద్దకు తెచ్చుకునేందుకు చూపెట్టే ఎరమాత్రమే. దానికి కారణం మీరు కాకతాళీయంగా నా వద్దకు రాలేరు, దానికి ప్రత్యేకమైన ఉద్దేశ్యం ఉంది, అదే జీవిత పరమార్థాన్ని తెలుసుకునేందుకు, అదే ఆత్మను పరమాత్మతో అనుసంధించడానికి, అదే మానవుణ్ణి మాధవుడిగా మార్చేందుకు. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా త్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ, శ్రీ సాయిదేవా.

జగజ్జనని సాయిమాత కృపా కటాక్ష వీక్షణాలు సదా భక్తులందరిపై ప్రసంపజేయాలని ప్రార్థిస్తూ, మన మనోబుద్ధి చిత్యహంకారాలను సాయిమయం చేసుకునే. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమంలో మీరు వినబోయే నాటిక నలదమయంతి. ఈ నాటకాన్ని ఊటీ సాయి భక్తులు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2014 ఫిబ్రవరి 21వ తేదీన స్వామి దివ్య పాదాలకు సమర్పించుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా నలదమయంతి

0: ఓం శ్రీ సాయిరాం.
1: ఆహాహా, ఈనాడు సాయి కులవంత్ ప్రాంగణము అత్యంత రమణీయముగా విరాజిల్లుచున్నది.
2: సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పవిత్ర పాదధూళితో పునీతమైన ఈ సభా ప్రాంగణం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అనునిత్యం విరాజిల్లుతూనే ఉంటున్నది కదా సత్యమూర్తి.
1: అవును, అది నిత్య సత్యం. కాని ఈనాడు ఆ శోభ ద్విగుణీకృతముగానున్నది గుణవతి.
2: అవును, ఊటీ భక్త జనావళి పవిత్ర పర్తియాత్రకు విచ్చేసి ఉన్నారు కదా. వారు సాంప్రదాయబద్ధమైన వేషధారణతో పరివేష్టితులవడం ఈనాటి ప్రత్యేక ఆకర్షణగా తోచుచున్నది.
1: అంతేకాదు, బంగారానికి తావి అబ్బినట్లు మరో ఆకర్షణ కూడా ఉన్నది.
2: నలదమయంతి నాటక ప్రదర్శనే కదా, అది తెలుగులో.
1: అవును, 2010లో సతీ సావిత్రి నాటకము ప్రథమార్థము తమిళనాడు ప్రసిద్ధమైన జనపదుల బడగ భాషలోను, ద్వితీయార్థమును తెలుగులోను ప్రదర్శించినారు.
2: నిరుడు సత్యహరిశ్చంద్ర నాటకమును పూర్తిగా తెలుగులో తెలుగువారికి ప్రత్యేకమైన పద్య నాటకంగా ప్రదర్శించినారు.
1: అవును, స్వామి మాట్లాడే భాషలోనే, అదే స్వామి మాతృభాషలోనే ప్రదర్శించాలన్న దీక్షతో తెలుగు నుడి కాలాన్ని సాధన చేసి మరీ ప్రదర్శించటం ముదావహం కదా.
2: అది స్వామి పట్ల వారికి గల శ్రద్ధాభక్తులకు నిదర్శనం. ఊటీ బృందానికి ఈ అపూర్వ కృషికి అభినందనలు తెలుపుతూ నలదమయంతుల గురించి ముచ్చటించుకుందాం.
1: స్త్రీలకు అన్నిటా ప్రథమస్థానమే కదా, ముందుగా దమయంతి గురించి విన్నవించు.

0: ఈ సమాచారాన్ని చెలికత్తల ద్వారా విన్న దమయంతి తండ్రి భీమరాజు దమయంతి స్వయంవరాన్ని ప్రకటించాడు.
1: ఆ స్వయంవరానికి దేవతలు సైతం తరలివస్తున్న వైనం ఎలా ఉందయ్యా అంటే,

0: నారదమునులకు అభివాదములు.
1: నారాయణ నారాయణ, దిక్పాలకులు విహారానికి విచ్చేశారు, ఏమిటి విశేషం?
2: మా విశేషములకేమగాని మునీంద్ర, భూలోక విశేషములేమిటి?
1: భూలోకములో ప్రస్తుత విశేషము దమయంతి స్వయంవరమే. అవును, ఆ అతిలోక సుందరి గురించి మేము వినియున్నాము. నర సిద్ధ సాధ్య విద్యాధరులలోనూ దేవతలలో సైతం అంతటి సౌందర్యవతి లేదని తెలియవచ్చింది. ఆ సౌందర్య రాశికి తగిన విధంగా స్వయంవరోత్సవం అసాధారణ రీతిలో జరప సన్నాహాలు చేస్తున్నారు.
3: విన్నాము మునీంద్ర, మేము కూడా ఆ స్వయంవరంలో పాల్గొని ఆ అతిలోక సుందరి మాలో ఎవరినన్నా వరించేటట్లు ప్రసన్నం చేసుకోవాలన్నదే మా తలంపు.
1: మీ తలంపు ఫలించకపోవచ్చు.
4: అదేమిటి, ఆదిలోనే హంసపాదు అన్నట్లు మా ఉత్సాహాన్ని నీరు కారుస్తున్నారు.
1: ఆమె నిత్య సత్యవ్రతుడు నిషధాధీశుడైన నలమహారాజును ప్రేమించింది.
4: దేవతలమైన మేముండగా మానవ మాత్రుడిని వరిస్తుందా?
1: అందచందాలలో మీకు దీటైన అందగాడు, అంతకు మించి ఆమె మనస్సును దోచుకున్న మన్మధుడు.
4: ఆమె మనస్సు మార్చగల చాకచక్యం కలవాడవు. నీవు రంగంలోకి దిగి మాకు సాయం చెయ్యాలి.
1: మరికొద్ది క్షణాలలో నలమహారాజు ఇటువైపుగానే భూమార్గాన స్వయంవరానికి వాయువేగంతో వెళతాడు. అతన్ని
4: సోదరా వరుణ, అత్యంత వేగంగా పయనించే ఆ నలుని రథాన్ని ఆపు చేసి ఆ నలుడిని ఇక్కడికి తీసుకునిరా.
1: నేను ఇక్కడే ఉంటే మీ పథకం పారకపోవచ్చు, నేను నిష్క్రమిస్తాను. నారాయణ నారాయణ.
4: నలమహారాజులకు స్వాగతం.
5: తాము
3: నీ సహాయార్థులము.
5: నా సహాయార్థులా? ఆశ్చర్యంగా ఉంది, ఇంతకీ తామెవరు?
3: నీవు సాయము చేస్తానని వాగ్దానం చేసినా నేనెవరమో తెలియజేసడం.
5: నా శక్తికి మించిన కార్యము కాకపోయినా సాయము చేసేదను.
4: చాలా సంతోషము నలమహారాజా. నేను దేవేంద్రుడను, వీరు నా సహచరులైన దిక్పాలులు. మేము దమయంతి స్వయంవరానికి విచ్చేయుస్తున్నాము. నీవు మా గురించి అంటే పేర్లతో బిరుదులతో ప్రశంసాపూర్వకంగా దమయంతికి పరిచయం చేయాలి.
5: మీరు నేను ఒకే ధ్యేయ సిద్ధికై ప్రయత్నిస్తున్న వారము, నన్ను ఈ విధంగా కోరుట సమంజసమా?
4: నీ శక్తికి మించిన కార్యం కాకపోయినా సాయం చేతులని వాగ్దానం చేసినావు కదా. అవును నలమహారాజా, వాగ్దాన భంగము కానీయకము.
5: సరే, సాయుధ భటుల రక్షణలో ఉండు రాజప్రాంగణములోనికి ప్రవేశించుటెట్లు?
4: మేము దేవతలము, ఇతరుల కంట పడకుండా రాజసౌధ ప్రాంగణములోకి ప్రవేశించు శక్తి నీకు ప్రసాదిస్తున్నాము. నలమహారాజా, మా వరమును మా కొరకై వినియోగించు, వాగ్దాన భంగము కానీయకు.

0: ఆహా, అలనాడు హంస చెప్పిన దానిని మించి ఉన్నది ఈమె సౌందర్య సంపద. ఈమె రూపలావణ్యములు దేవకన్యలను మరపింపచేయుచున్నవి. ఈ ముగ్ధ మనోహర రూపముచే నేను మన్మథబాణ పీడితుడనుకుచున్నాను.
1: ఈ అపురూప మనుజుడెవడే? పురుషులకు ప్రవేశము లేని ఈ ప్రదేశమునకు ఇతడు ఎట్లు రాగలిగెను? అమ్మా దమయంతి దేవి, మన్మథ సమానుడు, దేవేంద్ర సదృశుడు, సూర్య తేజస్వి, చంద్రసముడు అయిన ఈ సుందరాకారుడు ఎవరై ఉండనోపు? నా వలపులరేడు నలమహారాజు కాదు కదా? ఓ మహానుభావ, తామెవ్వరు?
0: నేను దేవదూతను.
1: పురుషులకు నిషిద్ధ ప్రాంతమైన ఇచ్చటకు
0: ఇతరుల కంటపడకుండా సంచరించగల శక్తిని ఆ దేవతలు నాకు ప్రసాదించారు. రేపటి స్వయంవరంలో ఇంద్ర, అగ్ని, యమ, వరుణులలో ఒకరిని తమ భర్తగా ఎంపిక చేసుకోమని కోరటానికి నన్ను దూతగా పంపారు.
1: తమ నామధేయ

0: దమయంతి, మరి నా దేవతా దౌత్యం మాటేమిటి?
1: నల మహారాజా, దేవదూతగా మీ కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించారు. రేపు స్వయంవరంలో నేను ఆ దేవతల సమక్షంలోనే తమను భర్తగా ఎంచుకుంటాను. మీ వాగ్దాన భంగమూ కాదు, మన మనోభీష్టమూ నెరవేరుతుంది.
0: అది మీ విఘ్నతకే వదులుతున్నాను.

0: యమధర్మరాజ, ఏమైనా మధుర స్మృతులు గుర్తుకు వస్తున్నావా? నీలో నీవే నవ్వుకొనుచున్నావు.
1: మన స్వయంవర యాత్ర నవ్వు తెప్పించుతున్నది.
2: అందులో అంత నవ్వుకొనవలసిన విషయమేమున్నది?
1: దమయంతిని చేపట్టాలని బయలుదేరిన మనము చివరకు నల దమయంతులను ఆశీర్వదించి వరాలిచ్చి వచ్చుతున్నావు గదా అని నవ్వు వచ్చుతున్నది.
2: ఎవరా వచ్చుతున్నది? ద్వాపర పురుషుడు, కలిపురుషుడు వలెనున్నారు.
0: అవును, వారే.
1: ఏమిటి విశేషం? దిక్పాలకులు ఇలా ఉజ్జానవరంలో విహరించుతున్నారు.
2: మా విశేషములకేమి గాని మీ ఆగమనంలోని విశేషము?
1: దమయంతి స్వయంవరం జరుగుతున్నదని తెలిసి ఆ సుందరాంగిని చేపట్టాలని దృఢ నిశ్చయంతో ద్వాపర పురుషుడిని తోడుగా తోడుకుని వెళ్ళుచున్నా.
0: కలి, నువ్వు ఒక జీవితకాలం ఆలస్యం.
1: దేవేంద్ర, పరాచకాలు వద్దు.
3: పరాచకాలు కాదు, దమయంతి స్వయంవరం జరిగిపోయింది.
1: ఆమె చే వరించబడ్డవాడు ఎవడు?
2: నిషిధ మహారాజు నలుడు.
1: నిషిధ మహారాజు నలుడు. ఆ మహారాజ పీఠం చూసే కదా ఈ వలపులు తలపులు. వారిని సింహాసనాచ్యుతిని చేసిన ఈ వరింపులు యావగింపులవుతాయి. విరహం సృష్టించి వినోదం చూస్తారు.
0: కలి, దమయంతి శక్తిని తక్కువ అంచనా వేయకు. నీవు తలచినట్లే మేము తలచి దమయంతి స్వయంవరములు, నేను యమ అగ్ని వరుణులము మా దేవతాశక్తితో నలుని రూపములో పాల్గొన్నాము. అసలు నలుడెవరో తెలియక మాలో ఎవరో ఒకరి కంఠసీమన పుష్పమాల వేస్తుందన్న ఆశతో, ఆమె అచంచల భక్తి విశ్వాసముతో దేవీ ప్రార్థన చేసి మేము మా నిజరూపాలలో గోచరమయ్యేటట్లు చేసింది.
1: ఆమె అంత శక్తివంతురాలయ్యైతే నలుడిపై బల పొందుతారు.
2: కలి, నలుడు సత్యదీక్షాదక్షుడు.
1: సత్యదీక్షాదక్షుడే కాని జ్యూత ప్రియుడు కూడా కదా. పాచికను చూసిన మైమరచిపోతాడు. ఆ బలహీన తత్సారు దిక్పాలకులారా, మీ సాక్షిగా చెబుతున్నా, ఆ నలుడికి సర్వ ప్రస్తుత్వం పట్టిస్తారు.
3: ద్వాపర పురుషుడు పాచికలలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. నాకు మనుషుల మధ్య కనపడకుండా విదిరే పరిజ్ఞానం ఉంది.
1: మీరే చూస్తారుగా ఎంత రసవత్తరంగా నడిపిస్తానో నాటకాన్ని.
0: చూద్దాం. సత్యవ్రతుడైన నలుడు నీ యుక్తులకు కుయుక్తులకు లొంగుతాడో, లేక మీరే ఆ సత్యవ్రత ప్రభావం ముందు మ్రోకరిల్లుతారో, కాలమే నిర్ణయిస్తుంది.
1: కాలం ఇప్పుడు ఈ కలిదే కాలం, కలికాలం.

0: జయము జయము మహారాజులకు, దమయంతి దేవి మగపిల్లవానికి జన్మనిచ్చినది.
1: సంతోషం.
2: మొదటి సంతానంగా మహాలక్ష్మికి జన్మనిచ్చింది దమయంతి. ఇప్పుడు వంశోద్ధారకుడు భావి సామ్రాట్టుకు జన్మనిచ్చింది. చాలా సంతోషంగా ఉంది.
1: నిజం, మాకు చాలా ఆనందంగా ఉన్నది.
3: అది వరకు మహాలక్ష్మికి జన్మనిచ్చింది, ఇప్పుడు భావి సామ్రాట్టుకు జన్మనిచ్చింది.
4: ఆపు కలిని వెటకారం. జరిగిన యథార్థం అదే కదా. నలుని నలుచుకు తింటానని, నలతమయంతుల దాంపత్యాన్ని విచ్ఛిన్నం చేస్తానని అలనాడు దేవేంద్రాదులతో ప్రగల్భాలు పలికావు. నీ మాటలు నమ్మి ఇంకా ఏదో చేస్తావన్న ఆశతో ఇన్నాళ్ళు నిరీక్షించాను. కానీ వారి దాంపత్యం అత్యంత ఆహ్లాదకరంగా జరుగుతున్నది. సత్యవ్రత దీక్షాదక్షుని కర నీ ఎత్తులు జిత్తులు సాగటం లేదని తేలిపోయింది.
3: ద్వాపర, సరైన సమయం కోసం వేచి చూస్తున్నాను.
4: ఇంకా ఎంత సమయం వేచి చూస్తావు? నలుడుకున్న ఏకైక బలహీనత జూదము. నువ్వు ఎన్నోసార్లు మారువేషాలు ధరించి నలుని జూదమునకు ఆహ్వానించినా తిరస్కరించాడు. నలుడు అనవరతం యజ్ఞయాగాదులను నిర్వర్తిస్తూ బ్రాహ్మణులకు అపారంగా దక్షిణలు పంచిపెడుతూ ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ నీ ప్రవేశానికి అవకాశం లేకుండా చేస్తున్నాడు. ఇంకా నేను పాచికలలో బందీగా ఉండదలుచుకోలేదు. మార్గాంతరం చూసుకో.
3: ద్వాపర, ఇంకొక అవకాశం ఇవ్వు. ఎలాగైనా అతని పవిత్రతను ఛేదిస్తాను, నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను.
4: ఇదే ఆఖరి అవకాశం.
3: ఈ నలుడి పవిత్రతను ఛేదించడం ఎలా, అపవిత్రతను అంతగట్టడం ఎలా? అదిగో నలుడు ఇటే వస్తున్నాడు మూత్రశాలకు వెళ్లటానికి. మూత్ర విసర్జనానంతరం పాద ప్రక్షాళన చేసుకోకుండా పొన్నాగం పండుతాను.

0: రక్షించండి మహారాజా, రక్షించండి.
1: ఎవరిది ఆ ఆర్తనాదం? ఏమి విపత్తు సంభవించింది? ఎవరూ కనపడరేమి? మరి ఆ స్త్రీ ఆర్తనాదం మాటేమిటి? అంతా విచిత్రంగా ఉన్నదే. సంధ్యావందన సమయ ఘంటానాదమది.
2: ద్వాపర, నా పాచిక పారినది. మూత్ర విసర్జనానంతరం పాద ప్రక్షాళన గావించకుండానే సంధ్యావందన మందిర ప్రవేశము చేసినాడు నలుడు. ఈ అసౌచ్యం చాలు నాకు. ఇప్పుడు నువ్వు పాచికల ప్రవేశం చేయి, నలునితో జోదమాడి రాజ్యం గెలుచుకోమని పుష్కరుణ్ణి ప్రోత్సహిస్తాను. బ్రాహ్మణ వేషంలో పుష్కరుణ్ణి ఇక నేను అనుసరిస్తాను.
3: నిత్య సత్యవ్రత, దానగుణ శోభిత, దయాసాగర, సాధుముని జన హితయంగా
4: శ్రీ శ్రీ శ్రీ నలమహారాజుల వారికి జయ జయో.
1: తామెవరు? తమ రాకకు కారణము?
5: నన్ను పుష్కరుడంటారు. ఇతను నా మిత్రుడు రాధాంతి.
1: రాధాంత, అదేం పేరు?
4: బారసాల నాడు బియ్యంలో సిద్ధాంతి అని వ్రాయబోయి మా తండ్రి చేయి వణికి రాధాంతి అని వ్రాశారట. అప్పటి నుంచి ఆ పేరు ఖాయమైపోయింది.
1: సరి సరి, ఇంతకీ మీ కార్యము?
5: విన్నవించుటకు సంశయముగానున్నది.
1: విన్నవించటానికి వచ్చి సంశయమేలా? విన్నవించండి.
4: మహారాజా, జోదక్రీడలో నిష్ణాతులైన తమతో జోదమాడవలనది మా గురువు గారి కోరిక.
1: జోదమా? జోదమునకు దూరముగా ఉంటున్నాము కదా.
5: బహుముఖ ప్రజ్ఞాశాలురు, ధర్మశాస్త్ర పారంగతులు. తాము జోదరుల చేత జోదమాడడానికి ఆహ్వానించబడ్డవారు. జోదమాడ తిరస్కరించుట అధర్మమని తామెరిగినదే కదా మహారాజా.
1: సరే, సమయాన్ని నిర్ణయించండి.
4: మనోజయంతు మాండవ్యం అన్నారు పెద్దలు, తక్షణమే ఆరంభిద్దాం.
1: మేము నిర్వర్తించవలసిన రాచకార్యములు అనేకమున్నాయి. ఈనాడు సాయం సమయాన్ని నిర్ణయించుకుందాం.
4: బలే బలే బలే.

0: నిజమేనా?
1: జూద వినోదము గురించేనా?
0: అది వినోదమా? గెలిచిన వారికి మాత్రమే అది వినోదం.
1: అంతకు మించి మాట్లాడవద్దు దేవి. ఈ క్రీడను ఆపవద్దు. నేను పుష్కరుడికి వాగ్దానం చేశాను, పందెం విషయంలో వెనకాడను, ఎంతైనా సరే.
0: ప్రాచీనులు జూదాన్ని సప్త వ్యసనాలలో చేర్చిన సంగతి తమకు తెలుసు.
1: ఈ విషయంలో నేను వాదన చేయదలుచుకోలేదు.
0: వాదన చేయదలచలేదా? ప్రజలకు మార్గదర్శకులుగా ఉండవలసిన వారు ప్రభువులు. అంతేకాదు, బిడ్డలకు మార్గ నిర్దేశకులు తల్లిదండ్రులు. అన్ని శాస్త్రములు ఎరిగిన మీరే.
1: నేను వాదన చేయదలుచుకోలేదు.

0: దమయంతి, నీవు వారించుచునను నీ మాటను కాదని జూదప్రియుడనై సామ్రాజ్యమనంతయు ఒడ్డి ఓడినాను. నా వ్యసనమునకు నీవు బిడ్డలు కూడా బలి కావలసి వచ్చింది దమయంతి.
1: ప్రియా, మీరు బాధపడవలదు. విధి బలీయమైనది, విధి చేతిలో ఆటబొమ్మలం మనం.
0: నీరు మాత్రమే స్వీకరిస్తూ ఈ అరణ్యానికి చేరుకున్నాము. ఫలములేమైనా దొరుకుతాయేమో చూచి వచ్చేదను.
1: వేరి, నా పతిదేవులేరి, వారి జాడ తెలియకున్నదే. ఆహారమునకై ఏది కొనుకు వెళ్లినారు?
2: ఇదేమి ప్రియా, పొదల మాటను నక్కి ఉన్నారు?
0: ఆ పాచికలు నన్ను వెంటాడి వేటాడుచున్నది.
1: ఆ పాచికలు వెంటాడి వేటాడుటయా?
0: అవును దేవి, ఒక తటాకము కడనున్న పక్షుల గుంపును చూసి వాటిని పట్టుకున్నటకు నే కట్టుకున్న వస్త్రాన్ని బలగా విసిరాను. అప్పుడు ఆ పక్షులు నా వస్త్రాన్ని తీసుకుని ఆకాశానికి ఎగిరిపోయాయి. అలా ఎగిరిపోతూ, ఓ నలమహారాజా, నీ సంపదను నీ రాజ్యాన్ని మోసగించి చేజిక్కించుకున్న పాచికలము మేము, పక్షుల రూపంలో వచ్చి నిన్ను మోసగించి నీ కట్టుబట్టలు కూడా తీసుకుని పోవచ్చున్నామంటూ అదృశ్యమైపోయాయి దేవి, అదృశ్యమైపోయాయి.
1: ఎంత దౌర్భాగ్యం! ఇప్పుడు ఏమిటి గత్యంతరం? ప్రభు, మీకు అభ్యంతరం లేకున్నచో నా చీరలో సగభాగమును ఇచ్చేదను.
0: అన్య మార్గము లేదు దేవి, అన్య మార్గము లేదు.

0: అనేక అక్షౌహిణీ పట్టి బ్రహ్మోత్తరంబుగా ప్రజాపరిపాలన చేసిన నల చక్రవర్తి ఈనాడు చీరను అర్ధ భాగము కట్టుకొనవలసి వచ్చినది. ఏమి దౌర్భాగ్యము! ప్రాణేశ్వర, ప్రభు, ఈ దుర్భర స్థితి నుండి బయటపడుటకు మీ మిత్రుడు విదర్భ రాజు కడకు పోవుట ఏ ఉత్తమమని తోచుచున్నది.
1: కానీ దేవి, ఒకప్పుడు అతని రాజ్యానికి అత్యంత వైభవముగా వెళ్లిన వారం, ఇప్పుడు ఈ స్థితిలో వెళ్ళటకు నా మనస్సు అంగీకరించటలేదు దేవి, అంగీకరించటలేదు.
0: అవును, అది నిజమే. ప్రభు, అలసట చీ నిద్ర వచ్చుచున్నది. కొద్దిసేపు విశ్రమించదము.
1: అటులనే దేవి.

0: దమయంతి పరితాపమును ఓర్వలేదు. నేను ఈమెను వదిలి వెళ్లిన కాని ఈమె బంధుగణము కడుకు వెళ్ళదు. కాని ఈమెను ఈ స్థితిలో ఈ కీకారణ్యములో వదిలి వెళ్ళుటకు మనస్సు అంగీకరింపకునను. ఆమె క్షేమం కోసం వీడక తప్పదు. ఆమె క్షేమం కోసం వీడక తప్పదు.
1: నల మహారాజా, ఎక్కడున్నారు? ఏమిది నా ప్రియ సఖుని జాడ తెలియకున్నది?
2: మహారాజా, ఏమిది తమ జాడ తెలియకున్నది? అయ్యో, సువిశాలమైన భూమండలాన్ని సంరక్షించగల సామర్థ్యం ఉన్న నీవు నన్ను ఈ విధంగా వదిలి వెళ్లడం సమంజసమా? పాణిగ్రహణ సమయమున ఎన్ని పరిస్థితులలోనూ నన్ను వీడనని శపథం చేసిన నీవు ఇలా ఇప్పుడు నన్ను కీకారణ్యంలో విడిచిపోవడం నీకు తగుదా? ఎంతలకీ కఠినత్వం మహారాజా?
1: మహారాజా, నీ మాట నిలుపుకో.
2: అయ్యో, ఓ సహకార వృక్షమా, నా భర్త నల మహారాజుని చూశావా? ఓ పున్నాగ వృక్షమా, పురుషులలో పున్నాగుడైన నా భర్తను చూశావా? ఓ అశోక వృక్షమా, ఉత్తములకు మిత్రుల శోకాన్ని నివారించే నల చక్రవర్తిని నీవు గాని చూచితివా? ఏమి ఎవరూ చూడలేదా? ఎవరూ చూడలేదా? క్రూర మృగాలు, పావులు, దొంగలు, కిరాతకులు తిరిగే అడవిలో నాకు దిక్కెవరు? నాకిక్కడ దిక్కెవరు? నాకు దిక్కు.

0: అన్న మాటను నిలబెట్టుకున్నటకై రాజ్యాన్ని సర్వసంపదల్ని పణంగా పెట్టి జూదమాడి సర్వం కోల్పోయిన నా సత్యసంధతను సర్వలోకములు మెచ్చిన మెచ్చవచ్చుగాని వివాహ సమయములు దమయంతిని ఎట్టి పరిస్థితులలోనూ వీడనని చేసిన శబదానికి పంతము వాటిల్లింది కదా. ఏమి ఏమా ఎగిసిపడుతున్న మంటలు అరణ్యమును దహించి వేయుచున్నవి?
1: మహారాజా, నన్ను రక్షించు! ఈ అగ్ని కీలలో నేను దహించి వేయమంటున్నాను. ప్రాణభిక్ష పెట్టు మహారాజా.

0: ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడి రక్షించడానికి వచ్చిన నన్నే కాటివేసి వికృత రూపుడిగా మారుస్తావా? నిన్ను
1: ఆగు మహారాజా, నీవు నాచే కరవబడినందుకు విచారించకు. నా పేరు కర్కోటకుడు. కర్మశానా ఒక బ్రహ్మర్షిని నిందించి అతడి శాపం వలన కదలలేకుండా పడి ఉన్న నన్ను రక్షించి నాకు పునర్జన్మ ప్రసాదించావు. నీ వలనే నేను నిజరూపాన్ని పొందాను. నీవు చేసిన మేలుకు కృతజ్ఞతగానే నిన్ను కాటువేశాను.
0: కృతజ్ఞతతో కాటువేశావా?
1: అవును, నా కాటు వల్ల నీవు వికృత రూపుడవటం వలన నీకు మేలే జరుగుతుంది. నిన్ను ఎవరైనా గుర్తిస్తే నీకు కీడు. కనుక నీకిప్పుడు ఆ భయం తొలగింది. నా విషం నీ శరీరములో ఉన్నంతకాలం నీకు విషసర్పాల భయంగాని, పిశాచ రాక్షస భీతిగాని, శత్రుభయంగాని ఉండదు. త్వరలోనే నీ కష్టాలు తీరుతాయి. అప్పుడు నన్ను స్మరించు, నీ అసలు రూపాన్ని ప్రసాదిస్తాను.
0: ఏమిటో, అంతయూ అతి విచిత్రముగను అగమ్యగోచరముగను ఉన్నది.
1: ఇందులో వ్యధ చెందవలసినదేమీయూ లేదు. ఇక్ష్వాకు వంశీయుడైన ఋతుపర్ణుడనే మహారాజు భూమండలములో సుప్రసిద్ధుడు. అతని కొలువులో బాహుకుడనే పేరుతో రథసారథిగా ప్రవేశించు. అతడికి నీ అశ్వహృదయ విద్యను ఉపదేశించి అతడి నుండి నీవు అక్షహృదయ విద్యను స్వీకరించు. నీ అశ్వశిక్షణా చతురతను, పాకకళా ప్రావీణ్యాన్ని, శిల్ప విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ మహారాజుకు అనతి కాలములోనే అత్యంత ప్రీతిపాత్రుడువు కాగలవు. మరి సెలవా నల మహారాజా.

0: ఆగు తల్లి, నీ చరిత్ర మొత్తం అవగతమైంది. ఇవన్నీ కలి ప్రభావం వల్ల ఏర్పడ్డ కష్టాలు, అన్నీ త్వరలోనే సమసిపోతాయి.
1: అయితే ఇప్పుడు నా భర్త వచ్చి నన్ను కలుస్తారా?
0: త్వరలోనే కలుసుకుంటావు తల్లి. నేటి నుండి 7వ రోజున నీవు భూపతిపురం చేరుకుంటావు. రాజమాత నిన్ను ఆదరిస్తుంది. ఆమెతో నీకు బంధుత్వం కలుస్తుంది. ఆమె నిన్ను నీ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తుంది. ధైర్యంగా ముందుకు సాగు తల్లి. ఆయుష్మాన్ భవ.
2: బాహుక, అనతి కాలంలోనే మా అశ్వారును చక్కగా తీర్చిదిద్ది అశ్వములకు ఉత్తమ శిక్షణనిచ్చావు. మాకు చాలా ఆనందముగానున్నది. నీ అశ్వచోదన రహస్యములను నాకు బోధింపుము.
3: బోధించెదురు కాని ప్రతిగా మీరు మరేదైనా అద్భుత విద్యను నాకు బోధించవలెను.
2: తప్పకుండా, నేను అక్షయ హృదయ విద్య నెరిగిన వాడును.
3: అక్షయ హృదయ విద్యయా?
2: అవును. ఏదైనా వస్తు సమూహమును చూసిన వెంటనే సమూహములో ఎన్ని వస్తువులు కలవో తక్షణమే చెప్పగలను. ఈ విద్యను శాస్త్రీయంగా అభ్యసించిన వారు పాపాల నుండి, దుర్గుణాల నుండి, విషము నుండి విముక్తి పొందుతారు.
3: మహారాజా,
2: నన్ను పరీక్షించాలన్న కోరిక?
3: అన్యథా భావించకండి.
2: యథార్థాన్ని తెలుసుకోవడం మంచి లక్షణం.
3: ఒక్క క్షణం, ఒక్క క్షణం.
2: నీవు తెచ్చిన కొమ్మకు 18 కాయలు ఉన్నాయి. ఇక ఆకులు?
3: ముందు కాయలు లెక్క పెట్టనియండి, తర్వాత ఆకుల సంఖ్య చెబుదురు గాని. అద్భుతం మహారాజా, సరిగ్గా 18 కాయలే ఉన్నాయి. మరి ఆకుల సంఖ్య చెప్పండి.
2: ఆకుల సంఖ్య నాకు తెలుసు గాని నేను చెప్పను.
3: అదేంటి మహారాజా?
2: నీకు ఇప్పుడు అక్షయ హృదయ విద్యను బోధిస్తాను. అప్పుడు నీవే చెప్పి నీవే లెక్క పెట్టుకోవచ్చు. ఇలా దగ్గర కదా
3: చెప్పండి.
2: అక్షయ హృదయ విద్యా మంత్రం 3వ వారు వినకూడదు. అందువల్ల నీ చెవిలో చెబుతాను. నీవు ఎవరికీ వినబడకుండా స్మరించుకో.
3: అటులనే మహారాజా, ఆ కొమ్మకున్న ఆకులు 225 కదా?
2: నేను చెప్పడం ఎందుకు? నీవే లెక్క పెట్టి నిర్ధారించుకో. నా కోసం మంత్రివర్యులు వేచి ఉంటారు. వారికి కొన్ని సూచనలిచ్చి వస్తాను.
4: క్షమించండి నలమహారాజా, క్షమించండి.
3: ఎవరు నువ్వు? నేను నలమహారాజును కాను, బాహుకుడనే అశ్వశిక్షకుడును, అశ్వచోదకుడును.
4: నీ దుస్థితికి, భార్యతో ఎడబాటుకు కారణభూతుడైన కలిని నేను. నిన్ను ఆవహించి నీవు అష్టకష్టాలు పడేటట్లు చేశాను. నీవు అక్షయ హృదయ విద్య అభ్యసించడం వల్ల నీ సర్వపాపాలు హరించుకుపోయాయి. నా నుండి నీకు విముక్తి లభించింది.
3: ఒరే పాపి, సన్మార్గవర్తనుల జీవితాలని సర్వనాశనం చేసి మానవాళిలో అణువణువున అశాంతిని సృష్టించి ధర్మాన్ని వంటికాలిన కుంటినక నడిచేటట్లు చేస్తున్న నిన్ను
4: క్షమించగల మహారాజా, క్షమించు. నిన్ను ఆవహించి నేను కష్టాలు కొని తెచ్చుకున్నాను.
3: నీకు కష్టాలా?
4: అవును. నిన్ను కాటు వేసిన కర్కోటక విష ప్రభావం చేత నా శరీరం అంతా దహించి వేయబడింది. నిన్ను వదిలిపోవాలని విశ్వప్రయత్నం చేశాను, నాకు సాధ్యం కాలేదు. ఈ అక్షయ హృదయ విద్యా ప్రభావం చేత నాకు విముక్తి లభించింది. నీకు జయము కలుగుగాక.
5: బాధపడకమ్మా, ఆ మునిపొంగవుని మాటల యథార్థములై నీవు మా కడకు చేరావు. ఆ సత్యవాక్కులు ఫలించి త్వరలోనే నీ పతిదేవుడు నిన్ను చేరుతాడు. అందుకనే కదా నలుని అన్వేషణకై అన్ని రాజ్యాలకు దూతలను పంపాను.
6: మహారాజులకు జయము జయము.
1: పర్ణాదుడా, నా భర్త అచుకీ ఏమైనా తెలిసినదా?
6: అమ్మా, నేను అయోధ్యకు వెళ్లి రుద్దుపోనడి సభలో మాటల సందర్భంలో మీరు చెప్పినట్లుగానే మీ ప్రస్తావన, మన రాజ్యయోగ క్షేమాలు చెప్పాను. అందరి ముఖ కవళికలు పరిశీలించాను. బాహుకుడనే అశ్వశిక్షకుడి ముఖంలో మార్పులు స్పష్టంగా గోచరమయ్యాయమ్మా. అతడు అశ్వములను అత్యంత వేగముగా నడపగలడట.
1: అతడు నల మహారాజే అయి ఉండవచ్చు,
6: కాని అతడు కురూపి వికృతాకారుడమ్మా.
1: అలనాడు మా స్వయంవర సమయమందు ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు అనేక వరాలిచ్చారు కదా. వరప్రభావంతో ఎవరూ కనిపెట్టకుండడానికై రూపం మార్చుకున్నారేమో.
5: అటులైన చిన్న ఉపాయం తల్లి దమయంతి, నీ స్వయంవరం ప్రకటిస్తాను.
1: అమంగళము ప్రతిహతమగుగాక. ఏమి ఈ వైపరీత్యం, ఏమి ఈ వైపరీత్యం! అయ్యో,
5: దుఃఖము మాని శాంతముగా విను తల్లి. అయోధ్య రాజ్యమునకు విదర్భ రాజ్యమునకు 100 ఆమడల దూరమున్నది. నీ స్వయంవరమని విదర్భరాజుకి మాత్రమే ఆహ్వానము పంపుతాను. అది ఒక్కరోజు గడువులో. 100 ఆమడల దూరం ఒక్కరోజులో చేర్చగల నైపుణ్యం ఒక్క నలునికి మాత్రమే ఉన్నది. ఈ చర్య వల్ల మన అనుమానం నివృత్తి అవుతుంది.
1: మీ ఇష్టము తండ్రి.

అది నలమహారాజు రథఘోషయే. పరాక్రమోపేతుడైన నలుని కలుసుకునే శుభదినం ఆసన్నమైనట్టు నా మనస్సు పులకించుచున్నది. ఆహా!

0: జగదేక సుందరుడైన ఆ నల మహారాజు ఎక్కడ? ఈ వికృత రూపుడెక్కడ? ఓహో, స్వయంవరం గురించి ఇతడు ఆవేదన చెందుచున్న తీరు ఈతడు నలుడేనన్న నమ్మకాన్ని కలిగించుచున్నది. ఈతనితో సంభాషించిన అంతయూ తేటతెల్ల మగును. ఆర్యా, తామెవరు?
1: తామెవ్వరు?
0: దమయంతీదేవి ఇష్టసఖిని. తామెవరో చెప్పినారు కాదు?
1: అమిత ప్రేమతో దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు కదా, దానికి ఋతుపర్ణ మహారాజును తొక్కుని వచ్చిన రథసారథినిలేండి.
0: ఓహో, అయోధ్య నుండి 100 ఆమడల దూరాన్ని ఒక్కరోజులో అత్యంత వేగంగా నడిపిన రథసారథివా? సృష్టిలో రథసారథ్యంలో అత్యంత ప్రవీణుడైన నలుని మించిన ప్రజ్ఞావంతుని వలెనున్నావే.
1: నలుని వంటి దురదృష్టవంతుని సంగతి ఇప్పుడెందుకు రండి?
0: నలునిపై చాలా కనికరం చూపిస్తున్నావు. తన మాట కాదని జూదంలో సర్వం కోల్పోయినా ఒక్క మాటైనా అనక నలునిపై ప్రాణాలు పెట్టుకుని అడవులకు సైతం అనుసరించిన అర్ధాంగిని నిర్దాక్షిణ్యంగా అడవిలో వదిలి వెళ్లిన కఠినాత్ముడు ఆ నలుడు. దేవతాశ్రేష్ఠులను సైతం తిరస్కరించి నలుని ఎన్నుకున్న ప్రేమమూర్తిని, ఇద్దరు బిడ్డల తల్లిని కీకారణ్యంలో క్రూర మృగాలకు ఎరగా వేసి తన త్రోవ తాను చూసుకున్న నిర్దయుడు ఆ నలుడు.
1: ఆ నలుడి విషయం ఇప్పుడు వదిలేయండి.
0: క్షమార్హంగాని నలుని చర్యల్ని ఎందుకు వదలాలి? కనపడితే అతన్ని నిలదీస్తాను, పెళ్లినాడు చేసిన ప్రమాణాలకు తిలోదకాలిచ్చిన అతని చర్యలను గర్హిస్తాను.
1: ఆగో, నలుడిపై ఇచ్చమొచ్చిన రీతిలో నిందలు వేస్తున్నావే, దుర్భాషలాడుతున్నావే. మరి దమయంతి ద్వితీయ స్వయంవరానికి అంగీకరించడం సమర్థనీయమా, శాస్త్రీయమా? ఎంత ఏక్యమైన చర్య చెప్పండి. దమయంతి!
0: క్షమించండి ప్రాణేశ్వర, ఇదంతా తమను గుర్తించడానికి వేసిన పథకం మాత్రమే. ఋతుపర్ణుని రాజ్యంలో బాహుకుని పేరుతో జీవనం కొనసాగిస్తున్న రథచోదకులు తామేనన్న సంశయాన్ని నివృత్తి చేసుకోవడానికి మాత్రమే ఈ చర్య. అందువల్లే ఋతుపర్ణుడికి మాత్రమే ఈ స్వయంవరాహ్వానం పంపబడింది. మా పథకం ఫలించింది, నా అదృష్టం పండింది, మిమ్మల్ని చేరుకోగలిగాను. మహారాజా, నాలో ఎటువంటి పాపపు తలంపు గాని పరపురుషుని పట్ల వ్యామోహం గాని లేవు. మహారాజా, నాలో నిజంగా ద్వితీయ స్వయంవరం తలంపు ఉంటే పంచభూతాలు నన్ను దహించివేయుగాక, నన్ను దహించివేయుగాక.
2: శపథం చేసి నీ పాతివ్రత్య మహిమను వ్యర్థం చేసుకోకు. నల మహారాజా, నీ సంశయ నివృత్తి అయ్యిందా?
1: దమయంతిని నేనేనాడూ సంశయించలేదు. ద్వితీయ స్వయంవరం మాట విని కలత చెందాను, ఆవేదనకు గురయ్యాను. నా తప్పిదాన్ని మన్నించండి.
3: ఇందులో ఎవ్వరి తప్పు లేదు. కలి ప్రభావంచే నలదమయంతుల జీవితాలు అకలాకుతలమైనాయి. దమయంతి పాతివ్రత్యం, నలుని సౌశీల్యం వారిని కలి ప్రభావం నుంచి విముక్తి కలిగించాయి. నల మహారాజా, కర్కోటకుణ్ణి స్మరించి నీ నిజరూపాన్ని, పూర్వ వైభవాన్ని పొందు.
1: ధన్యోస్మి.
2: నారద మునీంద్ర, నలదమయంతులిరువురు ధర్మపరాయణులు, సౌశీల్యవంతులు గనుక కలిప్రభావము నుండి విముక్తి పొందారు. మరి సామాన్యుల మాటేమిటి?
3: తరుణోపాయం ఉన్నది.

0: ఈ నలదమయంతుల పుణ్య వృత్తాంతమును స్మరించినంత మాత్రాన కలిదోష నివారణ జరుగుతుంది.
1: నారద మహర్షికి జయము జయము.
2: పుణ్య దంపతులు నలదమయంతులకు
1: జయము జయము.
0: నారాయణ నారాయణ.

జీవితమే నాటకరంగం కార్యక్రమంలో మీరు ఊటీ సాయి భక్తులు సాయి భగవానుని దివ్య సమక్షంలో ఫిబ్రవరి 21వ తేదీ 2014వ సంవత్సరంలో అందించిన నలదమయంతి నాటికను విన్నారు కదా. వచ్చేవారం మరొక చక్కని నాటికతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు.

0: గ్రామీణ జనజీవన పునర్నిర్మాణోద్యమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాయి యువత సేవలు. 2003 అక్టోబర్ 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి సాయి సేవకులు, ముఖ్యంగా సాయి యోజనులు వేలాది సంఖ్యలో ప్రశాంతిధామని పదసన్నిధికి చేరుకున్నారు. ఇంతకాలము మీరు గ్రామాలకు వెళ్లి తాత్కాలిక సేవలు చేసి వస్తున్నారు. ఇలాంటి తాత్కాలిక సేవల వల్ల గ్రామస్తులకు ఏమీ ప్రయోజనం కలగదు. గ్రామాలలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న శాశ్వత సమస్యలకు పరిష్కారం అందించే సేవల్ని మీరు చేపట్టండి. ఎక్కువ కాలం మనగలిగే గ్రామీణాభివృద్ధి సేవలు, భవిష్యత్తులో సుదీర్ఘకాలం పాటు గ్రామీణులకు ప్రయోజనకరంగా ఉండే సేవలపై మీ దృష్టి కేంద్రీకరించండి అని సెలవిస్తూ తమ అపార కృపను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి సంస్థలపై ప్రసరింపజేస్తూ స్వామి ఇంకా ఇలా అన్నారు. ఆ విధంగా దీర్ఘకాల మన్నిక గల శాశ్వత సేవా కార్యక్రమాల్ని మీరు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించడానికి, మీకు అనుకూలం కలగజేయడానికి శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు పేరిట ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలని నేను సంకల్పించాను అనటమే కాదు, తక్షణమే ఆ ట్రస్టు ఏర్పరచడానికి అవసరమయ్యే మూలధనం మొత్తాన్ని చెక్కుగా వ్రాసి సభ్యులకు అందజేశారు ఆదర్శమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఇప్పుడు శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు చేపట్టిన 4 సేవా కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం.
1: ఇందులో మొదటిది శోక భాష్పాల నుంచి ఆనంద భాష్పాల వరకు.
0: అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని చోళేమర్రి గ్రామంలో దీర్ఘకాలంగా కరువు కాటకాలకు గురైన పేదరైతులు తమ వ్యవసాయానికి పెద్ద ఆధారంగా ఉన్న పశువులకు మేత వెయ్యలేక వాటిని కబేళాలకు అప్పగించటం, తమకు తిండికి గడవక అవసరార్థం డబ్బు కోసం తమ పశువులను ఐనికాడికి అమ్ముకోవటం అనే ప్రధాన సమస్య తీర్చాలంటే ఏం చెయ్యాలి? శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు సభ్యులు మరియు సాయి యోజన సభ్యులు, అనంతపురం జిల్లా సాయి సంస్థల పెద్దలు, స్థానిక గ్రామ పెద్దలు మొదలైన వారందరితో సుదీర్ఘ చర్చలు జరిగాయి. అలా యోచిస్తున్న వారి దృష్టి చోళేమర్రి గ్రామంలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒకప్పటి చెరువు మీద పడింది. ఆ చెరువులో పశుగ్రాసం పండించాలంటే స్థానిక జిల్లా ప్రభుత్వాధికారుల అనుమతి కావాలి. పైగా ఆ చెరువుపై ఆ పరిసరాల్లోని 5 గ్రామాల వారికి ఉమ్మడి హక్కులున్నాయి. వాటిలో చోళేమర్రియే అతిపెద్ద గ్రామం. మంచి పనులో జాగు జాప్యం కూడదు అన్న భగవాని ఆదేశానుసారం మనుక్షణం మన సాయి యువకులు అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి వాస్తవ పరిస్థితులు, తమ సేవా లక్ష్యాలను వివరించారు. వారి సేవాస్ఫూర్తికి, భగవానుని దివ్యోద్యమ వైభవానికి ప్రభావితురాలైన కలెక్టర్ భగవానుని సేవా కార్యక్రమానికి తమ సంపూర్ణ అంగీకారం, మద్దత్తు, పూర్తి సంసిద్ధతలను వ్యక్తం చేశారు. ఆమె భగవానుని దివ్యసన్నిధికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. భగవానుడు ఆమెకు ఆంతరంగిక సంభాషణ సౌభాగ్యాన్ని ప్రసాదించారు. ఆమెతో ఇంటర్వ్యూ పూర్తికాగానే తమ గది నుండి బయటకొస్తూ, మంచి పనికి ఆలస్యం పనికిరాదు, మీరు వెంటనే పని ప్రారంభించండి అని శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు వారికి స్వామి ఆదేశించారు. ఇక సాయి యువజన సభ్యుల సేవోత్సాహానికి పట్టపగ్గాలు లేకుండా పోయే వాడి దృఢ సంకల్పశక్తి, భగవాన్ అనుగ్రహ బలం, వారు ఆ పరిసర 5 గ్రామాల ప్రజలతో మాట్లాడటం, వారందరి మధ్య సయోధ్య సాధించటం, వారందరికీ ఉమ్మడి క్షేత్ర వ్యవసాయానికి ఉద్యుక్తులు గావించటం అంతా ఒక కలలోలా జరిగిపోయింది. జిల్లా కలెక్టర్ మేలుజాతి పశుగ్రాస వంగడాల్ని, అనావృష్టిని తట్టుకుని పెరిగే ఆఫ్రికన్ గ్రాస్ సుడాన్ జాతి విత్తనాల్ని ఆ గ్రామ సముదాయాల వారికి ఈ ప్రణాళికై పూర్తిగా ఉచితంగా అందజేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అసలైన లబ్ధిదారులైన గ్రామస్తుల విశ్వాసం చూరగొనటం, వారిలో నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని, కార్యశీలతను, కార్యోన్ముఖతను జాగృతపరచడం సాయి సేవకులకు ఎంతో కష్టతరమైన పని అయితే, అప్పటికే సాయి యువత అక్కడ భజన మండలులు, వైద్య శిబిరాలు నిర్వహించి ఉండటం చేత గ్రామీణుల విశ్వాసం, ఆదరాభిమానులు చూరగొన్నారు. ఆ గ్రామస్తులు సాయి యువత చేసే ప్రేమపూర్వక నిస్వార్థ సేవలను అప్పటికే చూసుకున్నారు. అందుచేత వారిలో ఐక్యమత్యం సాధించడం సులభమైంది. ఆ కారణంగా గ్రామస్తులు ఆ గ్రామాలలోని హరిజనులతో కూడా కలిసి పనిచేయటానికి సిద్ధమయ్యారు. ఈ రోజున కులమత వ్యత్యాసాలకు అతీతంగా ఎలాంటి సంకోచము లేకుండా మానవులంతా ఒకటే అన్న భావంతో హరిజన సోదరులతో చేయి కలిపి కదం కలిపి పనిచేయటం, అది ఈ కొద్ది కాలంలో సాధ్యమైందంటే అది ఆ అద్భుత దివ్యమూర్తి సాయిబాబా దైవల్నే అంటారు ఆ గ్రామ ప్రజలు. 5 గ్రామాల నుండి 500 మంది రైతులు 150 నాగళ్లతో 300 పైగా పశువులతో రోజుల తరబడి శ్రమించి ఆ పాత చెరువుని కొత్త వ్యవసాయ క్షేత్రంగా దుక్కిదున్ని తమ పశువులకై పశుగ్రాసం పండించుకోవటానికి ఐకమత్యంతో కలిసిరావటమనే అద్భుత సన్నివేశం అన్యథా సాధ్యమేనా? 2003 నవంబర్ నెలాఖరులో చోళేమరిలో సాయియోత సభ్యులు అడుగిండిన 2 నెలలకు ఈ సామూహిక వ్యవసాయం ప్రారంభం కాగా 2004 సంవత్సర మధ్యకాలానికి మేలుజాతి వంగడాల పశుగ్రాసపు పంట 400 ఎకరాల చెరువులో ఏపుగా 5-6 అడుగుల ఎత్తుకు పెరిగి ఆ శ్రమజీవుల అందరి వదనాలలో ఆవేదన స్థానే ఆనందరేఖలను వెలిగించింది. 500 ఎద్దుబండ్లు రాసులుగా పశుగ్రాసం 3 నెలల్లో ఆ గ్రామస్తుల ముంగిళ్లకు చేరింది. నాకు 3 బండ్ల మేత వచ్చింది అని ఆనందంతో పొంగిపోయాడు గోవిందప్ప. 2004 జనవరి నెలలో అతడు అతని సహకర్షకులు చేసిన కొద్ది రోజుల శ్రమ ఫలితం వారినెంతో ఆనందపరిచింది. ఈ పశుగ్రాసం నాకు బంగారు నిధి వంటిది అని ఎంతో ఆనందోత్సాహాల పారవశ్యంతో పొంగిపోయాడు మరొక గ్రామవాసి. ఈ పశుగ్రాసాన్ని నేనెంతో జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటాను. ముందు ముందు కరువు నెలల్లో ఈ గడ్డి నిల్వ నా పశువులను ఆదుకుంటుంది. నా మిగిలిన పశువులను నేనిక మీదట అమ్ముకోనవసరం లేదు. అంతేకాదు, ఈ దాణా వల్ల నా పశువులిచ్చే పాలు కూడా నాకు ప్రతిదినం ఎంతో కొంత ఆదాయం తెచ్చిపెడతాయి. 2004 నుండి పలుసార్లు ఈ 5 గ్రామాల రైతులు కలిసిమెలిసి ఎంతో ఆనందోత్సాహాలతో పశుగ్రాసం పండించుకుంటూనే ఉన్నారు. సాయిబాబా మమ్మల్ని రక్షించారు, లేకుంటే మేము జీవనోపాధి కోసం గ్రామం వదిలిపెట్టిపోయేవాళ్లమే. సాయిబాబా తీసుకువచ్చిన ఈ పథకం వల్ల మేమంతా చల్లగా హాయిగా బతుకుతున్నాం అని కృతజ్ఞతతో ఆ 5 గ్రామాల సముదాయంలోని ఒక గ్రామీణుడు తన భావాన్ని వ్యక్తపరిచాడు. మా ఊరి వాతావరణమే మారిపోయింది. ఈ సాయి యువకులు ప్రవేశించి మా గ్రామస్తులకు జీవనోపాధి చూపించటంతో పాటు మా గ్రామంలో అన్ని వర్గాల మధ్య ఐకమత్యం ఏర్పడి అందరం ఒక్కతాటిపై నడుస్తున్నాం. మేం మళ్లీ ఈ పశుగ్రాసం పంట పండిస్తూనే ఉంటాం అని అన్నాడు ఆ ఊరి సర్పంచ్. ఈ ప్రణాళిక ద్వారా ఆ గ్రామస్తుల పశువులకు గ్రాసం లభ్యమైంది. ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇంకా ఇలాంటి అనేక ఇతర గ్రామీణ సమస్యలు ప్రశ్నార్థకంగా సాయి యువత ముందు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. భగవాను అనుగ్రహంతో స్వామి మార్గదర్శకత్వంలో ఒక్కొక్క సమస్యకు పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు సాగుతూనే ఉంది సాయి యువత. చేనేతలో స్వయం ఉపాధికి స్వర్ణ సోపానాలు. చోళేమర్రి గ్రామ సముదాయంలో నల్లూరుకు చెందిన యువకుడు బి రామకృష్ణకు తల్లిదండ్రులు లేరు. తన జీవితం తనే నిర్ణయించుకుందామనే ఉత్సాహంతో 15 ఏళ్లైన నిండకముందే గ్రామాన్ని వదిలిపోయి హిందూపురం పట్టణానికి జీవనోపాధికే వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. అక్కడ ఒక చేనేతకారుని వద్ద సహాయకునిగా పనిచేశాడు. అయితే త్వరలోనే పట్టణ జీవితం తాను ఊహించినట్టుగా సుఖదాయకం కాదని గ్రహించి రామకృష్ణ తన స్వగ్రామానికి తిరిగి వచ్చి చేసేదేమీ లేక రోజుకూలీగా తన ఊర్లో పనిచేయసాగాడు. అలా 2 ఏళ్లుగా రోజుకూలీ చేస్తున్న రామకృష్ణ కలలు ఆశలు అడియాసలే అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో సాయి యువత సభ్యులు రామకృష్ణను కలిసి అతన్ని హిందూపురంలోని అనంతపురం జిల్లా వృత్తి విద్యా శిక్షణా కేంద్రంలో 2 నెలలపాటు చేనేతలో శిక్షణ పొందమని ప్రోత్సహించారు. ఆ శిక్షణ తర్వాత ప్రభుత్వ సర్టిఫికేట్ కూడా వస్తుందని చెప్పారు. అదే రామకృష్ణ జీవితంలో కీలక మలుపుగా మారింది. రామకృష్ణలాగానే మరో 20 మంది గ్రామీణ యువకులను ఆ వృత్తి విద్యా శిక్షణ కేంద్రంలో చేర్పించారు సాయి యువత సభ్యులు. అంతేకాదు, శిక్షణ 2 నెలల కాలంపాటు వారందరికీ వసతి భోజన సదుపాయాలన్నింటినీ శ్రీ సత్యసాయి గ్రామ ట్రస్టు వారే భరించారు. 2 నెలల్లోనే ఆ యువకులంతా స్వయంగా చేనేత మగ్గాలను పెట్టుకుని నడపగల స్థితికి చేరుకున్నారు. ఈలోగా సాయి యువత సోదరులు అనంత గ్రామీణ బ్యాంకు వారిని సంప్రదించారు. స్వయం ఉపాధి కల్పనా పథకం కింద గ్రామీణ యువకులకు రుణ సహాయం అందించాలని బ్యాంకు వారిని కోరారు. అయితే ఈ గ్రామీణ యువకులంతా నిరుపేదలు. వారు బ్యాంకు రుణాలు ఎలా తీర్చగలరు? వారికి ఆస్తులు కూడా ఏమీ లేవు. బ్యాంకు వారిని ఆ గ్రామీణులకు చేతిమగ్గాలు రుణంపై మంజూరు చేయమని ఒప్పించడానికి గ్రామసేవా ట్రస్టు సభ్యులు గ్రామీణ బ్యాంకు చైర్మన్ గారిని ఆ గ్రామానికి తోడుకుని వెళ్లి అక్కడ తాము గ్రామీణుల జీవితాలలో అభివృద్ధికై చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాల ఫలితాలను ప్రత్యక్షంగా చూపించారు. సాయి యువజనుల సేవాతత్పరత, లక్ష్యశుద్ధి, నిజాయితీ, త్యాగశీలతలను గుర్తించిన అనంత గ్రామీణ బ్యాంకు చైర్మన్ ఆ 20 మంది గ్రామీణ యువకులకు చేనేత మగ్గాలు సమకూర్చుకోవటానికి 2 లక్షల రూపాయల రుణం మంజూరు చేయటానికి అంగీకరించారు. శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు వారు ఆ గ్రామీణ యువకుల తరఫున బ్యాంకుకు షూరిటీ ఇచ్చారు. ఇక తర్వాత పరిణామాలన్నీ ఒక చరిత్రే. ఇది నాకు కలలా తోస్తోంది అంటాడు రామకృష్ణ. ఇప్పుడు అతను ఒక చేనేతకారుడు, స్వయం ఉపాధి కలవాడు. ఇంకొక సంవత్సరం కష్టపడితే బ్యాంకు వారి అప్పు తీరిపోతుంది. అప్పుడు ఈ మగ్గం నాకు సొంతం అవుతుంది. సాయి యువత నాలో ఎంతో ఆత్మవిశ్వాసం కలిగించారు. నాలో ఉన్న సృజనాత్మక శక్తికి ప్రోత్సాహమిచ్చి నాలో ఉన్న హస్తకళా నైపుణ్యాన్ని వెలికితీశారు. నేనింకా కష్టపడి పనిచేస్తాను, ఎంతో నాణ్యత గల వస్త్రాలు తయారు చేస్తాను, నా గ్రామాన్ని వదిలి వెళ్లను, నా జీవితానికి ఓ కొత్త అర్థం, పరమార్థం ఇప్పుడు నాకు కనబడుతున్నాయి అంటూ చెమర్చిన కళ్లతో చెప్తున్నాడు రామకృష్ణ. రామకృష్ణ ఒక్కడే కాదు, అతనితో పాటు శిక్షణ పొందిన 20 మంది యువకులు కథలు కూడా ఇలాంటివే. అయితే వీటి వెనక గ్రామసేవా ట్రస్టు సభ్యులు, సాయి యువత సోదరులు పడిన ఆరాటం, చేసిన అదృశ్య కృషి అద్భుతం, అమోఘం. ఎందుకంటే మగ్గం కొనటంతో జీవితం సాగదు కదా. నూలు, రంగులు, ఇతరత్రా వస్తువులు నిరంతరం సప్లై ఉండాలి. తీరా చేసి నేసిన వస్త్రాలకు తగిన కొనుగోలుదారులుండాలి, వాటికి న్యాయమైన ధర లభించాలి. మరి ఇవన్నీ ఆ గ్రామీణ యువకులకు సాధ్యమేనా? ఇది ముందే తెలిసిన మన యువజన సాయి సోదరులు అనంతపురం, ధర్మవరం పట్టణాల్లోని చీరల వ్యాపారాలను కలిసి కొనుగోలు సదుపాయాలను ఏర్పాటు చేశారు. అదృష్టవశాత్తు ఆ వ్యాపారంలో భగవాన్ బాబా వారి భక్తులకు తటస్థపడి మన గ్రామీణ యువకుల నేత ఉత్పత్తులను కొనడానికి, అంతేకాక వారికి అవసరమయ్యే ముడి పదార్థాలు లాభాపేక్ష లేకుండా అసలు ధరకే సప్లై చేయటానికి సంతోషంగా ముందుకొచ్చాడు. ఈ ఉత్పత్తి అమ్మకాల చరిత్ర పూర్తయింది. ఆ యువకులు నేసిన మొదటి చీరలు కొన్ని ప్రథమంగా యువజన సాయి సోదరులే కొనుక్కున్నారు. ఇది యువ చేనేత కళాకారులు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. వారి చీరలు కూడా చాలా అందంగా, మంచి నాణ్యతతో కూడా ఉన్నాయి. నా తల్లిదండ్రులు జీవించి ఉంటే ఈనాడు నా మొదటి చేనేత వస్త్రాలను వారికి సమర్పించి ఉండేవాణ్ణి. మీరు నా తల్లిదండ్రులు వంటివారు, అందుకే మీకు నా మొదటి చేనేత వస్త్రాలను ప్రేమతో ఇస్తున్నాను. వీటికి మీరు డబ్బు ఇవ్వకూడదు, నేను తీసుకోకూడదు అని ఒక యువకుడు గ్రామసేవా ట్రస్టు సభ్యులొకరికి తన మొదటి ఉత్పత్తులను ప్రేమగా సమర్పించటం వారిలో వచ్చిన ఆలోచన పరిణితికి తార్కాణం. భాష అనే మరొక యువకుడు, నా జీవితాశయం నా స్వంత మగ్గం ఏర్పరచుకోవాలని, అది మీ వల్లే తీరింది, మీ వల్లనే సాధ్యమైంది, కాబట్టి నా ఈ మొదటి చేనేత చీరను మీరు బహుమతిగా అంగీకరించి నన్ను ఆనందింపచేయండి అని కృతజ్ఞతలు తెలిపాడు. ఆర్థికాభివృద్ధి అవసరమే అయినా అదే ప్రధానం కాదు. అందున శ్రీ సత్యసాయి సేవా ప్రణాళికలో లబ్ధిదారునికి కలిగే భౌతిక పదార్థ లబ్ధి కన్నా అతని వ్యక్తిత్వంలోనే వచ్చే పరివర్తన, సంస్కార పరిణితులే అతని అసలైన లబ్ధి. అతనొక్కడికే కాదు, సమాజానికి కూడా. ఈ మగ్గాలను మాకు ఇప్పించినందుకు మా అప్పు వాయిదాల క్రమంగా తప్పకుండా తీరుస్తాం. మాలో మేమే ఒక సంస్థగా ఏర్పడి ఒకవేళ మాలో ఎవరైనా ఏ పరిస్థితుల్లోనైనా అప్పు వాయిదా సరిగ్గా కట్టలేకపోతే సంస్థ నుండే ఆ వాయిదా చెల్లిస్తాం, మీ నమ్మకాన్ని ఏనాటికి వమ్ము చేయం అని ఎల్లాయ్య అనే యువకుడు ఎంతో భావోద్వేగంతో తమ కృతజ్ఞతను శ్రీ సత్యసాయి యువతకు తెలియజేశాడు. నాకు చేతనైన విద్యను వీలైనంతమంది యువజనులకు నేను నేర్పుతాను, వారు కూడా నాలాగే విరక్తితో ఊరు విడిచిపోకూడదు, గ్రామంలోనే సుఖశాంతులతో ఆనందమయ జీవితం గడపాలి అన్నాడు ఈ పథకంలో లబ్ధి పొందిన రామకృష్ణ.
1: ఓం శ్రీ సాయిరాం. పేదలకు గృహ నిర్మాణం, జీవితాల పునర్నిర్మాణం. ప్రభుత్వం కూడా చొరలేని ప్రాంతాలలోకి సాయి సంస్థలు చొచ్చుకుపోగలవు. శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు సభ్యులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో రోడ్డు రవాణా సౌకర్యాలకు కూడా నోచుకొని మారుమూల కుగ్రామాలనేకములను సర్వే చేసి కనీస వసతి కూడా లేని చిన్న పల్లెలను కొన్నిటిని ఎంపిక చేసుకున్నారు. అట్టి గ్రామాలలో ఒకటి ప్రకాశం జిల్లాలోని గుంతపల్లి. గుంతపల్లి గ్రామం మారుమూల విసిరేసినట్లుగా ఉండి సాధారణ జనజీవనముతో ఎట్టి సంబంధం లేకుండా ఉన్నది. ఈ గ్రామంనకు సమీప రోడ్డు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్లే దారి రాళ్లు రప్పలమయమై ఎట్లాంటి వాహనమైనా సరే వళ్ళు బండి హూనమైపోవలసిందే. ఆ గ్రామంలోని ఇళ్ళు పూర్తిగా శిథిలమైన పాకలు మాత్రమే. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆ గ్రామాన్ని కనిపెట్టకముందు ఆ గ్రామస్థితి అది. గ్రామ పరిస్థితులను పరిశీలించి ఆ గ్రామస్థులతో స్థానిక అధికారులతో దీర్ఘ చర్చలు జరిపిన అనంతరం గ్రామసేవా ట్రస్టు సభ్యులు ఆ గ్రామంలో నివాసయోగ్య గృహాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. వెంటనే సాయి యువత సభ్యులు ప్రకాశం జిల్లా కలెక్టర్ను కలిసి తమ ఉద్దేశ్యాన్ని వారికి తెలియజేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారు ప్రభుత్వ పథకాలలో గృహ నిర్మాణ పథకం ఒకటి వివరించారు. అంతేకాదు ఆ యువజనుల సేవా తత్పరత అంకిత అకుంఠిత దీక్షకు సంతసించి పూర్తి సహాయ సహకారములను అందజేయుటకు ముందుకు వచ్చారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం గృహ నిర్మాణ రుణం లభించాలంటే లబ్ధిదారులు తమ వంతు సొమ్మును ముందుగా కట్టి ఇంటిని బేస్మెంట్ వరకు నిర్మించి చూపాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం ఇంటి నిర్మాణం పూర్తి చేయటానికి అవసరమైన మిగిలిన సొమ్మును విడుదల చేస్తుంది. అయితే ఆ గ్రామస్తులెవ్వరూ ఏమాత్రం సొమ్ము కట్టే పరిస్థితిలో లేరు. అందువల్ల ఆ లబ్ధిదారుల తరఫున ముందుగా సొమ్మును శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు వారే చెల్లించే బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకున్న తరుణంలో ఎంతటి పెద్ద వాణిజ్య సంస్థ అయినా సరే సమాజం పట్ల కొంత బాధ్యత కలిగి ఉండాలనే నైతిక స్ఫూర్తితో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద టెలికాం కంపెనీ నోకియా వారు ఈ పథకంలో శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టుకి పూర్తిగా ఆర్థిక మద్దతును ప్రకటించారు. అవసరమైన నిధులు లభ్యం కాగానే ప్రకాశం జిల్లా సాయి యువత సభ్యులు కార్యరంగంలోకి దిగి మరికొద్ది రోజుల్లోనే అవసరమైన ప్రభుత్వ అనుమతులు సంపాదించగలిగారు. స్థానిక శాసనసభ్యులు కూడా ఎంతగానో సహకరించారు. 3 నెలలపాటు అవిశ్రాంత పరిశ్రమ ఫలితంగా ఆ గ్రామంలో మొదటి దశ 28 గృహాల నిర్మాణం పూర్తి అయినది. 2006 జూన్ 11వ తేదీని ప్రారంభోత్సవ వేడుకకు తగిన రోజుగా నిర్ణయించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సవ వేడుకల్లాగా ఆనందోత్సాహాలతో నిండింది. సాయి సంస్థ కార్యవర్గ సభ్యులు, నోకియా కంపెనీ అధికారులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. 3 నెలల్లో ఇంతటి బృహత్తర పరిణామాలను కళ్లారా కాంచిన స్థానిక ఎమ్మెల్యే నూతన గ్రహాలకు ప్రారంభోత్సవం చేస్తూ ఆనందం పట్టలేక ఆ ఊరికి అప్రోచ్ రోడ్డుకు నిధులు మంజూరు అయినవని, త్వరలోనే ఆ ఊరికి రోడ్డు బస్సుల సౌకర్యం కూడా ఏర్పాటవుతుందని ప్రకటించి తమ ఆనందాన్ని తెలియచేశారు. నూతన గృహప్రవేశాలు చేసే లబ్ధిదారులైన దంపతులందరికీ సాయి సంస్థల వారు నూతన వస్త్రాలను బహుకరించారు. ఆ నూతన దుస్తులు ధరించిన దంపతులు ముందుగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి దివ్య పాదుకలను నూతన గృహంలో ప్రవేశపెట్టి అనంతరం తాము ఆ ఇళ్లలో ప్రవేశించారు. వారికి స్వామిపై ఏర్పడే ప్రేమ అట్టిది. 3 నెలల క్రితం వారిలో చాలామందికి సాయిబాబా అంటే ఎవరో కూడా తెలీదు. మేము సాయిబాబాను దర్శించలేదు కాని ఇప్పుడు మేము బాబావారిని చూడాలని తపిస్తున్నాము. ఆయన ఎవరో కాని ఇంతమంది యువజనులకు ఇంత సేవాస్ఫూర్తి కలిగించి తమకు ఏమాత్రం పరిచయం లేని ఈ మారుమూల గ్రామంలో మాకోసం ఇన్ని ఇళ్లు కష్టపడి కట్టేలా ప్రభావితం చేయగలిగారంటే ఆయన నిజంగా మహానుభావుడే అయుండాలి. ఈ ఇళ్లన్నీ నిర్మాణం పూర్తి కాగానే మేమందరం కలిసి వెళ్లి భగవాన్ బాబావారి దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాం అని వారు అన్నారు. స్వయంగా ప్రభువే దిగివచ్చి పేదలకు కూడు గుడ్డ ఏర్పరిచాడని బైబిల్ గ్రంథంలో చదివాము. కాని ఈరోజు మా జీవితాల్లో ఆ దృశ్యాలు సజీవంగా అనుభవిస్తున్నాం. మీ ప్రేమ అంత గొప్పది అంటున్నారు ఆ గ్రామస్తులలో నూతన గృహ లబ్ధిదారులైన ఒక క్రైస్తవ మహిళ. ప్రస్తుతం సాయి యువత శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు తరఫున గుంతపల్లి గ్రామంలో 2వ దశ 32 గృహాల నిర్మాణం పూర్తి చేయటంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. గురుకుల సేవా మహాయజ్ఞం. గ్రామాలలో తటస్థపడే మరొక దీర్ఘకాలిక సమస్య పిల్లలకు సరైన విద్యా సదుపాయాలు లేకపోవటం. ఇది గమనించిన శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా గల సాయి సేవ సంస్థల వారితో చర్చించి, నిరుపేద పిల్లలకు సరైన ప్రాథమిక విద్యనివ్వగలిగే వాతావరణం, పరిస్థితులు, మౌలిక సదుపాయాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఏర్పరచాలని సంకల్పించారు. ఈ పథకంలో భాగంగా శిథిలావస్థలోనున్న సుమారు 100 ప్రాథమిక పాఠశాలలను పునరుద్ధరించటం, వాటిలో చదివే పిల్లలకు అన్ని మౌలిక సదుపాయాలు మన సంస్థల సభ్యులు గ్రామసేవా ట్రస్టు వారి ద్వారా సమకూర్చాలని నిర్ణయించారు. సంస్థలోని పెద్దలతో చర్చించి కొన్ని ప్రణాళికల నమూనాలు రూపకల్పన చేశారు. అందులో సాయి యువత సభ్యులు చురుకైన పాత్ర వహించారు. గురుకుల సేవాయజ్ఞం పేరిట నిర్వహించిన ఈ ప్రణాళికలో శిథిలావస్థలో ఉన్న భవనాల పునరుద్ధరణ, పిల్లల ఆరోగ్య పారిశుద్ధ్యాలకు అనువైన ఏర్పాట్లు, మరుగుదొడ్ల సదుపాయం, తరగతి గదుల్లో బెంచీలు కుర్చీల మరమ్మతులు చేయించాలని సంకల్పించారు. పిల్లల వికాస విజ్ఞాన వినోదాల కోసం ఆట వస్తువులు, బొమ్మలు, చార్టులు సమకూర్చాలని, తద్వారా పాఠశాల పిల్లలు మరియు ఉపాధ్యాయులలో ఒక చక్కటి మానసిక విజ్ఞానం, వికాసం, పరిసరాల సంబంధమైన పరిజ్ఞానం పెంపొందించాలని కూడా సంకల్పించారు. ఈ విధంగా రాష్ట్రంలోని 23 జిల్లాలలో మొత్తం 110 పాఠశాలల్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నూతన భవనాల నిర్మాణం, అదనపు తరగతి గదులు నిర్మాణం మొదలగు సదుపాయాలను కల్పించారు. మురుగునీటి కాల్వల పూడికి తీతలు చేయించారు. బోధనా ఉపకరణములైన చార్టులు, బ్లాక్బోర్డులు, మ్యాప్లు సరఫరా చేశారు. వీటిలో భాగంగా 48 పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించి ఇవ్వటం అయింది. పలు స్కూళ్లను ఆయా అధికారులకు అప్పచెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించి వారి మనోభావాలను, వృత్తిలో వారి కష్టసుఖాలను, వారి అభిప్రాయాలను స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చించడమైంది. పాఠశాలల మరియు ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకుని వెళ్లి మార్గాలను సూచించటమైంది. 175 మంది ఉపాధ్యాయులను ప్రశాంతి నిలయానికి భగవానుని దర్శనార్థం పర్తియాత్రగా తీసుకుని కూడా వచ్చారు. సాయి యువత పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులను నేరుగా కలిసి వారికి సక్రమ విద్యా వ్యవస్థ యొక్క ఆవశ్యకత గురించి వివరించారు. వివిధ పాఠశాలల పిల్లలకు ప్రేమబంధం పేరుతో వారి శరీర శుభ్రతకు కావలసిన టూత్పేస్టు, సబ్బులు మొదలగునవి అన్నీ ఒక కిట్గా తయారు చేసి అందరికీ పంచారు. సాయి సేవా సభ్యులందరూ విద్యార్థులతో ప్రతి ఆదివారం ప్రేమగా కలిసి కథలు చెప్పి వారి మనసులలో స్వచ్ఛమైన ప్రేమబీజాలు నాటుతున్నారు. పల్లెల్లో నిర్లక్ష్యానికి గురైన స్కూళ్లలోని పిల్లల కోసం పట్నంలోని శ్రీ సత్యసాయి విద్యావిహార్ పిల్లలు తమ స్వంత బొమ్మలు, ఆట వస్తువులు, వాడిన పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు, దుస్తులు అన్నీ అప్పటికప్పుడే విరాళాలుగా ఇచ్చారు. గురుకుల సేవాయజ్ఞ ప్రణాళికలో సేవా కార్యక్రమాలు చేపట్టిన పాఠశాలలన్నింటిలోనూ బాల వికాస తరగతులు ప్రారంభించి పిల్లలకు మానవతా విలువలను బోధిస్తున్నారు. 2004 సంవత్సరంలో గురుకుల సేవాయజ్ఞమును ఆనందప్రదంగా నిర్వహించుకుని దసరా సమయానికి ప్రశాంతి నిలయానికి భగవానుని దివ్య సన్నిధిలో రాష్ట్రమందలి 8,000 మంది యువజనులు సమావేశమై లక్షల లక్ష్యాల అనే నృత్య సంగీత రూపకాన్ని ప్రదర్శించి భగవాని ఆశీస్సులు దండిగా అందుకున్నారు. రాజు ఒక సాయి యువజన సభ్యుడు. అతనొకనాడు పళ్లబజారులో పళ్లు బేరం చేస్తున్నాడు. అతని తెల్ల దుస్తులు చూసి ఆ పండ్లు అమ్మే వ్యక్తి, "మీరు సాయిబాబా వాళ్లా సార్?" అని అడిగాడు. "అవును" అన్న రాజుతో ఆ పండ్లు అమ్మే వ్యక్తి, "సార్, ఈ బుట్టలోని మొత్తం పళ్లన్నీ ఫ్రీగా మీరే తీసేసుకోండి, నాకు ఒక్క పైసా కూడా వద్దు" అన్నాడు. విషయం అర్థం కాని రాజు అతనిని కారణం అడగగా, "సార్, మా గ్రామంలో మీ సాయిబాబా వాళ్లు కొత్త స్కూలు కట్టించి ఇచ్చారు. అందువల్ల నా పిల్లలు ఆ స్కూల్లో చదువుకుంటున్నారు. అంతటి గొప్ప సేవ చేసిన మీ నుండి నేను డబ్బు ఎలా తీసుకోను?" అని సజల నేత్రాలతో ప్రేమ తొణికిసలాడే కంఠం జీరపోగా చెప్పాడు. "ఆహా, ఎంతటి మధురమైనవి ఈ పండ్లు! గురుకుల సేవాయజ్ఞానికి నిజమైన ఫలములు ఈ ప్రేమాభిమానములే కదా" అని ఆశ్చర్యచకితుడైనాడు. ఆ సాయి యువకుడు రాజు.
0: విశాఖపట్నం మెంటల్ ఆసుపత్రిలో సాయి యువత చేపట్టి నిర్వహిస్తున్న విశిష్టమైన సేవలు. స్వామి అనుగ్రహంతో 10 సంవత్సరాల నుండి సాయి యువత చేపట్టిన అద్భుతమైన సేవలతో రోగులే కాకుండా హాస్పిటల్ యాజమాన్యం మరియు రోగుల బంధువులచే కూడా ప్రశంసలు పొందింది. సహజంగా ప్రజలు మెంటల్ ఆసుపత్రి అంటే పిచ్చివాళ్ల ఆసుపత్రి అంటారు. నిజానికి ఈ రోగులందరూ సమాజం నుండి, కుటుంబం నుండి సరైన ఆదరణ ఆప్యాయతల్లేక నిర్లక్ష్యంతో మానసిక వికలాంగులుగా తయారు కాబడ్డవారు మాత్రమే. కొందరు పళ్ళు, తినుబండారాలు ఇచ్చి సేవ చేశామని తృప్తిపడతారు. కాని సాయి యువత నిర్మాణాత్మకమైన సేవను చేయాలని సంకల్పించారు. ఎవ్వరూ ఏ విధమైన సహాయం చేయలేని దీనమైన స్థితిలో ఉన్నారని మన సాయి యువత గుర్తించి వారికి ఆరోగ్యమైన వాతావరణంలో వారి స్వంత అవసరాలను తీర్చడానికై నడుం కట్టారు. 10 సంవత్సరాల క్రితం సేవ మొదలుపెట్టినప్పుడు ఆసుపత్రికి సరైన నిధులు లేవు. దానివల్ల వారికి మంచి ఆహారం ఉండేది కాదు. వార్డులు కూడా చాలా అపరిశుభ్రంగా ఉండేవి. మొట్టమొదట సాయి యువత రోగులపై దృష్టి సారించి వారికి ప్రతివారం శుభ్రంగా తలస్నానం చేయించడం, తలదొవ్వడం చేసేవారు. ప్రత్యేకంగా మహిళా యువత స్త్రీ రోగులకు తల్లో పేలితీసి దువ్వి శుభ్రంగా వస్త్రధారణ కూడా చేయించేవారు. వారి బట్టలు ఉతికి ఆరవేసేవారు. పాత్రలు కడగడం లాంటివి చేసేవారు. చర్మవ్యాధులు ఉన్నవారికి ఆయింట్మెంట్లు పూసి రోగులను పరిశుభ్రంగా ఉంచేవారు. నెమ్మదిగా సాయి యువత భజనలు నేర్పించి వారిచే పాడించేవారు. వారికి భజనలపై ఆసక్తి పెరిగింది. ఈ విధమైన నిస్వార్థ ప్రేమపూర్వక సేవ వలన సాయి యువత వారి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఇదే కాకుండా వర్షాకాలంలో మొక్కలు నాటడం వంటి తోట పనులను వారితో కలిసి చేసేవారు. వారికి సాయి యువత మంచి ఆహారాన్నిచ్చేవారు. పండగ దినాల్లో ప్రత్యేకమైనటువంటి పిండి వంటలు చేయించి వారికి పంచేవారు. వీటన్నింటినీ మించి సాయి యువత వారికి ప్రేమ, ఆదరణ, ఆప్యాయతలను అందించారు. ఇప్పుడు మనం ఒక రోగి అనుభవాన్ని తెలుసుకుందాం. ఆయన పేరు ఆలూరి నాగేంద్రరాజు. వయస్సు 25 సంవత్సరాలు. ఆయన ఈ విధంగా తన అనుభవాన్ని వివరిస్తున్నారు. సాయి యువత నన్ను ప్రతి ఆదివారం కలిసేవారు. వారు మాకు స్నానం చేయించి మంచి రుచికరమైన ఆహారం ఇవ్వటం కాకుండా మా బట్టలుతికేవారు. వారు మాతో పాటు భజనలు పాడేవాళ్లు. వారితో కలిసి పాడటం నాకు చాలా సంతోషంగా ఉండేది. రోజూ 1 గంట భజన చేస్తే బావుండేదని అనిపించేది. సాయి యువత మాతో ప్రేమగా, ఆదరణతో మాట్లాడటం, మమ్మల్ని ఆదరంగా చూడటం వల్ల నా హృదయం శాంతంగా, తేలిగ్గా ఉండి మంచి నిద్రపట్టేది. వారితో కలిసి భజన చేయటం వల్ల, వారితో మాట్లాడటం మూలాన నాకు స్వంత అన్నదమ్ముల్లాగా ప్రేమ, ఆప్యాయత కలిగేవి. అప్పుడు నాకు ఉద్వేగంతో కూడిన సంతోషం కలిగి ఈ బాధ నుండి నేను తొందరగా విముక్తుణ్ణి అవుతాననే నమ్మకం కలిగింది. ఇక్కడి నుండి వెళ్లిన తర్వాత నేను MBA పూర్తి చేస్తాను. నేను ఇంట్లో భజన చేయడమే కాకుండా ఎక్కడైతే పూర్తి సహకారం, అవకాశం వస్తుందో అక్కడ భజనలు నిర్వహిస్తాను. ఈ సంతోషాన్నంతా నాకందించిన సాయిబాబాను చూడటానికి పుట్టపర్తి వెళ్తాను. నా వెంట నా తల్లిదండ్రులు కూడా రమ్మంటాను. శ్రీమతి రమణమ్మ అనుభవం. ఈమె వయస్సు 45 సంవత్సరాలు. నా భర్త తాగుబోతు. ఆయన నన్ను ఎప్పుడూ సరిగ్గా చూసేవారు కాదు. దానివల్ల నాకు మానసికంగా బాగులేకపోవటం వల్ల ఆయనే నన్నిక్కడ చేర్పించారు. ఆయన ఎప్పుడూ నన్ను చూడటానికి రాలేదు. ఆయనే కాదు, నా తల్లిదండ్రులు కూడా రాలేదు. అందరూ నన్ను ఒంటరిగా వదిలేశారు. అప్పుడు సాయి యువత, "అమ్మా, భగవంతుని నమ్మి ప్రార్థన చెయ్యి, గుండె చేజార్చుకోకు" అని ఓదార్చారు. "మీరు చెప్పింది నిజం. మీ సత్యసాయి భక్తులే నా పిల్లలు. వారు ప్రతివారం నా ఆరోగ్యం గురించి ఎలా ఉన్నారో తెలుసుకునేవారు. దానివల్లనే నేనిలా ఉన్నాను. ఈ విషయాన్ని మా ఇంట్లో చెప్పి నన్ను బాగా చూడమని చెప్పండి. ఈ సహాయం నాకు చెయ్యండి" అని అర్థిస్తుంది. "నమస్కారం సార్. సాయిబాబా చాలా గొప్పవారు. ఆయన నామాన్నే జపిస్తాను. ఆయన ఒక్కరే నన్ను రక్షించగలరు." మన సాయి యువత ఈ మెంటల్ హాస్పిటల్లో చేసిన ఇలాంటి సేవలకు రోగులే కాకుండా ఆసుపత్రి సిబ్బంది కూడా స్పందించారు. నర్సు శ్రీమతి తెరేసా అభిప్రాయం. 6 సంవత్సరాలుగా ఈ ఆసుపత్రిలో నేను నర్సుగా పనిచేస్తున్నాను. నేను చేరినప్పటి నుంచి సాయి యువత చాలా ఇష్టంతో సేవలు చేస్తున్నారని నాకు తెలుసు. వారు ప్రతి ఆదివారం రోగులకు సబ్బులు, బిస్కట్లు, ఆహార పదార్థాలు, పళ్ళాలు, కొబ్బరి నూనె, గోళ్లకత్తెర, దువ్వెన్లు తెచ్చేవారు. రోగులకు స్నానం చేయించి చర్మవ్యాధి ఉన్నవారికి ఆయింట్మెంట్లు పూసేవారు. అవసరమైనప్పుడు రోగుల గోళ్లను కత్తిరించేవారు. తలకి నూనె రాయటమే కాకుండా వారికి రుచికరమైన ఆహారం కూడా, ఉదాహరణకి పులిహార, పులావ్, పెరుగన్నం తెచ్చి ఇచ్చేవారు. వారు రోగులతో కలిసి భజన చేయటమే కాకుండా బాబా ఫోటోలు, విభూతి పంచేవారు. అంతేకాకుండా అవసరమైనప్పుడు మాక్కూడా వార్డ్లు, మరుగుదొడ్లు శుభ్రం చేయటంలో సహాయం చేసేవారు. సాయి యువత వారితో కలిసి భజనలు చేసినప్పుడు వారు ఎంతో సంతోషపడేవారు. నేను నా హృదయపూర్వకంగానే చెప్తున్నాను, సాయి యువత చేసిన సేవ చాలా గొప్పది, ఎంతో అత్యున్నతమైనది. రోగులు కూడా వారితో కలిసి భజన చేయటానికి ఉత్సాహంగా, సంతోషంగా వెళ్లేవారు. యువత వెళ్లిన తర్వాత, సాయిబాబాలు మళ్లీ రేపు వస్తారా అని మరీ మరీ అడిగేవారు. సాయి యువత వలన రోగులు చాలా లబ్ధి పొందారు. కొన్ని కేసుల్లో వీరి వల్ల రోగులకు తొందరగా నయం అయ్యేది. కొందరు బాగై వారి ఇంటికి వెళ్లటానికి బంధువుల కోసం ఎదురు చూసేవారు. కాని కొన్ని కేసుల్లో వారి బంధువులు తీసుకువెళ్లటానికి రానప్పుడు వారు చాలా బాధతో ఎదురుచూసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయి యువత వారిని డిశ్చార్జ్ చేయించి ప్రత్యేకమైన శ్రద్ధతో వారి స్వస్థానానికి చేర్చేవారు. వారిని జాగ్రత్తగా వారి బంధువులకి సొంత ఖర్చులు భరించి అప్పచెప్పేవారు. ఇది హృదయాన్ని కదిలించే సంఘటన. డాక్టర్ భాగ్యరావు గారి అభిప్రాయం. గత 7 సంవత్సరాలుగా ఈ ఆసుపత్రిలో నేను డాక్టర్గా పనిచేస్తున్నాను. సాయి యువత చేసిన సేవ వల్ల వీరి వల్ల రోగులకు తొందరగా నయం అయ్యేది. కొందరు బాగై వారి ఇంటికి వెళ్లటానికి బంధువుల కోసం ఎదురుచూసేవారు. కాని కొన్ని కేసుల్లో వారి బంధువులు తీసుకువెళ్లటానికి రాన

ఇచ్చిన సేవా ఫలితం చాలా బావుంది. ఇంత గొప్ప సేవ చేయటం ఆశ్చర్యకరమైన విషయం. ఇది చూసి జీతం కోసం పనిచేసే మాకు ఇంకా బాగా సేవ చెయ్యాలనే ఆలోచన మార్పు వచ్చాయి. రోగులు మేం పనికిరానివారమనే అభిప్రాయం కలిగి ఉండేవారు. ఇప్పుడు ఆ అభిప్రాయం పోయి దానిస్థానే మా గురించి కూడా ఆలోచించేవారు ఉన్నారనే భావంతో సంతోషంగా ఉన్నారు. ఇది చాలా గొప్ప మార్పు. మామూలుగా సేవంటే మనకు తోచింది ఇవ్వటం, చెయ్యటం. ఇలా కాకుండా సాయి యువత రోగుల అవసరాలను గుర్తించి, ఏవేవి అవసరమో గమనించి అలాంటి సేవ వారికి అందించడం వల్ల రోగులే కాకుండా సాయి యువత కూడా ఆనందాన్ని పొందారు. ఇదే శ్రీ సత్యసాయి సేవలో ఉన్న గొప్పతనం. విశాఖ శ్రీ సత్యసాయి యువత అసమాన సేవానిరతి. విజయనగరం జిల్లా బాణాది గ్రామంలో విశాఖపట్నం శ్రీ సత్యసాయి యువత 1997 నుండి గ్రామసేవ ప్రారంభించారు. వారు ప్రతి ఆదివారం గ్రామసేవా కార్యక్రమాలు, నగర సంకీర్తన, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేవారు. ప్రప్రథమ ప్రపంచ యువజన మహాసభల సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ సందేశంలో తాత్కాలికంగా లాభించే సేవల కన్నా గ్రామ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే సేవలు చేపట్టాలని పేర్కొన్నారు. బాబావారి ఈ మహత్తర సందేశాన్ని ఆచరణలో పెట్టడానికి శ్రీ సత్యసాయి యువత కంకణబద్ధులయ్యారు. బాణాది గ్రామంలో తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్యకు పరిష్కారం చూపించాలనుకున్నారు. మంచినీటి బావిని తవ్వించాలని శ్రీ సత్యసాయి యువత నిర్ణయించుకుని స్వామివారి ఆశీస్సుల కోసం ఆ ప్రతిపాదనతో ప్రశాంతి నిలయం వచ్చారు. ఆ గ్రామంలోని నీటిలో ఫ్లోరైడ్ శాతం చాలా ఎక్కువ అని చెప్పి స్వామి వారితో, మీరు బావి తవ్వించండి, మంచినీరు తప్పక లభిస్తుంది అని చెప్పారు. ఆ గ్రామ ప్రజలు లాభం లేదని చెప్పినా సాయి యువత స్వామి ఆశీస్సులతో తమ పని మొదలుపెట్టారు. స్వామి ఆదేశానుసారం సాయి గాయత్రి పారాయణం చేసి సాయినామస్మరణం చేస్తూ బోర్వెల్ తవ్వించారు. ప్రత్యక్ష సత్యాలైన స్వామి పలుకులు వృధాగా పోతాయా? ఈ బావిలోని నీరు విశాఖ కింగ్జార్జి ఆసుపత్రిలో ప్రయోగశాలకు పరీక్షకు పంపించారు. అంతకుముందు ఆ గ్రామంలో ఫ్లోరైడ్ 3% ఉండగా స్వామి ఆదేశానుసారం తవ్వించిన బావిలో కేవలం 0.2% మాత్రమే ఫ్లోరైడ్ ఉండి అందరికీ తాగటానికి ఈ నీరు ఉపయుక్తంగా మారింది. ఆ నీరు ఆ ప్రజలు తాగవచ్చని అందరూ దిగ్భ్రాంతి చెందే విధంగా ప్రయోగ ఫలితం వచ్చింది. స్వామివారి ఈ దివ్య లీలను ఆ గ్రామ ప్రజలు ఒక దివ్యగాథగా చెప్పుకుంటూ ఉంటారు. శ్రీ సత్యసాయి యువత బాణాది గ్రామంలో ఆ బావి నీటిని నిల్వ చేసే ట్యాంకును కూడా నిర్మించి కొడాయిల ద్వారా నీరు అందిస్తున్నారు. గ్రామీణ సేవా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సేవా కేంద్రం సుమారు 30 మంది అనాథ బాలలకు అనాథ శరణాలయంగా నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి యువత కలిగించిన స్ఫూర్తితో ఆ గ్రామస్తులు కూడా ఈ సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. నిరుద్యోగ యువతకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ. భాగ్యనగర సాయి యువత సభ్యులు పట్టణంలో ఉన్న నిరుపేద నిరుద్యోగ యువతకు చేయూతనివ్వాలన్న ఆసక్తితో వారి ఉద్యోగ వేళల తర్వాత నగరంలోని బిజినెస్ సెంటర్స్, కంపెనీస్లను సందర్శిస్తూ 3 నెలల పాటు ప్రాథమిక పరిశీలనలు జరిపారు. 10వ తరగతి, ఇంటరు, డిగ్రీ పాస్ కాలేక చదువులు మధ్యలో వదిలేసి ఏ విధంగా బతకాలో తెలియకుండా తిరుగుతున్న వారికి కంప్యూటర్లో శిక్షణ ఇవ్వగలిగితే వారికి వారి జీవితానికి ఉపాధిని అందించగలమన్న అభిప్రాయాన్ని యువ సభ్యులందరూ వ్యక్తపరిచారు. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రమైన హైదరాబాద్లో ఇలాంటి కార్యక్రమాన్ని మన సాయి సంస్థ ద్వారా నిర్వహించాలని అందరూ భావించారు. సేవలలో జీవితాలను సార్థకం చేసుకోవాలన్న స్వామి మాటలు మనసులో మంత్రాలుగా పనిచేస్తుంటే యువకులెందరో ఈ కార్యక్రమానికి యంత్రాలుగా పనిచేశారు. ఇలాంటి సరికొత్త కార్యక్రమానికి శివం పవిత్ర ప్రాంగణాన్నే వేదికగా చేసుకోగలిగారు. నగరంలోని చాలా కోడళ్లలో బ్యానర్స్ కట్టారు. ప్రతి పత్రికలో ప్రకటనలు ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలలో ప్రత్యేకంగా తయారు చేసిన పోస్టర్స్ ప్రకటించారు. ఈమెయిల్ ద్వారా సర్కులర్ పంపించారు. కేవలం 48 గంటలలో సుమారు 400 మంది నిరుద్యోగ యువకులు ఈ కంప్యూటర్ కోర్సులో చేరేందుకై పేర్లను నమోదు చేసుకున్నారు. సాయి సంస్థలు చేపట్టిన ఇట్టి మహత్కార్యాన్ని గురించిన విషయం తెలిసి స్ఫూర్తి చెందిన ప్రఖ్యాత జీఈ మరియు నోకియా సంస్థల వారు ముందుకొచ్చి ఈ సేవకై కావాల్సిన కంప్యూటర్సు మరియు ఫర్నిచర్ ఉచితంగా అందించారు. దానితో రాత్రికి రాత్రి శివం భజన మందిరం మేడపై ఉన్న హాల్ కంప్యూటర్ ల్యాబ్గా మారిపోయింది.

0: కంప్యూటర్స్ కావాలన్న ఒక్క మాటను తీసుకుని మన యువకులు వారి ఇళ్లలో సౌలభ్యం నిమిత్తమై వాడుకుంటున్న కంప్యూటర్స్ ను కూడా తెచ్చి శివంలో పెట్టారు. నగరంలో ప్రఖ్యాత సంస్థలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న ఎంతో మంది సోదరులు వారి ఉద్యోగ సమయం తర్వాత పూర్తి సమయాన్ని ఈ సేవలో వినియోగించేందుకై ముందుకొచ్చారు. మనం వారికి నిజంగా అందించాల్సింది జీవితంలో ఉన్నత విలువలే కదా అన్న ఆలోచనతో ఉత్తమ విలువలతో కూడిన ఉన్నత జీవితాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 400 మంది ఉత్సాహంగా ముందుకొచ్చినా నిజంగా అవసరమున్న అత్యంత నిరుపేద యువకులను ఎన్నిక చేసేందుకై కొంత శ్రమపడాల్సి వచ్చింది. 3 రోజుల పాటు 400 మంది ఔత్సాహిక విద్యార్థులతో శివం కళకళలాడింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ యువకులు ఎంతో కుతూహలంగా వచ్చిచేరారు. ఉపోద్ఘాతంగా కొంత బోధన చేసి సర్వీసింగ్ టెస్ట్ ఏర్పాటు చేసి అందులో ఉత్తీర్ణత పొందిన మొత్తం 60 మందిని ఈ డిప్లొమాలో చేర్చుకున్నారు. ఇందులో 1 ముగ్గురు మూగ చెవిటి పిల్లలు కూడా ఉండటం, వారికి మన సేవల ద్వారా కొంతైనా ప్రయోజనం చేకూరుతూ ఉండటం వారికెంతో మహదానందం కలిగించింది. ఇలా మొదలైన ఉచిత కంప్యూటర్ శిక్షణా తరగతులు అప్రతిహతంగా 54 రోజుల పాటు రోజుకు 12 గంటల పాటు జరిగాయి. ఇదో మహాయజ్ఞంగా ఎంచి ఎందరో సోదరులు, సేవాదళ సభ్యులు తమవంతుగా సేవలందించారు. ఒక సోదరుడు కంప్యూటర్ ల్యాబ్ కావలసిన ఎయిర్ కండిషన్స్ చేశాడు. 3 సోదరులు 60 రోజుల పాటు శివంలోనే ఉండి ల్యాబ్కు రక్షకులుగా ఉండిపోయారు. ఉద్యోగాలు చేస్తున్నవారు సాయం సమయాలలో 3 గంటల పాటు విద్యార్థులకు స్వామివారి సూచనలను అనుసరించి మానవతా విలువల గురించి బోధించేవారు. కొద్దిమంది పిల్లలు ఇంట్లో పనిచేసుకుని చదువుకుంటూ తీరిక వేళల్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ విద్యార్థులకు వారికి ప్రాక్టికల్ క్లాసుల్లో చేదోడువాదోడుగా ఉండేవారు. కంప్యూటర్స్లో సమస్యలొస్తే వెంటనే వాటిని బాగుచేయటానికి కొంతమంది సోదరులు సిద్ధంగా ఉండేవారు. శివంలో డ్యూటీలో ఉన్న సేవాదళ సభ్యులు తాను క్రమశిక్షణతో ఈ కొత్త విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచేవారు. శివం అంటే కేవలం ఆలయమన్న భావనలో ఉన్న వందలాది మందికి ఇది జీవితాలను ఉద్ధరించే దేవాలయంలా తోచింది. కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, సాయి సంస్థల విశేషాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ మొదలైన అంశాల మీద నిపుణులైన మన సోదరులే విద్యార్థులతో సంభాషించేవారు. చూస్తుండగానే 60 రోజులు గడిచిపోయాయి. 2006 జూన్ 25 ఆదివారం నాడు శివంలో ఈ కోర్సులలో పాల్గొన్న విద్యార్థులందరికీ డిప్లొమా అందించగలిగారు. వారు సత్యసాయి గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పకపోయినా ప్రతి విద్యార్థి నోట సాయిరామన్నమాటే, ప్రతి విద్యార్థి మాటల్లో స్వామివారి పట్ల కృతజ్ఞతాభావమే, ప్రతి విద్యార్థి కళ్లల్లో అలౌకికమైన ఆనందమే వెల్లివిరిసింది. ఈ కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్న ఫస్ట్ ఇండియన్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ప్రేరణ చెంది సుమారు 12 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి మొదటి దశలో 5 మందికి ఉద్యోగాలిచ్చారు. చురుకైన మరో 10 మంది నిరుద్యోగులకు మన సోదరులు ఉద్యోగాలిప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ సెరిమనీకి నగరంలోని అన్ని సాయి కేంద్రాల పెద్దలు ఇచ్చేశారు. యువకులందరూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా వీక్షించారు. ఎందరో పెద్దలు ఈ కార్యక్రమంలో భాగం వహించి అందర్నీ ఉత్సాహపరిచారు. విద్యార్థుల తల్లిదండ్రులు శ్రేయోభిలాషులతో శివం ప్రాంగణం నిండిపోయింది. అందరికీ ప్రేమతో విందుభోజనం అందించారు మన సేవాదళ సభ్యులు.
1: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సాయి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సేవా కార్యక్రమం. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు 1995 నుండి నిస్వార్థంగా ప్రేమతో, అంకితభావంతో నిరంతరం పుట్టపర్తి పరిసర గ్రామాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం అప్పట్నుంచి సేవను కొనసాగిస్తున్న విద్యార్థులలో ఒకరు వారి అనుభవ మాలికలను వివరిస్తున్నారు. ఇందులో ఆ పల్లె ప్రజలెలా లబ్ధిని పొందారో, ఆ సేవలలో శ్రీ స్వామివారి అంతర్యామిత్వం మరియు సాక్షీభూత స్థితులను కూడా మనకు మనసులు పులకించేటట్లు వివరిస్తారు.
2: విలక్షణమైన సేవా కార్యక్రమాలు. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబావారి దివ్య భవ్య పాదపద్మాలకు ప్రేమపూర్వకంగా నమస్కరిస్తున్నాను. స్వామి విద్యార్థులు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, అదృష్టం కలిగిన వారిలో నేను ఒకడిని. మేము చేపట్టిన అటువంటి కొన్ని కార్యక్రమాల వివరాలు ఇప్పుడు మీకు ఉదహరిస్తాను. చిత్రావతి నది ఆవలితీరంలో పుట్టపర్తికి మన నక్షత్రశాలకు అతి సమీపంగా ఉన్న కోవెలగుట్టపల్లెలో మా కార్యక్రమాలకు పోయే ముందు స్వామి ఎన్నో సమావేశాలలో చేసిన కొన్ని అమోఘ సూచనలు మనసున ఉంచుకుని వెళ్లాము. మనమేదో బీదవారికి సాయం చేస్తున్నామనే సానుభూతి భావంతో అక్కడికి వెళ్లకండి. ప్రేమతో వారిని చేరి మీ సేవలను వారామోదించేటట్లు మీరు ఎట్టి ఆధిక్యభావాన్ని చూపకుండా వారు మీతో సహకరించేటట్లు వారికి నైపుణ్యాలను వనరులను సృష్టించే కార్యక్రమాలను చిత్తశుద్ధితో చేయండి అని ఆజ్ఞాపించారు. 150 కుటుంబాలు కల ఆ చిన్న పల్లెలో మా కార్యక్రమాలకు స్వామి అనుగ్రహంతో శ్రీకారం చుట్టాము. మొదట బడిపిల్లలను ఒకచోట చేర్చి స్వామి స్వయంగా వ్రాసి పాడిన భజనలను పాడటం నేర్పాము. శుభ్రతను గురించి బోధించి వారికి ఆహార పానీయాలను అందించి అలరించాము. ఇలా వదలకుండా క్రమంగా చేయటం వల్ల ఎంతో మార్పు వారిలో మేము గమనించాము. పెద్దలను చేరి పరిసరాల శుభ్రతను గురించి చైతన్యపరిచి కంపోస్ట్ ఎరువులను ఎలా తయారు చేయాలో వారికి నేర్పించి వారికి మా సహకారాన్ని క్రమంగా నిరంతరాయంగా అందించాము. అందువల్ల వారు చాలా ఆనందించారు. ఆ ఆనందం, వారి అభివృద్ధి మాకెంతో తృప్తిని కలిగించాయి. ఇంతేగాక కొవ్వొత్తుల తయారీలో మహిళలకు నైపుణ్యాన్ని కలిగించి దానికి కావలసిన సరంజామా సమకూర్చి అవి తయారైన తరువాత పుట్టపర్తిలోని షాపింగ్ కాంప్లెక్స్లో వాటిని అమ్మి దానిపై వచ్చిన ఆదాయాన్ని వారికి అందించాము. ఆ తర్వాత మహిళలలో పొదుపు చేయించడం కూడా మా కార్యక్రమాల్లో ఒకటి. రోజుకి 1 రూపాయి ప్రకారం వారు పొదుపు చేయమని ఆ డబ్బును బ్యాంకులో వారి పేరున అకౌంట్ ప్రారంభించి జమ చేశాం. ఇలా వారి ఆర్థికాభివృద్ధికి దారిని కల్పించాం. ఇక్కడ మాకొక సంఘటన ఎదురైంది. ఒక రైతు ఇంట గల పాడియావు అకస్మాత్తుగా చనిపోయింది. వైద్యులు సరి అయిన కారణాన్ని వివరించలేకపోయారు. ఆ రైతు అనుమతితో దానిని శవపంచనామా చేసి చూడగా దాని గర్భంలో నిండుగా ప్లాస్టిక్ సంచులున్నాయి. ఈ సంఘటన ఆధారంగా ప్లాస్టిక్ సంచుల వాడకం యొక్క దుష్పరిణామాలను గ్రామవాసులకు తెలియజేసి వారికి పేపర్ బ్యాగ్స్ తయారు చేయడం నేర్పించాము. వాటిని కూడా అమ్మి వారికి ఆదాయాన్ని చేకూర్చాము. 1995 సెప్టెంబర్ నుండి ఇంతవరకు 4 నెలలకొకమారు మొత్తం 30 వైద్య శిబిరాలను ఇప్పటివరకు పెద్ద ఎత్తున నిర్వహించాము. ఒక్కొక్క శిబిరము సుమారు 1 వారం రోజులు జరుగుతుంది. ముందుగా ఒక పెద్ద గ్రామాన్ని ఎంచుకుని ఆ గ్రామానికి చుట్టుప్రక్కల ఉన్న సుమారు 6-7 గ్రామములను కలుపుకుని ఒక పెద్ద వైద్య శిబిరము నిర్వహిస్తుంటాము. ఆ వైద్య శిబిరం కార్యక్రమంలో భాగంగా బాలవికాస్, మొక్కలు నాటటం, వస్త్రదానం, పారిశుద్ధ్య సేవ, పశు వైద్య శిబిరం, పల్లకీ సేవ, నారాయణ సేవ మొదలగు కార్యక్రమములు నిర్వహిస్తుంటాము. ఈ వైద్య శిబిరాలకు విశిష్ట వైద్యులు హైదరాబాద్, ముంబై, విశాఖపట్నం, బెంగుళూరు తదితర ప్రాంతాల నుండి వచ్చి పాల్గొంటున్నారు. కన్ను, గుండె, ఎముకలు మొదలగు విభాగములకు చెందిన ఆపరేషన్ కేసెస్ శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించెదము. ఈ విధముగా చేసిన వైద్య శిబిరము యొక్క రిపోర్టును స్వామివారి పాదపద్మములకు సమర్పించుకుంటాము. ప్రతి సంవత్సరము భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి పుట్టు పండుగ సందర్భముగా నవంబర్ నెలలో పెనుగొండ, ధర్మవరం, కొత్త చెరువు, అనంతపురం పరిసర ప్రాంతములకు పుట్టపర్తి నుండి రాత్రి 9 గంటలకు ఒక వ్యాన్లో బయలుదేరి తెల్లవారుజాము 3 గంటల వరకు రోడ్డు పక్కన గుడి గోపురముల వద్ద, మార్కెట్ల వద్ద, రైల్వే స్టేషన్ వద్ద, బస్టాండ్ వద్ద దుప్పట్లు లేకుండా చలికి వణుకుతూ పడుకున్న చిన్నపిల్లలకు, స్త్రీలకు, ముసలివాళ్లకు, సాధువులకు భగవానిచ్చిన దుప్పట్లను వారికి కప్పి విభూతి ప్రసాదమును, శ్రీవారి చిత్రమును ఇచ్చి పుట్టపర్తి తిరిగి వస్తాము. అన్ని గ్రామాల్లో వెతికి ఎన్నుకున్న 60 మంది పోలియో బాధితులను శల్యచికిత్సలో అపార నైపుణ్యం గల ప్రముఖ వైద్యులు డాక్టర్ కైలాసరావు గారి వద్దకు పంపి శస్త్రచికిత్సలు చేయించాము. ఇప్పుడు వారంతా సహాయం అవసరం లేకుండా తిరగగలుగుతున్నారు. పుట్టపర్తి పరిసర గ్రామాల్లో దొరికే తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ కాబట్టి నీటిలో ఉన్న ఫ్లోరైడ్ పోవుటకు చిటికెడు సున్నము, స్ఫటిక గుండను నిండుగా ఉన్న నీటి బిందెలో ముందు రోజు రాత్రి వేసినచో ఆ నీటిలో ఉన్న ఫ్లోరైడ్ ఆ బిందె క్రింది భాగంనకు చేరుకుంటుంది. ఆ బిందె పైభాగంలో ఉన్న 3 వంతుల నీటి తీసుకుని వేరే బిందెలో వేయుటగాని లేదా జాగ్రత్తగా పై 3 వంతుల నీరు వాడుటగాని చేయాలి. బిందెలో క్రింది భాగంలో ఉన్న 4వ వంతున నీటిని పారవేయవలను. ఈ విధముగా చేసినచో నీటిలో ఫ్లోరైడును నివారించి మంచి నీటిని త్రాగవచ్చును. ఈ విషయము స్వామి తన విద్యార్థులకు చెప్పి గ్రామస్థులకు చెప్పమన్నారు. స్వామివారి సేవగా మేము సున్నము, స్ఫటికను వైద్య శిబిరం నాడు గ్రామసేవలో పంచుదుము. స్వామి అనుక్షణం మా వెంట జంట ఉంటారనడానికి పలు తార్కాణాలు మాకు ఈ కార్యక్రమాల్లో ఎదురయ్యాయి. అది 2004 సంవత్సరం. మేము నంద్యాలలో 200 పూరిపాకలు కాలిపోయాయని తెలిసి స్వామివారి అనుమతితో బట్టలు, వంట సామాగ్రి, బియ్యం బస్తాలు, రగ్గులు, ఇంటిని కట్టుకునే సామాగ్రిని తీసుకుని వెళ్లాం. ఆ గుడిసెలన్నీ ముస్లిం సోదరులవి. వారికి అవన్నీ అందించి స్వామి చిత్రపటం ఇస్తే వారు దానిని చూసి కళ్లనీళ్లు పెట్టుకుని నిన్ననే తెల్లటి బట్టలతో మాకు కనిపించారని మేము అల్లాగా భావించామని చెప్పగా ఆశ్చర్యపోవడం మావంతయింది. అలాగే కదిరి దగ్గర తలుపుల మండలంలో ఎలుకల చేలు అనే కుగ్రామం ఉంది. అక్కడ 32 పూరిపాకల్లున్నాయి. అక్కడికి స్వామివారి అనుమతితో 32 బియ్యం బస్తాలు తీసుకుని వెళ్లి ఇంటికొకటి ప్రకారం పంచాం. ఇంతలో ఒక దీనురాలు తనకు ఇల్లు లేదని, తానిక్కడనే నివసిస్తున్నానని, తనకు బియ్యం బస్తా ఇచ్చి పుణ్యం కట్టుకోండని ప్రార్థించింది. మాకు ఏమి చేయుటకు పాలుపోలేదు. తెచ్చిన 32 బస్తాలు పంచివేశాం. ఏమీ మిగులలేదు. ఎలా ఈమెకు ఇవ్వాలి అని అన్ని బస్తాల నుండి 2 కేజీల వంతున తీసి ఆమెకు ఇద్దామని అనుకుంటుంటే ఒక మిత్రుడు లారీలో 1 బస్తా ఉందని కేకవేశాడు. దానితో ఆశ్చర్యపడ్డాం. ఇది స్వామివారి చమత్కారం. అది వారి సాక్షిభూత స్థితి. అలా మా సమస్య పరిష్కరింపబడింది. స్వామివారి దయ వలన ప్రతి వైద్య శిబిరం ప్రారంభించే ముందు, అనంతరము స్వామివారికి ఒక రిపోర్టును అర్పించుకుంటాము. క్యాంప్ అయిన తరువాత రిపోర్టు ఆ రోజు రాత్రి రఫ్గా వ్రాసి టీపాయిపై పెట్టి మరునాడు ఉదయం 5 గంటలకు లేచి మంచి కార్డుపై వ్రాసుకుంటాము. ఉదయం భజన్ హాల్లో కూర్చొని ఉండగా స్వామి ఇంటర్వ్యూ గది నుండి వచ్చి మమ్మల్ని పిలువగా మేము రిపోర్టును చూపించాము. స్వామి కార్డును చూసి నేను నిన్న రాత్రే మీరు రాసిన రిపోర్టు చదివాను అని చెప్పారు. వైద్య శిబిరం ప్రారంభించకముందు స్వామివారి చిత్రపటమును గ్రామం మధ్య రచ్చబండపై ఒక చెట్టు క్రింద కుర్చీలో పెట్టి శ్రీవారు కూర్చోవడానికి ఒక సింహాసనము ఏర్పాటు చేశాం. వైద్య శిబిరంలో భాగంగా ఆ చెట్టు క్రిందనే వాతావరణ కాలుష్యం తగ్గించడానికి, స్త్రీల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి, వంట చెరుకు ఖర్చు తగ్గించడానికి పొగ తగ్గించే పొయ్యిని మట్టితో తయారు చేసి చక్కటి కాఫీ చేసి గ్రామస్థులకు ఇచ్చి మేము కూడా త్రాగి మరునాడు స్వామితో వైద్య శిబిరంలో తక్కువ పొగ వచ్చే పొయ్యి చేసిన విధానం తెలియజేస్తిమి. స్వామి అంతా విని, మీరు తక్కువ పొగ వచ్చే పొయ్యి తయారు చేశారు, కాఫీ తాగారు, కాని ఆ పొగను నేను కూర్చున్న సింహాసనంపైకి, చిత్రంపైకి వదిలారు అని అన్నారు. మా అందరికీ చాలా ఆశ్చర్యం కలిగి స్వామిని క్షమించమని అన్నాము. స్వామిని ప్రత్యక్షముగా మేము చూడలేకపోయినా స్వామి అక్కడే ఉన్నారని స్వామి మాకు ఈ విధముగా తెలియజేశారు. స్వామి చిత్రము అని అనుకుంటాము, లేదా స్వామి సింహాసనమే కదా అని భావిస్తాము. కాని స్వామి చిత్రములలో సింహాసనములో కూర్చొని ఉంటారని మనం గ్రహించాలి. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 గురుపూర్ణం సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం తిరునామాలు ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం. వినండి, ఆనందించండి. ఇప్పుడు తరువాతి కార్యక్రమం ఆదిలాబాద్ నుంచి వచ్చిన మధుర కవి బ్రదర్స్ మిత్త అయ్యాళ్వార్ శ్రీ ఎం రాములు, శ్రీ ఎం కిష్టయ్య, శ్రీ ఎం రామస్వామి మనకి వారి ఆధ్యాత్మిక తత్వంతో నివేదీకృతమైన తిరునామాలు గానాన్ని అందిస్తారు. విందామా మరి

0: ఆయన.
1: ఇంతవరకు మీరు 2017 గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం తిరునామాలు ఇప్పటి వరకు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: భగవాన్ బాబావారి అపారమైన అనుగ్రహ విశేషం చేత ఆదిశంకరుల చరిత్రను మనం తెలుసుకోవడానికి ఉపక్రమించాం. ఇప్పటి వరకు రెండు భాగాలు తెలుసుకున్నాం. ఆదిశంకరుల వారి యొక్క జీవిత విశేషాలు, రెండవ భాగంగా ఆదిశంకరాచార్యులు వ్యవస్థాపన చేసినటువంటి శంకర పీఠముల గురించి తెలుసుకున్నాం. అనగా జీవితము, సంస్థలు, ఈ రెండు తెలుసుకున్నాం. ఈనాడు శంకర భగవత్పాదుల యొక్క శిష్యుల విశేషములు, వారి యొక్క సాహిత్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శంకరాచార్యుల యొక్క శిష్యులు జగత్ ప్రసిద్ధులైనటువంటి వారు, అద్వైత సామ్రాట్టు, సనాతన ధర్మ సారథి, ఆదిశంకరుల యొక్క శిష్యులు సామాన్యులై ఉంటారా? అందులో ప్రముఖులైనటువంటి వారు తరువాత కాలంలో ఆ మఠములకు పీఠాధిపతులుగా నియుక్తులైనటువంటి వారి యొక్క చరిత్రలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రథమంగా తోటకాచార్యుల వారు, హిమాలయాలలో జ్యోతిర్మఠం ఉన్నది, అక్కడ పీఠాధిపతిగా ఉన్నవారు తోటకాచార్యులు, స్వయంగా ఆదిశంకరుల యొక్క శిష్యులైనటువంటి వారు. ఈయన చరిత్ర వింటే మనకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది. తోటకాచార్యుల వారు నిస్వార్థ సేవకు ప్రసిద్ధిగాంచినటువంటి వారు. విద్యా వినయ సంపన్నులు తోటకాచార్యులు. ఎప్పుడు చిరునవ్వు మెదులుతూ ఉండేదిట. అప్రమత్తంగా ఉండేటువంటి వారు, ఉత్సాహంగా ఉండేటువంటి వారు, గురువుగారి యొక్క సేవలో కాలాన్ని గడిపేటువంటి వారు తోటకాచార్యులు. అంటే గురువుగారికి సంబంధించినటువంటి వ్యక్తిగత బాధ్యతలు కూడా తాను తీసుకుంటూ ఉండేవాడు. ఆశ్రమాన్ని శుభ్రం చేయడం, గురువుగారి యొక్క వస్త్రములు కూడా శుభ్రం చేయడం, ఇలాంటి వృత్తులు కూడా ఆయన నిర్వహించేటువంటి వాడు. గురువుగారి పైన ఉన్నటువంటి వారి విశ్వాసము, వారికి ఉన్నటువంటి భక్తి అంత గొప్పవి అని మనవి చేస్తున్నాను. అయితే ఈ తోటకాచార్యుల విషయంలో ఒకటి మీకు విన్నవించాలి. ఆశ్రమంలో శంకరాచార్యుల వారు కూర్చొని శిష్య పరివేష్టితుడై ఈ ప్రబోధాన్ని సాగిస్తూ ఉండేవారు శంకరాచార్యుల వారు. అనేకానేక ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేస్తుండేవారు. తోటకాచార్యుల వారు మాత్రం ఎక్కడో దూరం నుంచి నుంచొని వింటుండేవారు. అందరూ అనుకున్నారు ఈ తోటకాచార్యుల వారికి అంతగా ఆధ్యాత్మిక విషయములపైన ఉత్సాహం లేదేమో, ఆసక్తి లేదేమో, వారికి ఆధ్యాత్మిక ప్రమాణములు తక్కువేమో అని భావించేటువంటి వారు. ఎందుచేత ఆయన దూరంగా నిలబడి ఆలకించేవారు. ఏమిటి ఆలకించాడు ఆయన? అబ్బా, మా గురువరేణ్యులు ఎంత ఆధ్యాత్మిక సత్యాలను ఎంత నూతనంగా, ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహభరితంగా చెప్తున్నారు అని చూసి ఆశ్చర్యపడుతుండేవాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి శిష్యులు ఆ గురువుగారిని ఆలకించడం చూసి, ఆ గురువు యొక్క సందేశాన్ని గ్రహించడంలో ఉండే ఆనందాన్ని చూచి తాను పరమానంద భరితుడై ఉండేవాడు తోటకాచార్యుల వారు. ఒకరోజున శంకరాచార్యుల వారు ఆకస్మికంగా అడిగాడు, ఏడి ఏడి ఎక్కడున్నాడు తోటకాచార్యుని అడిగాడు. అందరూ అనుకున్నారు ఇక్కడ మేముండగా లేనివాడిని అడుగుతారేమి, ఆ పైగా ఎక్కడో దూరంగా నిలబడి ఆధ్యాత్మిక విషయాలు, గురుపదేశాన్ని ఆలకించేవాడిని అడగాల, మమ్మల్ని అడగచ్చు కదా అని అందరూ అనుకోని సంభ్రమాశ్చర్యములలో ఉన్న సందర్భంలో శంకరాచార్యుల వారు మాట అన్నారు, నాయన, దూరంగా నిలబడి ఆలకించేటువంటి తోటకాచార్యులకున్న శ్రద్ధ అపూర్వమైనటువంటిది. ఆ శ్రద్ధాభక్తి విశేషములున్నవే అందరికీ కూడా అనుసరణీయములు అని ఆదిశంకరులు సెలవిచ్చారు. ఈ మాట ఎప్పుడైతే తోటకాచార్యులు విన్నారో ఆయన ముఖంలో కాంతి ప్రజ్వలింది. వేదాంగ పారంగతుడైపోయినాడాయన. గురుగారి యొక్క ఆశీర్వచన బలం చేత, గురుగారి యొక్క కరుణా విశేషం చేత తోటకాచార్యుల వారు తోటకా స్తోత్రాన్ని రచించారు. ఆ తోటకా స్తోత్రమంతా కూడా వేద సమతమైనటువంటిది, వేద సారమైనటువంటిది, ఆధ్యాత్మిక ఘనిగా అందరూ పేర్కొంటారు. ఎందుచేత ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గురువు గారి పైన ఉన్న భక్తి, విషయము పైన ఉన్నటువంటి శ్రద్ధ అనేది మనందరూ కూడా తేటతెల్లం అవుతుంది. ఈ తోటకాచార్యుల వారు ఆత్మను అనుభవించేదేమి, ఆత్మ సాక్షాత్కారం ఏ విధంగా గావించుకునవలే, ఆత్మాన్వేషణ ఏ రీతిగా చేసుకునవలే అన్న అంశములను స్పష్టంగా ప్రస్తావించారు తమ యొక్క తోటకా స్తోత్రంలో. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమంటే, మనం ఎంత తిరిగినా, ఎంత తపన పడ్డా, ఎంత యాతన పడినా, రెండు ప్రధానం భక్తి శ్రద్ధ లేనిదే ఏది సాధించలేము అన్న సంగతి ఈ తోటకాచార్యుల యొక్క ఇతివృత్తము నుండి మనం స్పష్టంగా అవగాహన కాగలదు అని తెలియజేస్తున్నాను. ఒక మాట అన్నారు తోటకాచార్యుల వారు, ఎప్పుడైతే నీలో శ్రద్ధ లోపిస్తుందో నీకు మతిమరుపు వచ్చేస్తుంది, నీవు మాయలో మునిగిపోతావు, మనసంతా సందేహాలతో నిండిపోతుంది. శ్రద్ధ లేకపోతే ఎన్ని ప్రమాదాలు గమనించండి. మాయలో పడకుండా ఉండాలంటే, బుద్ధి కుశలత ఉండాలంటే, మనోస్ఫూర్తి కలగాలంటే శ్రద్ధ చాలా అవసరము అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇది తోటకాచార్యుల యొక్క జీవిత విశేషాలు. కలియుగ అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి యొక్క శిష్యులు ఎలా ఉన్నారు, శిష్యుల్ని వారు ఎట్లా కనిపెట్టి ఉన్నారు, బాబావారి శిష్యులెవరు అని ప్రశ్నిస్తే, ఎవరైతే బాబావారి యొక్క సందేశాన్ని ఆలకిస్తున్నారో వారంతా బాబావారి శిష్యులే, ప్రపంచం యావత్తు కూడా వారి శిష్యులున్నారు. ఎవరైతే బాబావారి యొక్క మాటల ప్రకారం జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారంతా వారి శిష్యులే. స్వామి కార్యక్రమములు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారో వారు అంతా కూడా స్వామి శిష్యులే. అందుచేత ఎంతగా భక్తులు శిష్యులై స్వామిని ప్రేమిస్తున్నారో అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా స్వామి శిష్యులైన తన భక్తులను అమితంగా ప్రేమిస్తారు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం నేను ప్రశాంతంలో ఉన్నా గనక ఇక్కడ నేను గమనించి కొన్ని దృష్టాంతాలను మీకు తెలియజేస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం, అది మార్చి మాసం అనుకుంటాను, 12th క్లాస్ వాళ్ళ పరీక్షలు అయిపోయాయి, ఇంకా 1-2 పరీక్షలు మిగిలి ఉన్నవి. అందరూ కూడా సాయి కులవన్ సభ మంటపంలో కూర్చొని ఉన్నారు. బాబావారు వేదిక పైన సింహాసనం పైన కూర్చొని ఉన్నారు. ఒక్కొరిని అడుగుతున్నారు, పరీక్ష ఎలా రాశావు, ఎలా రాశావు, నువ్వు ఎలా రాశావని. ఒకడు అన్నాడు, చాలా బాగా రాశాను స్వామి అన్నారు. ఏమీ రాయలేదు, 2 క్వశ్చన్లకి నువ్వు ఆన్సర్ రాయలేదు. ఇంకోని అడిగారు, నువ్వు ఎలా రాశావు, బాగా రాశాను స్వామి. కాదు కాదు, 1 క్వశ్చన్ నువ్వు పాడు చేశావు. ఇంకొకడు అడిగాడు, స్వామి నేను బాగా రాయలేదన్నాడు. లేదు లేదు, పర్వాలేదు, బాగానే రాశావన్నారు. నీకు ఇదిగో ఇక్కడున్న వాళ్ళలో 20 మందికి 100కి 100 మార్కులు వచ్చేస్తాయి అని స్వామివారు చూడడం ప్రారంభించారు. వారికున్న ప్రేమ అప్పుడు వారు అన్న మాట చెప్తున్నాను ఇక్కడ. మాకు ఒక పక్కన పరీక్షలు జరుగుతున్నవి, స్వామి మందిరంలో ఉన్నారు, స్వామి ఏం చేస్తున్నాడని మీరు అనుకుంటారా? నేను మందిరంలో కూర్చున్నప్పటికీ అంతటా చూస్తూ ఉంటాను, అందరినీ గమనిస్తూ ఉంటాను, అందరి యొక్క క్షేమ సమాచారములు విచారిస్తూ ఉంటాను అన్నారు. ఈ అంశం ఎందుకు చెప్పానంటే, ఆ గురు కృప, ఆ గురువు యొక్క కరుణ, ఆ గురువు యొక్క ఆశీస్సుల ప్రభావము అని తమకి తెలియజేస్తున్నాను. క్రితం సంవత్సరం అనుకుంటాను కేంద్ర స్థాయి సిఎస్ఐఆర్ పరీక్షలు అయినాయి. ఈ సిఎస్ఐఆర్ అనేటువంటివి కేంద్ర స్థాయిలో నిర్వహించే పరీక్షలు. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన విద్యార్థులు రాసేటువంటివి. ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే, సత్యసాయి యూనివర్సిటీ విద్యార్థులు 30-40 మంది సిఎస్ఐఆర్ పరీక్షలలో ఉన్నత శ్రేణిలో అత్యున్నత ప్రమాణములలో కృతకృత్యులై కృతార్థులైన విషయం అందరికీ తెలిసిన విషయమే. అందులో కుర్రాడిని పిలిచారు స్వామి. నువ్వు క్యాంటీన్లో ఎంతో సేవ చేస్తుంటావు నాకు తెలుసు, నీ సేవ వల్లే ఇంత గొప్పవాడివయ్యావు నువ్వు అన్నారు. నాకు వెంటనే తోటకాచారు జ్ఞాపకం వచ్చాడు. హాస్టల్లో సేవ చేస్తే పరీక్షల్లో మార్కులు రావడం ఏమిటి అంటే హాస్టల్లో సేవ, ఆ గురువు పైన ఉన్నటువంటి శ్రద్ధ, హాస్టల్లో చేసినటువంటి సేవ, గురువు పైన ఉన్న భక్తి, అదే స్వామి సేవగా భావించి చేసినటువంటి అతని యొక్క జీవిత గమ్యం నిర్దేశించటంలో స్వామి ఆశిస్తున్నవి అన్న సంగతి మనకు తెలుస్తున్నది. ఇంకో సందర్భంలో స్వామి చెప్పారు, బృందావనంలో అనుకుంటాను, నాలుగు అకార దోషముల నుండి జాగ్రత్తగా ఉండండి, ఈ నాలుగు అకార దోషములు మీలో ప్రవేశించకుండా జాగరూకత వహించండి. ఏవవి? అశ్రద్ధ. అశ్రద్ధ మొట్టమొదటి. ఎప్పుడైతే నీలో శ్రద్ధ లేదో నీవు ఏది సాధించలేవు జీవితంలో, అశ్రద్ధ. ఇక రెండవది అవిశ్వాసం. శ్వాసయే నీ యొక్క విశ్వాసంగా ఉండాలి, విశ్వాసమే శ్వాస, అలా ఉండాలే తప్ప ఏనాడైతే విశ్వాసాన్ని కోల్పోతావో నువ్వు సాధించేది ఏమీ లేదయ్యా. కనుక మనలో మొదటి అకార దోషమైన అశ్రద్ధ లేకుండా చూసుకోవాలి, రెండవ అకార దోషమైనటువంటి అవిశ్వాసం ఈ జన్మకి ముందు జన్మలు కూడా ప్రవేశించకూడదు, ఇక మూడవ అకార దోషము అహంకారం. ఈ అహంకారం అనేది ఎంత వాడినైనా సరే పతనం చేస్తుంది. గడ్డి మొక్కలన్నీ ఎంత తుఫాను వచ్చినా సరే హాయిగా ఉంటాయి, కానీ మహావృక్షములున్నవే ఆ పెనుగాలులకు కూకటి వేళ్లతో సహా పెకలించి వేయబడతాయి. అంటే ఎంత నమ్రతగా ఉంటే మనం అంత పైకి వస్తాం, ఎంత వినయంగా ఉంటే అంత పైకి వస్తాం, ఎంత అహంకారంగా ఉంటే అంత త్వరగా పతనానికి దిగ్గరవుతున్నాం. కనుక మూడవ అకార దోషమైన అహంకారం మనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఇక నాలుగవ అకార దోషము అసూయ. ఒక సందర్భంలో స్వామి చెప్పారు, క్యాన్సర్ వ్యాధికైనా ఔషధం ఉంటుందేమో కానీ అసూయకు ఔషధం లేదయ్యా. అసూయ దాదాపు మరణమునకు పెద్ద అక్క అని కూడా వారు సెలవిచ్చారు. కనుక అసూయ చాలా ప్రమాదమైనటువంటిది, ఇది మనలో చేర్చకుండా ఎంతో జాగ్రత్త పడాలి. మనం మరొక విషయం చెప్పాలి. ఈనాడు బెంగళూరు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు ఆయన ఒక ఆయన. ఆయన స్వామి కాలేజీలో చదువుకున్నాడు. ఆ రోజుల్లో సత్యసాయి యూనివర్సిటీ ఏర్పడక మునుపు ఈయన బెంగళూరు కాలేజీలో బెంగళూరు సిటీలో పరీక్షలు రాయడానికి వెళ్ళాడు. ఆయన అప్పటికింకా సత్యసాయి యూనివర్సిటీ ఏర్పడలేదు. ఈయన పరీక్షలు రాయడానికి వెళ్ళాడు బెంగళూరు సిటీకి, బృందావనం నుంచి ఒక గంట ప్రయాణం. ఇంకా పరీక్ష సమయం ఆసన్నమైనది. ఈయన ఏదో పాపం చూసుకుంటున్నాడు, గంట కొడతారు లోపలికి వెళ్ళిపోవాలన్న భావంతో. ఈలోగా తన హాల్ టికెట్ కనపడలేదు. అంటే హాల్ టికెట్ మర్చిపోయాడు ఆయన. అరే నా పాకెట్లో ఒక హాల్ టికెట్ లేదే అనుకున్నాడు. హాల్ టికెట్ లేదే పరీక్ష హాల్లోకి ప్రవేశం ఉండదు, హాల్ టికెట్ ఉండాలి. హాల్ టికెట్ ఉంటేనే గుర్తింపు, అప్పుడే పరీక్ష ఆయన ఇస్తారు. ఈయన మర్చిపోయాడు, గంట ప్రయాణం మళ్ళీ తిరిగి రాలేడు. ఏం చెయ్యాలి అని ఎంతో బాధపడుతూ బాబా వారిని ప్రార్థించాడు. ఆ సందర్భంలో ఒక ప్యూన్ వచ్చాడు, అయ్యా ఇదిగో మీ హాల్ టికెట్ ఇవ్వండి అని చేశాడు. అరే ఈ హడావిలో హాల్ టికెట్ తీసుకున్నాడు, వెంటనే పరీక్ష రాశాడు. సాయంకాలం ఆశ్రమానికి వచ్చాడు. స్వామి అక్కడ బృందావనం కూర్చొని ఉన్నారు. పరీక్ష బాగా రాశావా? స్వామి రాశాను. చాలా సంతోషం. ఏమైంది అని అడిగారు. ఏ స్వామి బాగా రాశాను? కాదు కాదు చెప్పు ఏమైంది. స్వామి హాల్ టికెట్ మర్చిపోయాను, ఎవరో ప్యూన్ వచ్చి నాకు హాల్ టికెట్ ఇచ్చాడు స్వామి. ప్యూన్ కాదు రా ఇచ్చింది, నేనే రా ఇచ్చింది, హాల్ టికెట్ నేనే ఇచ్చానన్నాడు స్వామి. ఇది గురువు గారి యొక్క కృప. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తన శిష్యుల్ని ఆ ప్రేమ, వారిపైన వాత్సల్యం, వారిపైన ఆశీస్సులు కురిపించడం జరుగుతుంది. అది ఆయన పేరే డాక్టర్ రవికుమార్, బృందావన కాలేజీలో పనిచేస్తున్నాడు ఆయన. తను జరిగిన స్వీయ అనుభవాన్ని స్వామి సన్నిధిలో సాయి కులవంతాలు తన ఉపన్యాసంలో తెలియజేశాడు. ఇది తోటకాచార్యులకు ఎంత శ్రద్ధ భక్తి విశేషములు ఎంత లబ్ధి చేకూర్చినవో మనకు కూడా ఈ రెండు కలిగి ఉన్నట్టయితే అంతే ప్రయోజనం పొందగలం అని తెలియజేయడం నా ఉద్దేశం.
1: ఇక రెండవ శిష్యుడు హస్తామలకుడు. ఈ హస్తామలకుడు ద్వారకామఠమునకు పీఠాధిపతిగా ఉన్నాడు. ఈ ద్వారకామఠం పడమరలో గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. ఈ హస్తామలకు యొక్క జీవితం వినండి. ఈ హస్తామలకుని యొక్క తండ్రి పేరు ప్రభాకరుడు. ఈ హస్తామలకుడు జన్మించిన దగ్గర నుంచి ఒక స్తబ్దతగా ఉన్నాడు, ఒక స్థాణువుగా ఉన్నాడు, అచంచలంగా ఉన్నాడు. మాట లేదు, పలుకు లేదు, నవ్వు లేదు, ఉన్నాడు. అంటే దాదాపు నిర్జీవంగా ఉన్నాడు. ఏదో ఊపిరి పీలుస్తున్నాడే గాని లాభం లేదు. అలా ఒక ముద్దులాగా కూడా ఉన్నాడు, ఒక వెజిటబుల్ మాదిరి. ఏమిటో ఆ పిల్లవాడిని చూసి తల్లిదండ్రులు ఎంతో దుఃఖపడుతున్నారు. ఇలా జన్మించాడేమిట, ఏమి మా కర్మ, మా ప్రారంభం ఎలా ఉందో అనుకుంటున్నారు. ఈ తండ్రి ప్రభాకరుడికి ఒక చిన్న విశేషం తెలిసింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో మూకాంబిక దేవాలయం ఉన్నది. ఆ మూకాంబిక దేవాలయానికి ఆదిశంకర్ల వారు వచ్చారట. అక్కడ వచ్చి ప్రాణం లేనటువంటి ఒక శిశువుకి తిరిగి ప్రాణాన్ని ప్రసాదించారట. మృత్యువు నుండి పునర్జన్మను ప్రసాదించారట ఆదిశంకర్ల వారు. ఈ కబురు అంతా పాకింది. ఈ మాట ప్రభాకరుని యొక్క చెవిలో కూడా పడింది. మన పిల్లవాణ్ణి కూడా రక్షిస్తాడేమో అన్న భావంతో ఒక స్థాణువుగా, అచేతనంగా, ఒక జడంగా పడున్నటువంటి ఈ పిల్లవాణ్ణి తీసుకెళ్లాడు ఆదిశంకర్ల వారి దగ్గరికి. చెప్పి ఆదిశంకర్ల వారి యొక్క పాదాల పైన పడి ఆయన సన్నిధిలో బిగ్గరగా ఏడ్చి మొరబెట్టుకున్నాడు. స్వామి, మా పిల్లవాడి పరిస్థితి ఇలా ఉంది అన్నాడు. అది విని అప్పుడు అంటున్నాడు ఆదిశంకర్ల వారు, ఒక్కసారి ఆ పిల్లవాడి వంక ఎంతో జాలిగా చూశారు ఆదిశంకర్ల వారు. తన ఆశీస్సులను ఆ పిల్లవాడిపైన కురిపించారు. ఇంకా చూడండి, ఆ పిల్లవాడు మాట్లాడటం ప్రారంభించాడు. మాట్లాడటమే కాదు, వేదాంత శ్లోకాలను రచించి ఆశువుగా చెప్పడం ప్రారంభించాడు. ఎంత ఆశ్చర్యం చూడండి, ఆ గురువు యొక్క కరుణ, ఆ గురువు యొక్క కృపావృష్టి, కృపాదృష్టి ఎంత ప్రభావం ఉంటుందో తమకు మనవి చేస్తున్నాను. మొద్దులాగా ఉన్నటువంటి పిల్లవాడు ఏమిటి, వేదాంత శ్లోకాలు చెప్పడం ఏమిటి, ఆ గురువు యొక్క కటాక్షం, ఆ చూపు యొక్క స్థితి, దాని ప్రభావము మీరు తెలియజేస్తున్నాను. ఈ పిల్లవాడు ఆ గురు కృపచేత ఎప్పుడైతే శ్లోకాలు చెప్పాడో దాదాపు 12 శ్లోకాలు ఆశువుగా చెప్పేశాడు ఆ గురువు యొక్క కృప వల్ల. చెప్పి స్థాణుగా ఉన్నవాడు ఒక్కసారి నిలబడ్డాడు. ఆయన పాదనమస్కారం చేసుకున్నాడు, తల్లిదండ్రులకు పాదనమస్కారం చేశాడు, వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు చూరగొన్నాడు. అప్పుడు శంకర్ల వారు అంటున్నాడు ఈ పిల్లవాడి తండ్రితో, ప్రభాకరుడు అతనితో అంటున్నాడు, నాయన ఈ పిల్లవాడు ఎవడో తెలుసునా? మీకు తెలియదు, నేను చెప్తున్నా వినండి. మీరు చాలా కాలం క్రితం తీర్థయాత్రలకు వెళ్ళారు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ తీర్థయాత్రల సమయంలో మీరు ఒక గురువును చూచారు, చెట్టు కింద ఒక గురువును చూచారు. ఆ గురువు దగ్గర ఈ పిల్లవాడిని అక్కడ ఉంచేశారు. మీరు స్నానాలకు వెళ్ళారు. మీ స్నానాల నుంచి తిరిగి వచ్చేటప్పటికీ ఈ పిల్లవాడు చెరువులో పడిపోయినాడు. ఎంతో దుఃఖపడ్డారు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఆ చెట్టు కింద కూర్చున్న గురువు దగ్గర ఉంచి ఎంతో ప్రాధాయపడ్డారు, ఏడ్చారు. ఆ ఒక గురువు కటాక్షించాడు. అప్పుడు పిల్లవాడు తిరిగి బ్రతికాడు. ఆ గురువు యొక్క ప్రాణము, ఆ గురువు యొక్క చైతన్యము ఈ పిల్లవాడిలో ప్రవేశించింది. అదుగో అతను అలా ఉన్నాడు. ఒక స్థాణువుగా, ఒక జడంగా ఉన్నాడు ఆ పిల్లవాడు. కాని వాడు నీ కుమారుడు కాడు, వాడి లోపల ప్రవేశించిన వాడు. తీర్థయాత్రలో మీరు ఏ గురువునైతే చూచారో ఆ గురువు యొక్క చైతన్యము ఈ పిల్లవాడిలో ఉన్నది. అందువల్లనే నేను చూచిన వెంటనే ఆ కుర్రవాడు చక్కగా ఆశువుగా వేదాంత శ్లోకములు చెప్పగలిగాడు. అది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ఈ సంఘటన ఎప్పుడో మర్చిపోయారు. గురువుగారు జ్ఞాపకం చేసేదాకా వాళ్ళకి తెలియలేదు. అప్పుడు శంకర్ల వారు అంటున్నారు, వీడు మీకు చెందినవాడు కాడు, వీడికి వివాహం చెప్పించాలని, చేయించాలని, గృహస్థాశ్రమంలో ప్రవేశించాలని, అందరిలాగా బిడ్డలను కనాలని, ఇది మీరు ఏమి ఆశించకండి, నాకిచ్చేసేయండి, నా వెంట ఉంటాడన్నారు శంకరాచార్యుల వారు. తల్లిదండ్రులు మొదట కాస్త బాధపడ్డారు. వాడు అందరిలాగా గృహస్థుడయ్యి ఉండి తమతో ఉండాలని కోరుకుంటారు, కానీ సాక్షాత్ పిల్లవాడిని గురువు వెంట పంపించడానికి వింటానే బాగుంటుంది, కానీ చేయడానికి కష్టంగానే ఉంటుంది. కానీ మొత్తానికి ఆ గురువు మాటలు విని వారి పైన ఉన్నటువంటి ప్రేమ వల్ల స్థాణువుగా ఉన్న పిల్లవాడు లేచి వేదాంతం చెప్పడం చూచి, అమ్మో ఇది మన కర్తవ్యం అనుకున్నారు. వెంటనే గురువు ఆజ్ఞ ప్రకారం పిల్లవాడిని గురువుగారు వెంట పంపించేశారు. ఇంకా ఆయన వెంటే ఉన్నాడు. ఆయన వెంటనే తిరుగుతూ ఆ హస్తామలకుడు చాలా గొప్పవాడు. ఆ పేరు పెట్టినటువంటి హస్తామలకుడు పేరు పెట్టారు. ఎందువల్ల ఆ పేరు వచ్చింది? ఆమలకము అనగా ఉసిరికాయ. ఉసిరికాయ చేతిలో పెడితే ఎంత తేలిగ్గా ఉంటుందో, ఎంత సునాయాసంగా ఉంటుందో, వేదాంతాన్ని అంత సునాయాసంగా, అంత సరళంగా, అంత సులభ శైలో చెప్పగలిగే శక్తి హస్తామలకుడు ఉండటం వల్ల సార్థక నామధేయుడయ్యాడు ఆయన. ఇది హస్తామలక చరిత్ర. ఇప్పుడేమవుతుందో వినండి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఎలా వారి యొక్క దివ్య శక్తి, వారి కరుణ ఎట్లా ఉత్సాహపరుస్తుందో చూస్తే గమనించిన వాళ్ళకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ పిల్లలు వస్తారు, చాలా మంది చదువుకోవడానికి వస్తారు. ఎందువల్లంటే చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రశాంత లైన్లో ఎలిమెంటరీ స్కూల్ ఉంది, హైయర్ సెకండరీ స్కూల్ ఉంది, తర్వాత యూనివర్సిటీ ఉంది, పిహెచ్డీ వాళ్ళు ఉన్నారు. అంత పిల్లవాడిని అక్షరాభ్యాసం అయ్యాక మనం ఇక్కడ చేర్చడమే మన పని. తర్వాత వాడు పిహెచ్డీ ఎంబీఏ అయ్యాక వాడిని మనం తీసుకెళ్లాలి మన వెంట, అంతే. అప్పటిదాకా చదువుకుంటాడు. అన్ని రకాల చదువులు అన్ని ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలు స్కూల్లో చేరిన వాళ్ళు ఉన్నారు, కాలేజీలో చేరిన వాళ్ళు ఉన్నారు. అంత మామూలు రకమే. మన ఊళ్ళలో ఎలా ఉంటారో అలాంటి వాళ్ళే. నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లా, మామూలుగా ఉన్నారు, అంతే, సాధారణంగా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అదృష్టం వల్ల ఆ పిల్లవాడిని ఎప్పుడైతే ఇక్కడ చేర్చారో వాడికి క్లాసులో ఫస్ట్ మార్క్ వచ్చేస్తున్నది. ఊళ్ళో ఉన్నప్పుడు 50 వచ్చేది, ఇక్కడ వాడు 80-90 వస్తున్నాయి. ఊళ్ళో బజార్ నెంబర్ తిరిగేవాడు, ఇక్కడికి రాగానేవాడు పెద్ద సంగీత విద్వాంసుడు, పెద్ద నాటకాలు, సభావేదిక పోయిన ప్రసంగాలు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంతా? తల్లిదండ్రులు వచ్చి ఆశ్చర్యపోతారు, వీడు మన పిల్లవాడేమా, మన ఊళ్ళో ఏమైంది తెలివితేటలు. ఒకసారి బాబా గారు అన్నారు నాతో మాట్లాడుతూ, ఇప్పుడు చాలా కాలం క్రితంలేండి, మా పిల్లలు బాగున్నారా అన్నారు. మీ పిల్లలకేం స్వామి బ్రహ్మాండంగా ఉన్నారన్నారు. స్వామి అంతటితో ఊరుకోకుండా మీ కాలేజీ పిల్లలు కూడా ఇట్లా ఉంటారా అన్నారు. నేనేం చేయను? అప్పుడు నేను గుంటూరు ఏసీ కాలేజీలో పనిచేస్తుండేవాడిని. మా పిల్లలు ఇట్లా ఉండరు, సరిగ్గా ఉండరు అంటూ నాకు నామోషి. బాగున్నారు అంటాం అబద్ధం, ఏం చేయను? అందుకని అన్నాను, స్వామి ఇక్కడున్న పిల్లలంతా గొప్పవారే, నిజమే, వీళ్ళని మా ఊరు పంపండి, ఎట్లా ఉంటారో చూస్తారని. మా ఊరు పంపండి, వాళ్ళు ఎట్లా ఉంటారో చూస్తాను. ఇక్కడ ఉన్నారంటే మీ ప్రభావమే, మీ దృష్టి, మీ అనుగ్రహము, మీ ఆశీస్సులు, అంత తప్ప మరొకటి కాదు స్వామి అని చెప్పారు. అప్పుడు చిరునవ్వు నవ్వారు స్వామి. ఇక్కడ పిల్లల్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బహుముఖ ప్రజ్ఞాశాలు అయినటువంటి వారు. మన కాలేజీలో వెలుపల చదువులో ఫస్ట్ వచ్చిన వాడు ఆటల్లో 0, ఆటల్లో ఫస్ట్ వచ్చిన వాడు చదువుల్లో ఈ జన్మకు పేసగాడు. పాటలంటే వాడికి తెలియదు, మాట్లాడటం అంటే సిగ్గుపడతాడు. ఇది మన పిల్లలు మన ఊళ్ళలో ఉంటున్న వ్యవహారం. అలాంటిది మామూలుగా ఉన్న పిల్లల్ని ఆయన దగ్గర పెట్టాడు కదా, ఒక మహావక్త అవుతున్నాడు, మహాగాయకుడు అవుతున్నాడు, ఓ చక్కని నటుడు అవుతున్నాడు, చదువులో ప్రావీణ్యం సంపాదిస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వీరికి ఎవరు చెప్తున్నారు? నాయన కవిత్వం ఇలా రాయాలి అని ఎవరన్నా చెప్పారా? నాటకం ఇలా వేయాలి అని ఎవరన్నా చెప్పారా? లేదే, ఎవరు చెప్పారు? సాయి యొక్క సంకల్పము, స్వామి యొక్క శక్తి. ఇది హస్తామలకుల యొక్క జీవితంలో ఎంత సత్యమో. సత్యసాయి విద్యాసంస్థల్లో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలు కూడా నగ్న సత్యములు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇక మూడవ శిష్యుడు శంకర భగవత్పాదుల యొక్క మూడవ శిష్యుడు సురేశ్వరాచార్యులు. ఈ సురేశ్వరాచార్యులు భారతదేశంలో దక్షిణాన కర్ణాటక రాష్ట్రంలో శృంగేరి పీఠాధిపతిగా ఉన్నారు సురేశ్వరాచార్యులు వారు. ఈ సురేశ్వరాచార్యులు శారదాపీఠమునకు అధిపతిగా ఉన్నారు. వీరు పూర్వనామము మండనమిశ్రుడు, వారి యొక్క పూర్వనామము. ఈ సురేశ్వరాచార్యుల యొక్క చరిత్ర ఎంతో అందంగా ఉంటుంది. ఈయన కాశ్మీర్ పండితుడైనటువంటి హిమమిశ్రుని యొక్క కుమారుడు సురేశ్వరాచార్యులు వారు. ఇంకా ఈ మండనమిశ్రుడు ఎలాంటి వాడు ఆలోచించండి. ఆ రోజుల్లో కుమారుల భట్టు అనే మహాపండితుడు ఉండేవాడు. ఆ కుమారుల భట్టు సన్నిధిలో ఉండి అన్ని విషయాలు గ్రహించాడు. ఈయన మహాపండితుడు అయిపోయినాడు. కుమారుల భట్టు సంప్రదాయాన్ని అనుసరించాడు. ఇంకా గురువుగారెవరు? కుమారుల భట్టు బౌద్ధ మతాన్ని ఖండించాడంతే, తునాతునకలు చేసి పారేశాడు. భారతదేశంలో బౌద్ధ మతానికి పునాదులు లేకుండా చేశాడు రా అంటే కుమారుల భట్టు. ఎందువల్ల? కర్మకాండ గురించి, వేదాన్ని గురించి, యజ్ఞాల గురించి, యాగాల గురించి విపరీతంగా ప్రచారం చేసి బౌద్ధ మతాన్ని ఖండించి తన జీవితాన్ని గడిపినవాడు కుమారుల భట్టు. అలాంటి దగ్గర పూర్వమీమాంస వైదిక కర్మల పైన పూర్తి విశ్వాసాన్ని కలిగి సంప్రదాయబద్ధంగా పెరిగినటువంటి వారు ఆ కుటుంబం. ఇలాంటి మండనమిశ్రుడు వివాహం చేసుకున్నాడు, ఉభయ భారతిని వివాహం చేసుకున్నాడు. శంకరాచార్యులు వారు పర్యటిస్తున్నారు దేశమంతా. శంకర విజయం, శంకర దిగ్విజయం. ఆ సేతు హిమాచల పర్యటనతో కూడా శంకర భగవత్పాదులు పాదచారి అయి పర్యటిస్తున్నారు. మెల్లిగా ఇక్కడికి వచ్చేశారు ఈ కుమారుల భట్టు. చూసేశారు. చూచి ఆ కుమారుల భట్టు శిష్యుడైనటువంటి మండనమిశ్రుని చూచి వాగ్వివాదాలను సిద్ధపడ్డారు శంకరాచార్య వారు. అంటే మండనమిశ్రుడు ఒకవైపు, ఆదిశంకరులు మరొక వైపు, వాదోపవాదమును సలపవలసి ఉన్నది. ఈ వాదమునందు ఎవరైతే జయమును పొందినారో వారి అధికులు అన్న విషయం స్పష్టమవుతున్నది. అయితే ఇద్దరు మహాపండితులు వాగ్వివాదములు సలుపుతున్నప్పుడు అంపైర్ గానో లేదా న్యాయ నిర్ణేతగానో చెప్పగలవారు ఎవరుండాలి? ఒక జడ్జి సర్వసమర్థులు ఉండాలి. ఎవరయ్యా అని ఆలోచించారు. ఎవరు అని ఆలోచిస్తే మండనమిశ్రుని యొక్క భార్య ఉభయ భారతే చక్కని జడ్జిని తేల్చారు. ఆమె నిష్పాక్షికంగా ఎవరు ఉత్తీర్ణులయ్యారో చెప్పగలదు అని చెప్పారు. సరే అనుకున్నారు. ఆమె ఏం చేసింది? ఒక ప్రక్కన మండనమిశ్రుడు భర్త మెడలో, వేరొక ప్రక్కన ఆదిశంకరుల యొక్క మెడలో చక్కని పుష్పమాలలను ఉండేటట్టుగా అలంకరించింది. అప్పుడు చెప్పింది, అయ్యా మీరు వాగ్వివాదము ప్రారంభించండి. ఎవరి మెడలో మాల అయితే వాడిపోతుందో వారు అపజయం పాలైనట్టు, ఎవరి మెడలో మాల అయితే ఇంకా స్పష్టంగా అప్పుడే అల్లిన మాలలాగా సౌగంధ పరిమళములతో ఉంటుందో వారు విజేతలైనట్టు అని చెప్పింది ఉభయ భారతి. ఇక వీరిద్దరు వాదములు సలుపుతున్నారు. ఆమె తన ఇంటి పనులు ఆవిడ చేసుకుంటూనే ఉన్నది. కొంతకాలం అయిన తర్వాత వచ్చేసింది ఆవిడ. ఈ వాదోపవాదములు ఎంతో బ్రహ్మాండంగా జరిగినవి. ఇది అయిన తరువాత ఉభయ భారతి ప్రవేశించేటప్పటికీ భర్త ఓడిపోయినట్టుగా గ్రహించింది. తన భర్త కనుక ఆయన గెలిచాడని ఇప్పట్లాగా మాట్లాడే మనిషి కాదా? అదిగో ఆదిశంకర్లు వారు గెలిచారు. తన భర్తే ఓడిపోయినట్టుగా గ్రహించింది, అంగీకరించింది. ఆదిశంకరుల వారికి మెడలో ఉన్నటువంటి ఆ పుష్పమాల ఎంతో పరిమళంతో నిండి ఉన్నది, శోభాయమానమై ఉన్నది. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆదిశంకరుల వారికి నమస్కరించారు. ఆనాటి నుండి మండన మిశ్రుడు ఆదిశంకరుల యొక్క శిష్యుడైపోయినాడు. ఆయన వెంట తిరగడం ప్రారంభించాడు, పర్యటించడం ప్రారంభించాడు. ఉభయ భారతి కూడా వారి యొక్క శిష్యురాలైపోయింది. ఇలా ఉన్నటువంటి ఆ మండనేశ్వరుని యొక్క తరువాత నామమే సురేశ్వరాచార్యులు. ఆ సురేశ్వరాచార్యుల వారే కర్ణాటక దక్షిణంలో ఉన్నటువంటి శృంగేరి మఠ పీఠాధిపతిగా తర్వాత ప్రసిద్ధిగాంచాడు ఆయన. ఈ సురేశ్వరాచార్యుల వారు నైష్కర్మ్య సిద్ధి అనే చక్కని గ్రంథాన్ని రాశారు. కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి తైత్రిరోపనిషత్తులో కొన్ని భాగాలకు వార్తికలు భాష్యములు రచించిన మహానుభావుడు ఆయన. శుక్ల యజుర్వేదంలో బృహదారణ్యకోపనిషత్తులో కొన్ని వార్తికలు రాసినటువంటి వారు. దక్షిణామూర్తి స్తోత్రం పైన కూడా మానసోల్లాసం అనే పేరుతో మహాగ్రంథాన్ని రాశారు, పంచీకరణాన్ని వివరించారు. యాజ్ఞవల్క్య స్మృతిలో పైన తన వ్యాఖ్యానాన్ని బాలక్రీడ అనే పేరుతో రచించినట్టు మహానుభావుడు మండన మిశ్రుడు. సామాన్యుడు కాడు సుమా. ఆ చరిత్ర అలా సాగింది. ఇప్పుడు ఆలోచించండి, కుమారుల భట్టుని అనుసరించినటువంటి మండన మిశ్రుడు తరువాత కాలంలో ఆదిశంకరుని అనుసరించాడు. పూర్తిగా కర్మ సిద్ధాంతాన్ని, పూర్తిగా పూర్వ మీమాంసను, వేద ప్రచారమును నమ్మినటువంటి ఈ మండన మిశ్రుడు, బౌద్ధాన్ని ఖండించిన మండన మిశ్రుడు తరువాత శంకరాచార్యుల యొక్క శిష్యుడైనాడు. ఇది ప్రధానంగా మీరు గుర్తించండి. ఈనాడు ఏమవుతుందో మీకు తెలియజేస్తున్నారు. భారతదేశంలో విదేశాలలో కూడా ఇంగ్లీషు భాషలో చాలా పేరు పొందిన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇంగ్లీష్ భాషలో అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక గొప్ప రచయిత, ఒక మహావక్త, మహాపండితుడు. అంతేకాదు, కర్ణాటక రాష్ట్రంలో కన్నడ భాష పైన కూడా విశేషమైనటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి మహామనీషి. ఆ కన్నడ భాషలో ఉన్నటువంటి తన రచనల వలననే భారతదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారాన్ని జ్ఞానపీఠ బహుమానాన్ని పొందినటువంటి వాడు, భగవాన్ బాబా వారి యొక్క భక్తులు, శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ప్రప్రథమ వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన వారు వికే గోకాక్ గారు. గోకాక్ గారు మహాపండితుడే. ప్రస్తుతం వారి యొక్క శత జయంతి ఉత్సవాలు కర్ణాటక రాష్ట్రం అంతా కూడా మహదోత్సాహంతో జరుపుకుంటోంది. వారు పొందినటువంటి సత్కారాలు లేవు, అన్ని సత్కారాలు పొందినవారు, అన్ని పీఠములు కూడా అధిర్వహించినటువంటి వారు ఆయన. ఆ గోకాక్ గారు ప్రథమంలో అరవింద మహర్షి యొక్క అనుయాయులు. ఆయన అరవింద మహర్షిని అనుసరించాడు. అరవింద సాహిత్యం పైన విశేష పరిశోధన చేశారు, గ్రంథాలు రాశారు, అనేక ప్రవచనాలు కూడా అందించారు. బాబావారు అనుగ్రహం చేత, వారి ఆశీస్సుల ప్రభావం చేత అరవింద మహర్షి యొక్క అనుయాయి అయినటువంటి గోకాక్ గారు సత్యసాయిబాబా భక్తులైనారు. అయ్యప్పుడు అంటున్నాడు, ఎవరయ్యా అరవింద మహర్షులు చెప్పిన సత్యాన్నంతా కూడా ప్రపంచవ్యాపితం గావించినటువంటి అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అని గ్రహించినటువంటి వారు అరవింద మహర్షి. అరవింద మహర్షి చెప్పిన విషయములు ఈనాడు బాబా ఇలాగా తెలియజేశారు అని గుర్తించిన వాడు గోకాక్ పండితుడు. అంటే ఏ రీతిగా అయితే మండన మిశ్రుడు వైదిక సంప్రదాయం నుండి శంకరాద్వైతమును ప్రవేశించినాడో, గోకాక్ పండితుడు అరవింద సంప్రదాయం నుండి సత్యసాయి ఆధ్యాత్మిక ప్రవాహంలో, సత్యసాయి మహోద్యమంలో, సత్యసాయి విద్యా సంస్థలలో ఒక మహాద్భుత ఉపకరణంగా వ్యవహరించి జన్మను చరితార్థం చేసుకున్న మహామనీషి పండితుడు గోకాక్. అంటే అరవింద్ని ఖండించలేదు, అరవింద్ని విమర్శించలేదు. అరవింద సంప్రదాయాన్ని, అరవింద్ని యొక్క బోధలను సత్యసాయి సాహిత్యంలో సంపూర్ణంగా గ్రహించగలిగాడు, ఆచరించగలిగాడు. అదే సమన్వయము అన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇక రెండవ మహామనిషి ఉన్నాడు, కన్నడ రాష్ట్రంలో పేరున్నటువంటి వాడు, కేరళలో జన్మించిన వాడు. కేరళలో జన్మించి మలయాళీ భాష, మలయాళం అది తన మాతృభాష కలిగి ఉండి, ఆ తర్వాత కర్ణాటకలో కన్నడ భాషను బాగా ప్రావీణ్యం సంపాదించి ఇంగ్లీష్లో తనకు తానే సాటి సుమా. ఆ ఇంగ్లీషు రాస్తూ ఉంటే ఏం చెప్పాలి, పోతన భాగవతం ఎలా ఉంటుందో. తన పెన్నుని పంచదారలో అద్ది రాశాడా, అంత చక్కని భాష, అంత చక్కని పద్య గద్య సాహిత్య రచన చేసి మహానుభావుడు, పూజ్యులు కస్తూరి గారు. ఈ కస్తూరి గారు ప్రథమంలో శ్రీరామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు, శ్రీరామకృష్ణ సంప్రదాయాన్ని అనుసరించిన వారు. దాదాపు 2 దశాబ్దముల పాటు ఈ రామకృష్ణ ఆశ్రమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వారు. చక్కని వక్త, మహారచయిత, హాస్యమునకు వారు వారే సాటి. సత్యసాయి సాహిత్యము ఈనాడు ప్రపంచ వ్యాప్తమయ్యున్నది అంటే అదంతా కూడా కస్తూరి గారి యొక్క కలము యొక్క ప్రభావము, సాయి వజ్ర సంకల్పము అని తమకు తెలియజేసుకుంటున్నాను. ఆ కస్తూరి గారు రామకృష్ణాశ్రమంలో ఉండి కొత్తల్లో స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి దగ్గర ఉంటూ వచ్చారు. అప్పుడు స్వామిని అడిగారు కస్తూరి గారు, స్వామి నాకేదైనా ఉపదేశం ఇవ్వండి అని. ఇస్తాను అన్నారు. 6 నెలలైంది, స్వామి ఉపదేశం చూస్తాను అన్నారు. ఇంకొక 6 నెలలైంది, స్వామి ఉపదేశం. ఈయనకి ఉపదేశం ఈ పిచ్చి వదలతల్లా. ఇది గమనించారు స్వామి. ఏమయ్యా కస్తూరి, ఉపదేశం కావాలన్నా మంచిది, పూర్వం ఎక్కడుండేవాడి నువ్వు అన్నా. స్వామి నేను రామకృష్ణ మిషన్లో ఉండేవాడిని. చాలా సంతోషం. అక్కడేం చేశావు? రామకృష్ణ పరమశ్వరుని ఆరాధించాను, ఆయన సాహిత్యాన్ని పూర్తిగా అధ్యయనం చేశాను, ఉద్యమాన్ని వ్యాప్తి గావించాను, వారి సారస్వతంతో నాకు సంపూర్ణమైన అవగాహన కలిగినది అని చెప్పాడు. అప్పుడు బాబా గారు అన్నారు, ఆ పుణ్యమే, ఆ సంస్కారమే నిన్నిక్కడికి తీసుకొచ్చింది, నీకు అర్హత కల్పించింది. ఇవాళ నా దగ్గర ఉండే అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావు? రామకృష్ణ మిషన్లో పనిచేయటం వల్లే అన్నారు. అందువల్ల కస్తూరి గారు రామకృష్ణ మిషన్ నుంచి వచ్చినవారు, గోకాక్ అరణ్యం నుంచి వచ్చినవారు. అంతేనా, పీటర్ ఫిక్స్ అనే ఆయన ఉన్నారు. ఆ పీటర్ ఫిక్స్ అనేటువంటి ఆయన 4 గ్రంథాలు రాశారు, బాబా క్రైస్ట్, వీరి జీవితాలు, వీరి సందేశాలకు ఉండేటువంటి సామ్యాన్ని గురించి ఆ పీటర్ ఫిక్స్ చక్కని గ్రంథాలు రాశారు. కేథలిక్ ప్రీస్ట్ పుస్తకాన్ని కూడా మీరు చూసి ఉంటారు, అది కూడా ఒక క్రైస్తవ మఠాధిపతి రాసినటువంటిదే. కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ నుంచి ఒక బిషప్ స్వామి దగ్గరికి వచ్చాడు. ఆయన భారతదేశంలో అన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూడాలని వచ్చి ప్రశాంతిలోనే టెస్ట్ చేసి కూర్చున్నాడు 1 నెల రోజులు. వారికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏదో నా పూర్వజన్మ సుకృతం, నేను కూడా ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్నా. నాకు ఈ బిషప్ గారిని చూడాలని నా మనసులో ఉంది. 4 రోజుల నుంచి స్వామి దగ్గర ఉన్నాడే, రోజు ఇంటర్వ్యూ పొందుతున్నాడు, ఈ సౌభాగ్యశాలిని నేను చూడాలి, ఈ భాగ్యశాలిని చూడాలని నేను అనుకుంటుండేవాడిని. బహుశా నా కోరిక వల్లేమో స్వామి నన్ను కూడా లోపలికి పిలవడం జరిగింది. నాతో అన్నారు, ఆయన నన్ను చూడడానికి వస్తే నువ్వు ఆయన్ని చూడడానికి వచ్చావయ్యా అన్నారు. అందరూ కూడా బాబావారు చూడడానికి వస్తే నేను ఈ విషయం చూడడానికి వచ్చానమాట, నా కర్మ కాల. అప్పటికి అర్థమైంది ఆ పొరపాటు. లేదు స్వామి, మీ అదృష్టాన్ని, ఇంత అదృష్టం పొందినవాడు, మీ ఆశీస్సులు పొందినవాడిని చూడాలని ఉన్నాను. సరే మంచిదేలే, ఇవాళ బిషప్ బర్త్డే, అందుకని నిన్ను కూడా పిలిచాను అని చెప్పి నా మాట రమ్మండి, నేను ప్రత్యక్ష సాక్షి. నేను క్రిస్టియన్ కాలేజీలో 30 సంవత్సరాలు గడిపాను, 26 సంవత్సరాలు ఉద్యోగం చేశాను, 4 సంవత్సరాలు చదువుకున్నాను. ఆ బైబుల్ సాహిత్యం నాకు బాగా పరిచయం ఉన్నది. ఆ బైబుల్ గురించి ప్రసంగించిన మిషనరీస్ ఫారినర్స్ ఎందరో ఉపన్యాసాలు నేను విన్నాను. అందులో డైలీ ప్రేయర్స్ ప్రసంగాల్లో నేను చక్కగా పాల్గొంటుండేవాడు పూర్వం నుంచి కూడా. ఇప్పుడు చెప్తున్నాను, దయచేసి గ్రహించండి, బాబా వారు బైబుల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాల గురించి వ్యాఖ్యానం చేస్తే ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఆ బిషప్ అవాక్కైపోయినాడు, నిశ్చేష్టుడైనాడు, నిర్ఘాంతపోయినాడు. అబ్బా అబ్బా అంటాడు, ఆయన వంతైపోయి ఏం మాట్లాడలేకపోయాడు. ఆయన సత్యసాయిని అనుసరిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక మహాసదస్సు జరిగింది, సర్జన్ శిఖర సదస్సు. అందులో పాల్గొనడానికి ఒక ఇటలీ నుండి ఒక డాక్టర్ వచ్చాడు. ఆ డాక్టర్ వేదిక పైన చెప్పాడు, నేను కేథలిక్ వ్యవస్థకు చెందినవాడిని, నా పేరు పోయినా పర్వాలేదు, మా దేశంలో ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఇవాళ నేను చెప్తున్నాను బాబావారు ఎవరయ్యా అంటే ఇది కాస్మిక్ క్రైస్ట్. బాబావారు ఎవరయ్యా, ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ జీసస్. ఆయన సభలో ఆయన చెప్పాడు, నేను ఉన్నాను ఆ సభలో, నేను పాల్గొన్నాను. కనుక క్రైస్తవులు క్రీస్తుని బాబాలో చూస్తున్నారు. హయకోవా అని ఒక మంచి గొప్ప ఫిజిసిస్ట్ ఉన్నాడు, జపాన్ నుంచి వచ్చాడు బాబా దగ్గరికి. ఆయన అన్నాడు ఆ మాట, ఏమన్నాడు, బాబా వారు ఎవరనుకున్నావు, గౌతమ బుద్ధుడే అన్నాడు హయకోవా ఫిజిసిస్ట్ ఆయన. అలాగే బరోనెస్కీ అని ఆయన వచ్చాడు. ఆ బరోనెస్కీ ఆయన ఆరిజోనా యూనివర్సిటీ అమెరికాకి చెందినవాడు. ఆయన భారతదేశంలో అందరి యొక్క చిత్రపటాలు తీశాడు, ఫోటోలు, క్రిలియన్ ఫోటోగ్రఫీ. బాబా గారి ఫోటోలు కూడా తీశాడు. తీసి సమ్మర్ క్లాసెస్ లో ఒక చక్కని ఉపన్యాసం ఇచ్చాడు. అదంతా సనాసారిలో ఉన్నది, పుస్తకాల్లో ఉన్నది, నేను చెప్పేవని నగ్న సత్యములు. ఆ వరుణస్కే అన్నాడు, నేను ఎలిజబెత్ సన్నిధిలో మాట్లాడాను, ఆవిడ ఎదురుగుండా మాట్లాడాను, ఫోర్డ్ ఆయన ముందు కూడా నేను మాట్లాడాను, అమెరికన్ ప్రెసిడెంట్స్ దగ్గర నేను మాట్లాడాను, కొన్ని వేల సదస్సుల్లో నేను మాట్లాడాను. నా యొక్క రీసెర్చ్ పేపర్స్ వందల సంఖ్యలో ఉన్నాయి. ఇవాళ చెప్తున్నాను గ్రహించండి, ఎవరు ఏమనుకున్నా సరే భగవాన్ బాబా దైవము, భగవాన్ బాబా అవతార స్వరూపుడు అని ఘంటాపదంగా చెప్పాడు వరుణస్కి. ఇది ఎందుకు తెలియజేస్తానంటే మండల మిశ్రమ యొక్క జీవిత విశేషాలు తెలియజేస్తూ కుమారుల భట్టు నుండి ఏ రీతిగా ఆదిశంకరుని అనుసరించాడో భగవాన్ బాబా వారు దివ్యావతారమూర్తిని అనుసరించేవారు వివిధ మతస్థులు ప్రపంచ స్థాయిలో ఉన్నారు అన్న విషయం తెలియజేయటానికి.

తంబురమీసగ జటాజూట ముని శిరమున మెరయగమారదుడో తంబురమీస జటాజూట ముని శిరమున మెరయగమారదుడో తంబురమీస జటాజూట ముని శిరమున మెరయ త్రిశూలంబుతో త్రిపుతువరుడు తదిం తదిం తదు తదిత కయనుతు త్రిశూలంబుతో త్రిపుతువరుడు తదిం తదిం తదు తదిత

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 భగవాన్ బాబా వారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 28వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

మంచి కాలము పదవులు మంచి బ్రతుకు మంచి కాలము పదవులు మంచి బ్రతుకు కోరుచుందురు మనుజులు కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత ఇంతకన్నను

ప్రేమస్వరూపులారు. ఈనాటి మానవుడు ప్రపంచమునందంతైను అనేక విధమైనటువంటి యొక్క స్వరూపమును చూస్తున్నాడు, అనేక విధమైనటువంటి యొక్క పదార్థములను చూస్తున్నాడు, అనేక విధములైనటువంటి యొక్క పరిస్థితులను గుర్తిస్తున్నాడు. ఇంకా పరిశోధనలు యందు ఏ విధమైనటువంటి తక్కువ లేదు. అన్ని పరిశోధనలు సల్పుతున్నాడు. పరిశోధన లేనటువంటి యొక్క పదార్థం ఈ జగత్తునందు కానరాదు. కాని అన్నింటినీ చూడగలిగినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశోధించవలసినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశీలించవలసినటువంటి వ్యక్తి తానెవరో తనను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. ఒకనొక సమయం నందు బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినటువంటి చర్చిల్ అన్నింటినీ పరిశోధనలు సలిపి ఒక విషయాన్ని మాత్రము జగత్తునకు చాటుతూ వచ్చాడు. Man has conquered all, but he has not conquered himself. ఈనాటి మానవుడు అన్నింటినీ చూడగలుగుతున్నాడు, తానెవరో తనను తెలుసుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు. తానెవరో తనకు తెలియకుండా అన్నింటినీ పరిశీలన చేసి ప్రయోజనమేమిటి? ప్రపంచమును కూడా గుర్తించి ప్రయోజనమేమిటి? ఒక వ్యక్తి ఒక రూములో ఏదో ఒక పదార్థమును వెతుకుతూ ఉన్నాడు, కాని ఆ రూమునందున్నటువంటి సమస్త పదార్థములు తాను చూడగలుగుతున్నాడు, కాని ఒక్కదానిని మాత్రం తాను చూడలేకపోతున్నాడు. ఏది అది? ఎవరు ఏ పదార్థమును వెతుకుతున్నాడో ఆ వ్యక్తిని మాత్రం చూడలేకపోతున్నాడు. కనుక తనను తాను చూడక ఎన్ని పదార్థములు చూచినప్పటికి వచ్చినటువంటి లాభమేమిటి, ఫలితమేమిటి? ఈనాటి ప్రపంచమునందు పవిత్రమైన జీవితాన్ని ధరించి, పవిత్రమైన మానవత్వాన్ని వహించి, పవిత్రమైన హృదయాన్ని తాను పోషించుకొనక ఈ హృదయమునందు ఏవి నివసిస్తున్నవి అనేటువంటి విషయాన్ని గుర్తించక, కానీ ప్రాకృతమైన భౌతికమైన జీవితంలో తన యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. సాధు జంతువులనగా గోవులు నివసించేటువంటి గృహమునందు పులులు తోడేళ్లు ప్రవేశిస్తే ఆ పశువులు ఏమైపోతాయి? కనుక మానవుని హృదయమునందు పవిత్రమైనటువంటి సాత్వికమైనటువంటి యొక్క సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి గోవులు నివసించేటువంటి ఒక ప్రదేశం లోపల పులుల వంటి కోపములు, తోడేళ్ల వంటి ద్వేషములు ఇందులో ప్రవేశిస్తే ఈ సాత్వికమైనటువంటి పశువులు ఏ గతి అవుతాయి? కనుక ఈనాటి మానవుడు ఈ దుర్గుణములను, దుశ్చింతువులను లోపల ప్రవేశించుకొని తన సాత్వికమైనటువంటి యొక్క భావమును కోల్పోతున్నాడు. మానవుడు తన యొక్క సాత్వికమైనటువంటి గుణములను పోషించుకోనవలనన్నా, కాపాడుకునవలనన్నా ఈ దుర్మార్గమైనటువంటి యొక్క భావమును లోపల ప్రవేశింప చేయకూడదు. ఈనాటి మానవుని యందు అసూయ, అహంకార ద్వేషములు అమితంగా నిలిచిపోయినవి. ఇట్టి హృదయమునందు పవిత్రమైనటువంటి గుణములు ఏ రీతిగా నిలిచగలవు? ఒకడు ఒక గృహము నిర్మించుకున్నాడు, ఆ గృహమునకు సింహద్వారాన్ని కూడా ఉంచుకున్నాడు. ద్వారం ఏ నిమిత్తమై నియమించాడు? తాను, తనకు ఇష్టమైనటువంటి వారు, తన బంధువులు, తన కుటుంబీకులు అందులో ప్రవేశించడానికి ఈ డోర్ను నియమించుకున్నాడు. బజారులో పోయేటువంటి కుక్కలు, నక్కలు, కోతులు నుండి విడచడానికి వీలు కాదు. కానీ అదే విధంగానే ఈ దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సనాతన దేహం అనేటువంటి ఒక గృహమునందు అనేక విధమైనటువంటి యొక్క ద్వారములు నిర్మించుకున్నాడు. కానీ ఈ డోర్లు నిర్మించుకున్నానని బజారులో పోయేటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టడు. అయితే ఈనాటి మానవుడు కొన్ని విధమైనటువంటి అనవసరమైనటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టుకుంటున్నాడు. ఈ ద్వేషము, అసూయ, అహంకారము లోపల ప్రవేశిస్తే అందులో జీవించేటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు ఏ గతి పడతాయి? మానవుడు మూడు విధమైనటువంటి సాధనలో జీవితాన్ని గడుపుతున్నాడు. రాష్ట్ర ప్రేమ ఒకటి, సమష్టి ప్రేమ ఒకటి, పరమ ప్రేమ మరొకటి. ఈ మూడింటి యొక్క గుణముల చేతనే భగవంతుని ప్రేమిస్తున్నాడు. స్వార్థ ప్రేమ అనగా ఏమిటి? తన యొక్క సుఖము, తన యొక్క ఆనందము, తన యొక్క కంఫర్ట్ తాను మాత్రమే చూసుకుంటున్నాడు. కానీ అన్యోన్య ప్రేమ అనేటువంటిది తాను, తన వారు, తన బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ జీవిస్తున్నాడు. పరార్థ ప్రేమ అనగా లోక సమస్త సుఖినోభవంతు, సర్వులు క్షేమంగా ఉండాలనేటువంటి విశాలమైనటువంటి భావంతో భగవంతుని ప్రేమిస్తున్నాడు. ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఒక రూములో నిర్మించుకున్నటువంటి లైట్ వంటిది. కానీ ఆ రూములో నిర్మించుకున్నటువంటి లైట్ ఆ రూముకు మాత్రమే ప్రకాశం అందించగలదు, రూముకు మరొక గదికి ఏమాత్రము ప్రకాశాన్ని అందించదు.
అన్యోన్య ప్రేమ అనేటువంటిది చంద్రుని కాంతి వంటిది. ఈ మూన్ లైట్ అన్ని వైపులా కూడా కనిపిస్తుంది కానీ స్పష్టంగా కనిపించదు. విధమైనటువంటి ఒక డౌట్స్ అవకాశం ఇస్తుంది. త్రాడును చూచి పామని భావిస్తుంది, ఒక మొద్దును చూచి మనిషిని భావిస్తుంది. లైట్ ఉంది కానీ ప్రకాశవంతమైనటువంటి లైట్ కాదు. ఇది ఏ అన్యోన్య ప్రేమ. పరాక్త ప్రేమ అనేటువంటిది సన్ లైట్. ఇది అన్ని వైపులా అన్ని ప్రాంతముల యందు అన్ని విధమైనటువంటి ఒక స్వరూపాన్ని సుస్పష్టంగా గోచరం కావిస్తుంది. ఇట్టి పరాక్త ప్రేమను మనం పొందినప్పుడే ఈ స్వార్థ అన్యోన్య ప్రేమల చేత మనం ఏమాత్రము బాధపడనక్కరుండదు. కానీ దురదృష్టవశాత్తు ఈనాటి ప్రేమ స్వార్థ ప్రేమగా రూపొందుతూ వచ్చింది. తాను తప్ప, తన సుఖము తప్ప, తన యొక్క క్షేమం తప్ప ఇతరుల యొక్క క్షేమాన్ని ఏమాత్రము ఆశించటం లేదు. ఇట్టి ప్రేమ చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు గురి అవుతున్నాడు. ఇంకా అన్యోన్య ప్రేమలో ఉండినటువంటి యొక్క ఆనందం ఏమిటి? తాను తన కుటుంబము తన బంధువులకు మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు. ఎవరు బంధువులు, ఎవరు తనవారు? విచారణ చేస్తే అందరూ తనవారే, బంధువులే. అందరి ఎందు కూడా ఏకాత్మతత్వం ఉంటుండాలి. కనుక ఈ ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకుంటే అందరూ మన బంధువులే. కానీ ఆత్మిక్ ప్రిన్సిపల్ ను మనం ఏమాత్రము గుర్తించుకొనక కేవలము తాను తనవారు అనేటువంటి యొక్క దేహాభిమానములకు లోబడిపోతున్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి. భగవంతుని యొక్క ప్రేరణ చేతని, భగవంతుని యొక్క ఆజ్ఞ చేతని, భగవంతుని యొక్క సంకల్పం చేతని జరుగుతూ ఉండదు. ఒక పెద్ద వ్యక్తి తన బిడ్డలను తీసుకుని రైల్లో ప్రయాణమైపోతున్నాడు. కానీ పిల్లలకు చెప్పాడు, మీ టికెట్స్ అంతా కూడా నేను తీసుకున్నాను, నా దగ్గర ఉంచుకున్నాను. మీరు ఎక్కడ ఏ స్టేషన్ వస్తే అక్కడంతా మీరు దిగకూడదు, నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగండి, దీనిని జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పి రైల్లో ప్రయాణమైపోతుంది. కానీ ఈ పిల్లలంతా స్టేషన్ వచ్చిన దగ్గర అంతా చూస్తున్నారు, అందుకు కనిపించేటువంటి తిండి యొక్క ఫలములు పదార్థములు చూస్తున్నారు. అయ్యో దిగితే అవన్నీ తీసుకోవచ్చును కదా, భుజించవచ్చును కదా అని ఆశిస్తున్నారు. కానీ తండ్రి చెప్పినటువంటి దీన్ని పాటిస్తూ ఎవరు దిగలేదు. ఎంతసేపు అయినప్పటికీ తండ్రి దిగలేదు, పిల్లలు విసుగు పొందారు. కానీ కొన్ని స్టేషన్లు దిగడానికి ప్రయత్నం చేశారు. అందులో పెద్దవాడైనటువంటి వ్యక్తి చెప్పాడు, నాన్న ఆజ్ఞ ప్రకారము అతను దిగుకోకుండా మనం దిగడానికి వీలు కాదన్నారు. టికెట్ అన్న దగ్గరే ఉంటుండాలి. మన దగ్గర టికెట్ లేకుండా దిగిందంటే మనం చాలా కష్టములకు గురి అవుతాము, కనుక మనం దిగకూడదు అని వారు నివారించాడు. అనగా ఏమిటి దీన్ని అని అర్థము, భగవంతుడే తండ్రి, ప్రతి మానవుడు అతని బిడ్డలే. జీవితం అనేటువంటి రైల్లో ప్రయాణం అవుతున్నారు. భగవంతుడు చెప్పాడు, తండ్రి ఎవరు మీరు ఇష్టం వచ్చిన దగ్గరంతా మీరు దిగకూడదు, నా ఆజ్ఞ ప్రకారం నేను దిగిన దగ్గరే మాత్రమే మీరు దిగాలి. కానీ ఈ శాసనం ఎవరు కూడా శిరసావహించడం లేదు. వారి ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తున్నారు. కానీ టికెట్ తన దగ్గర ఉంచుకున్నాడు కనుకనే మనకు అనేక కష్టములు కలుగుతున్నాయి. కొన్ని రకములైనటువంటి ఒక ట్రైన్ ట్రావెల్స్ అంతా ఉంటుంటాయి. పెట్టెలంతా కూడా అనేకంగా వస్తూ ఉంటాయి. పెట్టెలు కూడా రిటైర్న్ అని డేట్ వేసింటారు. కానీ ఆ కాలం వచ్చేటప్పటికి, ఆ దినం వచ్చేటప్పటికి, ఆ డేట్ వచ్చేటప్పటికి ఆ యొక్క గూడ్స్ పెట్టెలంతా వెనుక తిరుగుతూ ఉంటాయి. మన జీవితాలు కూడా గూడ్స్ పెట్టెల వంటివే. దీంట్లో రిటర్న్ అనేటువంటిది రాశారు. కానీ రాసినటువంటి రిటర్న్ అనేటువంటి డేట్ ఎవరికి తెలుస్తుంది? స్టేషన్ మాస్టర్ మాత్రమే తెలుస్తుంది. స్టేషన్ మాస్టరే గాడ్. ఆ రిటర్న్ డేట్ అనేటువంటిది అతనికి మాత్రమే తెలుస్తుంది, కానీ ఎవరికి తెలియదు. అతను మాత్రమే ఈ రిటర్న్ చేస్తున్నాడు. కానీ మనం దానికి విచారణ చేస్తున్నాము. దేనికోసము? అజ్ఞానం చేత. అధికారి ఎవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోవడం చేత. కనుక దైవమే దీనికి అన్నింటికీ గొప్ప, దైవమే దీని అన్నింటికీ పెద్ద అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతే ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంటుండాలి. కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకునలేక మానవ కలిగినటువంటి మానవుడు, నేను చేశాను, నేను చూసినాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారానికి స్థానమిచ్చి కానీ అనేక రకమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు. కనుక మనం ఈనాడు గుర్తించవలసింది ఒక్కటి, ఇది జరిగిన ఏది చూచినా అనుభవించినా కూడాను భగవంతుని యొక్క నిర్ణయాలు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ఈ ఒక్కటి కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా జరగడానికి వీలు కాదు. కానీ అందరూ ఈ యొక్క సత్యాన్ని నమ్మటం లేదు. కానీ నమ్మని వారి గతి అంతే. వారి గతి ఎంతో హాయిగా అనిపిస్తుంది. నందు ఏ చిన్న విషయం నందు కూడాను దైవం యొక్క ఆజ్ఞ లేకుండా ఏ చిన్న విషయము జరగదు. కదలదు నీదు సంకల్పం లేనిదే గడ్డిపోచేయును. అది అనగనేనగా పీలకారి బ్రహ్మ పర్యంతము నీవే. ఎరుంగరు, పది గలంగరు, ఉదవ జందరు, భూమిని కొందరు,
వివేకములకు వర్తించదని కడు విర్రవీగదురు కాని కడకి ఏ గతి ఎప్పుడూ కలుగును. కనుక ప్రతి ఒక్కటి కూడా భగవత్ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంటది. దీనిని విశ్వసించినటువంటి వారే ధన్యులు, అనుసరించినటువంటి వారే పుణ్యులు, ఉల్లంఘించినటువంటి వారే పాపులు, వారే దుఃఖితుడు. సుఖము దుఃఖము అనేటువంటిది మన యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నది కానీ భగవంతుని యొక్క సంకల్పముల పైన కాదు. కనుకనే మన యొక్క ప్రవర్తనలు, మన యొక్క నడతలు సక్రమమైనటువంటి మనం తీర్చిదిద్దుకోవాలి. దుర్మార్గమైనటువంటి భావాలను మన హృదయంలో ప్రవేశపెట్టకూడదు. కారణమేమనగా అందులో జీవిస్తున్నటువంటి యొక్క సద్భావములు, సచ్చింతనలు, సదాలోచనలు, సచ్చర్యలు ఇవన్నీ కూడాను మరణించడానికి అవకాశం ఉంటుండాలి. ఈ దుష్టగుణములు అన్ని కూడాను కేవలం క్రూర మృగముల వంటివి. ఇట్టి క్రూర మృగముల చేత ఈ సాత్వికమైనటువంటి యొక్క అనిమల్స్ చిక్కితే ఏ గతి పడతాయి. కనుక ఇట్టి దుర్మార్గమైనటువంటి భావములు వచ్చినప్పటికీ దాన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి. భావాలను వెనుకకు తరిమి వేయాలి. కాలమునే వ్యర్థం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఆలస్యం అమృతం విషం అన్నారు. కనుక ఆలస్యం అనేటువంటిది దీనిలో ఏమాత్రము పనికిరాదు. ఇప్పుడు దుష్టభావన మనలో సంకల్పం ప్రారంభమైందో అసలమే దాన్ని ఇది సరైనటువంటిది కాదు. లోపల ప్రవేశిస్తే నా సద్భావములు, సద్గుణములు, సచ్చింతనలు భస్మమైపోతాయి. కనుక నీ హృదయంలో ప్రవేశపెట్టవలసినటువంటిది సద్భావములు, సచ్చింతనలు, సదాలోచనలు, సత్కర్మలు. సత్ అనగా త్రికాల భాగ్యం సత్. మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిదే సత్. అట్టి భావములను మనం ప్రవేశపెట్టాలి. ఇది నిజమైనటువంటి సాధన. సాధనలు మాత్రం చేస్తూ హృదయంలో ఈ క్రూర మృగములను ప్రవేశపెడుతుంటే సాధన చేసే ప్రయోజనమేమి? ఒక్కటిగా కాదు, అన్ని కూడాను ఒకతూరి నిర్మూలమైపోతాయి. చిన్న ఉదాహరణ, దారంను మనం చెండు కడుతున్నాము కానీ ఒక్కొక్క తూరి ఒక్కొక్క రౌండ్ చుట్టుతుండాలి. కానీ ఈ బంతిని చాలా గట్టిగా పట్టుకోవాలి. నిజంగా పట్టుకుని దారం చుడుతూ ఉంటే క్రమక్రమేణ ఆ దారపు చెండు పెద్దదవుతుంది. ఏమైనా అలక్ష్యం చేసి ఆ దారపు చెండు చేయి నుంచి వదిలిపోతే ఎన్నో చుట్టినటువంటి రౌండ్ తగ్గిపోతాయి. అనేక విధమైనటువంటి యొక్క దీంట్లో లూజ్ అయిపోతాయి. ఒక్కటే చుట్టేది మన చేయి జారిపోయిందటువంటి అనేక చుట్టంతా కూడా వ్యర్థమైపోతుంది. కనుకనే మనం చేసేటువంటి సాధనలు చాలా తక్కువదే కానీ దాన్ని మనము అలక్ష్యం చేసిందంటే అనేక జన్మముల యొక్క స్పిరిచువల్ బాధలంతా కూడా కోల్పోతాం. సుఖదుఖీ సమే కృత్వ లాభో లాభిజయా ఈ రెండు కూడా సమత్వంగా భావించుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనకు సరైనటువంటి ఫలితం కూడా దక్కుతుంది. ప్రేమస్వరూపులారా, మానవుడు నిజంగా సాధన చేయవలసినటువంటిది ప్రేమమయమైనటువంటి యొక్క దైవభక్తి, త్యాగమయమైనటువంటి రాజశక్తి. ఈ రెండింటి వల్లనే దేశం ఉద్దారమవుతుంది. ఈనాడు త్యాగమయమైనటువంటి యొక్క రాజకీయం కనిపించటం లేదు, ప్రేమమయమైనటువంటి భక్తి ఎక్కడా కనిపించటం లేదు. ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య. ప్రేమమయమైనటువంటి యొక్క సాధన చాలా ప్రధానమైనటువంటిది. హృదయానికి అది చాలా ఉత్తేజం చేసేటువంటి త్యాగమయమైనటువంటి రాజకీయము జగత్తు కోసము. జగత్తును బాగు చేయాలంటే త్యాగమయమైనటువంటి జీవితంతో ఈ జగత్తులో ప్రవేశించాలి. జీవితాన్ని ధన్యం కావించాలంటే ప్రేమమైన జీవితంలో మనం ప్రవేశించే త్యాగమే నిజమైన యోగము. ఈ యోగమును మనం అనుభవించినప్పుడే ప్రేమమయమైనటువంటి జీవితం మనకు ప్రకాశిస్తుంది. యోగ చిత్తవృత్తి నిరోధక, యోగం సుకర్మ కౌశలం. ఈనాటి మానవుడు తనను తాను మొదలు గుర్తించి ఇతరులను గుర్తించడానికి ప్రయత్నించాలి. తనను తాను తెలుసుకొనక అనేటువంటి వాడిని వెతకడుకుంటుంటే దైవం ఏ రీతిగా లభ్యమవుతాడు? ఒక సమయంలో అనిపిసెంటి కూడా చెప్పింది ఏమని, ప్రతి సాధకుడు కూడా దైవాన్ని వెతుకుతున్నాడు, దైవాన్ని వెతుకుతున్నాడు అని అనుకుంటున్నారు. కాదు కాదు, సాధకుడు దైవాన్ని వెతకటం లేదు. ఎందుకనగా ఎక్కడ చూసినా దైవమే ఉంది, సర్వము దైవమయంగానే ఉంటుండాలి. ఇంక వెతికేది ఎక్కడ? దైవమే సరైనటువంటి వాడిని వెతుకుతున్నాడు, సరైన భక్తుడిని. కాబట్టి ఆ గుడ్ డివోట్ అంటే ఎవరు? భావములు కలిగినటువంటి వాడే, సదాచార సంపన్నుడే, చింతనలో అభివృద్ధి పొందినటువంటి వాడే, ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడే భగవంతుడు వెతుకుతున్నాడు. భక్తుడు, భక్తుడు అంటే కేవలం భజన చేసిన వాడు మాత్రమే భక్తుడు కాదు. టేప్ రికార్డు కూడా భజన చేస్తుండాలి, ప్రేట్ కూడా భజన చేస్తుండాలి. కానీ ఇవి రెండు కూడా లైఫ్ లెస్, చైతన్యమయమైనటువంటిది కాదు. కానీ చైతన్యమయుడైనటువంటి మానవుడు భజన చేసినప్పుడు హృదయపూర్వకంగా భజన చేయాలి. ప్రతి పదం కూడా హృదయం నుండి ఆవిర్భవించాలి. హృదయములందే ప్రేమమయమైనటువంటి యొక్క రూపం ఉంటుండాలి. ప్రేమ నుండియే బయటపడుతున్నాయి దివ్యాత్మ స్వరూపులారా. ఈ ప్రేమకే ఆత్మ అని పేరు, ప్రేమకే బ్రహ్మ అని పేరు. సర్వము బ్రహ్మమయంగా మారుతుంటాది. బ్రహ్మను వెతుకుతున్నారు చాలా మంది. ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ? తన ఎందే ఉన్నాడు. ఎందున్నటువంటి బ్రహ్మను బయట వెతికితే ఎలా చిక్కుతాడు? కనుక నీటి ఎందే పుట్టి ఎందే నిలిచి, నీటి ఎందు అణంగు నీటి బుడగ, నరుడు బుద్బుదంబు, నారాయణుడు నీరు. కనుకని మనం మొట్టమొదట నిన్నటి దినం పిల్లలు చెప్పాను, గొప్పవారు కావాలి, గొప్పవారు కావాలనేటువంటి భావాన్ని మనలో పూర్తి దూరం చేసుకోండి. మంచివారు కావాలని విశ్వసించండి. మంచివారైనప్పుడే మంచి లోపల సర్వము మనకు లభ్యమవుతుంది. గొప్పవారైపోతే గొప్పతనం లోపల మంచితనం ఉండదు.
మంచితనాన్ని పెంచుకున్నప్పుడు మంచితనంలో కూడా గొప్పతనం ఉంటుంటాయి. అయితే ఎట్టివాడు గొప్పవాడు, ఎట్టివాడు మంచివాడు, దీంట్లో ఒక చిన్న ఉదాహరణము. ప్రతి జీవి యందు కూడాను దైవత్వాన్ని చూచినటువంటి వాడు మంచివాడు, దైవత్వంలో కూడాను మానవత్వాన్ని చూచినటువంటి వాడు గొప్పవాడు. మానవాకారం ధరించినటువంటి రాముని చూచి మానవుడు మానవుడు మానవుడని గుర్తించుతూ వచ్చాడు రావణుడు. అనగా దైవంలో కూడాను నారాయణలో కూడాను నరుణ్ణి చూస్తూ వచ్చాడు ఈ యొక్క రావణుడు. కాని భయండట్ట కాదు, సూర్యందు కూడా నువ్వు నారాయణ చూస్తూ వచ్చాడు. మిర్రర్ వంటివి, ఒక అద్దం వంటివి. అద్దంనే ప్రకృతి అని పిలుస్తున్నారు. అద్దంలో కల్పించేటువంటి ప్రతి బింబం కూడాను తన యొక్క ఆకారమే కాని మరొకటి కాదు. భగవంతుడు ప్రకృతి అనేటువంటి అద్దాన్ని మానవునికి అందించాడు. దేనికోసం అందించాడు? ముఖాన్ని తాను చూచుకొని అందులో ఉన్నటువంటి దోషములు తుడుచుకోమని చెప్పించాడు. కానీ ఈనాటి మానవుడు ముఖాన్ని తాను చూచుకోవటం లేదు అద్దంలో, ఇంకొకరి ముఖం ముందు పెడుతున్నాడు. కనుక వారి ముఖం కనపడుతుంది కానీ నీ ముఖం నీకు కనిపించదు. కనుకనే అద్దమైనది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్. ఒకనొక అమాయకుడు తనకు గోవును తోసుకుని పోయాడు. కానీ ఒక రెండు కొండల మధ్య లోపల తన యొక్క గోవులను మేపుకుంటూ ఉన్నాడు. పిల్లంగొయ్యి ఊదుతూ ఉన్నాడు. ఈ పిల్లంగొయ్యి ఊదటం చేత తిరిగి ఇంకొక పిల్లంగొయ్యి వినిపిస్తుండాలి. ఏమిట్రా, నేను ఊదినటువంటి పిల్లంగొయ్యి ఇంకోటి ఊతున్నాడు, వాడు ఎక్కడున్నాడు అని ప్రచారం చేశాడు. ఆ పిల్లంగొయ్యి పక్కన పెట్టాడు. ఎవర్రా నీవు అని ప్రశ్నించి తిరిగి ఎవర్రా నీవు అనేటువంటి శబ్దం వచ్చింది. ఓ, వాడు నాతో పోట్లాడుతున్నాడా, చిన్నగా తిట్టాడు. తిరిగి వాడు కూడా ఇష్టం వచ్చినట్టుగా విసుగు పొందాడు. గోవును తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు. అమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చాడు. అమ్మ, ఎవరో ఆ కొండ లోపల ఇంకొకటి నావలే నదే గొంతుతోనే మాట్లాడుతున్నాడు. ఏ మాట మాటకు తిరిగి అదే మాటనే ఇస్తున్నాడు. ఏ విధంగా విమర్శిస్తే అదే రీతిగానే విమర్శిస్తున్నాడు. అతను పెద్దవాడు కాదు, నా వయస్సు వాడిగా ఉంటుంటాడు. విమర్శించడానికి ఏం అధికారం ఉంటుండాలి అని చెప్పేటప్పటికి వాడిని ఎట్టయినా నీవు దండించాలి అని తల్లితో చెప్పాడు. రేపటి దినం నీ వెంట నేను వస్తానైనా, వాడెవరో నేను పరీక్షిస్తానున్నది. పిల్లవాడితో తల్లి వెళ్లింది రెండవ దినం. మొట్టమొదట పిల్లంగొయ్యి ఊదాడు. తిరిగి పిల్లంగొయ్యి రీసౌండ్ వచ్చింది. వాడు తిరిగి నావలనే ఊతున్నాడు. మరి వీడు కేక వేశాడు. తిరిగి మరొక కేక వినిపించింది. అప్పుడు చూడమ్మా, వీడే నన్ను ఈ విధంగా అవమానం చేస్తున్నా. తల్లి అంతా గుర్తించింది. ఇది వేరు కాదు, ఇది ఈ యొక్క కొండ లోపల రాయి ఉంటుండాలి, పలుకు రాయి ఉంటుండాలి. కనుక అంతే తప్ప మరొక వ్యక్తి లేడు ఇక్కడ. కొండంతా కూడా రాయిమయమే, సముద్రమంతా జలమయమే, అంతా కాష్టమయమే, భూమంతా మృమయమే, దేహమంతా మాంసమయమే. ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తుకుంచున్నప్పుడు మరొక వ్యక్తి మనకి ఏమాత్రం కూడా విమర్శించడం లేదు. కనుక ఎవరో విమర్శిస్తున్నా అంటే ఎవరో కాదు. ప్రకృతికి రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ ఉంటుండాలి. కనుక ప్రకృతి యొక్క ప్రభావమే ఈ యొక్క రెండింటికి మూల కారణం కానీ మరొకరు కాదు. ఈ ప్రకృతిని నీవు వశం చేసుకో, ఈ ప్రకృతికి నీవు వశం కాకూడదు, అప్పుడే నీవు జయించిన వాడు అవుతావనింది. మనం ఈనాడు మన దేహమే ప్రకృతి, మనం వశం కాకూడదు. ఈ యొక్క దేహాన్ని మనము స్వాధీనం చేసుకో, దేహాన్ని మన యొక్క కంట్రోల్ చేసుకున్నప్పుడు మనసు కూడా కంట్రోల్ అవుతుంది, స్వరూపం గోచరిస్తుంది. ఆత్మను మనసును విసర్జించి కేవలం దేహం మాత్రమే దృష్టి అందించుకున్నప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి రాక్షసత్వం అయిపోతుంది. మనం విసర్జించి మనస్సు దేహాన్ని మాత్రమే ఉంచుకున్నప్పుడు ఇది అనిమలిగా రూపొందుతుంది. దేహము మనస్సు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వాన్ని కూర్చున్నప్పుడు మానవత్వంగా రూపొందుతుంది, త్యజించినప్పుడు అది దైవత్వంగా మారుతుంది. కేవలం ఒక ఆత్మతత్వమే చాలు. దేహము మనస్సుతో కూడినటువంటి ఆత్మను విసర్జించినప్పుడు ఇది కేవలము ఒక పశుత్వంగా మారుతుంది. మనం దేహాన్ని విసర్జించి కేవలం ఒక మనసుకో ఉన్నప్పుడు ఇది రాక్షసత్వంగా రూపొంది. కనుక రాక్షసత్వము పశుత్వము మానవత్వము దివ్యత్వము మూడు కూడా ఒక మానవుని యొక్క హృదయతత్వము నందే ఉంటుంది. కనుక మొట్టమొదట మన మానవుడిగా ఉండాలంటే దేహము మనస్సు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వంతో మనం జీవించాలి. ఒకతత్వము ఆత్మతత్వం ఉంచుకుని దేహతత్వాన్ని విసర్జించాలి. అప్పుడే మన నుంచి అనిమల్ తత్వం దూరం అయిపోతుంది. ఈ మనస్సును ఆత్మను దేహాన్ని రెండింటిని విసర్జించి ఆత్మతత్వాన్ని మాత్రమే ఉంచుకోవాలి. మనం దివ్యత్వంగా రూపొందుతాము. కనుక ప్రతి ఒక్కటి కూడా దైవం యొక్క నిర్ణయం మీద జరుగుతుండాలి, కానీ దీనికంటే భిన్నంగా జరగటం లేదు. కనుక ఏది జరిగినప్పటికీ అదంతా దైవాగ్ని సంకల్పమే నిర్ణయమే అనేటువంటి దృఢ సంకల్పంతో మనం ఉండినప్పుడే సర్వమును మనం సాధించగలం. ఛాలెంజ్ లైఫ్ ఇస్ ఎ గేమ్, play it. Life is love, enjoy it. It is a dream realization. ఈ యొక్క దీని లోపల మన దైఫ్ను అనుభవిస్తూ పోవాలి. అన్నింటినీ ఛాలెంజ్ని మనం మీట్ చేయాలి. ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ మనం ఎదుర్కోకూడదు. ధైర్యంగా దాన్ని ఎదుర్కోవడానికి పూనుకున్నప్పుడే దీన్ని మనం పూర్తి దివ్యత్వాన్ని పొందగలం. అక్కడ డౌట్స్ కూడా అవకాశం ఇవ్వకూడదు. డౌట్స్ వంచనా

మనకి కన్ఫ్యూజన్ అయిపోతాం. కన్ఫ్యూజన్ వచ్చినా హృదయం ఒక ఫ్యూజ్ అయిపోతుంది. కనుక ఈ కన్ఫ్యూజన్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఇక్కడ డౌట్ వస్తుంది, గుర్తించుకోలేనప్పుడు డౌట్ వస్తుంది. సత్యాన్ని గుర్తించుకుంటే డౌట్ కు అవకాశమే లేదు. పలాని వాడు అనిల్ కుమార్ అని గుర్తించుకున్న తర్వాత డౌట్ కి ఎందుకు అవకాశం ఇస్తుంది? అనిల్ కుమార్ ను గుర్తించుకోలేకపోయిన సమయంలోనే డౌట్స్ వస్తుంది. ఇది అనిల్ కుమారా లేక ఇంకొక ప్రొఫెసరా? కనుకని ఈ డౌట్స్ కంత సరైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటమే. ప్రేమ స్వరూపులారా, అన్ని విధమైనటువంటి యొక్క మీనింగులు, అన్ని విధమైనటువంటి యొక్క సారములు, అన్ని విధమైనటువంటి యొక్క తత్వములు ఒక్క ప్రేమ తత్వములందు మాత్రమే ఉంటున్నది. శాస్త్రముల యొక్క సారము, సర్వ మార్గముల యొక్క గమ్యము, సర్వరసముల యొక్క రసము, ఏ ప్రేమ రసము దాన్ని మనం పొందినామంటే అనుమానములకు సందేహములకు అవకాశమే ఉండదు. కనుక ప్రేమ చేతనే మన జీవితం సార్థకం గావించుకోవాలి. ప్రేమ చేతనే మన యొక్క జీవితం గమ్యాన్ని వరకు ప్రయత్నం చేయాలి. కనుక మన హృదయం లోపల దుర్భావములు, దుశ్చింతలను సాధ్యమైనంత వరకు లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి. దుశ్చింతలు అనేటువంటిది కేవలం మృగముల లక్షణంతో కూడినటువంటి. కనుకని నో ఈ విల్ సీ వాట్ ఈస్ గుడ్, హియర్ నో ఈ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్, నో ఈ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్, నో ఈ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్, డూ నో ఈ విల్ డూ వాట్ ఈస్ గుడ్. కనుక ఈ పంచ ఇంద్రియములు కూడా పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన సాధన. నమ్మకాన్ని మొట్టమొదట బలపరచుకోవాలి. నమ్మినటువంటి వారికి ఏనాటికి నష్టం లేదు, కష్టం లేదు. మనటువంటి వారికి ఈ కష్టములు, దుఃఖములు, విచారములు. నమ్మి చెడినట్టి వారి లోకాన లేరు లేరు. నమ్మక చెడిన వారు ఉన్నారు, కానీ నమ్మక చెడిపోయినటువంటి వారు ఉన్నారు. నమ్మి చెడినట్టు వారి వారు ఎక్కడా లేరు. కాన్ఫిడెన్స్, సరైనటువంటి నమ్మకం మానవుని అందు అభివృద్ధి కావాలి. ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసమే, ఇట్ ఈస్ మై ఓన్ గుడ్, ఇట్ ఈస్ మై ఓన్ గుడ్, మై ఓన్ గుడ్ అనేటువంటి ఒక చింతను బలపరచుకోవాలి. భయానికి కూడా అవకాశం ఉండదు.

ఇంతవరకు వీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి దేశవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 28వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: నీతి నిజాయితీ లేకపోతే మానవుడే కాదు. అంతర్ముఖమైన దానిని తెలుసుకోవటమే నాలెడ్జ్ అన్నారు. దీనినే ప్రజ్ఞ అన్నారు. ప్రజ్ఞ అనగా అంతఃకరణ నుండి బయలుదేరి తెలివితేటలలో ప్రవేశించి మన నోటి ద్వారా బయటకు వస్తుంటుండాది. మూడింటి యందు ఉండినటువంటిది కనుక దీనిని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు. అదే ప్రజ్ఞ. వేదమునందు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ప్రజ్ఞ అనగా చాలా చౌకయైనట్టి అర్థమును తీసుకుంటున్నాము. ప్రజ్ఞ అనగా తెలివితేటలు అనుకుంటున్నాము. ఈ తెలివితేటలు కేవలము యుక్తికి, స్వార్థానికి, స్వప్రయోజనానికి మాత్రమే వినియోగమవుతున్నాయి. కనుక మానవత్వము లోపల స్వార్థము, స్వప్రయోజనము త్యజించాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా?

శ్రీ స్వామి శివానంద తన శిష్యులను స్వామిని స్వాగతించటానికి హరిద్వార్కు పంపారు. వారు స్వామిని కూడా వచ్చిన భక్తులతో సాయంత్రం 6:30 గంటలకు రిషికేశ్లోని స్వామి శివానంద ఆశ్రమాన్ని చేరారు. స్వామి శివానంద తన శిష్యులతో కలిసి భగవానునికి హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. వేల కొలది ప్రజలకు తన శిష్యులతో కూడి ఆధ్యాత్మిక విషయాలను ప్రబోధిస్తూ ప్రశాంతత చేకూరుస్తున్న స్వామి శివానందుల వారిని సత్యసాయి సత్కరించారు. వారి ఆశ్రమము ప్రశాంతమైన వాతావరణంలో నిర్మలమైన మనోహర దృశ్యముల నడుమ గంగామాత ఒడ్డున నలుదశలా పర్వత పంక్తులతో అందంగా ఆహ్లాదకరంగా హృదయానికి మనోరంజకముగా పవిత్రంగా ఉంది. మరుసటి దినమున స్వామి శివానందుల వారి కోరిక మేరకు సత్యసాయి తన సందేశాన్నిచ్చారు. ఆత్మసాయుజ్యము కోరు సన్యాసివలే ఈ గంగ సాగరముతో సంగమింపకోరుచున్నది. ప్రతి ఒక్క నదికి తాను మొదట సముద్రము నుంచే ఆవిర్భవించి అన్ని ప్రతిబంధకములను ఎదుర్కొని చివరకు సముద్రమునే చేరవలెనని తెలుసును. స్వామి శివానంద నగరము కూడా ప్రశాంత వాతావరణముతో నొప్పుచూ ఆత్మశాంతికి దోహదకారిగా ఉంది. భావర్ణము సృష్టిని, గావర్ణము రక్షణమును, వావర్ణము లయమును సూచించును. ఈ మూడు శక్తులు కలిగినవాడే భగవానుడు. ఇదే నా రహస్యము అని స్వామి చెప్పారు. నా భక్తుల సంతోషము కొరకు నేను కొన్ని వస్తువులను సృష్టించి ఇచ్చెదను. ఈ విషయము తెలియక యజ్ఞులు పలు విధముల వ్యాఖ్యానము చేయుదురు. తండ్రి తన బిడ్డలకు మిఠాయిలు పంచినట్టు నా భక్తులకు నవరసములను, ప్రీతికరమైన వస్తువులను సంకల్పించి హస్తమున దీసి ఇచ్చుదును. నేనొసగు వస్తువులు భక్తుల బాధలను, వ్యసనములను మాన్పును, మనస్సుకి శాంతి కలుగును, ఆధ్యాత్మిక సాధనలకు దోహదము చేయును. అట్టివారికి నాతో నిత్య సంబంధమును సమకూర్చును. ఇతరులను ఆకర్షించుటకు నేనీ వస్తువులనొసగుటలేదు. మంత్రతంత్రములతో ఆ వస్తువులు కల్పింపబడవు. ఇతర వస్తు సృష్టి ఎట్టిదో వాణి సృష్టియూ అట్టిది. భేదమేమన్నా నేను వీటిని క్షణముననే సృష్టించి ఇత్తును. నేనిచ్చు వస్తువులు కలకాలము ఉండును. తాంత్రికములైనవి కొన్ని గడియలే కదా ఉండును. నా ఉత్తమ బహుమతి ప్రేమయే. ప్రేమతో కూడా వివేక వైరాగ్యములను నా భక్తులు అలవరుచుకొనవలెను అని స్వామి సందేశమునిచ్చారు. స్వామి శివానందుల వారికి పంచముఖి రుద్రాక్ష మేరువుగా గలిగి సువర్ణముతో పొదగబడిన 108 గొప్ప రుద్రాక్షలతో కూడిన మాలను హస్తమున తీసి వారి కంఠమున ఉపహారముగా వేశారు. విభూతిని స్వామి శివానంద ముఖమునకు స్వయముగా పెట్టారు. శివానంద స్వామి రుద్రాక్షమాలికను దర్శించి ఆ రాత్రి సత్సంగానికి వచ్చినప్పుడు ఆ మాల యొక్క రచనా నైపుణ్యమును, కాంతిని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడ్డారు. స్వామి యొక్క సందేశమును గూర్చి శివానందుల వారు ఇలా మాట్లాడారు. నామస్మరణ ప్రభావము అభివర్ణించుచూ వైరాగ్యమును ఔషధమును శ్రీ భగవన్నామమును ఆహారముతో చేర్చి నిత్యము పుచ్చుకొనవలెను అని శివానందుల వారు చెప్పారు. తరువాత బాబా ప్రసంగించారు. నారం అనగా నీరు. గంభీరముగా ప్రవహించు గంగ దైవస్వరూపమే. సాక్షాత్తు నారాయణ స్వరూపమే ఈ కొండలు, గుహలు. ఏకోహం బహుశ్యాం అని సంకల్పించిన తోడనే ప్రపంచము రూపము దాల్చెను. భక్తి అను నీటితో కూడిన 1000 కుండలలో ఒకే సూర్యుడు ప్రతిబింబించును కదా. భక్తి వలన జ్ఞానము కలుగుతుంది. భక్తుడు సర్వాంతర్యామి అగు భగవానుని అద్వితీయునిగా శీఘ్రమే సాక్షాత్కరించుకొనగలడు అని స్వామి ప్రసంగించారు. స్వామి ప్రసంగాలను ఎంతో ఆసక్తితో విన్న కొందరు బ్రహ్మచారులు, ఉత్తమ శ్రేణికి చెందిన స్వాములు స్వామి బస చేసిన విడిదికి వచ్చి జీవిత విధానంలో ప్రకృతి ధర్మము, పారమార్థిక ధర్మము, కర్తవ్య ధర్మములను గూర్చి వారు స్వామిని అడిగి తమ సంశయాలను, సందేహాలను నివృత్తి చేసుకున్నారు. శ్రీ స్వామి శివానందుల వారు మరియు స్వామి ప్రతిరోజు సాయంకాల వేళలో
ఏకాంతముగా అనేక విషయాలను చర్చించుకునేవారు. శివానందుల వారికి స్వామి విభూతిని సృష్టించి ఇచ్చిన పిదప ఆరోగ్యములో రోజురోజుకి మార్పు కలిగి స్వస్థత చేకూరింది. ఒకరోజు స్వామి గంగాజలమును హస్తములోనికి తీసుకుని ఆ నీటిని అమృతముగా మార్చగా అది దివ్య పరిమళాలను వెదజల్లుతూ ఉండా స్వామి ఆ అమృతాన్ని శివానందుల వారికొసగి ఔషధముగా తీసుకోమన్నారు. బాబా ఋషికేశ్కి వెళ్లడానికి కొన్ని రోజుల ముందరినుంచి స్వామి శివానందుల వారు నడుచుటకు వీలుకాక వీల్ చైర్లో తిరిగేవారు. స్వామి తిరుగు ప్రయాణానికి ముందరు రోజు వచ్చేసరికి శివానందుల వారు అతి మామూలుగా తిరుగుచూ వారి కార్యాలయములను ఆశ్రమాన్ని స్వామికి చూపుతూ పైకి కిందకి మెట్లు ఎక్కి దిగుట చూసి ఆశ్రమవాసులు మిక్కిలి సంతోషించి ఆశ్చర్యచకితులయ్యారు. జూలై 20వ తేదీ బాబావారు భక్తులతోడను శివానంద స్వామివారి శిష్యులతోనూ 2 బస్సులతో ఋషికేశ్కు 18 మైళ్ల దూరంలో ఉన్న ఘార్వాల్ రాణిగారి బంగళాకు బద్రీనాథ్కు వెళ్లే మార్గం గుండా ప్రయాణించారు. ఆ రోజు భక్తులకు సాధువులకు చిరస్మరణీయం. ఆ ప్రదేశము మనోహర దృశ్యాలతో కూడి ప్రశాంతమయమయ్యుంది. ఆ బంగళా చుట్టూ చక్కని తోట ఉంది. ఆ తోటలో నేరేడు పండ్ల వృక్షాలున్నాయి. స్వామి ఆ ఫలములను కోసి అందరికీ పంచారు. భోజనానంతరము గంగ ఒడ్డునే ఆ చెట్ల కింద కూర్చున్నారు స్వామి. ఋషికేశ్కు తిరుగు ప్రయాణంలో వశిష్ఠగుహ దగ్గర బస్సుల్ని నిలిపి ఆ గుహయందున్న తపస్వి తనకి చిరపరిచితులన్నట్టు స్వామి వారితో సంభాషించారు. ఆ తరువాత గంగానదీ తీరమున ఉన్న గుహను సమీపించారు. ఆ ప్రదేశము మిక్కిలి ఆకర్షణీయంగా ఉంది. ఎందరో సాధువులు ఆ గుహలో గాఢ తపస్సు చేసి ధన్యులయ్యారు. ఆ గుహలోని శ్రీ పురుషోత్తమానంద స్వామివారు బాబా రాకముందే గ్రహించి వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. పురుషోత్తమానంద స్వామి వయస్సు 70 సంవత్సరముల మించి ఉండును. వారి ముఖమున బ్రహ్మతేజ ముట్టిపడుచుండెను. వారు గుహను చేరి కొంతకాలం ఎట్లు కష్టపడినదియు పిమ్మట దైవ సంకల్పము వలననే ఆయనకి సహాయము కలిగిన విధములు స్వామి వారికి జ్ఞప్తికి తెచ్చారు. మరుసటి దినము కూడా స్వామి పురుషోత్తమానందుని వద్దకు వెళ్లారు. మేఘములు దట్టముగా ఉండి గర్జించుచుండెను. గొప్ప వర్షము కురియనట్లుండెను కాని వర్షము కురియలేదు. గుహలో సంకీర్తనము జరిగెను. స్వామివారు కూడా పాడారు. పురుషోత్తమానంద స్వామి శిష్యుడు కాళికానంద శ్రీరఘువర సుగుణాలయ అను త్యాగరాజకృతిని వినాలని కుతూహలముగా ఉన్నదని స్వామిని ప్రార్థించారు. అతనిని సంతోషింపచేయడానికి స్వామి ఆ కృతిని మిక్కిలి మధురముగా పాడారు.

పురుషోత్తమానంద స్వామివారి గుహనందు ఒక పరమాద్భుత సంఘటన జరిగింది. ఆ సంఘటనకు పూర్వము స్వామి పురుషోత్తమానంద స్వామివారికి ఒక స్ఫటికమాలను ప్రసాదించారు. అందరినీ వెలుపలికి వెళ్లమని ఆ గుహలోని గదిలో స్వామి మరియు పురుషోత్తమానంద స్వామివారు ఉన్నారు. వెంకటగిరి వాస్తవ్యుడైన శ్రీ సుబ్బరామనాయుడు గారు ఆ గది తలుపునకు ద్వారబంధానికి మధ్య ఉన్న సన్నని సందు నుంచి లోపల ఏం జరుగుతుంది చూశారు. తరువాత తాను చూసిన విషయాన్ని తన తోటి భక్తులకు వివరించారు. పురుషోత్తమానంద స్వామివారి ఒడిలో బాబావారు తన శిరస్సు నుంచి పవళించారు. బాబావారి శరీరము జ్యోతిర్మయమయ్యున్నది. స్వామి శిరస్సు ముఖము చాలా పెద్దవైనట్లు తోచింది. స్వామి ముఖము నుంచి దివ్యకాంతులు వెదజల్లుతున్నాయి. అప్పుడు సుమారు రాత్రి 9 గంటల సమయమైంది. ఆ దర్శనాన్ని వర్ణించుట వీలు కాదు అనే ఆనందములో ఈ విషయాన్ని చెప్పారు. ఆ దర్శనము జ్యోతిరూప పద్మనాభుని దర్శనముగా పిమ్మట స్వామి తెలిపారు. ఎంతటి మహద్భాగ్యమని శ్రీ సుబ్బరామయ్య గారు ఎంతో ఆనందించారు. గుహ నుంచి తిరిగి వచ్చి స్వామి ట్రాన్స్లోనికి వెళ్లారు. పునః శరీర ప్రజ్ఞనుంది స్వామి ఒక సాధువుని సంరక్షించడానికి వెడలి వచ్చానని భక్తులకు చెప్పారు. అప్పుడా భక్తులు విశదంగా తెలుపమని స్వామిని ప్రార్థించగా వారితో పాటు వచ్చిన సుబ్రహ్మణ్యం అను ఒక భక్తుడిని స్వామి గుహలో తాను ఏమి చూసినది చెప్పమని ఆదేశించారు. సుబ్రహ్మణ్యము ఒక సాధువు శరీరము నీటిపైన తేలుచూ ప్రవాహములో కొట్టుకుని పోవుచుండుట చూశానని చెప్పారు. అప్పుడు స్వామి, పాపమా సాధు ఒక శిలపై గంగ ఒడ్డున కూర్చుని సమాధి నిమగ్నుడై ఉన్నప్పుడు గంగ పొంగి ప్రవాహము విస్తరించి సాధువు కొట్టుకుపోవచుండగా అతడికి స్మృతి కలిగి భగవత్ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను ఆలకించి నేనాతనిని లక్ష్మణచూలా సమీపము వద్ద గంగగట్టును చేర్చాను. అచట ఉన్న బెస్తలు ఆ సాధువునకు సహాయపడ్డారు అని తెలిపారు. ట్రాన్సులో ఉన్నప్పుడు స్వామి శరీరాన్ని సుబ్రహ్మణ్యం గమనించాడు. వారి హస్తములు ఒకదానిపై ఒకటి చేర్చబడి ఉన్నాయి. ఆ సాధువు ప్రాణరక్షణ చేస్తున్నప్పుడు సూచనగా ఆ హస్తములు అట్లు చేర్చబడి ఉన్నాయని తెలిపారు. ప్రాణాపాయములో ఉన్న వ్యక్తి బాబా వలన రక్షణ పొందవలెనన్నా, త్రికరణశుద్ధిగా ఏ దైవరూపమునైనను నమ్మి ప్రార్థించవలెను, ఏ దైవమునైనను భక్తితో భజించి సత్యధర్మవర్తనుడై ఉండిన చాలును. అట్టివారి ప్రాణరక్షణకై స్వామి ఏ రూపమునైనను వెళ్లి అనుగ్రహింతురు. ఋషికేశ్లో ఉన్న 6 రోజులు స్వామికి అసలు విశ్రాంతి ఏ క్షణమైనను లేకుండెను. ఆశ్రమవాసులేమి, విశ్వవిద్యాలయపు విద్యార్థులేమి, ఆ చుట్టుపక్కల భక్తులేమి, సాధకులు, యాత్రికులు, విదేశీయులు తండోపతండములుగా స్వామి దివ్యసుందరమూర్తిని దర్శించి వారి పాదాలను స్పృశించి ధన్యులుగావలననే తలంపుతో స్వామి విడిది చుట్టూ శివానందాశ్రమమునకు పోవు త్రోవ చుట్టూ బాబా వెళ్లునప్పుడు కాలు మోపుటకు సందునివ్వక దారిలో పాదములపై పడి నమస్కరించుచూ తనివి తీరక శ్రీవారినే దర్శించుచూ వెంట చనుచుండిరి. విడిదిలోకి రాగలిగిన వారు సాధన జపధ్యానముల గురించి ప్రశ్నించి అమూల్యమైన విషయాలను గ్రహించారు. శ్రీ సదానందస్వామిని, శ్రీ సచ్చిదానందస్వామిని అనేకులు చుట్టుముట్టి స్వామివారి జీవితాన్ని గురించి, మహిమల గురించి, పుట్టపర్తి ప్రశాంతి నిలయం గురించి పూర్తి వివరములను తెలుసుకునుటకు ప్రయత్నించారు. శ్రీ గీతామందిరము మొదలగు పుణ్యాశ్రమముల వారు స్వామిని రమ్మని హృదయపూర్వకముగా ఆహ్వానించారు. జూలై 28వ తేదీ శివానందుల వారితో కలిసి ఆశ్రమవాసులందరూ జయజయధ్వానాలు సలుపుతూ స్వామి ఇంత శీఘ్రముగా తమను ఎడవాసి వెళ్లుతున్నందుకు కొరతను వెళ్లిబుచ్చుచుండగా స్వామి మరొక పర్యాయం తప్పక వద్దునని చెప్పి ఢిల్లీకి పయనమయ్యారు.
30వ తేదీ మథురా బృందావనములకు భక్తులు తోడవెళ్లారు. పూర్వావతారమున క్రీడాస్థలమయ్యున్న ఆ ప్రదేశాలను భక్తులకు చూపించారు స్వామి. ఢిల్లీ నుంచి మథురకు పోవునప్పుడు భక్తులు ప్రయాణం చేస్తున్న బస్సు ఆలీఘరు సమీపమున చెడిపోయింది. వేరొక బస్సు వచ్చి వీరందరినీ మధ్యాహ్నము సుమారు 3.5 గంటలకు మథురకు చేర్చింది. అంతకు మునుపే స్వామి కారులో మథుర చేరియున్నారు. వాత్సల్యముతో భక్తులను లాలించి వారికి మథుర పానీయాలను ఒసగి సేద తీర్చారు. ఆహా, స్వామికి భక్తుల ఎడల ఎంతటి వాత్సల్యము! కాళీయమర్దన స్థలము, శకటాసుర సంహార స్థలము, తాళవృక్ష భంజన స్థలము, గోపికా వస్త్రాపహరణము స్థలము మొదలగు చోట్లన్నీ స్వామి చూపించారు. ఆనాటి హస్తస్పర్శను మరల ఈనాడు కోరుచున్నవో అన్నట్లు గోవులు బాబావారి వైపు ప్రేమగా చూశాయి. మథురకు తిరిగి వచ్చినప్పుడు బృందావనములో రాధేశ్యాం మందిరంను కూడా వెళ్లారు. 1957 ఆగస్టు 2వ తేదీన విమానములో స్వామి భక్తులతో కలిసి శ్రీనగర్కు చేరారు. పగలు 12 గంటలకు కాశ్మీరు లోయకు చేరారు. శ్రీనగరునందు శ్రీ శంకర మఠాధ్యక్షులు స్వామివారికి స్వాగతమిచ్చి తమ మఠములో బస చేయవలసినదిగా వేడుకొన్నారు. కాని స్వామి మఠాధ్యక్షుల ప్రేమపూర్వక ఆహ్వానానికి తమ కృతజ్ఞతను తెలుపుతూ ముందే విడిది ఏర్పాటైనందున వారి ఆతిథ్యమును స్వీకరింపలేనని తెలిపారు. పుష్ప సౌందర్యమును, సూర్యోదయ సూర్యాస్తమయ ఛాయాశోభను, ప్రాగ్దిశా ప్రౌఢిమను, అర్ధరాత్రి అందలి నిర్మల వినీలాకాశమున తళుకు తళుకుమని ప్రకాశించు నక్షత్ర సముదాయమును, నీలపుటాకాశమున తెల్లని కొంగల బారులను కాన్సుడని స్వామి భక్తులకు బోధించారు. 3వ తేదీన గుల్మార్గ్, కిలన్ మార్గ్ అను పర్వత ప్రదేశములకు భక్తులతో కూడి స్వామి చనుదెంచారు. గుర్రపు స్వారీలో ఆరితేరిన నిపుణుని వలె స్వామివారు అన్నింటికన్నా ఎత్తైన రాజా అనుపేరు గల గుర్రాన్నెక్కి సవారీ చేశారు. పుష్ప సౌందర్యమును, సూర్యోదయ సూర్యాస్తమయ ఛాయాశోభను, ప్రాగ్దిశా ప్రౌఢిమను, అర్ధరాత్రి అందలి నిర్మల విని

స్వామివారు అన్నింటికన్నా ఎత్తైన రాజా అను పేరు గల గుర్రాన్నెక్కి సవారీ చేశారు. ఒక్క పర్యాయమైనను విశ్రాంతి కొరకు గుర్రమును దిగలేదు. కైలాసాచల మండలి మీద శ్రీ కుమారస్వామి వలె బాబావారు హిమాలయ పర్వతంపై తోచారు. పాదరక్షలు లేని కాళ్లతో నడుచుచూ మంచుగడ్డలను కాలి బంతివలే పైకెగరకొట్టుతూ చిన్న చిన్న మంచు పిల్లలను భక్తులపై విసురుచూ ఎంతో ఉత్సాహమును కల్పించుచూ స్వామి తిరిగి విడిదిని చేరారు. రాత్రి 10:30 సమయమైంది. భక్తులందరూ తలనొప్పులతోనూ కాళ్లనొప్పులతోనూ అలసి బాధపడుచుండా నవనవోన్మేషమగు రోజా పుష్పము వలె స్వామి చెక్కు చెదరక ఆనందముగా ఆహ్లాదముగా తోచారు. శ్రీనగర్లోని కొంతమంది భక్తుల గృహములకు ఆతిథ్యము స్వీకరింప వారి ఆహ్వానముపై స్వామి వెళ్లారు. ఒక గృహములో ఒక చిన్న బిడ్డను చూసి, ఈ బిడ్డ పెద్దవాడైన తరువాత గొప్ప యోగి అవుతాడు అని చెప్పారు. ఆ బిడ్డ మెడలో స్వామి పూలదండ వేశారు. మరియు ఇదివరకే ఈ విషయము మీకొకరు చెప్పిరి కదా అని కూడా అడిగారు. వారు ఆ బిడ్డ పుట్టకనే జాతకము చూసిన జ్యోతిష్కుడు తమకు ఇట్లే చెప్పినని చెప్పారు. ఆ బిడ్డ తండ్రి కాశ్మీరు ప్రయాణికుల సంఘపు కార్యదర్శి. సంభాషణ సమయములో ఒక పెద్ద మనిషి గృహమును సంసారమును పరిత్యదించి ఎంతకాలమైంది అని స్వామిని ప్రశ్నింప స్వామివారు, నేను ఇల్లు వాకిలి సంసారము ఎట్లు పరిత్యజించగలను? ఈ ప్రపంచమే నా ఇల్లు కదా అన్నారు. స్వామివారి వాక్యములు విన్నవారందరూ స్వామిని అవతార పురుషుడని కొనియాడారు. కట్టకడపటికి సత్యసాయినాథుడు కాశ్మీరును వదిలి 6వ తేదీన ఢిల్లీ చేరి పిమ్మట మద్రాసుని చేరారు. ఆ పిమ్మట వెంకటగిరికి వచ్చి 14వ తేదీన పుట్టపర్తికి చేరారు.

రేపు స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుద్దాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఈ 81వ నామంలో ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః అనుకున్నాం కదా, ఆ నిరంతరము జీవికి పుణ్యఫలాల్ని అందించేటటువంటి ఆ స్వామి ఎవరు, ఆ స్వామి తాలూకా ఇంకా ఏవైనా అంతరార్థాలు దొరుకుతాయా అంటే 82వ నామం చూడండి, ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. పురుషుడు పురుషోత్తముడు, సమస్త జీవరాశుల యందు ఉండే ఒకే ఒక్క పదార్థం పురుషోత్తముడని, జీవి పురుషుడని ఎప్పుడో శ్రీవారు చెప్పారని పెద్దలు అంటుంటారు. అవతార రూపంలో ఉన్నంత మాత్రాన స్వామి మనందరిలాగా పురుషుడని అనుకోవద్దు. ఆ మూల విరాట్టు, ఆ ఆది ఏదైతే ఉందో, ఆ సమస్త జీవరాశుల యందు ఉండేటటువంటి ఆ జీవం ఏదైతే ఉందో, వీటన్నిటికీ మూలకారకుడైనటువంటి సాయి పురుషోత్తముడు. నిజంగా చెప్పాలంటే పురుషుడికి పురుషోత్తముడికి ఉండే బంధము ఈ నామంలో తెలియపరుచినట్టు కూడా కనిపిస్తుంది. ఎన్నోసార్లు స్వామి చెప్పారు, దైవాంశ సంభూతులారా, దివ్యాత్మస్వరూపులారా, అన్నమే కాకుండా ప్రేమ స్వరూపులారా అని చెప్తారు కదా. సమస్త జీవరాశుల యందు ఏ ప్రేమతత్వం ఇమిడి ఉందో, సమస్త జీవరాశుల యందు ఏ ఆత్మతత్వం ఇమిడి ఉందో, ఏ దైవత్వం ఇమిడి ఉందో, దానికి మూలమైనటువంటి పురుషోత్తముడు మన స్వామి. ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. తత్వం ఒకటే అవడం వల్లనే శ్రీవారికి మనకి ఉన్న బంధం. పదార్థంలో ఉన్నది ఒకటే, ఆ దివ్యతత్వమే, ఆ ప్రేమతత్వమే, ఆ ఆత్మతత్వమే ఇద్దరిలో ఉంది. కానీ మనతో సంబంధ బాంధవ్యాలతో, ప్రేమతో మాట్లాడి మన్ని లాలించి పాలించడానికి వచ్చినటువంటి అవతారం ఒక్కటే కాదు, ఆ అవతారానికి మూలమైనటువంటి పురుషోత్తముడు కూడా మన స్వామి అని తెలుసుకోవాలి. 83వ నామం, ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమః. ఏ పురాణంలోనైనా, ఏ యుగంలోనైనా, ఏ అవతారము దాల్చినటువంటి వస్తువైతే ఉందో, ఆ వస్తువు పురాణ పురుషుడు. పురాణ కాలం అంటే చాలా చాలా చాలా సంవత్సరాలు, యుగాలు, శతాబ్దాలు అవన్నీ కలిపి లెక్క పెట్టుకుంటే ఆ ముందునున్నది స్వామి. ఈ అవతారాలన్నీ, ఈ పురాణాలన్నిట్లోనూ వచ్చేటటువంటి దైవాలన్నీ స్వామే, దాని మూలము స్వామి, ఈ అవతారాలు స్వామి. చాలా మందికి, ముఖ్యంగా ఇప్పుడు 50-60 సంవత్సరాల్లో ఉండే వాళ్ళకి చాలా జ్ఞాపకం ఉండొచ్చు, స్వామి ఏదన్నా మనం చెప్తే, స్వామి అక్కడ ఏదో ఆ బాధ వచ్చినట్టుంది, స్వామి ఈ పరీక్ష వాడికి ఇంకా భయపడుతున్నాడు, స్వామి ఆ వైద్యుడు ఏమంటాడో అని తాపత్రయపడుతున్నాడు, ఇవేమన్నా అడిగినప్పుడు చాలా రొటీన్ గా మామూలుగా స్వామి అనేవారు, స్వామి చూసుకుంటాడు, స్వామి చూసుకుంటాడు. మనకి జ్ఞాపకం చేస్తున్నది ఆ మాట అనిపిస్తుంది నాకు, ఏంటా జ్ఞాపకం చేస్తున్నారు, ఏ స్వామి అన్ని దైవాల్లో ఉన్నారో ఆ స్వామి చూసుకుంటారు. చూడండి, మనం అందరం అనుకుంటాం కదా, ఏదన్నా అడ్డు కలిగితే వినాయకుడు కొంచెం దండం పెట్టుకుంటాం, ఏదన్నా అడ్డు తగిలితే వినాయకుడు దండం పెట్టుకుంటాం, ఏదన్నా కొంచెం ఆరోగ్యం అది బాగలేకపోతే సూర్యనారాయణ మూర్తికి దండం పెట్టుకుంటాం,
ఏదన్నా టకాల మీద శక్తి కావాలి, అమ్మ ప్రేమతో శక్తి కావాలి అంటే లలితా మహాత్రిపుర సుందరికి దండం పెట్టుకుంటాం. స్వామి చూసుకుంటాడు అన్నదానికి అర్థము ఏ అందరు దేవతలు సమస్త దేవతాస్వరూపులు నా అధీనంలో ఉన్నారు కనుక ఏ దైవాన్ని ఎలా ఎక్కడ పంపించి నీకు సాయం చేయాలో అది చూసుకుంటాడు అని అర్థం అనిపిస్తుంది నాకు. స్వామి చూసుకుంటాడు, నేను చూసుకుంటాననేది ఒకలా ఉంచండి ఆ పక్కన. స్వామి చూసుకుంటాడంటే అర్థం ఏంటంటే ఏ దేవతలు ఎవరు ఎక్కడ ఎలా నిన్ను ఆదరించుకోవాలో అది కూడా నేను చూసుకుంటాను. ఎంచేతంటే పురాణ పురుషుడు కనుక. ఒకసారి అనిల్ కుమార్ గారు చెప్పారు, ఒక చిన్న గ్రూప్ లో మాట్లాడుతూ అన్నారు, మీరందరూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, స్వామి సత్య సనాతనుడు, నిత్య నూతనుడు. ఎంత బ్రహ్మాండమైన మాటది! సత్య సనాతనుడు, అంతకంటే ముందు ఇంక లేదు, అది సత్యం. ఆ సత్య స్వరూపమే, సనాతన స్వరూపమే ఇప్పుడు మనం చూస్తున్న స్వామి కూడా. కానీ నిత్య నూతనుడు, రాముడిలాగా కృష్ణుడు ఉండడు, కృష్ణుడిలాగా సిద్ధిబాబా లేరు, సిద్ధిబాబాలాగా సత్యసాయిబాబా వారు లేరు. అది నిత్య నూతన తత్వం. కానీ వీటన్నిటికీ మూలంగా ఉండది సత్య సనాతన తత్వం. స్వామి సత్య సనాతనుడు, నిత్య నూతనుడు అని ఆ అనిల్ కుమార్ గారు చెప్పింది ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎన్ని అవతారాల్లో కనిపించినా ఆది పురుషుడు కనుక ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమః అని స్వామివారికి నమస్కరించుకుంటున్నాము. అయితే అన్నిటికీ మూలమైన ఆది విరాట్టు కనుక, ఏ అవతారమైనా దాల్చేటటువంటి శక్తి సంపన్నుడు కనుక, స్వామిని 84వ నామంలో ఓం శ్రీ సాయి అతీతాయ నమః, ఏ విషయంలోనైనా స్వామి కంటే ముందు ఇంక లేదు, స్వామి కంటే పెద్ద ఇంక లేదు. మానవ జాతి ఎలా ముందుకొచ్చిందో, అంటే ఇవల్యూషన్ ఎలా జరిగిందో అన్న బ్రహ్మాండమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానానికి స్వామి అతీతుడు. అందుకే చాలా మంది చెప్తుంటారు, చాలా మంది భౌతిక శాస్త్రవేత్తలు, రసాయన శాస్త్రవేత్తలు, జియాలజిస్టులు, ఎన్నో రకాల విజ్ఞానులు ఒక్కసారి స్వామి అనే మాటను పట్టుకుని అమ్మో ఇది మనెవరికీ తెలీదు అని అనుకుంటుంటారు. ఎందుకంటే శ్రీవారి కంటే అతీతం మరొకటి లేదు. దీనికి మనం ఇంకొక విధమైనటువంటి అర్థం కూడా చెప్పుకోవాలి. వారి కంటే అతీతం లేదు కనుక వారు ఏమైనా చేయగలరు. నాకు తెలిసినంత మట్టుకు స్వామివారి తాలూకా అవతారానికి సంబంధించి కెనడాలో ఓ ఫోటోలోంచి అమృతం రావడం చూశాను, సింగపూర్లో ఒక మహాభక్తురాలి ఇంట్లో ఒక అరకిలో విభూతి ఎప్పుడు ఉంటుంది, అది తీసుకుంటూ ఉంటారు, అది నిండిపోతూ ఉంటుంది ఓ ఫోటోలోంచి. ఇది అతీతాయ నమః. స్వామి ఎవరికి అర్థం కాని, ఎవరూ అర్థం చేసుకోలేని, శాస్త్ర పరిజ్ఞానానికి అందని ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి నడిపిస్తోంది శ్రీవారిని. ఆ శక్తి అంతా శ్రీవారిమయం, శ్రీవారు ఆ శక్తిమయం. అందుకే శ్రీవారు అతీతులు, అన్నిటికీ అతీతులు. ఇంకొక అర్థం కూడా ఉంది, ఏ రూపమైనా స్వామి తీసుకోగలరు, అన్ని రూపాలకి అతీతులు స్వామి. ఇంకా ఒక అర్థం కూడా ఉంది, ఇది మాత్రం నా గుండెల్లో ఉన్నది చెప్తున్నాను. ఎప్పుడూ అనుకుంటాను నేను, అబ్బా ప్రపంచంలో సృష్టిలో ప్రతి వాడికి ఒక అధికారి ఉన్నాడు స్వామి,
మీ దయ వల్ల మీకు అధికారి లేడు. మీరు ఏం చేస్తే అంతే తప్ప అడిగేవాడెవడూ లేరు. స్వామి సమాధానం చెప్తారు, కాని తను ఎవరికీ సమాధానం చెప్పుకోకర్లేదు. చూడండి, దర్శనం ఇచ్చినా దర్శనానికి వచ్చినా ఎన్ని గంటలకు వచ్చినా ఎప్పుడొస్తారో అని కూర్చునే భక్తులందరికీ తెలిసిన విషయం, స్వామికి మీద ఎవరు లేరు. ఎందుకంటే వారికంటే అతీతులు లేరు కనుక అతీతాయ నమః. అన్నిటికీ అతీతులు శ్రీవారు. అయితే ఈ అతీతాయ నమః అన్న దాంట్లో ఒక ముఖ్యమైన అంశ 85వ నామము, ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః. ఈ నామం గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకనిపించింది, స్వామి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం అన్నీ కూడా కాలమానాన్ని బట్టి మారక తప్పదు. 200 సంవత్సరాల కిందటో 300 సంవత్సరాల కిందటో భూమికి ఆకర్షణ శక్తి ఉందని అనుకోలేదు. తర్వాత తెలిసింది, కొన్ని కొన్ని జబ్బుల పేర్లు తెలియవు, ఇప్పుడు తెలుస్తున్నాయి. ప్రతి శాస్త్రం కూడా టైం డిపెండెంట్, కాలం మీద ఆధారపడి ఉంటుంది. అన్నీ తెలిసిపోయాయి అనుకుంటాము, ఎక్కడో ఒక చుక్క ఎదురవుతుంది, మళ్లీ దాంట్లో పరిశోధనల్లో పడతారు. కాలాన్ని బట్టి కాలం గడుస్తున్న కొద్దీ ఆ విజ్ఞానం అలా పెంపొందించుకుంటూనే ఉంటారు. అయితే పరమేశ్వరుడు మన స్వామి కాలాతీతుడు. ఈ ముందు నామంలో అనుకున్నాము ప్రతి శాస్త్రానికి కూడా అతీతుడు స్వామి అనుకున్నాం కదా, ఇక్కడ త్రికాలాలకి అతీతుడు, దేశ కాల పరిస్థితులకు అతీతుడు. జలుబు 3 రోజులుంటుంది, దగ్గు 4 రోజులుంటుంది, ఈ క్యాన్సర్ ఇన్నాళ్ళుంటుంది, ప్రాణభయం ఉంది, ఇవన్నీ కూడా కాలంతో కలిసి నిర్ణయింపబడుతున్నాయి. అయితే ఈ కాలమానం శ్రీవారికి వర్తించదు. అందుకే స్వామి ఇంకొక 6 నెలలు పడుతుందంటున్నారు. ఎందుకు 6 నెలలు? ఎల్లుండి రా. చూడండి, ఏ కాలంలో ఏది జరుగుతుందో శ్రీవారే సృష్టించినటువంటి ప్రకృతికి ఎంతో వదిలేసినా భక్తుడిని రక్షించే పరిస్థితిలో, భక్తుడికి చెప్పే పరిస్థితిలో, నాయనా ఈ కాలం అన్నది నన్ను అడ్డదు, ఆ కాలం కూడా నేను చెప్పినట్టే వినాలి అని స్వామివారు అప్పుడప్పుడు నిరూపిస్తుంటారు. అంటే ఈ నామంలో ఉన్న అంతరార్థాన్ని మనకు తెలియజేస్తుంటారు. ఈరోజు జరిగేది నిన్న జరిగింది, రేపు జరగబోయేది, ఇవన్నీ తెలుసుకోవడం కాలాతీతాయ నమః అనడానికి కాదు. ఈ కాలాన్ని నిర్ణయించేది స్వామి. ప్రిసైడింగ్ డ్యూటీ ఆన్ టైమ్ ఏ స్వామి. అందుకే ప్రకృతితో ప్రతి క్షణం సంబంధం పెట్టుకుని దాన్ని అంతా ఇట్నించట్టు మార్చేరు. కానీ భక్తుల మీద అనుగ్రహంతో ఒక్కప్పుడు చిన్న మచ్చులా చూపెడతారు, నాయనా ఏ కాలము నన్ను బంధించదు అని. స్వామి రేపు జరుగుతుందంటే అది రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుందంటే ఎల్లుండి జరుగుతుంది. ఏ జరగవలసిన చిత్ర విచిత్రమైన విధైనా సరే శ్రీవారి యొక్క చేతిలో ఉంటుంది. అందుకే శ్రీవారు కాలాతీతాయ నమః. ఈ ఎలా జరుగుతుంది స్వామి? మామూలుగా ప్రకృతిబద్ధంగా కాలం నడుస్తుంటే అది మీరు చెప్పేసరికి ఎలా జరుగుతుంది? దీనికి కారణం ఏమిటి? 86వ నామంలో చెప్పుకుంటున్నాం,
ఓం శ్రీ సాయి సిద్ధిరూపాయ నమః. తన చేతిలో లేని శక్తి ప్రపంచంలో లేదు. ఇంకొక బ్రహ్మాండమైన విషయం ఏంటంటే, శ్రీవారు తన 16 ఏళ్ళు 17 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ ప్రాయంలో ఉన్నప్పుడు చాలా మందికి దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పేవారట, ఏదో బ్రహ్మాండమైన తపస్సు చేసి సాధించిన అష్టసిద్ధులు కావివి, ఇవి నాతోటే ఉంటాయి, నా ఇంట జంట వంట ఉంటాయి, ఇవి అభ్యాసం వల్ల వచ్చే సిద్ధులకి నేను అతీతుణ్ణి. బాగా చెప్పుకోవాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, శ్రీవారి మాట వేదవాక్కు. శ్రీవారి మాట ప్రకారం జరగాల్సిందే గాని ఆ మాటకి ఎదురుగా పోయేది లేదు. ఒక చిన్న ఉదాహరణ, డాక్టర్ గారు 3 నెలలు ఇచ్చారు టైము ఒక ఆయనకి. స్వామి విభూతి ఇచ్చి తీసుకెళ్లి ఆయనకివ్వు అన్నాక 2.5 సంవత్సరాలు ఆయన బ్రతికి ఉన్నారు. చేయవలసిన కర్తవ్యాలు నిర్ణీత సమయంలో జరిగాక ఆ తర్వాత ఆయన తాలూకా జీవితం అంత్యమైంది. మరి 3 నెలలు శాస్త్రం ప్రకారం చెప్పింది, 2.5 సంవత్సరాలు శ్రీవారు చెప్పింది. ఎందుకంటే తను చెప్పిందే సిద్ధి, తనన్నదే వేదం, అది వేదవాక్కు. ఆ వాక్కు తిరుగులేదు. ఈ తిరుగులేని వాక్కున్నటువంటి స్వామికి ఏ అభ్యాసాలు కావాలి, ఏ సిద్ధులు కావాలి? తనే సిద్ధి, తనే సిద్ధి స్వరూపము. ఏ సిద్ధులైతే ఉన్నాయో వాటన్నిటికీ పునాది, వాటన్నిటికీ రూపము నా స్వామి. ఒకసారి మనవి చేసుకున్నాను శ్రోతలతో, స్వామి విమానం ఎక్కగానే భయం వేస్తుంది అని చెప్తే 1984లో చాలా చాలా చాలా బాధపడిపోయేవాడిని. విమానంలోకి వెళ్ళడం భయం వేయడు, విమానంలోకి వెళ్ళగానే భయం వేయడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. 3.5 గంటలు 18 గంటలు 16 గంటలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు భయం వేస్తే ఎలా ఉంటుంది చూడండి. ఆ భయం నాలో ఎందుకు తెప్పించారంటే, శ్రీవారు నాయనా నువ్వు అర్థం చేసుకోవలసింది, ఈ సత్యస్వరూపుడి గురించి ఆలోచించవలసింది ఇంకా చాలా ఉంది, అది నీకు చూపెడతానని అందుకే భయం పెట్టారేమో అనుకున్నాను నేను. ఎందుకంటే 1984లో ఈ మాట శ్రీవారికి చెప్పగానే, ఏంటి విమానంలో కూర్చుంటే భయం వేస్తుందా, అవునా అన్నారు చిన్న నవ్వునవ్వుతూ. స్వామిని తలుచుకో, ఏ భయం ఉండదు అన్నారు. ఆ మన్నాడు నేను ప్రయాణం చేసే వేళ శుభగడియ కాదు, అత్యంత అశుభగడియ, కాని నా స్వామి చెప్పారు కదా, స్వామిని తలుచుకో భయం లేదన్నారు కదా. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ఎన్నడూ రైలు భయం, బస్సు భయం, విమానం భయం, వాతావరణం ఏ భయాలు లేవు. ఎందుకంటే స్వామి ఇచ్చిన బ్రహ్మాండమైన ఆ వాక్కుందేది, స్వామిని తలుచుకో ఏ భయం ఉండదు, ఆ వేదవాక్కు. సిద్ధికి స్వరూపమైనటువంటి నా స్వామి వేదవాక్కుని ఏం చెప్పినా ఏం చేయాలన్నా వారొక్కసారి అవును అంటే అది జరగక తప్పదు. అయితే సిద్ధిస్వరూపుడు మామూలుగా భక్తుడి తాలూకా భయాన్ని పోగొట్టినట్టే లోక కళ్యాణం కోసం వచ్చిన స్వామి కనుక 87వ నామంలో తెలుసుకుంటున్నాం. ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమః. శ్రీవారి సంకల్పానికి తిరుగులేదు, శ్రీవారి సంకల్పము అన్నది జరక్క తప్పదు. ఎన్నోసార్లు మనం విన్నాం, ఎందరో మహావక్తలు మనకు ఉపన్యాసాల్లో చెప్పారు, స్వామి యూనివర్సిటీ 7 ఏళ్ళకల్లా వచ్చేస్తుందని చెప్పేశారు, అది ఎన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయో, గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయో. నేను రేడియో సాయి శ్రోతలతో నా మనసులో ఉన్నది చెప్తున్నాను, శ్రీవారి పని జరగడానికి ఎవరిని ఎక్కడ ఏ వ్యవస్థలో ఏ పదవిలో పెట్టుకోవాలో అది కూడా చేయగలరు. అవన్నీ జరిగి శ్రీవారు అనుకున్న రోజున విశ్వవిద్యాలయం తయారైంది.
అది ప్రపంచమందరి కోసం చేసినటువంటి ఒక మహాకార్యం. సిద్ధ సంకల్పుడైన స్వామి ఏది చేస్తానన్నా జరక్క తప్పదు, ఎందుకంటే కాలాతీతుడు, సిద్ధిస్వరూపుడు, అతీతుడు. ఇవన్నీ అనుకున్నాం కదా, శ్రీవారు అతీతులు, కాలాతీతులు, సిద్ధిరూపులు, అంచేత సిద్ధ సంకల్పులు కూడా. ఇంకొక విషయం చెప్పాలి, ఈ సిద్ధ సంకల్పాయ నమః అంటే పెద్ద యూనివర్సిటీలు, హాస్పిటళ్లు అవి కట్టడం గురించే కాదు, ఎంత సులువుగా తన తాలూకా ఔన్నత్యమైనటువంటి, అధికారమైనటువంటి ఆ మహాశక్తిని చూపెడతారో. ఇంకొక ఉదాహరణ చెప్పాలి, మా స్నేహితుడికి ఒక ఆయనకి పెద్ద ఉంగరం ఇచ్చారు, నవరత్నాల ఉంగరం స్వామి. వారి కృపా కటాక్ష వీక్షణాల తాలూకా ప్రభావం వల్ల ఆ ఉంగరం వారికి, మా స్నేహితుడికి ప్రసాదించినప్పుడు నేను కూడా ఉన్నాను. మన్నాడు మళ్లీ పిలుస్తానన్నారు స్వామి. ఈ పెద్ద ఉంగరాన్ని వేలుకు పెట్టుకుని మా స్నేహితుడు ఎంతో బాధపడుతున్నాడు, ఇది చూడు ఎంత పెద్దదో, నేను గవర్నమెంట్ లో మీటింగులకు వెళ్ళాలి, ఎవరన్నా మంత్రి గారు పిలిస్తే వెళ్ళాలి, ఆఫీసర్లందరూ చూస్తూ ఏంట్రా నువ్వు ఏదో పెద్ద సేట్లాగా ఇంత ఉంగరం ఏంటి అంటారు అని ఏదో బాధపడుతున్నాడు. ఆ సాయంత్రం అలా మన్నాడు పొద్దున్న స్వామి పిలిచారు. పిలిచిన వెంటనే మొట్టమొదట, ఆ ఉంగరం బాగా పెద్దది అనుకుంటున్నావు కదా, ఇలాతే అన్నారు. ఇట్నించటి చేతో తిప్పారు. నిజంగా చెప్తున్నాను, నా జన్మ తరించింది అనుకున్నాను ఆ రోజు. అంత చక్కటి మహాశక్తి నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఉంగరం తీసుకుని ఇది చాలా పెద్దది అనుకుంటున్నావు కదా అని ఇలా తిప్పారు, ఇట్నించటి తిప్పారు. తిప్పి నా వైపు కొంటగా చూసి ఉఫ్ఫు ఉఫ్ఫు ఉఫ్ఫు అని మూడు మాటలు అన్నారు. ఉదరం కూడా కాదు, ఉఫ్ఫు ఉఫ్ఫు ఉఫ్ఫు అని. అది అతి చిన్న నాజూకైన నవరత్నాలుంగరంగా మారింది. నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు స్వామి, నేను ఎప్పుడైనా చూడాలి స్వామి, నేను ఎప్పుడైనా చూడాలని దండం పెట్టుకునేవాణ్ణి. నాకది చూపెట్టడము జరిగింది, నా స్నేహితునికి చిన్న ఉంగరం ఇవ్వడము జరిగింది. పెద్ద ఉంగరాన్ని చిన్న ఉంగరాన్ని చేయడం ఎంత సులువో చూడరా అని నాకు నా స్వామి చెప్పడం జరిగింది. సిద్ధ సంకల్పులైన స్వామి ఒక వ్యక్తిగతమైన భక్తుడి బాధ తప్పించడానికి, లోక కళ్యాణానికి మహత్తరమైన పథకాలు పెట్టి అందరినీ ఆదరించడానికి అన్నిటికీ తగినటువంటి నా స్వామికి, మన సిద్ధ సంకల్పులైన స్వామికి అందరం నమస్కరించుకుంటున్నాం. ఇంత శక్తి సంపన్నుడికి తర్వాత నామం అవసరమా అనిపిస్తుంది. 88వ నామం ఏమిటి? ఓం శ్రీ సాయి ఆరోగ్యప్రదాయ నమః. ఇంత శక్తి సంపన్నుడికి ఆరోగ్యం ఇవ్వడం చేతనవుతుంది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ నామం ఎందుకు రాశారు? అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వామిని తలుచుకో అని జ్ఞాపకం చేయడానికి రాశారు. ఎందుకంటే ఇంతకు ముందు చదివిన 87 నామాలు అత్యంత శక్తి సంపన్నుడైన స్వామి గురించి తెలుసుకుని మళ్ళా ఏదన్నా చిన్న అనారోగ్యం వస్తే అని ప్రశ్న ఉండకూడదు. కాని ఒకవేళ ఉంటుందేమో, అంతేకాకుండా ఒంట్లో బాగలేకపోయినా ఏదన్నా భయపడినా ఒక్కమారి స్వామిని తలుచుకోనాయన, ఎందుకంటే వారు ఆరోగ్యప్రదాయి. అది ఒక విధంగా అనుకోవచ్చు. రెండోది, కేవలం తను విభూతి సృష్టించి కలలో వచ్చి జబ్బులు నయం చేయడం అదంతా ఒక ప్రక్రియ. వారి తాలూకా సృష్టిలో డాక్టర్లున్నారు, వారి తాలూకా సృష్టిలో ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, మరి అవన్నీ తెచ్చి అవి కూడా పెట్టారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఆ విధంగా కూడా శ్రీ సత్యసాయి ఆరోగ్యప్రదాయ. అంతేకాదు, మనసు ఎంతో బాధపడింది స్వామికి, ఈ కంటామినేటెడ్ వాటర్, సరి అయిన మంచినీరు లేక ఎందరో ముఖ్యంగా చిన్నవాళ్లు వృద్ధులు కష్టపడుతున్నారని సత్యసాయి మంచినీటి సరఫరా పథకం కూడా పెట్టారు. శ్రోతలు అర్థం చేసుకోవలసింది, కేవలం ఓ స్వామీజీగా, ఒక అవతార పురుషుడుగా పూజలు అందుకుని నైవేద్యాలు అందుకుని మనందరినీ ఆశీర్వదించి
పంపించడమే కాదు, అది కాదు, వ్యక్తికి ఉన్న బాధని, సమిష్టికి ఉన్న బాధని, వ్యక్తికి ఉన్న బాధని, సంఘానికి ఉన్న బాధని రెండు నివారించడానికి వచ్చినటువంటి స్వామి ఆరోగ్యప్రదాయి. చూడండి, సత్యసాయి మంచినీటి పథకంలో నీరు తాగే ప్రతివాళ్లు స్వామి భక్తులని ఎవరో అనుకోక్కర్లేదు. అది ఏ మతానికి చెందినా, భక్తుడైనా కాకపోయినా, ఏ దేవుడిని కొలుచుకున్నా కొలుచుకోకపోయినా, నాస్తికుడైనా ఆస్తికుడైనా, గ్లాసు పెట్టగానే నీళ్లొస్తాయి, ఆ నీళ్లు వాళ్ళు తాగొచ్చు. ఇది సాంఘిక పరమైనటువంటి అవతార కార్యక్రమం, వారి శక్తికి నిదర్శనం అని చెప్పుకోవాలి. ఈ ఆరోగ్యప్రదాయ నమః అన్న దానికి కాలం గడుస్తున్న కొద్దీ మనకింకా తెలుస్తూనే ఉంది. అదేవిధంగా 89వ నామంలో ఓం శ్రీ సాయి అన్న వస్త్రదాయ నమః. నిజంగా చెప్పాలంటే మనందరికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అన్నం పెట్టారు, వస్త్రాలిచ్చారు, ఆస్తులిచ్చారు, ఎంతో ఐశ్వర్యం ఇచ్చారు, అదంతా భక్తులకి తెలిసిందే. అయితే ఈ నామము రాసినప్పుడు సత్యసాయి అన్నదాన పథకాలుంటాయని గాని, సత్యసాయి సంస్థల ద్వారా ఎన్నో విధాల సేవలు అందుతాయని గాని, ప్రతి దసరాకి విశ్వవిద్యాలయంలో పనిచేసేవాళ్లు, పిల్లలు అందరూ కలిసి ఒక చీర ఒక చాపు గ్రామాల్లో గ్రామసేవ కింద పంచుతారని గాని, ఇవేమీ అనుకోలేదు. ఈ నామం మొట్టమొదటిసారి చదివేటప్పుడు, మొదట్లో అష్టోత్తరాలు చేసేటప్పుడు, కాని ఆరోగ్యప్రదాయ వెనకాతల ఆసుపత్రులున్నట్టే అన్న వస్త్ర ప్రదాయ నమః అన్నదాని వెనకాతల అన్నదాన పథకాలు. వస్త్రాల ఆ బంగారు తండ్రి చేతి నిండి ఎన్ని వందల మంది ఎన్ని చీరలు ఎన్ని బట్టలు అందుకున్నారో లెక్కెవరన్నా పెట్టుంటే చాలా బాగుండేది, ఎంతో బాగుండేది. అబ్బా ఎంత లెక్క అనుకునేవాళ్ళమి. మామూలు దర్శనంలో ఉన్నట్టుండి ఎవరినో పిలిపిస్తారు, బోల్డ్ బట్టలు పంచిపెట్టేస్తారు. స్వామి అన్న వస్త్ర ప్రదాయి అని మనం గుర్తు పెట్టుకుంటే, నేను అనుకుంటున్నాను ఆరోగ్య ప్రదాయి అని గుర్తుపెట్టుకుంటే అనారోగ్యం భక్తుడికి రాదు, అన్నవస్త్రదాయి అని గుర్తుపెట్టుకుంటే లోటు అన్నది ఉండదు, ఏ విధమైన లోటు ఉండదు. ఆశ ఉండొచ్చు, దురాశ ఉండొచ్చు, కానీ లోటు మాత్రం ఉండదు. 90వ నామం ఓం శ్రీ సాయి సంసార దుఃఖ క్షయకరాయ నమః. సంసార దుఃఖము అన్ని రకాల దుఃఖాలకి మూల కారణము కోరిక. నిజంగా చెప్పాలంటే ఏదో గాలి పీల్చడం, మంచినీళ్లు తాగడం తప్ప ఇంకా ఏం చేసినా ఏదో ఒక ఈ కారణానికి ఒక ఫలితం రాక తప్పదు. మనందరం అనుకుంటాం పళ్ళు తింటే మంచిది, కాస్త అన్నం తింటే మంచిది, కాదు అన్నమే కాదు కొంచెం గోధుమ తింటే మంచిది అనుకుంటాం కదా. ఓసారి శ్రీవారు అన్నారు రూములో కూర్చున్నప్పుడు, అన్నము ఎక్కువగా తింటే మునుకులు నొప్పి రావచ్చు, అలా అని చెప్పి ఎక్కువ గోధుమలే తిన్నా మంచిది కాదు, పళ్ళు కూడా ఎక్కువ మంచిది కాదు. చూడండి విచిత్రం, ఈ భూమి మీద పుట్టాక ఏ పని చేసినా దాంట్లో సుఖం రావడమే కాకుండా దుఃఖం కూడా రావచ్చు. సంసారం అంటే ఈ జగత్తులో మనం ఉండి బ్రతకడమే సంసారం. ఈ సంసారంలో మంచిలా కనపడుతుంటాయి నేను, కాని వెనకాలే దుఃఖం ఉండొచ్చు. స్వామి ఏంటంటారు, హ్యాపీనెస్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ సారోస్, ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. తప్పదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను స్వామివారి దయ వల్ల ఇంత చక్కటి అవకాశం వచ్చి మీ అందరితోటి ఇది నేను చెప్పుకుంటున్నాను. అందరికీ నచ్చుతుందనుకోవడం పొరపాటు. మహానుభావులు ఉంటారు,
శాస్త్రవేత్తలుంటారు, జ్ఞానులుంటారు. అది విని అబ్బబ్బా ఏమిటి వీడు, వీడికి సంస్కృతం రాదు, తెలుగు రాదు, ఏమిటేమిటో చెప్పేస్తున్నాడు అని అనుకుంటారు కదా. అంటే అందరి నుంచి అన్ని వేళలా మంచి జరుగుతుంది అనుకోవడం జీవికి తప్పు. అలా జరగదు. మంచి ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది, మంచి కానిది ఉంటుంది. ఇవన్నీ ఎలా పోతాయి స్వామి? సంసార దుఃఖ క్షయకరాయ నమః. ఎట్లా దుఃఖం క్షయకరం చేస్తారంటే, నా అనుభవంలో చెప్తున్నాను, కొన్ని కోరికలు మనలోకి రాకుండా చేస్తారు, కొన్ని కోరికలు తీరేటట్టు చేస్తారు. ఈ రెండు ప్రక్రియల వల్ల సంసార దుఃఖంలోంచి బయటపడతారు. ఈ రెండు చేయగలిగింది స్వామి మాత్రమే. లోపల ఉన్న లోపం చెప్పినా అదేం పర్వాలేదు అన్న శక్తి ఉన్నది స్వామికొక్కరికే. స్వామి ఈ తప్పులు చేశాను అంటే క్షమించగలిగిన శక్తి ఉన్నది స్వామికొక్కరికే. పెద్దలు చెప్పిన మాట మీతోటి మనవి చేసుకుంటున్నాను. ఒక్కసారి శ్రీవారి పాదాలు తాకితే జన్మజన్మల పాపాలు పోతాయంటారు. అది ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే, పరమ పవిత్రమైన ప్రేమమూర్తి అయిన స్వామి ఏదన్నా క్షమించగలరు. అలా అంటే తప్పులు చేయాలని నేను అనడం లేదు. కోరి తప్పులు చేస్తే కోపడతారు కూడా స్వామి. కానీ సంసార దుఃఖ క్షయకరం అనేటటువంటిది రెండు విధాలుగా చేస్తున్నారు స్వామి. ఒకటి, కొన్ని కోరికలు మన జోలికి రావు. రెండు, అన్ని కోరికలు తీరిపోయాక ఇంకేమీ లేదు, సంసారము లేదు, దుఃఖము లేదు. నాటకములో పాత్రధారిగా తన పాత్ర తెలుసుకుని నడుస్తాడు జీవి తప్ప దాంతో బంధం పెట్టుకుని విచారంలోనూ సుఖంలోనూ దుఃఖంలోనూ సుఖంలోనూ మురిగి తేలుతూ ఉండడు. ఈ 90వ నామం ఓం శ్రీ సాయి సంసార దుఃఖ క్షయకరాయ నమః. స్వామి, చిన్న చిన్న దుఃఖాలు, పెద్ద పెద్ద దుఃఖాలు ఒక్క నీ నామం చదివి ఒక్క సాయిరామా సాయిరామా అనుకుంటే పోగొట్టేటటువంటి పరమశక్తి ఉన్న ప్రేమమూర్తివైన స్వామి మా అందరి తరఫున నమస్కారాలు. ఇది 90వ నామం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపచేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: చేసిన కర్మలు చెడని పదార్థము చేరును నీ వెంట అని చెప్పే చివరి వరకు మీ వెంట వచ్చేది అనే చిన్న కథను విందాం. ఒక వ్యక్తికి ముగ్గురు మిత్రులుండేవారు. ఉన్నట్లుండి అతనికి కోర్టు వ్యవహారంలో సాక్షులు కావలసి వచ్చింది. అతడు తన మిత్రులను ఆశ్రయించాలని అనుకున్నాడు. ఒక మిత్రుని వద్దకు వెళ్లి, "మిత్రమా, నాకు కోర్టు వ్యవహారం ఒకటి వచ్చింది. నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పటానికి కోర్టుకు వస్తావా?" అని అడిగాడు. దానికి ఆ మిత్రుడు, "సాక్ష్యమంటే ఏమిటి? కోర్టు వ్యవహారాలు నాకేమీ తెలియవు. నీకోసం వస్తే నా మీదకి ఏం వస్తుందో నాకు భయం. నన్ను క్షమించు, నేను కోర్టుకు రాలేను" అన్నాడు. కొంత విచారంతో ఇంకొక మిత్రుని వద్దకు వెళ్లాడు. తన విషయమంతా చెప్పి సహాయం చేస్తావా అని అడిగాడు. "మిత్రమా, ఏమీ అనుకోవద్దు. కోర్టుకు వస్తాను, కాని సాక్ష్యమిచ్చే బాక్సులో మాత్రం నిల్చోను. క్షమించు" అన్నాడు. ఇద్దరు మిత్రులు ఈ విధంగా మాట్లాడినందుకు కొంత బాధపడుతూ తన మూడవ మిత్రుని వద్దకు వెళ్లాడు. తన విషయమంతా చెప్పాడు. ఆ మిత్రుడు, "మిత్రమా, ఏమీ భయపడవద్దు. నేను తప్పక నీతో కోర్టుకు వస్తాను. నీ రక్షణ కోసం ఎంతవరకు సహాయం చేయగలనో అంతవరకు చేస్తాను" అని అతనికి ధైర్యం చెప్పి పంపించాడు. ఈ కథలోని ముగ్గురు మిత్రులు ఎవరు? అసలు ఆ వ్యక్తి ఎవరు? కథలోని ప్రధాన వ్యక్తి మానవుడే. ముగ్గురు మిత్రులలో మొదటి మిత్రుడు తనకు అత్యంత ప్రియమైన ధన కనక వస్తు వాహనాదులు. అవి మనము లోకం నుండి వెళ్లేటప్పుడు మన వెంట రావు. రెండవ మిత్రుడు మన కుటుంబంలోని సభ్యులు, బంధువులు. వీరు మనము చనిపోయిన తర్వాత శ్మశానం వరకు వస్తారు. ఇంకా మూడవ మిత్రుడు మనం చేసే సత్కర్మలు. ఇవి మరణానంతరం కూడా మన పేరు నిలబెట్టడానికి, ఉత్తర జన్మకు కూడా కారణభూతములుగా ఉంటాయి. చేసిన కర్మలు చెడని పదార్థము, చేరును నీవెంటా.

ಶ್ರೀ ಸತ್ಯ ಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಚರಿ ಸಾಯೀಶ್ವರಿ ದಿವ್ಯ ಪ್ರಬೋಧಾಧಾರంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్య సాయి దివ్య సందేశ చరి కార్యక్రమానికి మీకు అందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి శ్రీ సత్య సాయి దివ్య సందేశ చరి కార్యక్రమంలో శ్రోతలందరికీ ఒక ప్రత్యేక అంశాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందరో భక్తులు మన ప్రియమైన స్వామిని ఎంతో చక్కగా సాయిమాత అని సంబోధిస్తూ ఉంటారు. ఈనాడు త్వమేవ మాత కార్యక్రమం ద్వారా జగజ్జనిని సాయిమాత దివ్య ప్రేమతత్వాన్ని ప్రస్ఫుటం చేసి మన మనసులలో చెరగని ముద్ర వేసే కొన్ని చక్కని సన్నివేశాలను స్మృతి పథం నుండి వెలికితీసి మీకందించనున్నాను. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్న వేదవాక్కు స్వామి విషయంలో అక్షరాలా నిజం. 80 ఏళ్ల అవని సంచారంలో స్వామి తన ప్రేమను భక్తులపై ఎల్లలుడేని ప్రవాహంలా కురిపించారు. కోటాను కోట్ల మంది భక్తులు, ఎన్నెన్నో దివ్యానుభూతులు, అవన్నీ మనం తెలుసుకోవాలని చేసే ప్రతి ప్రయత్నం ఎంతో పవిత్రమైన కర్మగా మారిపోతుంది. కాని ఎన్ని జన్మలెత్తినా స్వామి దివ్యలీలా వైభవాన్ని వివరించడానికి సరిపోవు. కాని ప్రయత్నం చేద్దాం. రండి, మన సాయిమాత తమ పిల్లలకు అందించిన కొన్ని దివ్యానుభూతులను ఆస్వాదిద్దాం. సాయి అష్టోత్తర శతనామవళిలో 57వ నామంలో స్వామిని ఓం శ్రీ సాయి ఆదిశక్తయే నమః అని సంబోధిస్తారు. నిజమే, స్వామి స్వయంగా ఆదిశక్తి, దుర్గా లక్ష్మీ సరస్వతి త్రిమూర్తుల రూపం. దసరాలలో జరిగే ప్రశాంతి విద్వన్ మహాసభలలో స్వామి చదువుల తల్లి సరస్వతి రూపంలో కార్యక్రమాలకు అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞంలో స్వామి దుర్గామాతగా పూజలను అందుకుంటారు. స్వామి పుట్టు పండుగ సంబరాలలో భక్తులకు అన్నదానం, వస్త్రదానం చేసేటప్పుడు మహాలక్ష్మిగాను, మాతా అన్నపూర్ణేశ్వరిగాను శోభిల్లుతారు.

పురాణ కాలంలో దేవతలను రక్షించడానికి శక్తి స్వరూపిణి అయిన మాత ఏ విధంగా చెండా ముండులను, శుంభ నిశుంభులను, రక్త బీజ ధూమ్ర లోచనులను, మహిషాసురుణ్ణి మొదలైన రాక్షసులను తెగటార్చిందో దేవీ భాగవతంలో విస్తృతంగా వర్ణించబడింది. ఆ దేవీమాతే మళ్లీ మానవావతారం దాల్చి ఇప్పుడు కూడా అసుర సంహారానికై పూనుకుంటోంది. కాని ఈనాటి అసురులు మనలోనే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనబడే అరిషట్ వర్గాలు వ్యసనాలుగా దాగి ఉన్నాయి. దేవీమాత ఈ అంతర్శత్రువులను మధించి మనిషి మనోబుద్ధులను వికసింపజేసి మనలో సద్గుణాలను సత్ప్రవర్తనను పెంపొందింపచేస్తుంది.

ఇక్కడ ఒక విషయం నాకు గుర్తొస్తుంది. అది 1961 అక్టోబరవ నెల. వేద పురుష జ్ఞానయజ్ఞం ప్రారంభించిన తొలి రోజులవి. దేశం నలుమూలాల నుండి వేద పండితులు ప్రశాంతి నిలయానికి విచ్చేశారు. శ్రీ కామావధాని గారు, శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, శ్రీ కుప్ప బైరాగి శాస్త్రి గారు మొదలైన హేమాహేమీలు ఆ యజ్ఞానికి హాజరయ్యారు. కార్యక్రమం మొదలు పెట్టడానికి వారు అక్టోబర్ 1వ తారీఖు ఉదయం 7:30 శుభముహూర్తంగా నిశ్చయించి అనుమతికై స్వామివారి దగ్గరకు వెళ్లారు. స్వామి, 9:30 సమయం నాకు మంచిదిగా తోస్తోందన్న వేద పండితులు 7:30 యజ్ఞం ప్రారంభిస్తే బాగుంటుందని పట్టుబట్టగా స్వామి కొంటిగా నవ్వి సరే అన్నారు. అక్టోబర్ 1వ తారీఖు రాణి వచ్చింది. వేద పండితులందరూ చిత్రావతి నదిలో తెల్లవారుజామునే స్నానం చేసి సంధ్యావందనం 6:30 పూర్తి చేసుకుని నదిగట్టు మీదకి వచ్చారు. అంతే, ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. కుండపోతగా వర్షం మొదలైంది. 7 మొదలైన వర్షం ఎడదరిపిలేక 9 వరకు కురిసింది. వర్షం తగ్గాక పండితులు ప్రశాంతి మందిరం చేరేసరికి స్వామి చెప్పిన సమయం 9:30. వేద పురుషుడైన స్వామికి అన్నీ ఎరుకే కదా. మానవ మాత్రులమైన మనం ఆ మాయలో పడి స్వామి దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.

దుర్గా సప్తశతిలో మాతను ఎన్నెన్నో రూపాలతో స్తుతిస్తారు. అందులో మాతృమూర్తిగా స్తుతింపబడే ఈ శ్లోకంలో యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః, సాయి మాతృమూర్తిని అంతే అందంగా స్తుతించే అచ్చ తెలుగు పద్యరత్నం అది కూడా స్వామి రాసిందే. సన్నజాజి కన్న సంపెంగలత కన్న జున్నుగడ్డ కన్న వెన్న కన్న నమలి కన్ను కన్న నిండు వెన్నెల కన్న సాయి తల్లి ప్రేమ సున్నితంబు. సాయిమాత ప్రేమ ఒక దేహమాత ప్రేమతో పోల్చలేము. స్వామి స్వయంగా చెప్పినట్లు మీరు నా ప్రేమను అంచనా వేయలేరు. నాది వేయి తల్లుల ప్రేమ. మీ తల్లి ప్రేమనే మీరు సమంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. జగన్మాత ప్రేమను ఈ ఏ విధంగా మీరు అర్థం చేసుకోగలరు?

స్వామివారి మాతృప్రేమను వ్యక్తపరిచే కొన్ని సంఘటనలను ఇప్పుడు మీతో నేను పంచుకుంటాను. ప్రశాంతి నిలయంలో సాయి కుల్వంత్ హాల్లో స్వామి సమక్షంలో భక్తులకు ఎన్నో మార్లు ప్రసాదం అందుకున్న అనుభవం ఉండే ఉంటుంది. స్వామి వేదికపై కూర్చుని ఈ ప్రసాద వితరణని కూడా చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉంటారన్నది ఎంతమందికి తెలుసు? అది ఒక ఆదివారం ఉదయం. భజన జరుగుతోంది. పిల్లలు బేసిన్లలో ప్రసాదం తెచ్చి పంచిపెట్టడం పూర్తి చేశారు. స్వామి అప్పుడు ఒక మందిరం సిబ్బందిని పిలిచి, అదిగో ఆ గేటు దగ్గర ఒక సేవాదలున్నాడు, అతనికి ప్రసాదం అందిందో లేదో తెలుసుకొనిరా అన్నారు. నిజంగా అతనికి ప్రసాదం చేరలేదు. స్వామి

సర్వాంతర్యామి. మరొక మారు కుల్వంతారలో భక్తులకు ప్రసాదం పంచడం పూర్తయింది. స్వామివారు ఎదురుగా కూర్చున్న ఒక విద్యార్థిని పిలిచి, నీకు ప్రసాదం దొరికిందా అని అడిగారు. నిజం చెప్పడానికి తడబడుతూ ఆ విద్యార్థి తల అడ్డంగా ఊపాడు. స్వామివారికి తెలుసు ఆ విద్యార్థికి ప్రసాదం అందలేదని. స్వామి స్వయంగా ప్రసాదం తెప్పించి తన చేతులతో ఆ అబ్బాయికి అందిస్తూ, చూశావా, నీ అన్నదమ్ములు నిన్ను మర్చిపోవచ్చు, కాని నీ అమ్మ నిన్నెన్నటికీ మర్చిపోదు అన్నారు. సాయిమాత మన మౌన ప్రార్థనను సైతం ఆలకిస్తుంది. మన ప్రతి పనికి సాయిమాత సాక్షి. మన ప్రతి చర్యకి ప్రేరణ అందించేది కూడా ఆ సాయిమాతే.

మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్ ద్వారా మీకందిస్తున్న ప్రత్యక్ష ప్రసారంలో భాగంగా తెలుగు కార్యక్రమాన్ని వింటున్నారు. మా ఈ కార్యక్రమాలపై మీ సలహాలను, సూచనలను listener@radiosai.org మెయిల్ పంపించవచ్చు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలో స్వామి ధర్మక్షేత్రంలో ఉండగా జరిగిన మరో సంఘటన మీకు తెలియజేస్తాను. బాలవికాస్ పిల్లలు స్వామికి ప్రేమతో గులాబీ పువ్వు అందించేందుకు అందమైన పువ్వులు పట్టుకుని వరుసలలో కూర్చున్నారు. ఆ పిల్లలలో ఒక బుడతడు కూడా స్వామివారికి పువ్వు ఇచ్చేందుకు ఎంతో ఆరాటపడ్డాడు. కాని ఆ చిన్నారి ఇంకా బాలవికాస్లో లేకపోవడం వల్ల బాలవికాస్ గురువులు ఆ పిల్లవాడికి పువ్వు పట్టుకుని కూర్చడానికి అనుమతించలేదు. స్వామివారు వరుసల మధ్యలో నడుచుకుంటూ ఒక్కొక్కరి చేతిలో పువ్వుని తాకుతూ ముందుకు సాగిపోతున్నారు. స్వామివారికి ఎలాగైనా సరే పువ్వు అందించాలన్న ఉబలాటం ఆ చిన్నారిది. చేతిలోనేమో పువ్వు లేదు. వెంటనే నేల మీద ఉన్న గడ్డి పువ్వును తెంపి వెనుక వరుస నుండి ముందుకు వచ్చి ఆ పువ్వునే స్వామికి అందించాడు. తక్కిన పువ్వులు సున్నితంగా తాకుతూ వస్తున్న స్వామి ఈ బుడతడంచిన గడ్డి పువ్వుని మాత్రం చేతిలో ఉంచుకుని ముందుకు సాగిపోయారు. విశేషమేమిటంటే ఆ తరువాత సంస్థ కార్యకర్తలతోనూ ట్రస్టు సభ్యులతోనూ సమావేశమై తిరిగి వచ్చేటప్పుడు కూడా స్వామివారి చేతిలో ఆ గడ్డి పువ్వు ఇంకా భద్రంగా ఉంది. చూసారా, స్వామి మన ప్రతి చర్యలోనూ మన ఆంతర్యాన్ని, మన భక్తి శ్రద్ధలను చూస్తారు. అంతేకాని బాహ్య ప్రదర్శనలను కాదు. స్వామంటారు, నేను బాహ్య ప్రియుణ్ణి కాదు భావప్రియుణ్ణి అని.

దసరా ఉత్సవాల సందర్భంగా స్వామివారి విద్యార్థులకు గ్రామ సేవ మహాయజ్ఞంలో పాల్గొనే మహదవకాశం లభిస్తుంది. ఆ సేవ సందర్భంగా జరిగిన ఒక సంఘటనను మీకిప్పుడు వివరిస్తాను. అది స్వామివారి తల్లి ప్రేమను, సేవా కార్యక్రమాలను నిండు మనసుతో నిష్ఠగా ఎలా చేయాలో స్వామి మనకు తెలియజేస్తారు. అది 40 ఏళ్ల కిందటి మాట. ఆ రోజుల్లో దసరా పండుగల సందర్భంగా నారాయణ సేవలు జరిపేటప్పుడు స్వామివారు భక్తులందరికీ స్వయంగా తానే ప్రసాదం వడ్డించేవారు. వేల సంఖ్యలో వచ్చిన భక్తులందరికీ వరుస వరుసకి వెళ్లి అందరికీ ప్రసాదం పంచేసరికి గంటలు పట్టేది. మనలాంటి వారికి 50 నుంచి 60 మందికి వడ్డించేదానికే నడుం పట్టేస్తుంది. ఒకసారి నారాయణ సేవ జరుగుతూ ఉండగా ఒక తల్లి ఒడిలో ఒక పసి పాపను చూసి దగ్గరగా ఉన్న విద్యార్థులకు సైగ చేసి, "స్వామి, ఈ పసిపాప ప్రసాదం తినలేదు, వంటగదికి వెళ్లి పాలు తీసుకునిరా" అని పంపారు. స్వామి ఆదేశాన్ని ఎంత త్వరగా అమలు చేద్దామా అని ఆ విద్యార్థుడు పరుగు పరుగున వెళ్లి పాలు తెచ్చాడు. అప్పటికి స్వామి ఆ వరుసలో చివరికి చేరిపోయారు. కాని పాల గ్లాసు పాపకందించే సమయానికి పిల్లల్ని "ఆగండి ఆగండి" అంటూ ఆ చివరి నుంచి తిరిగి వచ్చి, "చూడండి, పాలు చాలా వేడిగా ఉన్నాయి, పాప నోరు కాలిపోతుంది" అంటూ మరొక గ్లాసు తెప్పించి పాలు చల్లార్చి సరైన వేడికి పాలు చల్లారేకే ఆ పాపకి పట్టమన్నారు. పసి పాప అవసరాలను కూడా భగవంతుడు కాక మరెవరు దృష్టిలో పెట్టుకోగలరు?

స్వామి చేసే సేవా కార్యక్రమాలలో ఒక ముఖ్యమైన ప్రబోధం, మీరు ఎవరికి సేవ చేసినా దానిని అందుకునేది వారిలో ఉన్న పరమాత్మ అని గుర్తించాలి. సేవ, సేవ చేసే వ్యక్తి, అందుకునేవాడు అంతా స్వామి అన్న సత్యాన్ని మనం గుర్తించేలాగా చేస్తారు స్వామి. స్వామివారి ప్రేమ ప్రాణకోటికంతటికీ అరమరికలేక అందిస్తారు. స్వామి ఒకసారి ఒక విశ్రాంతి గృహంలో ఉండగా అక్కడ నీటికి ఎద్దడిగా ఉండేది. స్వామివారికి, మిగిలిన భక్తులకు కావలసిన నీళ్లని బళ్లలో తెచ్చి పోసేవారు. ఈ సేవ చేసే అదృష్టం ఒక ఏనుపోతుకు తక్కింది. స్వామి 2 రోజులు అక్కడ బస చేసి తిరుగు ప్రయాణానికి బయలుదేరారు. కారులో కూర్చున్న స్వామి ఉన్నట్టుండి కారు తలుపు తెరుచుకుని కిందకు దిగి బంగళా వైపుకు నడవసాగారు. కస్తూరి గారు కుతూహలంతో స్వామిని అనుసరించారు. స్వామి బంగళా వెనుక వైపుకు పోయి అక్కడ నిల్చున్న ఆ ఏనుపోతు దగ్గరకు చేరి దాని వీపు నిమురుతూ, "దున్నపోత, చాలా మంచి సేవ చేశావు" అని ఆ మూగజీవి అందించిన సేవను మెచ్చుకున్నారు స్వామి. చూశారా, స్వామి ప్రేమకు అవధులు లేవు. ప్రాణికోటి అంతా స్వామి ప్రేమకు పాత్రులే.

చివరగా కాళీమాత పరమ భక్తుడు శ్రీరామకృష్ణ పరమహంస మాతృప్రేమను ఏ విధంగా చెప్పారో చూడండి. పసిపాప ఏడుస్తూ ఉంటే తల్లి ముందుగా ఆడుకునేందుకు ఆటవస్తువులని పాప ముందు పెడుతుంది. కాని ఎంతవరకు ఆటవస్తువులతో ఆ పాప తృప్తిపడుతుంది? మళ్లీ ఏడుపు మొదలు పెడుతుంది. అప్పుడు తల్లి ప్రేమతో పాపనెత్తుకొని తన అక్కున చేర్చుకుంటుంది. స్వామి కూడా అదే అంటారు, మీరు కోరే ప్రతి చిన్న కోరికను నేను తీరుస్తాను, ఎందుకంటే ఎట్టకేలకు నేను ఏది మీకందించడానికి వచ్చానో దానిని మీరు కోరుకుంటారని. అదే ముక్తి. బాబావారు తమ 43వ జన్మదిన వేడుకల సందర్భంగా 1968 నవంబర్ 23వ తేదీన అందజేసిన దివ్యోపన్యాసంలో భక్తులనుద్దేశించి, మీరు మీకున్న రకరకాల సమస్యలతోనూ చిన్న చిన్న కోరికలతోనూ నా వద్దకు చేరుతారు, అవన్నీ నేను మిమ్మల్ని నా వద్దకు తెచ్చుకునేందుకు చూపెట్టే ఎరమాత్రమే. దానికి కారణం మీరు కాకతాళీయంగా నా వద్దకు రాలేరు, దానికి ప్రత్యేకమైన ఉద్దేశ్యం ఉంది, అదే జీవిత పరమార్థాన్ని తెలుసుకునేందుకు, అదే ఆత్మను పరమాత్మతో అనుసంధించడానికి, అదే మానవుణ్ణి మాధవుడిగా మార్చేందుకు. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా త్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ, శ్రీ సాయిదేవా.

జగజ్జనని సాయిమాత కృపా కటాక్ష వీక్షణాలు సదా భక్తులందరిపై ప్రసంపజేయాలని ప్రార్థిస్తూ, మన మనోబుద్ధి చిత్యహంకారాలను సాయిమయం చేసుకునే. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం తిరునామాలు ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం. వినండి, ఆనందించండి. ఇప్పుడు తరువాతి కార్యక్రమం ఆదిలాబాద్ నుంచి వచ్చిన మధుర కవి బ్రదర్స్ మిత్త అయ్యాళ్వార్ శ్రీ ఎం రాములు, శ్రీ ఎం కిష్టయ్య, శ్రీ ఎం రామస్వామి మనకి వారి ఆధ్యాత్మిక తత్వంతో నిబిడీకృతమైన తిరునామాలు గానాన్ని అందిస్తారు. విందామా మరి.

పూజారా పశాండవాన కుటారా శేషమఠ పరవస్తు వంశభూషణ మనవాళ దేశిక శేషమఠ పరవస్తు వంశభూషణ మనవాళ దేశిక దేశదారులై భవ్య శేషము సగి

0: ఆయనా.
1: ఇంతవరకు మీరు 2017 గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం తిరునామాలు ఇప్పటి వరకు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: భగవాన్ బాబావారి అపారమైన అనుగ్రహ విశేషం చేత ఆదిశంకరుల చరిత్రను మనం తెలుసుకోవడానికి ఉపక్రమించాం. ఇప్పటి వరకు రెండు భాగాలు తెలుసుకున్నాం. ఆదిశంకరుల వారి యొక్క జీవిత విశేషాలు, రెండవ భాగంగా ఆదిశంకరాచార్యులు వ్యవస్థాపన చేసినటువంటి శంకర పీఠముల గురించి తెలుసుకున్నాం. అనగా జీవితము, సంస్థలు, ఈ రెండు తెలుసుకున్నాం. ఈనాడు శంకర భగవత్పాదుల యొక్క శిష్యుల విశేషములు, వారి యొక్క సాహిత్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శంకరాచార్యుల యొక్క శిష్యులు జగత్ ప్రసిద్ధులైనటువంటి వారు, అద్వైత సామ్రాట్టు, సనాతన ధర్మ సారథి. ఆదిశంకరుల యొక్క శిష్యులు సామాన్యులై ఉంటారా? అందులో ప్రముఖులైనటువంటి వారు తరువాత కాలంలో ఆ మఠములకు పీఠాధిపతులుగా నియుక్తులైనటువంటి వారి యొక్క చరిత్రలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రథమంగా తోటకాచార్యుల వారు. హిమాలయాలలో జ్యోతిర్మఠం ఉన్నది, అక్కడ పీఠాధిపతిగా ఉన్నవారు తోటకాచార్యులు, స్వయంగా ఆదిశంకరుల యొక్క శిష్యులైనటువంటి వారు. ఈయన చరిత్ర వింటే మనకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది. తోటకాచార్యుల వారు నిస్వార్థ సేవకు ప్రసిద్ధిగాంచినటువంటి వారు. విద్యా వినయ సంపన్నులు తోటకాచార్యులు. ఎప్పుడు చిరునవ్వు మెదులుతూ ఉండేదిట. అప్రమత్తంగా ఉండేటువంటి వారు, ఉత్సాహంగా ఉండేటువంటి వారు, గురువుగారి యొక్క సేవలో కాలాన్ని గడిపేటువంటి వారు తోటకాచార్యులు. అంటే గురువుగారికి సంబంధించినటువంటి వ్యక్తిగత బాధ్యతలు కూడా తాను తీసుకుంటూ ఉండేవాడు. ఆశ్రమాన్ని శుభ్రం చేయడం, గురుగారి యొక్క వస్త్రములు కూడా శుభ్రం చేయడం, ఇలాంటి వృత్తులు కూడా ఆయన నిర్వహించేటువంటి వాడు. గురువుగారి పైన ఉన్నటువంటి వారి విశ్వాసము, వారికి ఉన్నటువంటి భక్తి అంత గొప్పవి అని మనవి చేస్తున్నాను. అయితే ఈ తోటకాచార్యుల విషయంలో ఒకటి మీకు విన్నవించాలి. ఆశ్రమంలో శంకరాచార్యుల వారు కూర్చొని శిష్య పరివేష్టితుడై ఈ ప్రబోధాన్ని సాగిస్తూ ఉండేవారు శంకరాచార్యుల వారు. అనేక ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేస్తుండేవారు. తోటకాచార్యుల వారు మాత్రం ఎక్కడో దూరం నుంచి నుంచొని వింటుండేవారు. అందరూ అనుకున్నారు ఈ తోటకాచార్యుల వారికి అంతగా ఆధ్యాత్మిక విషయములపైన ఉత్సాహం లేదేమో, ఆసక్తి లేదేమో, వారికి ఆధ్యాత్మిక ప్రమాణములు తక్కువేమో అని భావించేటువంటి వారు. ఎందుచేత ఆయన దూరంగా నిలబడి ఆలకించేవారు. ఏమిటి ఆలకించాడు ఆయన? అబ్బా, మా గురువరేణ్యులు ఎంత ఆధ్యాత్మిక సత్యాలను ఎంత నూతనంగా, ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహభరితంగా చెప్తున్నారు అని చూసి ఆశ్చర్యపడుతుండేవాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి శిష్యులు ఆ గురువుగారిని ఆలకించడం చూసి, ఆ గురువు యొక్క సందేశాన్ని గ్రహించడంలో ఉండే ఆనందాన్ని చూచి తాను పరమానంద భరితుడై ఉండేవాడు తోటకాచార్యుల వారు. ఒకరోజున శంకరాచార్యుల వారు ఆకస్మికంగా అడిగాడు, ఏడి ఏడి ఎక్కడున్నాడు తోటకాచార్యుని అడిగాడు. అందరూ అనుకున్నారు ఇక్కడ మేముండగా లేనివాడిని అడుగుతారేమి, ఆ పైగా ఎక్కడో దూరంగా నిలబడి ఆధ్యాత్మిక విషయాలు, గురుపదేశాన్ని ఆలకించేవాడిని అడగాల, మమ్మల్ని అడగచ్చు కదా అని అందరూ అనుకోని సంభ్రమాశ్చర్యములలో ఉన్న సందర్భంలో శంకరాచార్యుల వారు మాట అన్నారు, నాయన, దూరంగా నిలబడి ఆలకించేటువంటి తోటకాచార్యులకున్న శ్రద్ధ అపూర్వమైనటువంటిది. ఆ శ్రద్ధాభక్తి విశేషములుంటే అందరికీ కూడా అనుసరణీయములు అని ఆదిశంకరులు సెలవిచ్చారు. ఈ మాట ఎప్పుడైతే తోటకాచార్యులు విన్నారో ఆయన ముఖంలో కాంతి ప్రజ్వలింది. వేదాంగ పారంగతుడైపోయినాడు ఆయన. గురుగారి యొక్క ఆశీర్వచన బలం చేత, గురుగారి యొక్క కరుణా విశేషం చేత తోటకాచార్యుల వారు తోటకా స్తోత్రాన్ని రచించారు. ఆ తోటకా స్తోత్రం అంతా కూడా వేద సమతమైనటువంటిది, వేద సారమైనటువంటిది, ఆధ్యాత్మిక ఘనిగా
1: అందరూ పేర్కొంటారు. ఎందుచేత ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గురువు గారి పైన ఉన్న భక్తి, విషయము పైన ఉన్నటువంటి శ్రద్ధ అనేది మనందరూ కూడా తేటత్తల్లం అవుతుంది. ఈ తోటకాచార్యులు వారు ఆత్మను అనుభవించేదేమి, ఆత్మ సాక్షాత్కారం ఏ విధంగా గావించుకునవలే, ఆత్మాన్వేషణ ఏ రీతిగా చేసుకునవలే అన్న అంశములను స్పష్టంగా ప్రస్తావించారు తమ యొక్క తోటకా స్తోత్రంలో. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమంటే, మనం ఎంత తిరిగినా, ఎంత తపన పడ్డా, ఎంత యాతన పడినా, రెండు ప్రధానం భక్తి శ్రద్ధ లేనిదే ఏది సాధించలేము అన్న సంగతి ఈ తోటకాచార్యుల యొక్క ఇతివృత్తము నుండి మనం స్పష్టంగా అవగాహన కాగలదు అని తెలియజేస్తున్నాను. ఒక మాట అన్నారు తోటకాచార్యుల వారు, ఎప్పుడైతే నీలో శ్రద్ధ లోపిస్తుందో నీకు మతిమరుపు వచ్చేస్తుంది, నీవు మాయలో మునిగిపోతావు, మనసంతా సందేహాలతో నిండిపోతుంది. శ్రద్ధ లేకపోతే ఎన్ని ప్రమాదాలు గమనించండి. మాయలో పడకుండా ఉండాలంటే, బుద్ధి కుశలత ఉండాలంటే, మనోస్ఫూర్తి కలగాలంటే శ్రద్ధ చాలా అవసరము అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇది తోటకాచార్యుల యొక్క జీవిత విశేషాలు. కలియుగ అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి యొక్క శిష్యులు ఎలా ఉన్నారు, శిష్యుల్ని వారు ఎట్లా కనిపెట్టి ఉన్నారు, బాబావారి శిష్యులెవరు అని ప్రశ్నిస్తే, ఎవరైతే బాబావారి యొక్క సందేశాన్ని ఆలకిస్తున్నారో వారంతా బాబావారి శిష్యులే, ప్రపంచం యావత్తు కూడా వారి శిష్యులున్నారు. ఎవరైతే బాబావారి యొక్క మాటల ప్రకారం జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారంతా వారి శిష్యులే. స్వామి కార్యక్రమములు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారో వారు అంతా కూడా స్వామి శిష్యులే. అందుచేత ఎంతగా భక్తులు శిష్యులై స్వామిని ప్రేమిస్తున్నారో అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా స్వామి శిష్యులైన తన భక్తులను అమితంగా ప్రేమిస్తారు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం నేను ప్రశాంతిలో ఉన్నా గనక ఇక్కడ నేను గమనించి కొన్ని దృష్టాంతాలను మీకు తెలియజేస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం, అది మార్చి మాసం అనుకుంటాను, 12th క్లాస్ వాళ్ళ పరీక్షలు అయిపోయాయి, ఇంకా 1-2 పరీక్షలు మిగిలి ఉన్నవి. అందరూ కూడా సాయి కులవంత్ సభ మంటపంలో కూర్చొని ఉన్నారు. బాబావారు వేదిక పైన సింహాసనం పైన కూర్చొని ఉన్నారు. ఒక్కొరిని అడుగుతున్నారు, పరీక్ష ఎలా రాశావు, ఎలా రాశావు, నువ్వు ఎలా రాశావని. ఒకడు అన్నాడు, చాలా బాగా రాశాను స్వామి అన్నారు. ఏమీ రాయలేదు, 2 క్వశ్చన్లకి నువ్వు ఆన్సర్ రాయలేదు. ఇంకోని అడిగారు, నువ్వు ఎలా రాశావు, బాగా రాశాను స్వామి. కాదు కాదు, 1 క్వశ్చన్ నువ్వు పాడు చేశావు. ఇంకొకడు అడిగాడు, స్వామి నేను బాగా రాయలేదన్నాడు. లేదు లేదు, పర్వాలేదు, బాగానే రాశావన్నారు. నీకు ఇదిగో ఇక్కడున్న వాళ్ళలో 20 మందికి 100కి 100 మార్కులు వచ్చేస్తాయి అని స్వామివారు చూడడం ప్రారంభించారు. వారికి ఉన్న ప్రేమ, అప్పుడు వారు అన్న మాట చెప్తున్నాడు ఇక్కడ, మాకు ఒక పక్కన పరీక్షలు జరుగుతున్నవి, స్వామి మందిరంలో ఉన్నారు, స్వామి ఏం చేస్తున్నాడని మీరు అనుకుంటారా, నేను మందిరంలో కూర్చున్నప్పటికీ అంతటా చూస్తూ ఉంటాను, అందరినీ గమనిస్తూ ఉంటాను, అందరి యొక్క క్షేమ సమాచారములు విచారిస్తూ ఉంటాను అన్నారు. ఈ అంశం ఎందుకు చెప్పానంటే, ఆ గురు కృప, ఆ గురువు యొక్క కరుణ, ఆ గురువు యొక్క ఆశీస్సుల ప్రభావము అని తమకి తెలియజేస్తున్నాను. క్రితం సంవత్సరం అనుకుంటాను కేంద్ర స్థాయి సిఎస్ఐఆర్ పరీక్షలు అయినాయి. ఈ సిఎస్ఐఆర్ అనేటువంటివి కేంద్ర స్థాయిలో నిర్వహించే పరీక్షలు. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన విద్యార్థులు రాసేటువంటివి. ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే, సత్యసాయి యూనివర్సిటీ విద్యార్థులు 30-40 మంది సిఎస్ఐఆర్ పరీక్షలలో ఉన్నత శ్రేణిలో అత్యున్నత ప్రమాణములలో కృతకృత్యులై కృతార్థులైన విషయం అందరికీ తెలిసిన విషయమే. అందులో కుర్రాడిని పిలిచారు స్వామి, నువ్వు క్యాంటీన్లో ఎంతో సేవ చేస్తుంటావు నాకు తెలుసు, నీ సేవ వల్లే ఇంత గొప్పవాడివయ్యావు నువ్వు అన్నారు. నాకు వెంటనే తోటకాచారి జ్ఞాపకం వచ్చాడు. హాస్టల్లో సేవ చేస్తే పరీక్షల్లో మార్కులు రావడం ఏమిటి అంటే, హాస్టల్లో సేవ ఆ గురువు పైన ఉన్నటువంటి శ్రద్ధ, హాస్టల్లో చేసినటువంటి సేవ గురువు పైన ఉన్న భక్తి, అదే స్వామి సేవగా భావించి చేసినటువంటి అతని యొక్క జీవిత గమ్యం నిర్దేశించటంలో స్వామి ఆశిస్తున్నవి అన్న సంగతి మనకు తెలుస్తున్నది. ఇంకో సందర్భంలో స్వామి చెప్పారు, బృందావనంలో అనుకుంటాను, నాలుగు అకార దోషముల నుండి జాగ్రత్తగా ఉండండి, ఈ నాలుగు అకార దోషములు మీలో ప్రవేశించకుండా జాగరూకత వహించండి. ఏవేవి? అశ్రద్ధ. అశ్రద్ధ మొట్టమొదటి. ఎప్పుడైతే నీలో శ్రద్ధ లేదో నీవు ఏది సాధించలేవు జీవితంలో. అశ్రద్ధ. ఇక రెండవది అవిశ్వాసం. శ్వాసయే నీ యొక్క విశ్వాసంగా ఉండాలి. విశ్వాసమే శ్వాస, అలా ఉండాలి తప్ప. ఏనాడైతే విశ్వాసాన్ని కోల్పోతావో నువ్వు సాధించేది ఏమీ లేదయ్యా. కనుక మనలో మొదటి అకార దోషమైన అశ్రద్ధ లేకుండా చూసుకోవాలి. రెండవ అకార దోషమైనటువంటి అవిశ్వాసం ఈ జన్మకి ముందు జన్మలు కూడా ప్రవేశించకూడదు. ఇక మూడవ అకార దోషము అహంకారం. ఈ అహంకారం అనేది ఎంత వాడినైనా సరే పతనం చేస్తుంది. గడ్డి మొక్కలన్నీ ఎంత తుఫాను వచ్చినా సరే హాయిగా ఉంటాయి, కానీ మహావృక్షములున్నవే ఆ పెనుగాలులకు కూకటి వేళ్లతో సహా పెకలించి వేయబడతాయి. అంటే ఎంత నమ్రతగా ఉంటే మనం అంత పైకి వస్తాం, ఎంత వినయంగా ఉంటే అంత పైకి వస్తాం, ఎంత అహంకారంగా ఉంటే అంత త్వరగా పతనానికి దిగ్గరవుతున్నాం. కనుక మూడవ అకార దోషమైన అహంకారం మనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఇక నాలుగవ అకార దోషము అసూయ. ఒక సందర్భంలో స్వామి చెప్పారు, క్యాన్సర్ వ్యాధికైనా ఔషధం ఉంటుందేమో కానీ అసూయకు ఔషధం లేదయ్యా. అసూయ దాదాపు మరణమునకు పెద్ద అక్క అని కూడా వారు సెలవిచ్చారు. కనుక అసూయ చాలా ప్రమాదమైనటువంటిది, ఇది మనలో చేర్చకుండా ఎంతో జాగ్రత్త పడాలి మనం. మరొక విషయం చెప్పాలి. ఈనాడు బెంగళూరు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు ఆయన. ఒక ఆయన ఆయన స్వామి కాలేజీలో చదువుకున్నాడు. ఆ రోజుల్లో సత్యసాయి యూనివర్సిటీ ఏర్పడక మునుపు ఈయన బెంగళూరు కాలేజీలో బెంగళూరు సిటీలో పరీక్షలు రాయడానికి వెళ్ళాడు. ఆయన అప్పటికింకా సత్యసాయి యూనివర్సిటీ ఏర్పడలేదు. ఈయన బెంగళూరు సిటీకి బృందావనం నుంచి ఓ గంట ప్రయాణం. ఇంకా పరీక్ష సమయం ఆసన్నమైనది. ఈయన ఏదో పాపం చూసుకుంటున్నాడు, గంట కొడతారు లోపలికి వెళ్ళిపోవాలన్న భావంతో. ఈలోగా తన హాల్ టికెట్ కనపడలేదు. అంటే హాల్ టికెట్ మర్చిపోయాడు ఆయన. అరే నా పాకెట్లో ఒక హాల్ టికెట్ లేదే అనుకున్నాడు. హాల్ టికెట్ లేనిదే పరీక్ష హాల్లోకి ప్రవేశం ఉండదు. హాల్ టికెట్ ఉండాలి. హాల్ టికెట్ ఉంటేనే గుర్తింపు, అప్పుడే పరీక్ష ఆయన ఇస్తారు. ఈయన మర్చిపోయాడు, గంట ప్రయాణం మళ్ళీ తిరిగి రాలేడు. ఏం చెయ్యాలి అని ఎంతో బాధపడుతూ బాబా వారిని ప్రార్థించాడు. ఆ సందర్భంలో ఒక ప్యూన్ వచ్చాడు. అయ్యా ఇదిగో మీ హాల్ టికెట్ ఇవ్వండి అని చేశాడు. అరే ఈ హడావిలో హాల్ టికెట్ తీసుకున్నాడు, వెంటనే పరీక్ష రాశాడు. సాయంకాలం ఆశ్రమానికి వచ్చాడు. స్వామి అక్కడ బృందావనం కూర్చొని ఉన్నారు. పరీక్ష బాగా రాశావా? స్వామి రాశాను. చాలా సంతోషం. ఏమైంది అని అడిగారు. ఏ స్వామి బాగా రాశాను? కాదు కాదు చెప్పు ఏమైంది. స్వామి హాల్ టికెట్ మర్చిపోయాను, ఎవరో ప్యూన్ వచ్చి నాకు హాల్ టికెట్ ఇచ్చాడు స్వామి. ప్యూన్ కాదు రా ఇచ్చింది, నేనే రా ఇచ్చింది, హాల్ టికెట్ నేనే ఇచ్చానన్నాడు స్వామి. ఇది గురువు గారి యొక్క కృప. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తన శిష్యుల్ని ఆ ప్రేమ, వారిపైన వాత్సల్యం, వారిపైన ఆశీస్సులు కురిపించడం జరుగుతుంది. అది ఆయన పేరే డాక్టర్ రవికుమార్. బృందావన కాలేజీలో పనిచేస్తున్నాడు ఆయన. తను జరిగిన స్వీయ అనుభవాన్ని స్వామి సన్నిధిలో సాయి కులవంతాలు తన ఉపన్యాసంలో తెలియజేశాడు. ఇది తోటకాచార్యులకు ఎంత శ్రద్ధ భక్తి విశేషములు ఎంత లబ్ధి చేకూర్చినవో మనకు కూడా ఈ రెండు కలిగి ఉన్నట్టయితే అంతే ప్రయోజనం పొందగలము. అని తెలియజేయడం నా ఉద్దేశం. ఇక రెండవ శిష్యుడు హస్తామలకుడు. ఈ హస్తామలకుడు ద్వారకామఠమునకు పీఠాధిపతిగా ఉన్నాడు. ఈ ద్వారకామఠం పడమరలో గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. ఈ హస్తామలకు యొక్క జీవితం వినండి. ఈ హస్తామలకుని యొక్క తండ్రి పేరు ప్రభాకరుడు. ఈ హస్తామలకుడు జన్మించిన దగ్గర నుంచి ఒక స్తబ్దతగా ఉన్నాడు, ఒక స్థాణువుగా ఉన్నాడు, అచంచలంగా ఉన్నాడు. మాట లేదు, పలుకు లేదు, నవ్వు లేదు, ఉన్నాడు. అంటే దాదాపు నిర్జీవంగా ఉన్నాడు. ఏదో ఊపిరి పీలుస్తున్నాడే గాని లాభం లేదు. అలా ఒక ముద్దులాగా కూడా ఉన్నాడు, ఒక వెజిటబుల్ మాదిరి. ఏమిటో ఆ పిల్లవాడిని చూసి తల్లిదండ్రులు ఎంతో దుఃఖపడుతున్నారు. ఇలా జన్మించాడేమిట, ఏమి మా కర్మ, మా ప్రారంభం ఎలా ఉందో అనుకుంటున్నారు. ఈ తండ్రి ప్రభాకరుడికి ఒక చిన్న విశేషం తెలిసింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో మూకాంబిక దేవాలయం ఉన్నది. ఆ మూకాంబిక దేవాలయానికి ఆదిశంకర్ల వారు వచ్చారట. అక్కడ వచ్చి ప్రాణం లేనటువంటి ఒక శిశువుకి తిరిగి ప్రాణాన్ని ప్రసాదించాడట. మృత్యువు నుండి పునర్జన్మను ప్రసాదించాడట ఆదిశంకర్ల వారు. ఈ కబురు అంతా పాకింది. ఈ మాట ప్రభాకరుని యొక్క చెవిలో కూడా పడింది. మన పిల్లవాణ్ణి కూడా రక్షిస్తాడేమో అన్న భావంతో ఒక స్థాణువుగా, అచేతనంగా, ఒక జడంగా పడున్నటువంటి ఈ పిల్లవాణ్ణి తీసుకెళ్లాడు ఆదిశంకర్ల వారి దగ్గరికి. చెప్పి ఆదిశంకర్ల వారి యొక్క పాదాల పైన పడి ఆయన సన్నిధిలో బిగ్గరగా ఏడ్చి మొరపెట్టుకున్నాడు, స్వామి మా పిల్లవాడి పరిస్థితి ఇలా ఉంది అన్నాడు. అది విని అప్పుడంటున్నాడు ఆదిశంకర్ల వారు, ఒక్కసారి ఆ పిల్లవాడి వంక ఎంతో జాలిగా చూశారు ఆదిశంకర్ల వారు. తన ఆశీస్సులను ఆ పిల్లవాడిపైన కురిపించారు. ఇంకా చూడండి, ఆ పిల్లవాడు మాట్లాడటం ప్రారంభించాడు. మాట్లాడటమే కాదు, వేదాంత శ్లోకాలను రచించి ఆశువుగా చెప్పడం ప్రారంభించాడు. ఎంత ఆశ్చర్యం చూడండి, ఆ గురువు యొక్క కరుణ, ఆ గురువు యొక్క కృపావృష్టి, కృపాదృష్టి ఎంత ప్రభావం ఉంటుందో తమకు మనవి చేస్తున్నాను. మొద్దులాగా ఉన్నటువంటి పిల్లవాడు ఏమిటి, వేదాంత శ్లోకాలు చెప్పడం ఏమిటి, ఆ గురువు యొక్క కటాక్షం, ఆ చూపు యొక్క స్థితి, దాని ప్రభావము మీరు తెలియజేస్తున్నాను. ఈ పిల్లవాడు ఆ గురు కృప చేత ఎప్పుడైతే శ్లోకాలు చెప్పాడో దాదాపు 12 శ్లోకాలు ఆశువుగా చెప్పేశాడు ఆ గురువు యొక్క కృప వల్ల. చెప్పి స్థాణుగా ఉన్నవాడు ఒక్కసారి నిలబడ్డాడు. ఆయన పాదనమస్కారం చేసుకున్నాడు, తల్లిదండ్రులకు పాదనమస్కారం చేశాడు, వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు చూరగొన్నాడు. అప్పుడు శంకర్ల వారు అంటున్నాడు ఈ పిల్లవాడి తండ్రితో, ప్రభాకరుడు అతనితో అంటున్నాడు, నాయన ఈ పిల్లవాడు ఎవడో తెలుసునా, మీకు తెలియదు, నేను చెప్తున్నా వినండి. మీరు చాలా కాలం క్రితం తీర్థయాత్రలకు వెళ్ళారు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ తీర్థయాత్రల సమయంలో మీరు ఒక గురువును చూచారు, చెట్టు కింద ఒక గురువును చూచారు. ఆ గురువు దగ్గర ఈ పిల్లవాడిని అక్కడ ఉంచేశారు. మీరు స్నానాలకు వెళ్ళారు. మీ స్నానాల నుంచి తిరిగి వచ్చేటప్పటికీ ఈ పిల్లవాడు చెరువులో పడిపోయినాడు. ఎంతో దుఃఖపడ్డారు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఆ చెట్టు కింద కూర్చున్న గురువు దగ్గర ఉంచి ఎంతో ప్రాధాయపడ్డారు, ఏడ్చారు. ఆ గురువు కటాక్షించాడు. అప్పుడు పిల్లవాడు తిరిగి బ్రతికాడు. ఆ గురువు యొక్క ప్రాణము, ఆ గురువు యొక్క చైతన్యము ఈ పిల్లవాడిలో ప్రవేశించింది. అదుగో అతను అలా ఉన్నాడు ఈనాడు. ఒక స్థాణువుగా, ఒక జడంగా ఉన్నాడు ఆ పిల్లవాడు. కాని వాడు నీ కుమారుడు కాడు, వాడి లోపల ప్రవేశించిన వాడు. తీర్థయాత్రలో మీరు ఏ గురువునైతే చూచారో ఆ గురువు యొక్క చైతన్యము ఈ పిల్లవాడిలో ఉన్నది. అందువల్లనే నేను చూచిన వెంటనే ఆ కుర్రవాడు చక్కగా ఆశువుగా వేదాంత శ్లోకములు చెప్పగలిగాడు. అది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ఈ సంఘటన ఎప్పుడో మర్చిపోయారు. గురువుగారు జ్ఞాపకం చేసేదాకా వాళ్ళకి తెలియలేదు. అప్పుడు శంకర్ల వారు అంటున్నారు, వీడు మీకు చెందినవాడు కాడు, వీడికి వివాహం చెప్పించాలని, చేయించాలని, గృహస్థాశ్రమంలో ప్రవేశించాలని, అందరిలాగా బిడ్డలను కనాలని, ఇది మీరు ఏమి ఆశించకండి, నాకిచ్చేసేయండి, నా వెంట ఉంటాడన్నారు శంకరాచార్యుల వారు. తల్లిదండ్రులు మొదట కాస్త బాధపడ్డారు. వాడు అందరిలాగా గృహస్థుడయ్యి ఉండి తమతో ఉండాలని కోరుకుంటారు, కానీ సాక్షాత్ పిల్లవాడిని గురువు వెంట పంపించడానికి వింటానే బాగుంటుంది, కానీ చేయడానికి కష్టంగానే ఉంటుంది. కానీ మొత్తానికి ఆ గురువు మాటలు విని వారి పైన ఉన్నటువంటి ప్రేమ వల్ల స్థాణుగా ఉన్న పిల్లవాడు లేచి వేదాంతం చెప్పడం చూచి, అమ్మో ఇది మన కర్తవ్యం అనుకున్నారు. వెంటనే గురువు ఆజ్ఞ ప్రకారం పిల్లవాడిని గురువుగారు వెంట పంపించేశారు. ఇంకా ఆయన వెంటే ఉన్నాడు. ఆయన వెంటనే తిరుగుతూ ఆ హస్తామలకుడు చాలా గొప్పవాడు, ఆ పేరు పెట్టినటువంటి హస్తామలకుడు పేరు పెట్టారు. ఎందువల్ల ఆ పేరు వచ్చింది? ఆమలకము అనగా ఉసిరికాయ. ఉసిరికాయ చేతిలో పెడితే ఎంత తేలిగ్గా ఉంటుందో, ఎంత సునాయాసంగా ఉంటుందో, వేదాంతాన్ని అంత సునాయాసంగా, అంత సరళంగా, అంత సులభ శైలిలో చెప్పగలిగే శక్తి హస్తామలకుడు ఉండటం వల్ల సార్థక నామధేయుడయ్యాడు ఆయన. ఇది హస్తామలక చరిత్ర. ఇప్పుడేమవుతుందో వినండి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఎలా వారి యొక్క దివ్య శక్తి, వారి కరుణ ఎట్లా ఉత్సాహపరుస్తుందో చూస్తే గమనించిన వాళ్ళకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ పిల్లలు వస్తారు, చాలా మంది చదువుకోవడానికి వస్తారు. ఎందువల్ల అంటే చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రశాంత్ లైన్లో ఎలిమెంటరీ స్కూల్ ఉంది, హైయర్ సెకండరీ స్కూల్ ఉంది, తర్వాత యూనివర్సిటీ ఉంది, పిహెచ్డి వాళ్ళు ఉన్నారు. అంత పిల్లవాడిని అక్షరాభ్యాసం అయ్యాక మనం ఇక్కడ చేర్చడమే మన పని. తర్వాత వాడు పిహెచ్డి ఎంబీఏ అయ్యాక వాడిని మనం తీసుకెళ్లాలి మన వెంట, అంతే. అప్పటిదాకా చదువుకుంటాడు. అన్ని రకాల చదువులు అన్ని ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలు స్కూల్లో చేరిన వాళ్ళు ఉన్నారు, కాలేజీలో చేరిన వాళ్ళు ఉన్నారు. అంత మామూలు రకమే. మన ఊళ్ళలో ఎలా ఉంటారో అలాంటి వాళ్ళే. నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడలా, మామూలుగా ఉన్నారు, అంతే, సాధారణంగా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అదృష్టం వల్ల ఆ పిల్లవాడిని ఎప్పుడైతే ఇక్కడ చేర్చారో వాడికి క్లాసులో ఫస్ట్ మార్క్ వచ్చేస్తున్నది. ఊళ్ళో ఉన్నప్పుడు 50 వచ్చేది, ఇక్కడ వాడు 80-90 వస్తున్నాయి. ఊళ్ళో బజార్ లెంబడి తిరిగేవాడు, ఇక్కడికి రాగానే వాడు పెద్ద సంగీత విద్వాంసుడు, పెద్ద నాటకాలు, సభావేదిక పోయిన ప్రసంగాలు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంతా? తల్లిదండ్రులు వచ్చి ఆశ్చర్యపోతారు, వీడు మన పిల్లవాడేమా, మన ఊళ్ళో ఏమైంది తెలివితేటలు. ఒకసారి బాబా గారు అన్నారు నాతో మాట్లాడుతూ, ఇప్పుడో చాలా కాలం క్రితంలేండి, మా పిల్లలు బాగున్నారా అన్నారు. మీ పిల్లలకేం స్వామి బ్రహ్మాండంగా ఉన్నారన్నారు. స్వామి అంతటితో ఊరుకోకుండా మీ కాలేజీ పిల్లలు కూడా ఇట్లా ఉంటారా అన్నారు. నేనేం చేయను, అప్పుడు నేను గుంటూరు ఏసీ కాలేజీలో పనిచేస్తుండేవాడిని. మా పిల్లలు ఇట్లా ఉండరు, సరిగ్గా ఉండరు అంటూ నాకు నామోషి. బాగున్నారు అంటాం అబద్ధం, ఏం చేయను. అందుకని అన్నాను, స్వామి ఇక్కడున్న పిల్లలంతా గొప్పవారే, నిజమే, వీళ్ళని మా ఊరు పంపండి, ఎట్లా ఉంటారో చూస్తారని. మా ఊరు పంపండి, వాళ్ళు ఎట్లా ఉంటారో చూస్తాను. ఇక్కడ ఉన్నారంటే మీ ప్రభావమే, మీ దృష్టి, మీ అనుగ్రహము, మీ ఆశీస్సులు, అంత తప్ప మరొకటి కాదు స్వామి అని చెప్పారు. అప్పుడు చిరునవ్వు నవ్వారు స్వామి. ఇక్కడ పిల్లల్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బహుముఖ ప్రజ్ఞాశాలు అయినటువంటి వారు. మన కాలేజీల్లో వెలుపల చదువులో ఫస్ట్ వచ్చిన వాడు ఆటల్లో 0, ఆటల్లో ఫస్ట్ వచ్చిన వాడు చదువుల్లో ఈ జన్మకి పేసగాడు. పాటలంటే వాడికి తెలియదు, మాట్లాడటం అంటే సిగ్గుపడతాడు. ఇది మన పిల్లలు మన ఊళ్ళలో ఉంటున్న వ్యవహారం. అలాంటిది మామూలుగా ఉన్న పిల్లల్ని ఆయన దగ్గర పెట్టాడు కదా, ఒక మహావక్త అవుతున్నాడు, మహాగాయకుడు అవుతున్నాడు, ఓ చక్కని నటుడు అవుతున్నాడు, చదువులో ప్రావీణ్యం సంపాదిస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వీరికి ఎవరు చెప్తున్నారు? నాయన కవిత్వం ఇలా రాయాలి అని ఎవరన్నా చెప్పారా? నాటకం ఇలా వేయాలి అని ఎవరన్నా చెప్పారా? లేదే.
0: ఎవరు చెప్పారు? సాయి యొక్క సంకల్పము, స్వామి యొక్క శక్తి. ఇది హస్తామలకుల యొక్క జీవితంలో ఎంత సత్యమో. సత్యసాయి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలు కూడా నగ్న సత్యములు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇక మూడవ శిష్యుడు శంకర భగవత్పాదుల యొక్క మూడవ శిష్యుడు సురేశ్వరాచార్యులు. ఈ సురేశ్వరాచార్యులు భారతదేశంలో దక్షిణాన కర్ణాటక రాష్ట్రంలో శృంగేరి పీఠాధిపతిగా ఉన్నారు సురేశ్వరాచార్యులు వారు. ఈ సురేశ్వరాచార్యులు శారదాపీఠమునకు అధిపతిగా ఉన్నారు. వీరు పూర్వనామము మండనమిశ్రుడు, వారి యొక్క పూర్వనామము. ఈ సురేశ్వరాచార్యుల యొక్క చరిత్ర ఎంతో అందంగా ఉంటుంది. ఈయన కాశ్మీర్ పండితుడైనటువంటి హిమమిశ్రుని యొక్క కుమారుడు సురేశ్వరాచార్యులు వారు. ఇంకా ఈ మండనమిశ్రుడు ఎలాంటి వాడు ఆలోచించండి. ఆ రోజుల్లో కుమారుల భట్టు అనే మహాపండితుడు ఉండేవాడు. ఆ కుమారుల భట్టు సన్నిధిలో ఉండి అన్ని విషయాలు గ్రహించాడు. ఈయన మహాపండితుడు అయిపోయినాడు. కుమారుల భట్టు సంప్రదాయాన్ని అనుసరించాడు. ఇంకా గురువుగారెవరు? కుమారుల భట్టు. బౌద్ధ మతాన్ని ఖండించాడంతే, తునాతునకలు చేసి పడేశాడు. భారతదేశంలో బౌద్ధ మతానికి పునాదులు లేకుండా చేశాడు రా అంటే కుమారుల భట్టు. ఎందువల్ల? కర్మకాండ గురించి, వేదాన్ని గురించి, యజ్ఞాల గురించి, యాగాల గురించి విపరీతంగా ప్రచారం చేసి బౌద్ధ మతాన్ని ఖండించి తన జీవితాన్ని గడిపినవాడు కుమారుల భట్టు. అలాంటి దగ్గర పూర్వమీమాంస వైదిక కర్మల పైన పూర్తి విశ్వాసాన్ని కలిగి సంప్రదాయబద్ధంగా పెరిగినటువంటి వారు ఆ కుటుంబం. ఇలాంటి మండన మిశ్రుడు వివాహం చేసుకున్నాడు, ఉభయ భారతిని వివాహం చేసుకున్నాడు. శంకరాచార్యుల వారు పర్యటిస్తున్నారు దేశమంతా. శంకర విజయం, శంకర దిగ్విజయం. ఆ సేతు హిమాచల పర్యటనతో కూడా శంకర భగవత్పాదులు పాదచారి అయి పర్యటిస్తున్నారు. మెల్లిగా ఇక్కడికి వచ్చేశారు ఈ కుమారుల భట్టు. చూసేశారు, చూచి ఆ కుమారుల భట్టు శిష్యుడైనటువంటి మండల మిశ్రుని చూచి వాగ్వివాదాలను సిద్ధపడ్డారు శంకరాచార్య వారు. అంటే మండల మిశ్రుడు ఒకవైపు, ఆదిశంకరులు మరొక వైపు, వాదోపవాదములు సలపవలసి ఉన్నది. ఈ వాదమునందు ఎవరైతే జయమును పొందినారో వారి అధికులు అన్న విషయం స్పష్టమవుతున్నది. అయితే ఇద్దరు మహాపండితులు వాగ్వివాదములు సలుపుతున్నప్పుడు అంపైర్ గానో లేదా న్యాయ నిర్ణేతగానో చెప్పగలవారు ఎవరుండాలి? ఒక జడ్జి సర్వసమర్థులుండాలి. ఎవరయ్యా అని ఆలోచించారు. ఎవరు అని ఆలోచిస్తే మండల మిశ్రుని యొక్క భార్య ఉభయ భారతే చక్కని జడ్జి అని తేల్చారు. ఆమె నిష్పాక్షికంగా ఎవరు ఉత్తీర్ణులయ్యారో చెప్పగలదు అని చెప్పారు. సరే అనుకున్నారు. ఆమె ఏం చేసింది? ఒక ప్రక్కన మండల మిశ్రుడు భర్త మెడలో, వేరొక ప్రక్కన ఆదిశంకరుల యొక్క మెడలో చక్కని పుష్పమాలలను ఉండేటట్టుగా అలంకరించింది. అప్పుడు చెప్పింది, అయ్యా మీరు వాగ్వివాదము ప్రారంభించండి. ఎవరి మెడలో మాల అయితే వాడిపోతుందో వారు అపజయం పాలైనట్టు, ఎవరి మెడలో మాల అయితే ఇంకా స్పష్టంగా అప్పుడే అల్లిన మాలలాగా సౌగంధ పరిమళములతో ఉంటుందో వారు విజేతలైనట్టు అని చెప్పింది ఉభయ భారతి. ఇక వీరిద్దరూ వాదములు సలుపుతున్నారు. ఆమె తన ఇంటి పనులు ఆవిడ చేసుకుంటూనే ఉన్నది. కొంతకాలం అయిన తర్వాత వచ్చేసింది ఆవిడ. ఈ వాదోపవాదములు ఎంతో బ్రహ్మాండంగా జరిగినది. ఇది అయిన తరువాత ఉభయ భారతి ప్రవేశించేటప్పటికీ భర్త ఓడిపోయినట్టుగా గ్రహించింది. తన భర్త కనుక ఆయన గెలిచాడని ఇప్పట్లాగా మాట్లాడే మనిషి కాదా?
1: అదిగో ఆదిశంకర్ల వారు గెలిచారు. తన భర్తే ఓడిపోయినట్టుగా గ్రహించింది, అంగీకరించింది. ఆదిశంకర్ల వారికి మెడలో ఉన్నటువంటి ఆ పుష్పమాల ఎంతో పరిమళంతో నిండి ఉన్నది, శోభాయమానమై ఉన్నది. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆదిశంకర్ల వారికి నమస్కరించారు. ఆనాటి నుండి మండన మిశ్రుడు ఆదిశంకర్ల యొక్క శిష్యుడైపోయినాడు. ఆయన వెంట తిరగడం ప్రారంభించాడు, పర్యటించడం ప్రారంభించాడు. ఉభయ భారతి కూడా వారి యొక్క శిష్యురాలైపోయింది. ఇలా ఉన్నటువంటి ఆ మండనేశ్వరుని యొక్క తరువాత నామమే సురేశ్వరాచార్యులు. ఆ సురేశ్వరాచార్యుల వారే కర్ణాటక దక్షిణంలో ఉన్నటువంటి శృంగేరి మఠ పీఠాధిపతిగా తర్వాత ప్రసిద్ధిగాంచారు ఆయన. ఈ సురేశ్వరాచార్యుల వారు నైష్కర్మ్య సిద్ధి అనే చక్కని గ్రంథాన్ని రాశారు. కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి తైత్రోపనిషత్తులో కొన్ని భాగాలకు వార్తికలు భాష్యములు రచించిన మహానుభావుడు ఆయన. శుక్లయజుర్వేదంలో బృహదారణ్యకోపనిషత్తులో కొన్ని వార్తికలు రాసినటువంటి వారు. దక్షిణామూర్తి స్తోత్రం పైన కూడా మానసోల్లాసము అనే పేరుతో మహాగ్రంథాన్ని రాశారు, పంచీకరణాన్ని వివరించారు. యాజ్ఞవల్క్య స్మృతిలో పైన తన వ్యాఖ్యానాన్ని బాలక్రీడ అనే పేరుతో రచించినట్టు మహానుభావుడు మండన మిశ్రుడు. సామాన్యుడు కాడు సుమా. ఆ చరిత్ర అలా సాగింది. ఇప్పుడు ఆలోచించండి, కుమారుల భట్టుని అనుసరించినటువంటి మండన మిశ్రుడు తరువాత కాలంలో ఆదిశంకరుని అనుసరించాడు. పూర్తిగా కర్మ సిద్ధాంతాన్ని, పూర్తిగా పూర్వ మీమాంసను, వేద ప్రచారమును నమ్మినటువంటి ఈ మండన మిశ్రుడు, బౌద్ధాన్ని ఖండించిన మండన మిశ్రుడు తరువాత శంకరాచార్యుల యొక్క శిష్యుడైనాడు. ఇది ప్రధానంగా మీరు గుర్తించండి. ఈనాడు ఏమవుతుందో మీకు తెలియజేస్తున్నారు. భారతదేశంలో విదేశాలలో కూడా ఇంగ్లీషు భాషలో చాలా పేరు పొందిన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇంగ్లీష్ భాషలో అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక గొప్ప రచయిత, ఒక మహావక్త, మహాపండితుడు. అంతేకాదు, కర్ణాటక రాష్ట్రంలో కన్నడ భాష పైన కూడా విశేషమైనటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి మహామనీషి. ఆ కన్నడ భాషలో ఉన్నటువంటి తన రచనల వలననే భారతదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారాన్ని జ్ఞానపీఠ బహుమానాన్ని పొందినటువంటి వాడు, భగవాన్ బాబా వారి యొక్క భక్తులు, శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ప్రప్రథమ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వారు వికే గోకాక్ గారు. గోకాక్ గారు మహాపండితుడే. ప్రస్తుతం వారి యొక్క శత జయంతి ఉత్సవాలు కర్ణాటక రాష్ట్రం అంతా కూడా మహదోత్సాహంతో జరుపుకుంటోంది. వారు పొందినటువంటి సత్కారాలు లేవు, అన్ని సత్కారాలు పొందినవారు, అన్ని పీఠములు కూడా అధిర్వహించినటువంటి వారు ఆయన. ఆ గోకాక్ గారు ప్రథమంలో అరవింద మహర్షి యొక్క అనుయాయులు. ఆయన అరవింద మహర్షిని అనుసరించాడు. అరవింద సాహిత్యం పైన విశేష పరిశోధన చేశారు, గ్రంథాలు రాశారు, అనేక ప్రవచనాలు కూడా అందించారు. బాబావారు అనుగ్రహం చేత, వారి ఆశీస్సుల ప్రభావం చేత అరవింద మహర్షి యొక్క అనుయాయి అయినటువంటి గోకాక్ గారు సత్యసాయిబాబా భక్తులైనారు. అయ్యప్పుడు అంటున్నాడు, ఎవరయ్యా అరవింద మహర్షులు చెప్పిన సత్యాన్నంతా కూడా ప్రపంచవ్యాపితం గావించినటువంటి అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అని గ్రహించినటువంటి వారు అరవింద మహర్షి. అరవింద మహర్షి చెప్పిన విషయములు ఈనాడు బాబా ఇలాగా తెలియజేశారు అని గుర్తించిన వాడు ఒక పండితుడు. అంటే ఏ రీతిగా అయితే మండన మిశ్రుడు వైదిక సంప్రదాయం నుండి శంకరాద్వైతమును ప్రవేశించినాడో, గోకాక్ పండితుడు అరవింద సంప్రదాయం నుండి సత్యసాయి ఆధ్యాత్మిక ప్రవాహంలో, సత్యసాయి మహోద్యమంలో, సత్యసాయి విద్యా సంస్థలలో ఒక మహాద్భుత ఉపకరణంగా వ్యవహరించి జన్మను చరితార్థం చేసుకున్న మహామనీషి పండితుడు గోక. అంటే అరవిందుని ఖండించలేదు, అరవిందుని విమర్శించలేదు, అరవింద సంప్రదాయాన్ని తెలియజేశారు అని గుర్తించిన వాడు గోక పండితుడు. అంటే ఏ రీతిగా అయితే మండన మిశ్రుడు వైదిక సంప్రదాయం నుండి శంకరాద్వైతమును ప్రవేశించినాడో

అరవిందుని ఖండించలేదు, అరవిందుని విమర్శించలేదు. అరవింద సంప్రదాయాన్ని, అరవిందు యొక్క బోధలను సత్యసాయి సాహిత్యంలో సంపూర్ణంగా గ్రహించగలిగాడు, ఆచరించగలిగాడు. అదే సమన్వయము అన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇక రెండవ మహామనిషి ఉన్నాడు, కన్నడ రాష్ట్రంలో పేరున్నటువంటి వాడు, కేరళలో జన్మించిన వాడు. కేరళలో జన్మించి మలయాళీ భాష, మలయాళం అది తన మాతృభాష కలిగి ఉండి, ఆ తర్వాత కర్ణాటకలో కన్నడ భాషను బాగా ప్రావీణ్యం సంపాదించి ఇంగ్లీష్లో తనకు తానే సాటి సుమా. ఆ ఇంగ్లీషు రాస్తూ ఉంటే ఏం చెప్పాలి, పోతన భాగవతం ఎలా ఉంటుందో. తన పెన్నుని పంచదారలో అద్ది రాశాడా, అంత చక్కని భాష, అంత చక్కని పద్య గద్య సాహిత్య రచన చేసి మహానుభావుడు, పూజ్యులు కస్తూరి గారు. ఈ కస్తూరి గారు ప్రథమంలో శ్రీరామకృష్ణ పరమహంస యొక్క శిష్యులు, శ్రీరామకృష్ణ సంప్రదాయాన్ని అనుసరించిన వారు. దాదాపు 2 దశాబ్దముల పాటు ఈ రామకృష్ణ ఆశ్రమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వారు. చక్కని వక్త, మహారచయిత, హాస్యమునకు వారు వారే సాటి. సత్యసాయి సాహిత్యము ఈనాడు ప్రపంచ వ్యాప్తమై ఉన్నది అంటే అదంతా కూడా కస్తూరి గారి యొక్క కలము యొక్క ప్రభావము, సాయి వజ్ర సంకల్పము అని తమకు తెలియజేసుకుంటున్నాను. ఆ కస్తూరి గారు రామకృష్ణాశ్రమంలో ఉండి కొత్తలో స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి దగ్గర ఉంటూ వచ్చారు. అప్పుడు స్వామిని అడిగారు కస్తూరి గారు, స్వామి నాకేదైనా ఉపదేశం ఇవ్వండి అని. ఇస్తాను అన్నారు. 6 నెలలైంది, స్వామి ఉపదేశం చూస్తాను అన్నారు. ఇంకొక 6 నెలలైంది, స్వామి ఉపదేశం. ఈయనకి ఉపదేశం ఈ పిచ్చి వదలతల. ఇది గమనించారు స్వామి. ఏమయ్యా కస్తూరి, ఉపదేశం కావాలన్నా మంచిది, పూర్వం ఎక్కడుండేవాడి నువ్వు అన్నా. స్వామి నేను రామకృష్ణ మిషన్లో ఉండేవాడిని. చాలా సంతోషం. అక్కడేం చేశావు? రామకృష్ణ పరమశ్వరుని ఆరాధించాను, ఆయన సాహిత్యాన్ని పూర్తిగా అధ్యయనం చేశాను, ఉద్యమాన్ని వ్యాప్తి గావించాను, వారి సారస్వతంతో నాకు సంపూర్ణమైన అవగాహన కలిగినది అని చెప్పాడు. అప్పుడు బాబాగారు అన్నారు, ఆ పుణ్యమే, ఆ సంస్కారమే నిన్నిక్కడికి తీసుకొచ్చింది, నీకు అర్హత కల్పించింది. ఇవాళ నా దగ్గరుండే అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావు? రామకృష్ణ మిషన్లో పనిచేయటం వల్లే అన్నారు. అందువల్ల కస్తూరి గారు రామకృష్ణ మిషన్ నుంచి వచ్చినవారు, గోకాక్ అరణ్యం నుంచి వచ్చినవారు. అంతేనా, పీటర్ ఫిక్స్ అనే ఆయన ఉన్నారు. ఆ పీటర్ ఫిక్స్ అనేటువంటి ఆయన 4 గ్రంథాలు రాశారు, బాబా క్రైస్ట్, వీరి జీవితాలు, వీరి సందేశాలకు ఉండేటువంటి సామ్యాన్ని గురించి ఆ పీటర్ ఫిక్స్ చక్కని గ్రంథాలు రాశారు. కేథలిక్ ప్రీస్ట్ పుస్తకాన్ని కూడా మీరు చూసి ఉంటారు, అది కూడా ఒక క్రైస్తవ మఠాధిపతి రాసినటువంటిదే. కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ నుంచి ఒక బిషప్ స్వామి దగ్గరికి వచ్చాడు. ఆయన భారతదేశంలో అన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూడాలని వచ్చి ప్రశాంతిలోనే టెస్ట్ చేసి కూర్చున్నాడు ఒక నెల రోజులు. వారికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏదో నా పూర్వజన్మ సుకృతం, నేను కూడా ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్నా. నాకు ఈ బిషప్ గారిని చూడాలని నా మనసులో ఉంది. నెల రోజుల నుంచి స్వామి దగ్గరున్నాడే, రోజు ఇంటర్వ్యూ పొందుతున్నాడు, ఈ సౌభాగ్యశాలిని నేను చూడాలి, ఈ భాగ్యశాలిని చూడాలని నేను అనుకుంటుండేవాడిని. బహుశా నా కోరిక వల్లేమో స్వామి నన్ను కూడా లోపలికి పిలవడం జరిగింది. నాతో అన్నారు, ఆయన నన్ను చూడడానికి వస్తే నువ్వు ఆయన్ని చూడడానికి వచ్చావయ్యా అన్నారు. అందరూ కూడా బాబావారు చూడడానికి వస్తే నేను ఈ విషయం చూడడానికి వచ్చానమాట, నా కర్మ కాల. అప్పటికి అర్థమైంది ఆ పొరపాటు. లేదు స్వామి, మీ అదృష్టాన్ని, ఇంత అదృష్టం పొందినవాడు, మీ ఆశీస్సులు పొందినవాడిని చూడాలని ఉన్నాను. ఆ సరే మంచిదేలే, ఇవాళ బిషప్ బర్త్డే, అందుకని నిన్ను కూడా పిలిచాను అని చెప్పి, నా మాట రమ్మండి, నేను ప్రత్యక్ష సాక్షి. నేను క్రిస్టియన్ కాలేజీలో 30 సంవత్సరాలు గడిపాను, 26 సంవత్సరాలు ఉద్యోగం చేశాను, 4 సంవత్సరాలు చదువుకున్నాను. ఆ బైబుల్ సాహిత్యం నాకు బాగా పరిచయం ఉన్నది. ఆ బైబుల్ గురించి ప్రసంగించిన మిషనరీస్ ఫారినర్స్ ఎందరో ఉపన్యాసాలు నేను విన్నాను. అందులో డైలీ ప్రేయర్స్ ప్రసంగాల్లో నేను చక్కగా పాల్గొంటుండేవాడిని పూర్వం నుంచి కూడా.

ఇప్పుడు చెప్తున్నాను, దయచేసి గ్రహించండి. బాబా వారు బైబుల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాల గురించి వ్యాఖ్యానం చేస్తే ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఆ బిషప్ అవాక్కైపోయినాడు, నిశ్చేష్టుడైనాడు, నిర్ఘాంతపోయినాడు. అబ్బా అబ్బా అంటాడు, ఆయన వంతైపోయి ఏం మాట్లాడలేకపోయాడు. ఆయన సత్యసాయిని అనుసరిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక మహాసదస్సు జరిగింది, సర్జన్ శాఖ సదస్సు. అందులో పాల్గొనడానికి ఒక ఇటలీ నుండి ఒక డాక్టర్ వచ్చాడు. ఆ డాక్టర్ వేదిక పైన చెప్పాడు, నేను కేథలిక్ వ్యవస్థకు చెందినవాడిని, నా పేరు పోయినా పర్వాలేదు, మా దేశంలో ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఇవాళ నేను చెప్తున్నాను బాబావారు ఎవరయ్యా అంటే ఇది కాస్మిక్ క్రైస్ట్. బాబావారు ఎవరయ్యా? ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ జీసస్. ఆయన సభలో ఆయన చెప్పాడు, నేను ఉన్నాను ఆ సభలో, నేను పాల్గొన్నాను. కనుక క్రైస్తవులు క్రీస్తుని బాబాలో చూస్తున్నారు. హయకోవా అని ఒక మంచి గొప్ప ఫిజిసిస్ట్ ఉన్నాడు, జపాన్ నుంచి వచ్చాడు బాబా దగ్గరికి. ఆయన అన్నాడు ఆ మాట, ఏమన్నాడు, బాబా వారు ఎవరనుకున్నావు? గౌతమ బుద్ధుడే అన్నాడు హయకోవా, ఫిజిసిస్ట్ ఆయన. అలాగే బరోనెస్కీ అని ఆయన వచ్చాడు. ఆ బరోనెస్కీ ఆయన ఆరిజోనా యూనివర్సిటీ అమెరికాకి చెందినవాడు. ఆయన భారతదేశంలో అందరి యొక్క చిత్రపటాలు తీశాడు, ఫోటోలు, క్రిలియన్ ఫోటోగ్రఫీ. బాబా గారి ఫోటోలు కూడా తీశాడు. తీసి సమ్మర్ క్లాసెస్ లో ఒక చక్కని ఉపన్యాసం ఇచ్చాడు. అదంతా సనాసారిలో ఉన్నది, పుస్తకాల్లో ఉన్నది, నేను చెప్పేవని నగ్న సత్యములు. ఆ బరోనెస్కీ అన్నాడు, నేను ఎలిజబెత్ సన్నిధిలో మాట్లాడాను, ఆవిడ ఎదురుగుండా మాట్లాడాను, ఫోర్డ్ ఆయన ముందు కూడా నేను మాట్లాడాను, అమెరికన్ ప్రెసిడెంట్స్ దగ్గర నేను మాట్లాడాను, కొన్ని వేల సదస్సుల్లో నేను మాట్లాడాను. నా యొక్క రీసెర్చ్ పేపర్స్ వందల సంఖ్యలో ఉన్నాయి. ఇవాళ చెప్తున్నాను, గ్రహించండి, ఎవరు ఏమనుకున్నా సరే భగవాన్ బాబా దైవము, భగవాన్ బాబా అవతార స్వరూపుడు అని ఘంటాపథంగా చెప్పాడు బరోనెస్కీ. ఇది ఎందుకు తెలియజేస్తానంటే మండల మిశ్రమ యొక్క జీవిత విశేషాలు తెలియజేస్తూ కుమారుల భట్టు నుండి ఏ రీతిగా ఆదిశంకరుడు అనుసరించాడో భగవాన్ బాబా వారు దివ్యావతారమూర్తిని అనుసరించేవారు వివిధ మతస్థులు ప్రపంచ స్థాయిలో ఉన్నారు అన్న విషయం తెలియజేయటానికి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమంలో మీరు వినబోయే నాటిక నలదమయంతి. ఈ నాటకాన్ని ఊటీ సాయి భక్తులు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2014 ఫిబ్రవరి 21వ తేదీన స్వామి దివ్య పాదాలకు సమర్పించుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా

0: ఓం శ్రీ సాయిరాం.
1: ఆహాహా, ఈనాడు సాయి కులవంత్ ప్రాంగణము అత్యంత రమణీయముగా విరాజిల్లుచున్నది.
2: సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పవిత్ర పాదధూళితో పునీతమైన ఈ సభా ప్రాంగణం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అనునిత్యం విరాజిల్లుతూనే ఉంటున్నది కదా సత్యమూర్తి?
1: అవును, అది నిత్య సత్యం. కాని ఈనాడు ఆ శోభ ద్విగుణీకృతముగానున్నది గుణవతి.
2: అవును, ఊటీ భక్త జనావళి పవిత్ర పర్తియాత్రకు విచ్చేసి ఉన్నారు కదా. వారు సాంప్రదాయబద్ధమైన వేషధారణతో పరివేష్టితులవడం ఈనాటి ప్రత్యేక ఆకర్షణగా తోచుచున్నది.
1: అంతేకాదు, బంగారానికి తావి అబ్బినట్లు మరో ఆకర్షణ కూడా ఉన్నది.
2: నలదమయంతి నాటక ప్రదర్శనే కదా, అది తెలుగులో.
1: అవును, 2010లో సతీ సావిత్రి నాటకము ప్రథమార్థము తమిళనాడు ప్రసిద్ధమైన జనపదుల బడగ భాషలోను, ద్వితీయార్థమును తెలుగులోను ప్రదర్శించినారు.
2: నిరుడు సత్యహరిశ్చంద్ర నాటకమును పూర్తిగా తెలుగులో తెలుగువారికి ప్రత్యేకమైన పద్యనాటకంగా ప్రదర్శించినారు.
1: అవును, స్వామి మాట్లాడే భాషలోనే, అదే స్వామి మాతృభాషలోనే ప్రదర్శించాలన్న దీక్షతో తెలుగు నుడి కాలాన్ని సాధన చేసి మరీ ప్రదర్శించటం ముదావహం కదా.
2: అది స్వామి పట్ల వారికి గల శ్రద్ధాభక్తులకు నిదర్శనం. ఊటీ బృందానికి ఈ అపూర్వ కృషికి అభినందనలు తెలుపుతూ నలదమయంతుల గురించి ముచ్చటించుకుందాం.
1: స్త్రీలకు అన్నిటా ప్రథమస్థానమే కదా, ముందుగా దమయంతి గురించి విన్నవించు.

0: ఈ సమాచారాన్ని చెలికత్తెల ద్వారా విన్న దమయంతి తండ్రి భీమరాజు దమయంతి స్వయంవరాన్ని ప్రకటించాడు.
1: ఆ స్వయంవరానికి దేవతలు సైతం తరలివస్తున్న వైనం ఎలా ఉందయ్యా అంటే,

0: నారదమునికు అభివాదములు.
1: నారాయణ నారాయణ, దిక్పాలకులు విహారానికి విచ్చేశారు, ఏమిటి విశేషం?
2: మా విశేషములకేమగాని మునీంద్ర, భూలోక విశేషములేమిటి?
1: భూలోకములో ప్రస్తుత విశేషము దమయంతి స్వయంవరమే.
3: అవును, ఆ అతిలోక సుందరి గురించి మేము వినియున్నాము. నర సిద్ధ సాధ్య విద్యాధరులలోనూ దేవతలలో సైతం అంతటి సౌందర్యవతి లేదని తెలియవచ్చింది.
1: ఆ సౌందర్య రాశికి తగిన విధంగా స్వయంవరోత్సవం అసాధారణ రీతిలో జరప సన్నాహాలు చేస్తున్నారు.
3: విన్నాము మునీంద్ర, మేము కూడా ఆ స్వయంవరంలో పాల్గొని ఆ అతిలోక సుందరి మాలో ఎవరినన్నా వరించేటట్లు ప్రసన్నం చేసుకోవాలన్నదే మా తలంపు.
1: మీ తలంపు ఫలించకపోవచ్చు.
2: అదేమిటి, ఆదిలోనే హంసపాదు అన్నట్లు మా ఉత్సాహాన్ని నీరు కారుస్తున్నారు.
1: ఆమె నిత్య సత్యవ్రతుడు నిషధాధీశుడైన నలమహారాజును ప్రేమించింది.
2: దేవతలమైన మేముండగా మానవ మాత్రుడిని వరిస్తుందా?
1: అందచందాలలో మీకు దీటైన అందగాడు, అంతకు మించి ఆమె మనస్సును దోచుకున్న మన్మధుడు.
2: ఆమె మనస్సు మార్చగల చాకచక్యం కలవాడవు. నీవు రంగంలోకి దిగి మాకు సాయం చెయ్యాలి.
1: మరికొద్ది క్షణాలలో నలమహారాజు ఇటువైపుగానే భూమార్గాన స్వయంవరానికి వాయువేగంతో వెళతాడు. అతన్ని
2: సోదరా వరుణ, అత్యంత వేగంగా పయనించే ఆ నలుని రథాన్ని ఆపు చేసి ఆ నలుడిని ఇక్కడికి తీసుకునిరా.
1: నేను ఇక్కడే ఉంటే మీ పథకం పారకపోవచ్చు, నేను నిష్క్రమిస్తాను. నారాయణ నారాయణ.
2: నలమహారాజులకు స్వాగతం.
4: తాము
3: నీ సహాయార్థులము.
4: నా సహాయార్థుల? ఆశ్చర్యంగా ఉంది, ఇంతకీ తామెవరు?
3: నీవు సాయము చేస్తానని వాగ్దానం చేసినా మేమెవరమో తెలియజేశాం.
4: నా శక్తికి మించిన కార్యము కాకపోయినా సాయము చేసేదను.
2: చాలా సంతోషము నలమహారాజా. నేను దేవేంద్రుడను, వీరు నా సహచరులైన దిక్పాలురు. మేము దమయంతి స్వయంవరానికి విచ్చేయుస్తున్నాము. నీవు మా గురించి అంటే పేర్లతో బిరుదులతో ప్రశంసాపూర్వకంగా దమయంతికి పరిచయం చేయాలి.
4: మీరు నేను ఒకే ధ్యేయ సిద్ధికై ప్రయత్నిస్తున్న వారము, నన్ను ఈ విధంగా కోరుట సమంజసమా?
2: నీ శక్తికి మించిన కార్యం కాకపోయినా సాయం చేతులని వాగ్దానం చేసినావు కదా. అవును నలమహారాజా, వాగ్దాన భంగము కానీయకము.
4: సరే, సాయుధ భటుల రక్షణలో ముందు రాజప్రాంగణములోనికి ప్రవేశించుటెట్లు?
2: మేము దేవతలము, ఇతరుల కంట పడకుండా రాజసౌధ ప్రాంగణములోకి ప్రవేశించు శక్తి నీకు ప్రసాదిస్తున్నాము. నలమహారాజా, మా వరమును మా కొరకై వినియోగించు, వాగ్దాన భంగము కానీయకు.

0: ఆహా, అలనాడు హంస చెప్పిన దానిని మించి ఉన్నది ఈమె సౌందర్య సంపద. ఈమె రూపలావణ్యములు దేవకన్యలను మరపింపచేయుచున్నవి. ఈ ముగ్ధ మనోహర రూపముచే నేను మన్మథబాణ పీడితుడనుకుతున్నాను.
1: ఈ అపురూప మనుజుడెవడే? పురుషులకు ప్రవేశము లేని ఈ ప్రదేశమునకు ఇతడు ఎట్లు రాగలిగాను? అమ్మా దమయంతి దేవి, మన్మథ సమానుడు, దేవేంద్ర సదృశుడు, సూర్య తేజస్వి, చంద్రసముడు అయిన ఈ సుందరాకారుడు ఎవరై ఉండనోపు? నా వలపులరేడు నలమహారాజు కాదు కదా? ఓ మహానుభావ, తామెవ్వరు?
0: నేను దేవదూతను.
1: పురుషులకు నిషిద్ధ ప్రాంతమైన ఇచ్చటకు
0: ఇతరుల కంట పడకుండా సంచరించగల శక్తిని ఆ దేవతలు నాకు ప్రసాదించారు. రేపటి స్వయంవరంలో ఇంద్ర, అగ్ని, యమ, వరుణులలో ఒకరిని తమ భర్తగా ఎంపిక చేసుకోమని కోరటానికి నన్ను దూతగా పంపారు.
1: తమ నామధే

0: దమయంతి, మరి నా దేవతా దౌత్యం మాటేమిటి?
1: నలమహారాజా, దేవదూతగా మీ కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించారు. రేపు స్వయంవరంలో నేను ఆ దేవతల సమక్షంలోనే తమను భర్తగా ఎంచుకుంటాను. మీ వాగ్దాన భంగమూ కాదు, మన మనోభీష్టమూ నెరవేరుతుంది.
0: అది మీ విఘ్నతకే వదులుతున్నాను.

0: యమధర్మరాజ, ఏమైనా మధుర స్మృతులు గుర్తుకు వస్తున్నావా? నీలో నీవే నవ్వుకొనుచున్నావు.
1: మన స్వయంవర యాత్ర నవ్వు తెప్పించుతున్నది.
2: అందులో అంత నవ్వుకొనవలసిన విషయమేమున్నది?
1: దమయంతిని చేపట్టాలని బయలుదేరిన మనము చివరకు నలదమయంతులను ఆశీర్వదించి వరాలిచ్చి వచ్చుతున్నాము కదా అని నవ్వు వచ్చుతున్నది.
2: ఎవరా వచ్చుతున్నది? ద్వాపర పురుషుడు, కలిపురుషుడు వలెనున్నారు.
0: అవును, వారే.
1: ఏమిటి విశేషం? దిక్పాలకులు ఇలా ఉజ్జానవరంలో విహరించుతున్నారు.
2: మా విశేషములకేమి గాని మీ ఆగమనంలోని విశేషము?
1: దమయంతి స్వయంవరం జరుగుతున్నదని తెలిసి ఆ సుందరాంగిని చేపట్టాలని దృఢ నిశ్చయంతో ద్వాపర పురుషుడిని తోడుగా తోడుకుని వెళ్ళుచున్నారు.
0: కలి, నువ్వు ఒక జీవితకాలం ఆలస్యం.
1: దేవేంద్ర, పరాచకాలు వద్దు.
3: పరాచకాలు కాదు, దమయంతి స్వయంవరం జరిగిపోయింది.
1: ఆమె చే వరించబడ్డవాడు ఎవడు?
2: నిషిధ మహారాజు నలుడు.
1: నిషిధ మహారాజు నలుడు. ఆ మహారాజ పీఠం చూసే కదా ఈ వలపులు తలపులు. వారిని సింహాసనాచ్యుతిని చేసిన ఈ వరింపులు యావగింపులవుతాయి. విరహం సృష్టించి వినోదం చూస్తారు.
0: కలి, దమయంతి శక్తిని తక్కువ అంచనా వేయకు. నీవు తలచినట్లే మేము తలచి దమయంతి స్వయంవరములో నేను, యమ, అగ్ని, వరుణులము మా దేవతాశక్తితో నలుని రూపములో పాల్గొన్నాము. అసలు నలుడెవరో తెలియక మాలో ఎవరో ఒకరి కంఠసీమన పుష్పమాల వేస్తుందన్న ఆశతో, ఆమె అచంచల భక్తి విశ్వాసముతో దేవీ ప్రార్థన చేసి మేము మా నిజరూపాలలో గోచరమయ్యేటట్టు చేసింది.
1: ఆమె అంత శక్తివంతురాలయ్యైతే నలుడిపై బల పొందుతారు.
2: కలి, నలుడు సత్య దీక్షాదక్షుడు.
1: సత్య దీక్షాదక్షుడే కాని జ్యూత ప్రియుడు కూడా కదా. పాచికను చూసిన మైమరచిపోతాడు. ఆ బలహీన తత్సారు దిక్పాలకులారా, మీ సాక్షిగా చెబుతున్నా, ఆ నలుడికి సర్వ ప్రస్తుత్వం పట్టిస్తారు.
3: ద్వాపర పురుషుడు పాచికలలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. నాకు మనుషుల మధ్య కనపడకుండా మిదిరే పరిజ్ఞానం ఉంది.
1: మీరే చూస్తారుగా ఎంత రసవత్తరంగా నడిపిస్తానో నాటకాన్ని.
0: చూద్దాం. సత్యవ్రతుడైన నలుడు నీ యుక్తులకు కుయుక్తులకు లొంగుతాడో, లేక మీరే ఆ సత్యవ్రత ప్రభావం ముందు మ్రోకరిల్లుతారో, కాలమే నిర్ణయిస్తుంది.
1: కాలం ఇప్పుడు ఈ కలిదే కాలం, కలికాలం.

0: జయము జయము మహారాజులకు, దమయంతి దేవి మగపిల్లవానికి జన్మనిచ్చినది.
1: సంతోషం. మొదటి సంతానంగా మహాలక్ష్మికి జన్మనిచ్చింది దమయంతి. ఇప్పుడు వంశోద్ధారకుడు భావి సామ్రాట్టుకు జన్మనిచ్చింది. చాలా సంతోషంగా ఉంది.
2: నిజం, మాకు చాలా ఆనందంగా ఉన్నది.
3: అది వరకు మహాలక్ష్మికి జన్మనిచ్చింది, ఇప్పుడు భావి సామ్రాట్టుకు జన్మనిచ్చింది.
4: ఆపు కలిని వెటకారం. జరిగిన యథార్థం అదే కదా. నలుని నలుచుకు తింటానని, నలతమయంతుల దాంపత్యాన్ని విచ్ఛిన్నం చేస్తానని అలనాడు దేవేంద్రాదులతో ప్రగల్భాలు పలికావు. నీ మాటలు నమ్మి ఇంకా ఏదో చేస్తావన్న ఆశతో ఇన్నాళ్ళు నిరీక్షించారు. కానీ వారి దాంపత్యం అత్యంత ఆహ్లాదకరంగా జరుగుతున్నది. సత్యవ్రత దీక్షాదక్షుని కర నీ ఎత్తులు జిత్తులు సాగటం లేదని తేలిపోయింది.
3: సరైన సమయం కోసం వేచి చూస్తున్నాను.
4: ఇంకా ఎంత సమయం వేచి చూస్తావు? నలుడుకున్న ఏకైక బలహీనత జూదము. నువ్వు ఎన్నోసార్లు మారువేషాలు ధరించి నలుని జూదమునకు ఆహ్వానించినా తిరస్కరించాడు. నలుడు అనవరతం యజ్ఞయాగాదులను నిర్వర్తిస్తూ బ్రాహ్మణులకు అపారంగా దక్షిణలు పంచిపెడుతూ ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ నీ ప్రవేశానికి అవకాశం లేకుండా చేస్తున్నాడు. ఇంకా నేను పాచికలలో బందీగా ఉండదలుచుకోలేదు. మార్గాంతరం చూసుకో.
3: ద్వాపర, ఇంకొక్క అవకాశం ఇవ్వు. ఎలాగైనా అతని పవిత్రతను ఛేదిస్తాను, నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను.
4: ఇదే ఆఖరి అవకాశం.
3: ఈ నలుడి పవిత్రతను ఛేదించడం ఎలా, అపవిత్రతను అంతగట్టడం ఎలా? అదిగో నలుడు ఇటే వస్తున్నాడు మూత్రశాలకు వెళ్లటానికి. మూత్ర విసర్జనానంతరం పాద ప్రక్షాళన చేసుకోకుండా పొన్నాగం పండుతాను.

0: రక్షించండి మహారాజా, రక్షించండి.
1: ఎవరిది ఆ ఆర్తనాదం? ఏమి విపత్తు సంభవించింది? ఎవరూ కనపడరేమి? మరి ఆ స్త్రీ ఆర్తనాదం మాటేమిటి? అంతా విచిత్రంగా ఉన్నదే. సంధ్యావందన సమయ ఘంటానాదమది.
2: ద్వాపర, నా పాచిక పారినది. మూత్ర విసర్జనానంతరం పాద ప్రక్షాళన గావించకుండానే సంధ్యావందన మందిర ప్రవేశము చేసినాడు నలుడు. ఈ అశౌచం చాలు నాకు. ఇప్పుడు నువ్వు పాచికల ప్రవేశం చేయి. నలునితో జూదమాడి రాజ్యం గెలుచుకోమని పుష్కరుణ్ణి ప్రోత్సహిస్తాను. బ్రాహ్మణ వేషంలో పుష్కరుణ్ణి ఇక నేను అనుసరిస్తాను.
3: నిత్య సత్యవ్రత, దానగుణ శోభిత, దయాసాగర, సాధుముని జన హితయంగా
4: శ్రీ శ్రీ శ్రీ నలమహారాజుల వారికి జయ జయ.
1: తామెవరు? తమ రాకకు కారణము?
5: నన్ను పుష్కరుడంటారు. ఇతను నా మిత్రుడు రాధాంతి.
1: రాధాంత, అదేం పేరు?
4: బారసాల నాడు బియ్యంలో సిద్ధాంతి అని వ్రాయబోయి మా తండ్రి చేయి వణికి రాధాంతి అని వ్రాశారట. అప్పటి నుంచి ఆ పేరు ఖాయమైపోయింది.
1: సరి, ఇంతకీ మీ కార్యము?
5: విన్నవించుటకు సంశయముగానున్నది.
1: విన్నవించడానికి వచ్చి సంశయమేలా? విన్నవించండి.
4: మహారాజా, జోద క్రీడలో నిష్ణాతులైన తమతో జూదమాడవలనది మా గురువు గారి కోరిక.
1: జూదమా? జూదమునకు దూరముగా ఉంటున్నాము కదా.
5: బహుముఖ ప్రజ్ఞాశాలురు, ధర్మశాస్త్ర పారంగతులు. తాము జూదరుల చేత జూదమాడడానికి ఆహ్వానించబడ్డవారు. జూదమాడ తిరస్కరించుట అధర్మమని తామెరిగినదే కదా మహారాజా.
1: సరే, సమయాన్ని నిర్ణయించండి.
4: మనోజయంతు మాండవ్యం అన్నారు పెద్దలు, తక్షణమే ఆరంభిద్దాం.
1: మేము నిర్వర్తించవలసిన రాచకార్యములు అనేకమున్నాయి. ఈనాడు సాయం సమయాన్ని నిర్ణయించుకుందాం.
4: బలే బలే బలే.

0: నేను విన్నది నిజమేనా?
1: జూద వినోదం గురించేనా?
0: అది వినోదమా? గెలిచిన వారికి మాత్రమే అది వినోదం.
1: అంతకు మించి మాట్లాడవద్దు దేవి. ఈ క్రీడను ఆపవద్దు. నేను పుష్కరుడికి వాగ్దానం చేశాను, పందెం విషయంలో వెనకాడను, ఎంతైనా సరే.
0: ప్రాచీనులు జూదాన్ని సప్త వ్యసనాలలో చేర్చిన సంగతి తమకు తెలుసు.
1: ఈ విషయంలో నేను వాదన చేయదలుచుకోలేదు.
0: వాదన చేయదలచలేదా? ప్రజలకు మార్గదర్శకులుగా ఉండవలసిన వారు ప్రభువులు. అంతేకాదు, బిడ్డలకు మార్గ నిర్దేశకులు తల్లిదండ్రులు. అన్ని శాస్త్రములు ఎరిగిన మీరే.
1: నేను వాదన చేయదలుచుకోలేదు.

0: దమయంతి, నీవు వారించుచున్నను నీ మాటను కాదని జూదప్రియుడనై సామ్రాజ్యమనంతయు ఒడ్డి ఓడినాను. నా వ్యసనమునకు నీవు బిడ్డలు కూడా బలి కావలసి వచ్చింది దమయంతి.
1: ప్రియా, మీరు బాధపడవలదు. విధి బలీయమైనది, విధి చేతిలో ఆటబొమ్మలం మనం.
0: నీరు మాత్రమే స్వీకరిస్తూ ఈ అరణ్యానికి చేరుకున్నాం. ఫలములేమైనా దొరుకుతాయేమో చూచి వచ్చేది.
1: వేరి, నా పతిదేవులేరి, వారి జాడ తెలియకున్నదే. ఆహారమునకై ఏది కొనుక్కు వెళ్ళినారు?
2: ఇదేమి ప్రియా, పొదల మాటను నక్కి ఉన్నారు?
0: ఆ పాచికలు నన్ను వెంటాడి వేటాడుచున్నది.
1: పాచికలు వెంటాడి వేటాడుటయా?
0: అవును దేవి, ఒక తటాకము కడనున్న పక్షుల గుంపును చూసి వాటిని పట్టుకున్నటకు నే కట్టుకున్న వస్త్రాన్ని బలగా విసిరాను. అప్పుడు ఆ పక్షులు నా వస్త్రాన్ని తీసుకుని ఆకాశానికి ఎగిరిపోయాయి. అలా ఎగిరిపోతూ, ఓ నల మహారాజా, నీ సంపదను నీ రాజ్యాన్ని మోసగించి చేజిక్కించుకున్న పాచికలము మేము పక్షుల రూపంలో వచ్చి నిన్ను మోసగించి నీ కట్టుబట్టలు కూడా తీసుకుని పోవచ్చున్నామంటూ అదృశ్యమైపోయాయి దేవి, అదృశ్యమైపోయాయి.
1: ఎంత దౌర్భాగ్యం! ఇప్పుడు ఏమిటి గచ్చింతరు?
2: ప్రభు, మీకు అభ్యంతరం లేకున్నచో నా చీరలో సగభాగమును ఇచ్చేదాను.
0: అన్య మార్గము లేదు దేవి, అన్య మార్గము లేదు.

0: దమయంతి పరితాపమును ఓర్వలేదు. నేను ఈమెను వదిలి వెళ్లిన కాని ఈమె బంధుగణము కడుకు వెళ్ళదు. కాని ఈమెను ఈ స్థితిలో ఈ కీకారణ్యములో వదిలి వెళ్ళుటకు మనస్సు అంగీకరింపుకునను. ఆమె క్షేమం కోసం వీడక తప్పదు. ఆమె క్షేమం కోసం వీడక తప్పదు.
1: నల మహారాజా, ఎక్కడున్నారు? ఏమిది నా ప్రియ సఖుని జాడ తెలియకున్నది?
2: మహారాజా, ఏమిది తమ జాడ తెలియకున్నది? అయ్యో, సువిశాలమైన భూమండలాన్ని సంరక్షించగల సామర్థ్యం ఉన్న నీవు నన్ను ఈ విధంగా వదిలి వెళ్లడం సమంజసమా? పాణిగ్రహణ సమయమున ఎన్ని పరిస్థితులలోనూ నన్ను వీడనని శపథం చేసిన నీవు ఇలా ఇప్పుడు నన్ను కీకారణ్యంలో విడిచిపోవడం నీకు తగుదా? ఎంతలకీ కఠినత్వం మహారాజా?
1: మహారాజా, నీ మాట నిలుపుకో,
2: నీ మాట నిలుపుకో. అయ్యో, ఓ సహకార వృక్షమా, నా భర్త నల మహారాజుని చూశావా? ఓ పున్నాగ వృక్షమా, పురుషులలో పున్నాగుడైన నా భర్తను చూశావా? ఓ అశోక వృక్షమా, ఉత్తములకు మిత్రుల శోకాన్ని నివారించే నల చక్రవర్తిని నీవు గాని చూచితివా? ఏమి ఎవరూ చూడలేదా? క్రూర మృగాలు, పావులు, దొంగలు, కిరాతకులు తిరిగే అడవిలో నాకు దిక్కెవరు? నాకిక్కడ దిక్కెవరు? నాకు దిక్కె

0: అన్న మాటను నిలబెట్టుకున్నటకై రాజ్యాన్ని సర్వసంపదల్ని పణంగా పెట్టి జూదమాడి సర్వం కోల్పోయిన నా సత్యసంధతను సర్వలోకములో మెచ్చిన మెచ్చవచ్చుగాని వివాహ సమయములు దమయంతిని ఎట్టి పరిస్థితులలోనూ వీడనని చేసిన శపథానికి పంకము వాటిల్లింది కదా. ఏమి ఏమా ఎగిసిపడుతున్న మంటలు అరణ్యమును దహించి వేయుచున్నవి?
1: మహారాజా, నన్ను రక్షించు! ఈ అగ్ని కీలలో నేను దహించి వేయబడుతున్నాను. ప్రాణభిక్ష పెట్టు మహారాజా.

0: ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడి రక్షించడానికి వచ్చిన నన్నే కాటువేసి వికృత రూపుడిగా మారుస్తావా నిన్ను?
1: ఆగు మహారాజా, నీవు నాచే కరవబడినందుకు విచారించకు. నా పేరు కర్కోటకుడు. కర్మవశాన ఒక బ్రహ్మర్షిని నిందించి అతడి శాపం వలన కదలలేకుండా పడి ఉన్న నన్ను రక్షించి నాకు పునర్జన్మ ప్రసాదించావు. నీ వలనే నేను నిజరూపాన్ని పొందాను. నీవు చేసిన మేరుకు కృతజ్ఞతగానే నిన్ను కాటువేశాను.
0: కృతజ్ఞతతో కాటువేశావా?
1: అవును, నా కాటు వల్ల నీవు వికృత రూపుడవటం వలన నీకు మేలే జరుగుతుంది. నిన్ను ఎవరైనా గుర్తిస్తే నీకు కీడు, కనుక నీకిప్పుడు ఆ భయం తొలగింది. నా విషం నీ శరీరములో ఉన్నంతకాలం నీకు విషసర్పాల భయంగాని పిశాచ రాక్షస భీతిగాని శత్రుభయంగాని ఉండదు. త్వరలోనే నీ కష్టాలు తీరుతాయి. అప్పుడు నన్ను స్మరించు, నీ అసలు రూపాన్ని ప్రసాదిస్తాను.
0: ఏమిటో, అంతయూ అతి విచిత్రముగను అగమ్యగోచరముగను ఉన్నది.
1: ఇందులో వ్యధ చెందవలసినదేమీయూ లేదు. ఇక్ష్వాకు వంశీయుడైన ఋతుపర్ణుడనే మహారాజు భూమండలములో సుప్రసిద్ధుడు. అతని కొలువులో బాహుకుడనే పేరుతో రథసారథిగా ప్రవేశించు. అతడికి నీ అశ్వహృదయ విద్యను ఉపదేశించి అతడి నుండి నీవు అక్షహృదయ విద్యను స్వీకరించు. నీ అశ్వశిక్షణా చతురతను, పాకకళా ప్రావీణ్యాన్ని, శిల్ప విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ మహారాజుకు అనతి కాలములోనే అత్యంత ప్రీతిపాత్రుడు కాగలవు. మరి సెలవా నల మహారాజా.

0: ఆగు తల్లి, నీ చరిత్ర మొత్తం అవగతమైంది. ఇవన్నీ కలి ప్రభావం వల్ల ఏర్పడ్డ కష్టాలు, అన్నీ త్వరలోనే సమసిపోతాయి.
1: అయితే ఇప్పుడు నా భర్త వచ్చి నన్ను కలుస్తారా?
0: త్వరలోనే కలుసుకుంటావు తల్లి. నేటి నుండి 7వ రోజున నీవు భూపతిపురం చేరుకుంటావు. రాజమాత నిన్ను ఆదరిస్తుంది. ఆమెతో నీకు బంధుత్వం కలుస్తుంది. ఆమె నిన్ను నీ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తుంది. ధైర్యంగా ముందుకు సాగు తల్లి. ఆయుష్మాన్ భవ.
2: బాహుక, అనతి కాలంలోనే మా అశ్వాలను చక్కగా తీర్చిదిద్ది అశ్వములకు ఉత్తమ శిక్షణనిచ్చావు. మాకు చాలా ఆనందముగానున్నది. నీ అశ్వచోదన రహస్యములను నాకు బోధింపము.
3: బోధించెదురు కాని ప్రతిగా మీరు మరేదైనా అద్భుత విద్యను నాకు బోధించవలెను.
2: తప్పకుండా, నేను అక్షయ హృదయ విద్య నెరిగిన వాడును.
3: అక్షయ హృదయ విద్యయా?
2: అవును. ఏదైనా వస్తు సమూహమును చూసిన వెంటనే సమూహములో ఎన్ని వస్తువులు కలవో తక్షణమే చెప్పగలను. ఈ విద్యను శాస్త్రీయంగా అభ్యసించిన వారు పాపాల నుండి, దుర్గుణాల నుండి, విషము నుండి విముక్తి పొందుతారు.
3: మహారాజా,
2: నన్ను పరీక్షించాలన్న కోరిక?
3: అన్యథా భావించకండి.
2: యథార్థాన్ని తెలుసుకోవడం మంచి లక్షణం.
3: ఒక్క క్షణం, ఒక్క క్షణం.
2: నీవు తెచ్చిన కొమ్మకు 18 కాయలు ఉన్నాయి. ఇక ఆకులు?
3: ముందు కాయలు లెక్క పెట్టనియండి, తర్వాత ఆకుల సంఖ్య చెబుదురు గాని. అద్భుతం మహారాజా, సరిగ్గా 18 కాయలే ఉన్నాయి. మరి ఆకుల సంఖ్య చెప్పండి.
2: ఆకుల సంఖ్య నాకు తెలుసు గాని నేను చెప్పను.
3: అదేంటి మహారాజా?
2: నీకు ఇప్పుడు అక్షయ హృదయ విద్యను బోధిస్తాను. అప్పుడు నీవే చెప్పి నీవే లెక్క పెట్టుకోవచ్చు. ఇలా దగ్గరకు రా.
3: చెప్పండి.
2: అక్షయ హృదయ విద్యా మంత్రం 3వ వారు వినకూడదు. అందువల్ల నీ చెవిలో చెబుతాను. నీవు ఎవరికీ వినపడకుండా స్మరించుకో.
3: అటులనే మహారాజా, ఆ కొమ్మకున్న ఆకులు 225 కదా?
2: నేను చెప్పడం ఎందుకు? నీవే లెక్క పెట్టి నిర్ధారించుకో. నా కోసం మంత్రివర్యులు వేచి ఉంటారు. వారికి కొన్ని సూచనలిచ్చి వస్తాను.
4: క్షమించండి నలమహారాజా, క్షమించండి.
3: ఎవరు నువ్వు? నేను నలమహారాజును కాను, బాహుకుడనే అశ్వశిక్షకుడును, అశ్వచోదకుడును.
4: నీ దుస్థితికి, భార్యతో ఎడబాటుకు కారణభూతుడైన కలిని నేను. నిన్ను ఆవహించి నీవు అష్టకష్టాలు పడేటట్లు చేశాను. నీవు అక్షయ హృదయ విద్య అభ్యసించడం వల్ల నీ సర్వపాపాలు హరించుకుపోయాయి. నా నుండి నీకు విముక్తి లభించింది.
3: ఒరే పాపి, సన్మార్గవర్తనుల జీవితాలని సర్వనాశనం చేసి మానవాళిలో అణువణువున అశాంతిని సృష్టించి ధర్మాన్ని వంటికాలిన కుంటినక నడిచేటట్టు చేస్తున్న నిన్ను
4: క్షమించగల మహారాజా, క్షమించు. నిన్ను ఆవహించి నేను కష్టాలు కొని తెచ్చుకున్నాను.
3: నీకు కష్టాలా?
4: అవును. నిన్ను కాటు వేసిన కర్కోటక విష ప్రభావం చేత నా శరీరం అంతా దహించి వేయబడింది. నిన్ను వదిలిపోవాలని విశ్వప్రయత్నం చేశాను, నాకు సాధ్యం కాలేదు. ఈ అక్షయ హృదయ విద్యా ప్రభావం చేత నాకు విముక్తి లభించింది. నీకు జయము కలుగుగాక.
5: బాధపడకమ్మా, ఆ మునిపొంగవుని మాటల యథార్థములై నీవు మా కడకు చేరావు. ఆ సత్యవాక్కులు ఫలించి త్వరలోనే నీ పతిదేవుడు నిన్ను చేరుతాడు. అందుకనే కదా నలుని అన్వేషణకై అన్ని రాజ్యాలకు దూతలను పంపాను.
6: మహారాజులకు జయము జయము.
1: పర్ణాదుడా, నా భర్త అచుకీ ఏమైనా తెలిసినదా?
6: అమ్మా, నేను అయోధ్యకు వెళ్లి రుద్దుపోనడి సభలో మాటల సందర్భంలో మీరు చెప్పినట్లుగానే మీ ప్రస్తావన, మన రాజ్యయోగ క్షేమాలు చెప్పాను. అందరి ముఖ కవళికలు పరిశీలించాను. బాహుకుడనే అశ్వశిక్షకుడి ముఖంలో మార్పులు స్పష్టంగా గోచరమయ్యాయమ్మా. అతడు అశ్వములను అత్యంత వేగముగా నడపగలడట.
1: అతడు నల మహారాజే అయి ఉండవచ్చు,
6: కాని అతడు కురూపి వికృతాకారుడమ్మా.
1: అలనాడు మా స్వయంవర సమయమందు ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు అనేక వరాలిచ్చారు కదా. వరప్రభావంతో ఎవరూ కనిపెట్టకుండడానికై రూపం మార్చుకున్నారేమో.
5: అటులైన చిన్న ఉపాయం తల్లి దమయంతి, నీ స్వయంవరం ప్రకటిస్తాను.
1: అమంగళము ప్రతిహతమగుగాక. ఏమి ఈ వైపరీత్యం, ఏమి ఈ వైపరీత్యం! అయ్యో,
5: దుఃఖము మాని శాంతముగా విను తల్లి. అయోధ్య రాజ్యమునకు, విదర్భ రాజ్యమునకు 100 ఆమడల దూరమున్నది. నీ స్వయంవరమని విదర్భరాజుకి మాత్రమే ఆహ్వానము పంపుతాను. అది ఒక్కరోజు గడువులో. 100 ఆమడల దూరం ఒక్కరోజులో చేర్చగల నైపుణ్యం ఒక్క నలునికి మాత్రమే ఉన్నది. ఈ చర్య వల్ల మన అనుమానం నివృత్తి అవుతుంది.
1: మీ ఇష్టము తండ్రి.

అది నలమహారాజు రథఘోషయే. పరాక్రమోపేతుడైన నలుని కలుసుకునే శుభదినం ఆసన్నమైనట్టు నా మనస్సు పులకించుచున్నది. ఆహా!

0: జగదేక సుందరుడైన ఆ నల మహారాజు ఎక్కడ? ఈ వికృత రూపుడెక్కడ? ఓహో, స్వయంవరం గురించి ఇతడు ఆవేదన చెందుచున్న తీరు ఇతడు నలుడేనన్న నమ్మకాన్ని కలిగించుచున్నది. ఈతనితో సంభాషించిన అంతయూ తేటతెల్ల మగును. ఆర్యా, తామెవరు?
1: తామెవ్వరు?
0: దమయంతీదేవి ఇష్ట సఖిని. తామెవరో చెప్పినారు కాదు?
1: అమిత ప్రేమతో దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు కదా, దానికి ఋతుపర్ణ మహారాజును తొక్కుని వచ్చిన రథసారథినిలేండి.
0: ఓహో, అయోధ్య నుండి 100 ఆమడల దూరాన్ని ఒక్కరోజులో అత్యంత వేగంగా నడిపిన రథసారథివా? సృష్టిలో రథసారథ్యంలో అత్యంత ప్రవీణుడైన నలుని మించిన ప్రజ్ఞావంతుని వలెనున్నావే.
1: నలుని వంటి దురదృష్టవంతుని సంగతి ఇప్పుడు ఎందుకులేండి?
0: నలునిపై చాలా కనికరం చూపిస్తున్నావు. తన మాట కాదని జూదంలో సర్వం కోల్పోయినా ఒక్క మాటైనా అనక నలునిపై ప్రాణాలు పెట్టుకుని అడవులకు సైతం అనుసరించిన అర్ధాంగిని నిర్దాక్షిణ్యంగా అడవిలో వదిలి వెళ్లిన కఠినాత్ముడు ఆ నలుడు. దేవతాశ్రేష్ఠులను సైతం తిరస్కరించి నలుని ఎన్నుకున్న ప్రేమమూర్తిని, ఇద్దరు బిడ్డల తల్లిని కీకారణ్యంలో క్రూర మృగాలకు ఎరగా వేసి తన త్రోవ తాను చూసుకున్న నిర్దయుడు ఆ నలుడు.
1: ఆ నలుడి విషయం ఇప్పుడు వదిలేయండి.
0: క్షమార్హంగాని నలుని చర్యల్ని ఎందుకు వదలాలి? కనపడితే అతన్ని నిలదీస్తాను, పెళ్లినాడు చేసిన ప్రమాణాలకు తిలోదకాలించిన అతని చర్యలను గర్హిస్తాను.
1: నలుడిపై ఇచ్చమొచ్చిన రీతిలో నిందలు వేస్తున్నావే, దుర్భాషలాడుతున్నావే, మరి దమయంతి ద్వితీయ స్వయంవరానికి అంగీకరించడం సమర్థనీయమా, శాస్త్రీయమా? ఎంత ఏక్యమైన చర్య చెప్పండి. దమయంతి,
0: క్షమించండి ప్రాణేశ్వర, ఇదంతా తమను గుర్తించడానికి వేసిన పథకం మాత్రమే. ఋతుపర్ణుని రాజ్యంలో బాహుకుని పేరుతో జీవనం కొనసాగిస్తున్న రథచోదకులు తామేనన్న సంశయాన్ని నివృత్తి చేసుకోవడానికి మాత్రమే ఈ చర్య. అందువల్లే ఋతుపర్ణుడికి మాత్రమే ఈ స్వయంవర ఆహ్వానం పంపబడింది. మా పథకం ఫలించింది, నా అదృష్టం పండింది, మిమ్మల్ని చేరుకోగలిగాను. మహారాజా, నాలో ఎటువంటి పాపపు తలంపు గాని పరపురుషుని పట్ల వ్యామోహం గాని లేవు. మహారాజా, నాలో నిజంగా ద్వితీయ స్వయంవరం తలంపు ఉంటే పంచభూతాలు నన్ను దహించివేయుగాక, నన్ను దహించివేయుగాక.
2: శపథం చేసి నీ పాతివ్రత్య మహిమను వ్యర్థం చేసుకోకు. నల మహారాజా, నీ సంశయ నివృత్తి అయ్యిందా?
1: దమయంతిని నేనేనాడూ సంశయించలేదు. ద్వితీయ స్వయంవరం మాట విని కలత చెందాను, ఆవేదనకు గురయ్యాను. నా తప్పిదాన్ని మన్నించండి.
3: ఇందులో ఎవ్వరి తప్పు లేదు. కలి ప్రభావంచే నలదమయంతుల జీవితాలు అకలాకుతలమైనాయి. దమయంతి పాతివ్రత్యం, నలుని సౌశీల్యం వారిని కలి ప్రభావం నుంచి విముక్తి కలిగించాయి. నల మహారాజా, కర్కోటకుణ్ణి స్మరించి నీ నిజరూపాన్ని, పూర్వ వైభవాన్ని పొందు.
1: ధన్యోస్మి.
2: నారద మునీంద్ర, నలదమయంతులిరువురు ధర్మపరాయణులు, సౌశీల్యవంతులు గనుక కలిప్రభావము నుండి విముక్తి పొందారు. మరి సామాన్యుల మాటేమిటి?
3: తరుణోపాయం ఉన్నది.

0: నలదమయంతుల పుణ్య వృత్తాంతమును స్మరించినంత మాత్రాన కలిదోష నివారణ జరుగుతుంది.
1: నారద మహర్షికి జయము జయము.
2: పుణ్య దంపతులు నలదమయంతులకు

0: స్మరించినంత మాత్రాన కలిదోష నివారణ జరుగుతుంది.
1: నారద మహర్షికి జయము జయము,
2: పుణ్య దంపతులు నలగమయంతులకు
1: జయము జయము.
0: నారాయణ నారాయణ.

ఊటి జీవితమే నాటకరంగం కార్యక్రమంలో మీరు ఊటీ సాయి భక్తులు సాయి భగవానుని దివ్య సమక్షంలో ఫిబ్రవరి 21వ తేదీ 2014వ సంవత్సరంలో అందించిన నలదమయంతి నాటికను విన్నారు కదా. వచ్చేవారం మరొక చక్కని నాటికతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను

Hare Rama Hare Krishna Prashanti Raja Ram Sai Ram.

शाम है परती सत्य साई, बोलो राम बोलो श्याम बोलो सत्य साई।

గర్భిణి పాలయమా, సదానంద రూపిణి పాలయమా.

ಮೂರ್ತಿ ಪುರಂಜನ ನಾರಾಯಣ ಪತಿ ಪುರ.

काशी विश्वेश्वर सदा शिवा, काशी विश्वेश्वर सदा